శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 29వ రోజు ఆంగ్ల సంవత్సరం 2026 సెప్టెంబర్ నెల 16వ తేదీ బుధవారం ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 MHz పై మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శ్రోతలకు శుభోదయం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 6:05 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారం అవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి.

0: మీరింతవరకు భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ రామదాసు కీర్తనలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం విందం వినదగు మాట వినిపిస్తున్నవారు శ్రీమతి జి ఉమాప్రసన్న.
1: విద్యానామ నరస్య రూపమధికం ప్రచ్ఛన్న గుప్తం ధనం. విద్యా భోగకరి యశస్సుఖకరి విద్యా గురుణాం గురు. విద్యా బంధుజనో విదేశీ గమనే విద్యా పరాదేవత. విద్యా రాజసుభూజితే నహి ధనం విద్యా విహీన పశు. పురుషునికి రూప సమానమైనది విద్య. అనగా ఇక్కడ బాహ్యమై కనిపించే దేహానికి సైతం అందాన్ని ప్రసాదించేది విద్య అని భావం. విద్య గలవాడు కురూపి అయినా సుందరుడుగానే ప్రకాశిస్తాడు. విద్య అనేది రహస్యంగా నిధివలే దాచిపెట్టబడిన ధనం వంటిది. విద్యయే కదా సకల భోగ భాగ్యాలను సుఖాన్ని కీర్తిని కలగజేసేది. ఎన్నో సందర్భాలలో సద్గురువులా బోధించేది విద్య ఒక్కటే. పరదేశములలో అయితే ఒక బంధువులా సహాయపడుతుంది. విద్యయే పరమాత్మ. విద్యయే రాజుల చేత సన్మానింపబడేలా చేయగల సాధనం. ఇన్ని విశేష గుణాలున్న విద్యను సాధించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పురుషాలికిన్ విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశ బంధుడున్ విద్య విశిష్ట దైవతము విద్యకు సాటి ధనంబు లేదిలెన్ విద్య నృపాల పూజితమ్ము విద్య నెరుంగనివాడు మత్తుడే అన్నారు భతృహరి గారు తన సుభాషితరత్నములలో. విద్యాధనం యొక్క విశిష్టతను భతృహరి సుభాషితరత్నములలో ఈ విధంగా వివరించడం బట్టి మనం విద్య యొక్క గొప్పతనమును గమనించవచ్చు. విద్యను నేర్పటం గొప్పతనమైతే అందున విద్యను నేర్చుకొని నైపుణ్యం సాధించి మరింత నేర్పరి కావడం మరీ విశేష గౌరవ ప్రతిష్టలను కలుగచేయును. అనగా ఏ పని ఎందైనా నైపుణ్యం సాధించి వివిధ రీతుల ప్రయోగాల ద్వారా నూతనత్వాన్ని సాధించి కొత్త విషయాలను ఆవిష్కరించడానికి ఉపయోగపడేది విద్య. అంతేగాక విద్యాధనమును ఇతరులు దోచుకోలేరు. మనము ధనములు నగలు బంగారు మొదలైనవి సంపదగా భావించినప్పుడు దొంగలు దోచుకో

0: పోగల ధనం ఈ సంపద. విద్యాధనం ఇతరులకు బోధించిన కొలది వృద్ధి అగునే గాని తరగదు. ఇతరుల ఆస్తులను సోదరులు పంచుకోవడం లాంటివి జరుగును. అంతేగాక ఏ సంపద జీవితాంతం మన వెంట ఉండదు. కానీ విద్యాధనం శాశ్వతంగా ఒక్కసారి సాధించినట్లయితే మనతోనే ఉండి వృద్ధిగాంచును. ఇతర సంపదలు సంస్కార వృద్ధికి తోడ్పడవు, కానీ విద్యాధనం సాధించిన కొద్దీ సంస్కార వృద్ధి కలుగును. అందుకే కిం కిం న సాధయతి కల్పలతేవ విద్య అన్నారు. కిం కిం న సాధయతి కల్పలతేవ విద్య అన్నారు. కీర్తి, యశస్సు, సుఖం, ధనం, గౌరవం, సన్మానం, సద్బుద్ధి, సన్మార్గం ఇలా చెప్పుకుంటూ పోతే కల్పతరువు లాంటి విద్యచే ఏమైనా సాధించగలం అని తెలుసుకోగలం. విద్యా దదాతి వినయం వినయాధ్యాతి పాత్రత్వం, పాత్రత్వా ధనమాప్నోతి ధనాధర్మం తతస్సుఖం. మనకు విద్య వల్లనే వినయం, యోగ్యత, ధనం, ధర్మం, సన్మార్గం కలిగి సుఖించగలం అని వేదములలో శాస్త్రములలో చెప్పబడినది. ముఖ్యముగా విద్య వలన మనం పరిస్థితులను అర్థం చేసుకోగలిగి సరైన మార్గములలో నడిచి కీర్తిని పొందగలం. అందుకే విద్య నెరుంగనివాడు మర్త్యుడే అని సుభాషితరత్నములలో ప్రవచించింది. అంతేగాక విద్య నెరింగిన పండితులు, సజ్జనులు వారి యొక్క సాంగత్యం వల్ల పామరులకు కూడా కొంత జ్ఞానం కలిగే అవకాశం కలదు. సద్గురువుల మనకు విషయాలను బోధించి విషయ పరిజ్ఞానం కలిగించే విద్యను సాధించడం మానవ లక్ష్యం. విద్య యొక్క విశేషత్వాన్ని గుర్తించిన మన ప్రభుత్వం కూడా చాలా పథకాలను అమలు చేసి ఉచిత నిర్బంధ విద్యను బోధించుచున్నారు. అంతేగాక సంపూర్ణ అక్షరాస్యతను సాధించనిదే దేశ పురోభివృద్ధి లేదని, సాధించలేమని కావున విద్య తప్పనిసరిగా నేర్పి అక్షరాస్యత పెంచవలనన్న ప్రభుత్వ సంకల్పమే మనకు విద్య విలువను తెలియజేస్తుంది. మన స్థాయిని, స్థానాన్ని తెలుసుకొని ఉన్నత స్థితికి చేరుకోగల మార్గాన్ని బోధించగలిగినదే విద్య. అందుకే విద్య గురువు, బంధుడు, సుఖకరి సర్వము సాధించగల సాధనంగా మనము భావించుచున్నాము.
1: వినదగు మాట విన్నారు. వినిపించినవారు శ్రీమతి జి ఉమాప్రసన్న, ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం సేతిపుజుత్తులు. ఇందులో మిరప సాగు ఎరువుల వినియోగంలో జాగ్రత్తల గురించి శ్రీ ఏ హేమంతరాజు గారి ప్రసంగం ఇప్పుడు విందాం.
2: రైతన్నలకు నమస్కారం. ఈరోజు మిరప సాగులో మేలైన యాజమాన్యం గురించి తెలుసుకుందాం. మిరప లాభదాయకమైన పంట. ఈ మిరప సాగుకు నల్లరేగడి నేలలు, ఇసుకతో కూడిన ఒండ్రు నేలలు అనుకూలంగా ఉంటాయి. నారు పెంచుకునేందుకు సెంటుకు 650 గ్రాముల విత్తనాలు సరిపోతాయి. ఈ నారు ఎకరా విస్తీర్ణంకు సరిపోతుంది. 1 మీటర్ వెడల్పు, 10 సెంటీమీటర్ల ఎత్తు ఉండేటట్లు నారుమడలు తయారు చేసి మధ్యలో 30 సెంటీమీటర్లు కాలువలు తీసుకోవాలి. విత్తనంతో పాటు సెంటు నారుమడికి 80 గ్రాముల పిప్రోనిల్ గుళికలు వాడి పైముడతను నివారించుకోవచ్చు. 1 సెంటుకు 1 కిలో వేపపిండి వేసుకోవాల్సి ఉంటుంది. 1% బోడో మిశ్రమం లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ను లీటర్ నీటితో కలిపి నారుమడిని 13వ రోజు 20వ రోజు తడుపుకోవాలి. 6 వారాల వయస్సు గల మొక్కలు నాటుకోవాలి. ఇక ఇందులో రకాలు విషయానికి వస్తే G3 రకం వర్షాధారపు పైరుకు అనుకూలం. ఈ రకం దిగుబడి ఎకరానికి 6 నుండి 7 క్వింటాళ్ళు ఉంటుంది. నీటి వసతి కింద 10 క్వింటాళ్ళ వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. G4 ఈ రకం కాయలు పచ్చికాయకు, ఎండుకాయకు అనుకూలంగా ఉంటుంది. వైరస్ను తట్టుకుంటుంది. దిగుబడి ఎకరానికి 16 క్వింటాళ్ళ వరకు రావచ్చు. G5 రకం ఈ కాయలు పొట్టిగా, లావుగా ఉంటాయి. నెల్లూరు, చిత్తూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలో నీటి వసతి కింద సాగుకు ఈ రకం అనుకూలంగా ఉంటుంది. మన జిల్లా రైతాంగం కూడా ఈ రకాన్ని సాగు చేసుకోవచ్చు. ఇక దిగుబడి విషయానికి వస్తే ఎకరానికి 14 క్వింటాళ్ళ వరకు

వస్తుంది. సింధూర్ రకం, ఈ రకం కాయలు పొడవుగా లావుగా ఉంటాయి. నీటి వస్త్ర కింద వేయదగిన రకం ఇది. త్వరగా కాపుకు వస్తుంది, కారం కూడా తక్కువగా ఉంటుంది. దీని దిగుబడి 22 క్వింటాళ్ల వరకు రావచ్చు. అపర్ణ రకం, ఈ రకం కాయలు లావుగా పొడవుగా ఉంటాయి. నీటి వస్త్ర కింద ఎండుమిర్చి, పచ్చిమిర్చిలకు ఇది అనుకూలం. దీని దిగుబడి ఎకరాకు 16 క్వింటాళ్ళు. భాస్కర్, ప్రకాష్, లామ్ 305, ఎల్సీఏ 353 వంటి రకాలు కూడా రైతు సోదరులు సాగు చేసుకోవచ్చు. ఒక పాదుకు 1 నుంచి 2 లేదా 3 మొక్కలు నాటుకుంటే దిగుబడి బాగా రావడానికి అవకాశం ఉంది. ఇక కలుపు నివారణ, అంతర కృషి విషయానికి వస్తే, నాటే 1-2 రోజుల ముందు ఫ్లూకోరాలిన్ 45% ఎకరాకు లీటర్ చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసి భూమిలో కలియదున్నాలి. లేదా పెండిమితాలిన్ 30% ఎకరాకు 1.3 నుండి 1.6 లీటర్లు 1-2 రోజుల ముందు పిచికారీ చేసుకోవాలి. నాటిన 25-30 రోజుల తర్వాత మిరపలో నీరు తక్కువైతే పూత రాలి దిగుబడి తగ్గిపోతుంది, తెగుళ్ళు కూడా ఎక్కువగా ఆశిస్తాయి. వాతావరణ పరిస్థితుల ఆధారంగా నీటి తడులు రైతు సోదరులు అందించాలి. తేలిక నీళ్ళల్లో అయితే 10 నుండి 15 రోజులకొకసారి, నల్లరేగడి నీళ్ళల్లో అయితే 3 వారాలకొకసారి, ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు 5 నుంచి 6 రోజులకొకసారి నీటి తడులు అందిస్తూ ఉండాలి. ప్రతి కోత తర్వాత తడి అందించాలి. సస్యరక్షణ, నాటిన 15-45 రోజులకు పిప్రోనిల్ 0.3% గుళికలు ఎకరానికి 8 కిలోల చొప్పున భూమిలో తేమ ఉన్నప్పుడు వేయడం వల్ల పై ముడతను నివారించుకోవచ్చు. పై ముడతతో పాటు కింద ముడత ఉంటే కార్బారిల్, ఎపిసెట్ మందులు వాడకూడదు. పేనుబంక, లేత కొమ్మల ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చడం వల్ల పెరుగుదల తగ్గిపోతుంది. తీయటి పదార్థాన్ని విసర్జించడం వల్ల చీమల్ని ఆకర్షిస్తుంది. ఆకులు, కాయలు నల్లగా మసిబూసినట్లు మారిపోతాయి. దీని నివారణకు గాను 1.5 మిల్లీలీటర్లు మోనోక్రోటోపాస్ లేదా ఎసిపేట్ 1.5 గ్రాములు లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకుంటే దీన్ని కూడా నివారించుకోవచ్చు. లద్దె పురుగులు, మొదటి దశలో ఆశించి ఆకులను నష్టపరిచి ఆ తర్వాత కాయల్లో చేరి గింజలను తినేస్తాయి. పంటకు విపరీతమైన నష్టం జరుగుతుంది. దీని నివారణకు గాను క్లోరిపైరిపాస్ 3 మిల్లీలీటర్లు లేదా క్వినాల్పాస్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి. పంట దిగుబడి అధికంగా పొందడానికి పండిన కాయలను ఎప్పటికప్పుడు కోసి సిమెంట్ కళ్ళాలపై ఆరబెట్టాలి. వర్షాకాల పైరుకైతే 3-4 సార్లు, నీటి ఆధారపు పైరుకైతే 6-8 కోతలు చేసుకోవచ్చు. మిరప నాణ్యత పెంచడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే, మొక్కల మీద మిరపకాయలను పండనీయరాదు. ఎక్కువగా పండితే నాణ్యత తగ్గుతుంది. తరచుగా ఎప్పటికప్పుడు పండిన కాయలను కోయటం వల్ల దిగుబడులు కూడా పెరుగుతాయి. కాయ కోసే ముందు సస్యరక్షణ మందులు పిచికారీ చేయకూడదు. పిచికారీ చేస్తే కాయల మీద అవశేషాలుండే ప్రమాదం ఉంది. రాత్రిపూట అయితే మంచుతో తడవకుండా కళ్ళల్లో కాయలను కప్పి ఉంచాలి. 10% మించి తేమ లేకుండా ఎండబెట్టాలి. తాలుకాయలు, మచ్చకాయలను గ్రేడింగ్ చేసి వేరు చేస్తే మంచి రేటు పలికే అవకాశం ఉంది. ఇప్పుడు ఎరువుల వినియోగంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం. పైర్లకు వేసే ఎరువులపై రైతులకు అవగాహన అవసరము. మోతాదుకు మించి ఎరువుల వినియోగంతో పెట్టుబడులు అధికమవడమే కాక పంటలకు ప్రయోజనం కూడా కలగదు. ఏ పంటకు ఎంత మోతాదులో ఏ రకం ఎరువు వినియోగించాలనే అంశంపై రైతులు పాటించాల్సిన సూచనలను ఇప్పుడు తెలుసుకుందాం. వరి, హెక్టార్ విస్తీర్ణానికి 80 కిలోల నత్రజని, 60 కిలోల భాస్వరం, 40 కిలోల పొటాష్ సిఫారసు చేసిన విధంగా వేసుకోవాలి. ఇందులో మొత్తం భాస్వరం ఎరువులను ఆఖరి దమ్ములో వేయాలి. పొటాష్ను బరువు నీళ్ళల్లో పూర్తి మోతాదు

0: ఆఖరి దమ్ములనే వేసుకోవాలి. తేలిక నేలలో సగభాగం ఆఖరి దమ్ములు, మిగిలిన సగభాగం అంకురార్పణ దశలో వేసుకుంటే బాగుంటుంది. నత్రజని ఎరువును 3 సమభాగాలుగా చేసి ఒక భాగం నాటేటప్పుడు, రెండవ భాగం దుబ్బు చేసే దశలో, మూడవ భాగం అంకురార్పణ దశలో వేసుకోవాలి. నత్రజని ఎరువులను నేల బురదగా ఉన్నప్పుడు చల్లుకోవాలి. ఆ తర్వాత 28 నుంచి 48 గంటల్లో నీరు పెట్టుకోవాలి. మొక్కజొన్న నత్రజని ఎరువును 3 సమభాగాలుగా చేసి ఒక భాగం ఎత్తేటప్పుడు, రెండవ భాగం పైరు మోకాలు ఎత్తున్నప్పుడు, మూడవ భాగం సుంకు దశలో వేసుకోవాలి. జొన్న, సజ్జ, రాగి, కొర్ర ఈ పంటలకు సగభాగం నత్రజనిని, పూర్తి భాస్వరం పొటాష్లను ఆఖరి దిక్కులో వేసుకోవాలి. మిగిలిన సగభాగం నత్రజనిని నాటిన 30 రోజులకు భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు పైపాటుగా వేసుకుంటే ఈ పంటలో దిగుబడి బాగా రావడానికి అవకాశం ఉంది. వేరుశనగ వేరుశనగ పంటకు సిఫారసు చేసిన నత్రజని, పొటాష్, భాస్వరం ఎరువులను ఆఖరి దిక్కులో కానీ ముందుగానే వేసుకోవాలి. పైపాటుగా ఎకరాకు 200 కిలోల జిప్సాన్ని నీళ్ళలో తగినంత తేమ ఉన్నప్పుడు మొక్క 25 నుంచి 35 రోజుల్లో పూత దశల్లో మొదళ్ల దగ్గర భూమిలో వేసి కలయబట్టాలి. ప్రొద్దుతిరుగుడు, నువ్వులు సగభాగం నత్రజనిని, పూర్తి భాస్వరం పొటాష్లను ఆఖరి దిక్కులో వేసుకోవాలి. మిగిలిన సగభాగం నత్రజనిని విత్తిన 4 రోజులకు కలుపు తీసి భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు వేయాలి. ఆముదం నత్రజనిని 2 భాగాలుగా చేసి విత్తేటప్పుడు సగం ఎరువును భాస్వరం పొటాష్లతో కలిపి వేసుకోవాలి. మిగిలిన నత్రజనిని 2 భాగాలుగా చేసి ఒక భాగం 30 నుంచి 35 రోజులకు, రెండవ భాగం 60 నుంచి 65 రోజులకు వేసుకోవాలి. భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడే పైపాటు ఎరువులను వేసుకుంటే. ఇప్పుడు
1: చెప్పిన సేద్యపు శుద్ధులు విన్నారు ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:45 కాస్తుంది. మరి కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. అర్హులైన ప్రతి కుటుంబానికి 2029 నాటికి ఇల్లు కల్పించే లక్ష్యంగా హౌసింగ్ ఫర్ ఆల్ కార్యక్రమాన్ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. వరుస సెలవుల అనంతరం తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈరోజు తిరిగి ప్రారంభం కానున్నాయి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు 5 లక్షల ఇళ్లు కేటాయించినట్టు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో ఇన్కాయిస్ ప్రాంతీయ కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. వార్తల వివరాలు. అర్హులైన ప్రతి కుటుంబానికి 2029 నాటికి ఇల్లు కల్పించిన హౌసింగ్ ఫర్ ఆల్ కార్యక్రమాన్ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గృహ నిర్మాణపై అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ 2027 మార్చి నాటికి సమీక్ష నిర్వహించారు. ఐదు లక్షల 52,000 ఇళ్లను పూర్తి చేసి గృహప్రవేశాలకు సిద్ధం చేయాలని దిశానిర్దేశం చేశారు. ఇంటి స్థలాలు లేని అర్హులైన కుటుంబాలను పారదర్శకంగా గుర్తించేందుకు వివిధ శాఖల సమాచారాన్ని అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు 5 లక్షల ఇళ్లు కేటాయించినట్టు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. ఈ మేరకు ఢిల్లీలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ ఆవాస్ యోజన కింద మొత్తం దేశవ్యాప్తంగా 2 కోట్ల ఇళ్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. వీటిలో ఆంధ్రప్రదేశ్కు 3 లక్షల ఇళ్లు, తెలంగాణకు 2 లక్షల ఇళ్లు కేటాయించినట్టు కేంద్ర మంత్రి తెలియజేస్తూ
1: ఈ హౌసింగ్ ఎలకేషన్ అనేది రాష్ట్రాలకి ఒక సెలెక్ట్ కమిటీ ఇచ్చినటువంటి ఫార్ములా తోటి పావర్టీ ఆ రేషియోని బేస్ చేసుకుని ఎలకేట్ చేశారు. 3 లక్షల హౌసెస్ ఆంధ్ర రాష్ట్రానికి ఈ రోజు ఎలకేట్ అయినాయి. అదేవిధంగా తెలంగాణకి మొన్న ఇచ్చిన

0: 74,000 పాటు మళ్ళీ అడిషనల్ గా 125,000 హౌసెస్ ఈ రోజు ఇస్తా ఉన్నాం. అంటే టోటల్ గా 2,00,000. సో రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలకు తీసుకుంటే ఈ రోజు 5,00,000 హౌసెస్ ఎలకేట్ చేయడం జరిగింది. దీనికి ప్రధానమంత్రి మోదీ గారికి, అదేవిధంగా కేబినెట్ మినిస్టర్ శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను.
1: వరుస సెలవుల అనంతరం తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈరోజు తిరిగి ప్రారంభం కానున్నాయి. సభ ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుందని శాసనసభ కార్యదర్శి ఆర్ తిరుపతి ఒక ప్రకటనలో తెలిపారు. సభ ప్రారంభమైన తర్వాత ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్నలను సభ్యులు ప్రస్తావించనున్నారు. అనంతరం పలు అంశాలపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. 22A భూముల అంశంపై జరగనున్న చర్చలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. అలాగే తెలంగాణ వ్యాప్తంగా వర్షాలపై ఎల్నినో ప్రభావం, దాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలపై కూడా సభలో చర్చ జరగనున్నట్టు అసెంబ్లీ కార్యదర్శి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో భారత జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం ఇన్కాయిస్ ప్రాంతీయ కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు గత నెలలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ను కలిశారు. ఆయన అభ్యర్థులపై స్పందించిన కేంద్ర మంత్రి ఈ మేరకు లేఖ రాశారు. కాకినాడలో ఇన్కాయిస్ కేంద్రం ఏర్పాటుకు జిల్లా యంత్రాంగం ఇప్పటికే స్థలాన్ని గుర్తించిందని, ఈ కేంద్రం ఏర్పాటుతో మత్స్యకారుల జీవనోపాధి మెరుగుపడడంతో పాటు సముద్ర భద్రత మరింత బలోపేతం కానుందని సానా సతీష్ బాబు తెలిపారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయంతో పనిచేస్తానని తెలిపారు. కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో బీజేపీ ఆంధ్రప్రదేశ్ కార్యాలయాన్ని నిన్న సందర్శించారు. వినాయక చవితి సందర్భంగా రాష్ట కార్యాలయంలో ఏర్పాటు చేసిన గణపతి విగ్రహానికి కేంద్ర మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సు విశేషాలను, ప్రపంచ వేదికపై భారత్కు లభిస్తున్న ప్రాధాన్యత, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం సాధిస్తున్న పురోగతిని వివరించారు. ప్రపంచ దేశాలతో భారత్ సంబంధాలను మరింత బలోపేతం చేయడం, ఆర్థికాభివృద్ది, వాణిజ్యం, సాంకేతికత, పారిశ్రామిక ప్రగతిలో దేశ ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఘనంగా నిన్న ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల్లో తొలిరోజు రాత్రి మలయప్పస్వామి వారు పెద్ద శేషవాహనంపై మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. దీనిపై ఆకాశవాణి తిరుపతి జిల్లా ప్రతినిధి ఎన్ జగదీష్ మరిన్ని వివరాలను అందజేస్తారు.
2: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు రాత్రి స్వామివారు పెద్ద శేషవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. పెద్ద శేషునిపై చిద్విలాసం చేస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు పెద్ద శేషవాహన సేవలో పాల్గొన్నారు. బుధవారం ఉదయం చిన్న శేషవాహన సేవను తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించనుంది.
1: తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా నిన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ముందుగా బేడి ఆంజనేయ స్వామిని దర్శించుకున్న ముఖ్యమంత్రి అనంతరం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చక్కటి దర్శన భాగ్యం కల్పించాలని టీటీడీ అధికారులకు సూచించారు.
3: వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరుపుకోవడం చాలా గర్వకారణంగా ఉంది, ఆనందంగా ఉంది. ఈరోజు వెంకటేశ్వర స్వామిని ఉట్టి కోరుకున్నాను. రాష్ట్రంలో పుష్కలంగా వర్షాలు పడాలని, అదే సమయంలో భారతదేశం రాబోయే రోజుల్లో అగ్రదేశంగా తయారు కావాలని, అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుండి లీడ్ చేయాలని భగవంతుణ్ణి కోరుకున్నాను. భక్తులందరికీ ఏమాత్రం ఇబ్బంది లేకుండా దైవ దర్శనం కల్పించే విధంగా టీటీడీ సిబ్బంది మొత్తం పనిచేయాలని మరొకసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు.
1: మరోవైపు తిరుమలలోని యాత్రికుల కేంద్రాన్ని, నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ బస్సులను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. అలాగే ఆధునీకరించిన శ్రీ వెంకటేశ్వర మ్యూజియాన్ని ప్రారంభిస్తారు. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణాజిల్లా మచిలీపట్నం మంగినపూడి సాగర్ తీరంలో ఏర్పాటు చేసిన సాగర తీర మహాగణపతిని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ నిన్న సందర్శించారు. ఈ సందర్భంగా వేద పండితులు గవర్నర్కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం గణపతి విగ్రహాన్ని గవర్నర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతపురం నగరంలో తాగునీటి సమస్యను పూర్తిగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. అనంతపురం నగరంలో అమృత్ 2.0 పథకం కింద 101,71,00,000 రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న 2 నీటి ప్రాజెక్టులకు మంత్రి నిన్న భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో తాగునీటి సరఫరాలో ఉన్న సమస్యలను తొలగించి ప్రతి ఇంటికి సమర్థవంతంగా నీటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యం.

0: అన్నారు. అన్ని ప్రాంతాలకు తాగునీరు అందేలా 12.27 కిలోమీటర్ల మేర కొత్త నీటి పంపిణీ వ్యవస్థను నిర్మించనున్నట్టు మంత్రి వెల్లడిస్తూ,
1: ముఖ్యంగా ఈ ఫౌండేషన్ స్టోన్ వేసిన తర్వాత ఈ వర్క్స్ అమృతు కింద అయిపోయిన తర్వాత నీళ్ల సమస్య అనేది లేకుండా చేస్తున్నారు. ప్రత్యేకించి ఎందుకంటే వాటర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎన్డీఏ ప్రభుత్వం హయాంలో ఇది కంప్లీట్ చేయబోతున్నాం. ఇంకా వాటర్ అనేది ఇష్యూనే లేకుండా టోటల్ అనంతపూర్ సిటీకి దాదాపు 6 ట్యాంకులు ఓవర్ హెడ్ ట్యాంకులు వస్తున్నాయి. ఇదే కాకుండా రీసైక్లింగ్ కోసం అరౌండ్ 25 MLD సంబంధించింది అది చేస్తున్నారు. 2 రోజులు 3 రోజులు వచ్చేది, దీంతో డైలీ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో పర్మనెంట్
0: వాతావరణం. కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా నైరుతి బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉందని, దీంతో పాటు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాలతో పాటు నంద్యాల, అనంతపురం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఈరోజు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరోవైపు తెలంగాణలో రేపటి నుంచి 5 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ప్రధానంగా ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా నక్కపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో పాయకరావుపేట నియోజకవర్గ అభివృద్ధిపై హోంమంత్రి వి అనిత నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ది పనుల పురోగతిని మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులను వేగవంతంగా పూర్తి చేయాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సౌరశక్తి వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రాయితీలు, సదుపాయాలు కల్పిస్తోందని మంత్రి అనిత తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై సౌర విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని ఆమె సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ క్యాంపు కార్యాలయంలో ప్రజావనితుల కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అర్హులైన ప్రతి కుటుంబానికి 2029 నాటికి ఇల్లు కల్పించడమే లక్ష్యంగా హౌసింగ్ ఫర్ ఆల్ కార్యక్రమాన్ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. వరుస సెలవుల అనంతరం తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈ రోజు తిరిగి ప్రారంభం కానున్నాయి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు 5 లక్షల ఇళ్లు కేటాయించినట్టు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో ఇన్కాయిస్ ప్రాంతీయ కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు ఈ ఉదయం 7 గంటలకు లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం చావడి సంభాషణ. ఇందులో ప్రపంచ శాంతి దినోత్సవం సంభాషణ శ్రీతులు శ్రీ బి మధుసూదన్ రెడ్డి మరియు చలపతి. అనంతరం న్యాయ సలహాలు, పర్యావరణ పరిరక్షణ చట్టాల గురించి న్యాయవాది శ్రీమతి ఆర్ కల్పన గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త ఎన్ హరికృష్ణ, నిర్వహణ కె శృతి ప్రియాంక. 8:15 ఆంగ్లంలో వార్తలు, 8:30 పల్నాడు జిల్లా సమాచార లేఖ రచన కె శ్రీను, 8:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా చిన్నశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం. 9:30 అభిలాష కార్యక్రమంలో శ్రోతలు లేఖల ద్వారా కోరిన సినిమా పాటలు. 10:00 భారత్ అధ్యక్షతన జరిగిన బ్రిక్స్ సదస్సుపై ప్రత్యేక కార్యక్రమం సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. ఉదయం 10:15 నుండి సాయంత్రం 5:00 వివిధ భారతి కార్యక్రమాలు. చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. 5:30 లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు లేఖల ద్వారా కోరిన సినిమా పాటలు. 6 గంటలకు

లలితగీతం 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. ప్రసార వివరాలు 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. లలితగీతం 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో తిమ్మమ్మ మహత్యం బుర్రకథ వినిపిస్తున్నవారు శ్రీ ఆర్ సదానంద శివ బృందం. 7:45 వికసిత్ భారత్ మార్కాపుర కేంద్ర సమర్పణ. 8:00 తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా హంసశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం. 8:30 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 8:45 సరదా సంసారం నాటిక రచన మరియు నిర్వహణ శ్రీ మాణుగుల రామకృష్ణ. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:16 స్పాట్ లైట్. 9:30 నాటిక విజయవాడ కేంద్రం నుండి. 10:00 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో రాగం తానం పల్లవి. 10:45 ఇంద్రధనస్సు కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు. ఇవండి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు.

లలిత గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కాస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. హైదరాబాద్ కేంద్రం నుండి

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రస్తుతం ప్రపంచంలో ఎన్ని అస్థిర పరిస్థితులు ఉన్నా భారత్ మరింత అభివృద్ధి చెందడం ఖాయమని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ధీమా వ్యక్తం చేశారు. వ్యక్తి నుంచి వ్యక్తికి జరిగే యూపీఐ చెల్లింపులపై ఎటువంటి రుసుములు ఉండవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన 2వ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సొంత నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ, వ్యూహాత్మక స్వతంత్రతపై నమ్మకంతోనే ప్రపంచ వ్యవస్థకు భారత్ కట్టుబడి ఉందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ స్పష్టం చేశారు. నిన్న ఢిల్లీలో జరిగిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ 25 ఏళ్ల వేడుకల ముగింపు సమావేశంలో మాట్లాడుతూ ఆయన, ప్రస్తుతం ప్రపంచంలో ఎన్ని అస్థిర పరిస్థితులు ఉన్నప్పటికీ భారత్ మరింత అభివృద్ధి చెందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గడిచిన 10 ఏళ్లలో భారత దౌత్యం, ఆర్థిక వ్యవస్థ, దేశీయ సామర్థ్యాలు ఎంతగానో పెరిగాయని, ఇవి ప్రపంచ దేశాలతో మన సంబంధాలపై సానుకూల ప్రభావం చూపిస్తున్నాయని అన్నారు. భారత దౌత్య విధానానికి శాంతి, అభివృద్ధే ఎప్పుడూ ప్రధాన లక్ష్యాలని మంత్రి స్పష్టం చేశారు.
1: When India advocates dialogue and diplomacy, when we stress that endless war must give way to an end to war, this is our particular way of thinking. Indian diplomacy will always have peace and development as its central agenda, not just as an idealistic goal, but as a

0: sensible prescription for the world order to advance progress and prosperity.
1: వ్యక్తి నుంచి వ్యక్తికి జరిగే యూపీఐ చెల్లింపులపై ఎటువంటి రుసుములు ఉండవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. బదిలీ చేసే మొత్తంతో సంబంధం లేకుండా యూపీఐ ఉచితంగానే కొనసాగుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. వినియోగదారులకు సేవలు ఎప్పటికీ ఉచితమేనని, యాప్ సంస్థలు ఎటువంటి ప్లాట్ఫామ్ లేదా ఇతర రుసుములు వసూలు చేయకూడదని ఆదేశించింది. వ్యాపారులకు చేసే 2,000 రూపాయల లోపు చెల్లింపులు, చిన్న వ్యాపారులకిచ్చే మినహాయింపుల వల్ల దాదాపు 96% వ్యాపార లావాదేవీలపై ఎటువంటి ప్రభావం ఉండదని తెలిపింది. 2,000 రూపాయల కంటే ఎక్కువ విలువైన కొన్ని నిర్దిష్ట వ్యాపార లావాదేవీలకు మాత్రమే మర్చెంట్ డిస్కౌంట్ రేట్ వర్తిస్తుంది. ఇది ప్రభుత్వం లేదా ఎన్పిసిఐ వసూలు చేసే పన్ను కాదని, వ్యవస్థ నిర్వహణ కోసం బ్యాంకులు, యాప్ సంస్థల మధ్య పంపిణీ అవుతుందని తెలిపింది. నెలవారీ 1,00,000 రూపాయల వరకు చెల్లింపులు పొందే చిన్న వ్యాపారులకు ఎండిఆర్ 0గా ఉంటుంది. 2,000 రూపాయలు దాటిన లావాదేవీలపై 0.4% ఎండిఆర్ విధిస్తారు. అలాగే 75,000 రూపాయలు అంతకంటే ఎక్కువ లావాదేవీలపై గరిష్టంగా 300 రూపాయలు మాత్రమే పరిమితిగా నిర్ణయించారు. రైల్వే, టెలికాం, ఇన్సూరెన్స్, ఇంధన రంగాలకు 2,000 రూపాయలు దాటిన చెల్లింపులకు కేవలం 5 రూపాయల ఫ్లాట్ రుసుము ఉంటుంది. ఈ ఎండిఆర్ భారాన్ని వినియోగదారులపై మోపకూడదని బ్యాంకులకు సూచించారు. వసూలైన ఎండిఆర్లో 5% నిధిని చిన్న వ్యాపారుల్లో యూపీఐ వినియోగాన్ని ప్రోత్సహించడానికి కేటాయిస్తారు. వచ్చే నెల 15వ తేదీ నుండి ఈ నూతన విధానం అమల్లోకి వస్తుంది. భారత్, అమెరికా దేశాల మధ్య 22వ ఎడిషన్ సంయుక్త సైనిక విన్యాసాలు యుద్ధ అభ్యాస్ నిన్న ఉత్తరాఖండ్లోని ఔలీలో ప్రారంభమయ్యాయి. ఔలీలోని ఫారెన్ ట్రైనింగ్ నోడ్లో ఈ విన్యాసాల ప్రారంభోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సైనిక విన్యాసాలను ఉత్తరాఖండ్లోని ఔలీతో పాటు రాజస్థాన్లోని మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో ఒకేసారి నిర్వహిస్తున్నారు. ఇరు దేశాల రక్షణ భాగస్వామ్యాన్ని పటిష్టం చేస్తూ సైనిక సమన్వయాన్ని పెంచడం ఈ విన్యాసాల ముఖ్య ఉద్దేశం. పర్వత ప్రాంతాల్లో ఇటువంటి సైనిక విన్యాసాలకు ప్రాధాన్యత ఇస్తూ సమగ్ర యుద్ధ గ్రూపుల నిర్వహణ కోసం ఇరు దేశాల సైనిక సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యమని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ఈ విన్యాసాల్లో ప్రధాన అంశంగా ఉంది. నిఘా కోసం డ్రోన్లు, స్వయం ప్రతిపత్తి వ్యవస్థలను వాడడంతో పాటు ఆధునిక ఆయుధ వ్యవస్థల ప్రదర్శన మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. జీవితంలో ముందడుగు వేయడానికి విద్య అత్యుత్తమ మార్గమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం అనిశ్చిత వాతావరణం నెలకొందని, అనేక యుద్ధ పరిస్థితుల వల్ల ఆర్థిక పరిస్థితులు అస్థిరంగా కనిపిస్తున్నాయని అన్నారు. అయితే భారత ఆర్థిక వ్యవస్థ 7.8% వృద్ధితో స్థిరంగా, బలంగా పురోగమిస్తోందని పేర్కొన్నారు. అనేక అంతర్జాతీయ పెట్టుబడులకు వేదికగా నిలిచిన తమిళనాడు దేశ ఆర్థిక వ్యవస్థకు గణనీయంగా తోడ్పడుతోందన్నారు. నేటి పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఏఐ శిక్షణా కేంద్రాల్లో నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సీతారామన్ విద్యార్థులకు సూచించారు. పరిశోధన, అభివృద్ధి సంస్థలు, పరిశ్రమల మధ్య నిరంతర సహకారంతోనే రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధ్యమవుతుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని త్వరగా స్వీకరించడానికి, భారతదేశ రక్షణ తయారీ వ్యవస్థను బలోపేతం చేయడానికి విస్తృతమైన చర్చలు, సంయుక్త అభివృద్ధి, ఉత్పత్తి అవసరమన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, క్షిపణుల నుండి రాడార్ల వరకు, యుద్ధ విమానాల నుండి జలాంతర్గాముల వరకు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టంల నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు ప్రతి రంగంలోనూ డిఆర్డీఓ తన సామర్థ్యాలను నిరూపించుకుందని చెప్పారు.
2: టీడీఎఫ్ కే మాధ్యమ్ సే స్టార్టప్స్ కు గ్రాంట్స్ దియే జా రహే హై ఔర్ అనేక టెక్నాలజీ ప్రొడక్షన్ స్టేజ్ తక్ పహుంచ్ చుకి హై. ఐడెక్స్ నే భీ డిఫెన్స్ ఇన్నోవేషన్ కే లియే ఏక్ నయా ఈకో సిస్టమ్ భీ తయార్ కియా హై, జహాన్ స్టార్టప్స్ హమారీ వాస్తవిక ఆపరేషనల్ రిక్వైర్మెంట్స్ కే ఆధార్ పర్ సొల్యూషన్స్ వికసిత్ కర్ రహే హై.
1: గత కొన్నేళ్లుగా రక్షణ

రంగంలో వినూత్న సంస్కరణలు వచ్చాయని, అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నామని మంత్రి తెలిపారు. రక్షణ రంగంలో భారత్ దిగుమతులపై ఆధారపడకుండా స్వయం సమృద్ది వైపు అడుగులు వేసేందుకు పలు చర్యలు తీసుకున్నట్టు కూడా మంత్రి తెలియజేశారు. 14 ఏళ్లలోపు పిల్లలకు విద్య లేదా మతపరమైన బోధనలు అందించే పాఠశాలలు, సంస్థలను క్రమబద్దీకరించడానికి దాఖలైన వినతిపై సుప్రీంకోర్టు ఉత్తర్వులను అమలు చేయలేదని దాఖలైన పిటిషన్పై స్పందించాలని పాఠశాల విద్యా కార్యదర్శిని సుప్రీంకోర్టు ఆదేశించింది.

0: ప్రత్యేకరించడానికి దాఖలైన వినతిపై సుప్రీంకోర్టు ఉత్తర్వులను అమలు చేయలేదని దాఖలైన పిటిషన్పై స్పందించాలని పాఠశాల విద్యా కార్యదర్శిని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ అంశంపై 4 వారాల్లోగా సమాధానమివ్వాలని న్యాయస్థానం పేర్కొంది. తన వినతిపత్రంపై కార్యదర్శి ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ దాఖలైన కోర్టు ధిక్కార పిటిషన్ను విచారించిన న్యాయస్థానం ఈ ఆదేశాలిచ్చింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, కేరళ, మాహే ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో వచ్చే 2 రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, సిక్కింతో సహా ఈశాన్య భారతదేశంలోని పలు ప్రాంతాల్లో కూడా ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన 2వ T20 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో 3 మ్యాచ్ల సిరీస్ను భారత్ 2-0 తేడాతో గెలుచుకుంది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్ ఆఫ్ఘనిస్తాన్ను నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 159 పరుగులకు పరిమితం చేసింది. ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లలో కెప్టెన్ ఇబ్రహీం జాద్రాన్ 33 బంతుల్లో 37 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. భారత బౌలర్లలో నితీష్ కుమార్ రెడ్డి 3 వికెట్లు, హర్షదీప్ సింగ్ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కేవలం 14.5 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. నితీష్ కుమార్ రెడ్డికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రస్తుతం ప్రపంచంలో ఎన్ని అస్థిర పరిస్థితులు ఉన్నప్పటికీ భారత్ మరింత అభివృద్ధి చెందడం ఖాయమని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ధీమా వ్యక్తం చేశారు. వ్యక్తి నుంచి వ్యక్తికి జరిగే యూపీఐ చెల్లింపులపై ఎటువంటి రుసుములు ఉండవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన 2వ T20 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం విందాం

0: శాంతి దినోత్సవం గురించి సంభాషణ శ్రీతులు బి మధుసూదన్ రెడ్డి మరియు వి చలపతి.
1: ఏ ఎందో ఈ అనుగొడ్లు పద్దెని లేచినప్పటి నుంచి సందకెడదాక దీని సాకరీనే జరిపోతుంది. ఏ పైగడిగేది ముసరి నీళ్ళు పోసేది ఏ ఎందో ఈ పేడగా సూతోనే చూడు ఎట్లా పూసుకున్నాను పై అంతా అట్లా పేడ వాసన వస్తుంది. దీనికైతే అన్నీ ఇది చేసే పని కూడా నాతోనే చేపిస్తుంది. దీనికి ఉంది ఈడు ఉండకూడదు పుట్టింటికి పోలను పాను పుట్టింటికి వా ఏమనుకుండవో ఏమి ఏం మొగుడు ఎట్ట కనపడతారా నీ కళ్ళకే పాసుగలను ఏడను.
2: ఏంది రంగప్ప ఎవరు నరుతున్నావా ఎనుగొడ్డు నరుతున్నావా ఆ పాపు నరుతున్నావా ఏంది సామి ఎప్పుడు చూసినా నీకు సమస్యలే చుట్టుకుంటాయి చూడబ్బా.
1: దో నువ్వు సమయానికి వచ్చినావు కాదు పద్దెన్ నుంచి పా రాత్రి పండుకునే వరకు ఈ పనుని నేనే చేస్తాను. ఏం పా ఇంట్లో ఆడమనిషి ఉంది చేసుకోలేదు ఇట్లాడవన్నీ నాకే చెప్పేది.
2: కాదయ్యా నీ పని నువ్వు చేసుకోకుండా ఎట్లా నువ్వు పక్కింటి వాళ్ళు పని చేస్తానా ఏమన్నా నువ్వేమన్నా
1: నో పోన్నా నాకు ఊరికే తలకాయ ఎంత పిచ్చెక్కినట్లుంది నాకు నో శాంతమే లేకుండా ఉంది. ఏందన్నా ఇదేనా పని అంటే
2: ఇది బాగుంది అప్ప ఇంకా శాంతి అంటే ఇది బాగుంది నీ పనులు నువ్వు చేసుకోతే సంసారం ఎట్లా గడుస్తుందా నీకి అయినా నీకు ఏందో ఒకటి సమస్య ఉంటుంది చూడు రంగప్ప ప్రపంచంలో ఎవరికీ లేదు నీకు ఒక్కనికే ఉందన్నట్లు బాధపడుతుంటావు చూడు.
1: ఏందన్నా నువ్వు నేను ఇంత అర్థం అంటే నువ్వు మళ్ళా నా మీదే సమస్యలు ఎత్తాండవు అంటే సమస్యలు మాదిరి కనపడతానన్నా నా నీ కళ్ళకి కూడా మదపన్నా చెప్పు నువ్వే.
2: బయట పెద్ద పెద్ద దేశాలతోనే సమస్యలు వచ్చి వాళ్ళు కొట్లాడుకుంటున్నారులే నీదేం పెద్ద సమస్య కాదులే కానీ.
1: ఏంది దేశాలు కొట్లాడుతాండయా అయితే మనకి అన్నా ఏం సంబంధము వాళ్ళు ఏడన్నా పోతారు నో మనం ఇటు బాగుండం కదన్నా.
2: అట్లా కాదు రంగప్ప ప్రపంచ దేశాలన్నీ ఒక దేశంతో ఒకటి ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యాపారాలు చేస్తూ ఉంటాయి. నీ దగ్గర దొరికేది నేను నా దగ్గర దొరికేది నీకు అట్లా వ్యాపారాలు చేస్తూ ఉంటాయి. ఇలా యుద్ధాల వలన ఆ సరుకుల రవాణా ఆగిపోయి ధరలు పెరుగుతాయన్నమాట.
1: అంటే ఇప్పుడు మనకి ఇంత రేట్లు పెరిగిండేది అట్లాంటివేనన్నా.
2: ఆమడే
1: అంటే అక్కడ ఎవరికో తుమ్మొత్తే మనకి జ్వరం వస్తుంది అన్నమాట. అయితే
2: కరెక్ట్గా చెప్పినావు రంగప్ప నువ్వైతే నువ్వు చూసావా ఒక్క పెట్రోల్ రేటు ₹2 పెరిగితేనే చాలు వాటి ప్రభావం మామూలుగా ఉండదు రంగప్ప. పెట్రోల్ రేటు పెరిగితే ఆటో వాళ్ళు రేటు పెంచేస్తారా కూరగాయల రవాణా ఛార్జీలు పెరిగి కూరగాయల రేటు పెరుగుతాయి. చూసావా ఎక్కడో అగ్గిపుల్ల వెలిగిస్తే మన వంటింట్లో భగ్గంటంది.
1: భగ్గుమనేది ఏంది నీ పాసుగలను అట్లా ఇక్కడ అట్లా మంటలు అన్ని రేగుతాండే అధికారుల నుంచి పైన వరకును. కాదన్నా నువ్వు అంట అంటే నాకు ఇప్పుడు అర్థమైతుంది అప్పో.
2: ఏమబ్బా
1: నిజమే నిజమేను వాళ్ళు కొట్లాడుకుంటా అంటే మనకి దెబ్బలు తగిలితాయి పోయివి.
2: ఓనప్ప చూడప్ప వాళ్ళు ఏందో వాళ్ళ పని ఊసిపోక వాళ్ళు కొట్లాడుకుంటా అంటే మనకు వచ్చి చూడు ఇది రావిడైపోయింది మనకి.
1: నోవన్నా మనలో మనమాట
2: చెప్పబ్బా.
1: వాళ్ళు కొట్లాడుకుంటూ ఉండాలంటే నా దగ్గర ఉపాయం ఉంది.
2: ఉపాయం ఎవరు దేశాలు కొట్లాడుకోకుండా నీ దగ్గర ఉపాయం ఉందా?
1: ఏందన్న రంగప్ప అంటే ఏందనుకుంటాను.
2: ఓ తెలుసు ముందు ఉపాయం చెప్పు నీ రా నీ పతాపం ఏందో మళ్ళా తెలుస్తుంది.
1: ఎవరినకూడదు
2: ఏం అంత రహస్యమా?
1: నువ్వు గట్టి కరసద్దునా.
2: కాదయ్యా ఈడ మనిద్దరమే కదా ఉండేది ఇంకెవరైనా ఉన్నారా చెప్పు.
1: ఉన్నా ఉపాయం మీనప్ప చెప్తాను
2: చెప్పు.
1: ఇప్పుడు దేశాలు కొట్లాడుతాయే వాళ్ళ అధ్యక్షులు ఉంటారు కదా అతనికి పెళ్లి చేసి నాలుగు ఎనగోడ్లు బట్టి దిక్కు తెలియక నో ఏంటి వేగని పనులు లేకోకుండా కొట్టాట్లు లేకోకుండా నో పేడగా స్వెత్తేసుకుంటుంటారు నో.
2: నీకు అద్భుతమైన ఐడియా చెప్పినావు రంగప్ప నిజంగా. అయితే అవును వాళ్ళు అప్పటికే పెళ్ళి అయిపోయింటే
1: ఇంకో పెళ్లి చేస్తే అయిపోయా వాళ్ళిద్దరు కలిసి ఇదను కొడతారు పట్టుకొని
2: అప్పుడు ఈయనకు శాంతి ఉండదు. ఇంకా
1: యాదైతేనేం లేను ఆగిపోలేదు కానీ
2: ఇంకా తిక్క కుదురుతుంది ఆయనకైతే. అయినా నీ ఐడియాకి నోబెల్ ప్రైజ్ రాచేమో అని అనుమానంగా ఉంది రంగప్ప.
1: ఏడికి ఇస్తారు లేప నువ్వు ఇట్లా దాంట్లోకి అంత ఇస్తారా?
2: ఏందనుకోంటివే మనం ఇంత ప్రపంచ శాంతి సాధించినామంటే నీకే కదా ఇంకా నోబెల్ ప్రైజ్ వచ్చేది నీకు. అయినా మన అనంతపురం వాళ్ళంతా పోయేసి వాళ్ళకి పోయి చెప్పేసి వస్తే నీకు ఖచ్చితంగా నోబెల్ ప్రైజ్ వస్తుందప్ప. దాంతోపాటే ఈ తెల్లపావరం ఇట్లా పట్టుకొని ఎగరేసేది అట్లా నీ ఫోటో కూడా వేస్తారప్పో నీకు ఇంక బ్రహ్మాండంగా ఉంటుంది నీకైతేను.
1: నువ్వు తెలుపు నలుపు అన్నద్దన్నా నేను నల్లగుండానని నువ్వు అదే పనిగా నా మీద అంటావని ఇప్పుడు నాకు ఇప్పుడు అర్థమైంది.
2: నేను నల్లగున్నానే ఎప్పుడంటే రంగప్ప నేను పావురం గురించి మాట్లాడుతుంటే ఏడాడుకో తీసిపోతావు చూ నువ్వు.
1: అంతేలేన్నా నీకు లోకవేలేన్నా పేడగా స్వెత్తేసుకుండేవాడు రంగప్ప ఏందన్నా గానీ ఇదిగో ఇట్లా ప్రతిదీ అరుతానే ఉంటాడు అని నీకు కూడా లోకం అయిపోయింది లేప మా ఇంట్లో వాళ్ళ మాదిరి నువ్వు.
2: నేను అనలేదప్ప రంగప్ప ఇలా నా పైన అట్లా ఒంటికాల పైన లేస్తా నేను అట్లా అనలేదని చెప్తానని కదా నీకు.
1: మళ్ళీ నువ్వు తెల్లపావురం అంటాండవు
2: అయ్యేముంది ప్రపంచ శాంతికి ఇట్లా తెల్లపావురు ఎగిరేసేటట్లో పోటీ ఇస్తారా?

0: హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం. ముందుగా ప్రకటనలు.
1: మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
2: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీకు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
0: విందు చావడి సంభాషణ ప్రపంచ.

0: దానికి అందుకనే నువ్వు ప్రపంచ శాంతి సాధించినావు కదా ఉపాయం చెప్పి అట్లా అన్నమాట.
1: శాంతికి తెలుపవరానికి ఏమి,
0: తెలుపు అనేది శాంతికి గుర్తప్ప, అందుకే తెల్ల పావురాన్ని అంత స్వేచ్ఛగా ఎగురుతుంది కదా పావురం అయితే, అట్లా మన శాంతి కూడా అట్లా స్వేచ్ఛగా ఉండాలని చెప్పి పావురం ఎగరేస్తారబ్బా అంతేను. నువ్వు దానికి నీకి దానికి ముడిపెట్టుకుని నువ్వు బాధపడితే నన్ను నేను ఎప్పుడన్నా నేను అట్లనే చెప్పు రంగప్ప నిన్ను.
1: ఏ అంటావు, మళ్ళీ అనలేదు అంటావు నువ్వు.
0: చోతు పాసుగల నీతో వద్దు సార్, నీతో మాట్లాడి నేను యాదని
1: చెప్పుకుంటూ వస్తాండవు అన్నీ శాంతము శాంతము శాంతం అనుకుంటా. పద్దెనిమిది లేచినప్పటి నుంచి సంతకాడు వరకు పో, శాంతంలో ఏంలే పిల్లలు స్కూల్ ఫీజులు బస్సు ఫీజులు అట్లే ఏంటివో లేబ్బా గిర్రమని తిరుగుతాండలేనో, ఇంక ఏడు శాంతముండి ఇది.
0: ఇంకా అది ఇంకా అది కట్టుకుంటే నీకు ప్రపంచ శాంతి ఉండట్లే కదా మన జీవితాల్లో.
1: చూడను ఈ పిల్లలు ఫీజులు అవన్నీ కడితే శాంతిని కొనుక్కున్నట్లే.
0: కాబట్టి నువ్వు డబ్బుతో శాంతిని కొనొచ్చు అంటావు అదే.
1: అంతే
0: అట్లే లేదు రంగప్ప, ఫ్రీగా కూడా ఉండొచ్చు.
1: ఎట్లా ఎట్లన్నా, నీ దగ్గర కూడా నోబెల్ ప్రైజ్ కొట్టే ఉపాయం ఉందా?
0: ఏం లేదు రంగప్ప, ఇంట్లో నా భార్య నా మీద అరిచింది అనుకో, అప్పుడు నేను
1: ఏ అప్ప నుసుకుతాండవు.
0: ఏం లేదు రంగప్ప, అప్పుడు నేనేం లేదు, రెండు నిమిషాలు నోరు మూసుకొని ఊరికినే ఉంటే ఇంకా మనకు ప్రపంచ శాంతే శాంతి ఇంట్లో, ఇంకా అదే మనకు ప్రపంచ శాంతి అన్నమాట. ఇంకా
1: ఏందన్నా, కాదు ప్రపంచ దేశాలన్నిటికీ కొట్లాడుకుంటా అంటే ఇప్పుడు నువ్వు నిజంగా కనిపెట్టినావు అంటే మౌనమో.
0: అంతే కదా మరి, రెండు నిమిషాలు మౌనంగా ఉంటే ఇంకా వాళ్ళే అడుచుకొని వాళ్ళే ఊరికినే అయిపోతారు అన్నమాట.
1: ఇదేదో బాగుందా పోదో,
0: చాలా బాగుంటుంది.
1: ఇప్పుడు పోతానే ఏమి, నువ్వు చింతపండు దేలా బేల దేలా అంటుందప్ప మాయమ్మో, సైలెంట్గా ఉంటా.
0: నువ్వు డబ్బులు చేతిలో ఈ పెట్టేసి నువ్వు ఏమైనా కొనుక్కోపో అని చెప్పి ఇడిసార్లు అప్పుడు నీకు శాంతి ఉంటుంది. అన్ని ఊరికినా ఉంటే నీకు ఇంకా పై పగులుతుంది అప్ప ఇంట్లో.
1: ఏమో లేపో ఇద్దో, నువ్వు చెప్పిండేది బానే ఉంది. ఊరికి అరిసే కంటే వాళ్ళ మీద ఇల్లుమందా రోంతే పొరంత మౌనంగా ఉంటే ఎవరెవరు సర్దుకొని పోతారు.
0: చాలా సమస్యలు ఊరికిన కూడా పోతాయి. పో
1: ఊరికే ఈ నోరు బారేసుకుంటేది ఏంటి కన్నా,
0: అన్నిటికీ తొడగలు కొట్టుకోకూడదు.
1: వద్దులేపో, నేను మాయమ్మ పిలుతాను తిన్నావు, నేను పైతానో మదప్పన్న
0: పోయిరా పోప, నీకు ఇంకా శాంతి ఉండదు నీకు ఇంకా పోయిరా
1: పైతన్నో.
2: చావడి సంభాషణ విన్నారు. సంభాషణ శ్రీతులు బి మధుసూదన్ రెడ్డి మరియు శ్రీ వి చలపతి.
3: ఖానా మోటిమలా
4: సై బాల్,
3: గజ్జా బొబ్బలా
4: సై బాల్,
3: నడుగులో తామరా
4: సై బాల్,
3: బురద పుల్లా
4: సై బాల్.
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
6: మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
3: ముఖాన మొటిమల
4: సై బాల్,
3: గజ్జా బొబ్బల
4: సై బాల్,
3: నడుగులో తామరా
4: సై బాల్,
3: బురద పుల్ల
4: సై బాల్.
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
6: మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
2: ఇప్పుడు విందాం న్యాయ సలహాలు కార్యక్రమంలో. పర్యావరణ పరిరక్షణ చట్టాల గురించి న్యాయవాది శ్రీమతి ఆర్ కల్పన గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త ఎన్ హరికృష్ణ, నిర్వహణ కె శృతి ప్రియాంక.
7: విశ్వంలో భూమి మీద జీవరాశి ఉంది అంటే దానికి కారణం జీవరాశికి అనుగుణమైన వాతావరణం ఉండడం. ఈ వాతావరణం జీవరాశికి అనుగుణంగా ఉంది కాబట్టే ఈరోజు మానవుడు మనుగడ సాగిస్తున్నాడు. మానవుడితో పాటు చుట్టూ పర్యావరణం ఉంది. మరి ఈ పర్యావరణాన్ని పరిరక్షించుకుంటేనే మానవ జాతితో పాటు ఇతర జీవరాశులు కూడా మనుగడ సాధిస్తాయి. ఈ పర్యావరణం కాపాడటం కోసం ఎన్నో చట్టాలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ చట్టాలు ఎలా ఉన్నాయి, మరి ఈ పర్యావరణం కాపాడడం కోసం మన బాధ్యత ఏంటి, ప్రభుత్వం బాధ్యత ఏంటి, వీటన్నిటి విషయాలు తెలుసుకోవడానికి మన ముందు ప్రముఖ న్యాయవాది అలాగే న్యాయశాస్త్ర అధ్యాపకురాలు ఆర్ కల్పన మన స్టూడియోలో ఉన్నారు. వారి నుంచి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

0: నమస్కారం అండి కల్పన గారు.
1: నమస్కారం అండి.
0: ఈ పర్యావరణ చట్టాలు ఇవి చాలా ముఖ్యమైనవి అంటుంటారు. పర్యావరణం పరిరక్షణ కోసం మరి ఎన్నో కార్యక్రమాలు జరుగుతుంటాయి. అసలు ఈ పర్యావరణం అంటే ఏమిటి, ఈ వీటి సంబంధించి చట్టాలు ఏమేమి ఉన్నాయి, వాటి గురించి చెప్తారా?
1: తప్పకుండానండి. జనరల్గా ఎన్విరాన్మెంట్ అంటే నేచర్, నేచర్ అంటే ప్రకృతి, చెట్లు, చేమలు, కొండలు, లోయలు, నదులు వగైరా. అలాగే పచ్చదనం అనేది ఉంటేనే మనిషి మనుగడ అంతా జరుగుతుంది, ప్రశాంతంగా ఉంటాం. సో దానికి తగ్గట్టుగా గవర్నమెంట్ కూడా కాన్స్టిట్యూషనల్ దాంట్లో కొన్ని అమెండ్మెంట్స్ చేస్తూ 41 ఏజీ 48 ఏ చట్ట ఆర్టికల్స్ కూడా తీసుకొచ్చింది. సో 51 ఏజీ ఏం చెప్తుందంటే, ప్రతి పౌరుడు తన బాధ్యతగా పర్యావరణాన్ని కాపాడుకుంటూ రావాలి. అలాగే 41 48 ఏ ఏం చెప్తుందంటే, స్టేట్ గవర్నమెంట్ కూడా అంటే
0: రాష్ట్ర ప్రభుత్వం
1: తన వంతు బాధ్యతగా అండర్ ఆర్టికల్ 21 కింద ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు, మంచి పర్యావరణాన్ని పరిరక్షించి అందించాలని ఉందండి. దీంట్లో ఏమైనా మార్పులు వచ్చినా, పొల్యూషన్ వచ్చినా ఏంటి పరిస్థితి అన్నప్పుడు దానికి సంబంధించి కొన్ని చట్టాలు కూడా చేసినారు. ఆ చట్టాలే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986, తర్వాత ఎయిర్ పొల్యూషన్ ప్రివెన్షన్ కంట్రోల్ యాక్ట్ 1974, తర్వాత వాటర్ ప్రివెన్షన్ కంట్రోల్ యాక్ట్ 1981, తర్వాత ప్రిజర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ యాక్ట్ 1927, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1989, ఇలా చాలా చట్టాలు తీసుకొచ్చారండి.
0: అంటే గాలి, నీరు, అలాగే ఈ అటవీ సంపద, అటవీ వన్యప్రాణుల సంరక్షణ, వీటన్నింటి కోసం ఎన్నో చట్టాలు చేశారు. సో ఈ చట్టాలలో ప్రముఖంగా మరి పౌరుల బాధ్యత ఏముంది, ఈ ప్రభుత్వాల బాధ్యత ఎలా ఉంటుంది?
1: ఎక్కడో ఉన్న ప్రభుత్వం ప్రతిదీ చేయాలంటే కష్టం కదండి. అందుకనే ఆర్టికల్లో 51 ఏజీ ఏం చెప్తుందంటే, ప్రతి పౌరుడికి సామాజిక స్పృహ ఉండాలి, బాధ్యత ఉండాలి, తన చుట్టూ పర్యావరణాన్ని కాపాడుకుంటూ రావాలి. అలా కాపాడుకుంటూ పోతే అది పెరుగుతూ మొత్తం దేశమంతా బాగుపడుతుంది. ఆ ఉద్దేశంతో 51 ఏజీ అమెండ్మెంట్లో, 44 అమెండ్మెంట్లో కాన్స్టిట్యూషన్లో దాన్ని యాడ్ చేసినారు. అలాగే చట్టాలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి కదా, చట్టాలు చేసుకుపోతాయి కదా అని ప్రతి పౌరుడు తన తన వంతు తనుగా పర్యావరణాన్ని పొల్యూషన్ చేసుకుంటూ పోతే మిగిలేది ఏముండదు, అది మనిషి మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది ఫ్యూచర్లో.
0: అవునండి, పొల్యూషన్ అంటేనే నిజంగా కాలుష్యం. ఈ మాట వింటేనే చాలా మనకు అన్నీ వినిపిస్తుంది, శబ్ద కాలుష్యాలు, ఆ తర్వాత గాలి కాలుష్యం, నీటి కాలుష్యం, ఇవన్నీ చాలా ప్రమాదంగా ఉన్నాయి. మరి దీని గురించి చట్టాలు ఉన్నాయి అయినా కూడా ప్రజలు ఆ పొల్యూషన్ చేయకుండా కాపాడాలి అంటున్నారు, మరి ఆ కాపాడే దానివల్ల వచ్చే ప్రమాదాలు ఎట్లా ఉంటాయంటారు?
1: పొల్యూషన్ అంటేనే పొల్యూషన్,
0: కాలుష్యం.
1: ఆ కాలుష్యం అనేది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనకు మంచి నీళ్లు దొరికాయనుకోండి, ఆరోగ్యంగా ఉంటుంది. అదే మంచి నీళ్లు కాకుండా వేరే నీళ్లు కానీ, పర్యావరణం అంటే పొల్యూషన్ సంబంధించిన వాటర్ కానీ,
0: కలుషితమైన
1: నీరు తాగడం వల్ల జబ్బులు అనేకం వస్తాయి, కొత్త కొత్త జబ్బులన్నీ వస్తాయి. తర్వాత మనిషి మనుగడ జీవన శైలి మారిపోతుంది, తర్వాత ఆయన లైఫ్ స్పాన్ కూడా తగ్గిపోతుంది జబ్బుల వల్ల. అలాగే గాలి కూడా, స్వచ్ఛమైన గాలి ఉన్నప్పుడు మనం బాగుంటాం, అదే పొల్యూటెడ్ కాలుష్యంకు సంబంధించిన గాలి పీల్చినప్పుడు రెస్పిరేటరీ సంబంధిత జబ్బులు రావటం కానీ,
0: ఊపిరితిత్తుల సమస్య
1: రావటం కానీ, ఇలా రకరకాల జబ్బులన్నీ వస్తాయండి. సో ఇంకొకటి ల్యాండ్ పొల్యూషన్ అంటే భూమి కాలుష్యం. ఈ భూమి కాలుష్యం ముఖ్యంగా ఇండస్ట్రీస్ వల్ల, తర్వాత మన హ్యూమన్ యాక్టివిటీస్ అంటే మనుషులు చేసే కొన్ని పనుల వల్ల ఈ పొల్యూషన్ ఎక్కువైపోతుంది. ఈ పొల్యూషన్ ఇలా పెరుగుతూ పోతే వేడి పెరుగుతుంది, వేడి పెరిగితే వర్షాలు తగ్గిపోతాయి, వర్షాలు తగ్గిపోతే పంటలు రావు, పంటలు రాకపోతే మనకి తిండి కరువు అవుతుంది.
0: ఓకే, అంటే సమతుల్యత
1: దెబ్బతింటుంది, ఋతువులు కూడా అస్తవ్యస్తం అయిపోతాయండి.
0: ఓ, అంటే ఒక చిన్న పొల్యూషన్ అంటే కారణంగా మనం చేస్తే దానివల్ల ఇంత సైకిల్, ఒక చక్రం ఒకటి విషవలయం మన చుట్టూ ఉండిపోతుంది. దీనివల్ల మరి భారీ నష్టం. మరి ఇప్పుడు వీటికి చట్టాలు చేశారన్నారు, చట్టాలు మరి చట్టాలు చేసినప్పుడు వాటిని అమలు చేయాలి.
1: అవును,
0: అమలు చేయాలన్నప్పుడు మరి ప్రజలలో స్పృహ రావాలి అన్నారు, అవగాహన ఉండాలన్నారు, దానికి ప్రచారం కావాలి. అలాగే ఈ అమలు చేయాలన్నప్పుడు మరి ఎటువంటి శిక్షలు, ఆంక్షలు, విధులు, విధి విధానాలు ఏ విధంగా ఈ యొక్క

0: వ్యవస్థ ఉందండి, దానిలో ఏమైనా మన కోర్టుల యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎట్లా ఉంది?
1: ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 ఒకటి ఉందండి మనకి. ఆ యాక్ట్ ప్రకారము పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఒకటి పెట్టినారు. ఇప్పుడు ఎక్కడైనా ఎవరైనా పొల్యూషన్ చేస్తూ ఉంటే సుప్రీంకోర్టు దాని పాత్రగా ప్రివెంటివ్ యాక్షన్ ప్రిన్సిపల్ అని ఒకటి, ప్రిస్క్రిప్టివ్ ప్రిన్సిపల్ అని ఒకటి, రెండు ప్రిన్సిపల్స్ పెట్టింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక ఫ్యాక్టరీ పెట్టినారనుకోండి, ఫ్యాక్టరీ ఆల్రెడీ పొల్యూట్ చేస్తోంది, దానివల్ల చుట్టుపక్కల ప్రజలు నష్టపోతున్నారు, అప్పుడు మనం ఏం చేయాలి? అకార్డింగ్ టు పొల్యూషన్ యాక్ట్ ప్రకారము, ఐ మీన్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారము, మనం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళకి వెళ్ళి కంప్లైంట్ చేయాలి.
0: ఓకే, అంటే వీళ్ళు ముందుగా ఏమైనా కంట్రోల్ బోర్డు నుంచి పర్మిషన్ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుందా?
1: వాళ్ళు తెచ్చుకుంటారు, అన్నీ వేరే వేరే విధంగా తెచ్చుకున్నా వాళ్ళు పని చేస్తున్నామనే చూపిస్తారు, కానీ నష్టపోతున్న ప్రజలకు తెలుస్తుంది అసలు విషయం.
0: రైట్.
1: వాళ్ళు ఏమైనా చేసి ఉండొచ్చు. సో అప్పుడు ప్రజలు ఏం చేయాలి? డైరెక్ట్ కోర్టుకు వెళ్ళాక మనకి యాక్ట్ పర్మిట్ చేయట్లేదు కాబట్టి మనం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తే వాళ్ళు వెళ్ళి ఇన్స్పెక్షన్ రూపంలో మొత్తం చెక్ చేసి సీజ్ చేసి అక్కడున్న మట్టి కానీ, ల్యాండ్ కానీ, ఎయిర్ కానీ, వాటర్ కానీ, ఏది పొల్యూషన్ అవుతుందో ఆ మొత్తం శాంపుల్స్ తీసుకొని ల్యాబ్కు పంపించి ఆ తర్వాత ఆ రిపోర్ట్తో కోర్టులో వాళ్ళ మీద కేసు ఫైల్ చేస్తారు.
0: అంటే వాళ్ళ మీద చర్య తీసుకునేది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు
1: మాత్రమే చేయగలదు.
0: డైరెక్ట్ అక్కడ నమూనాలు సేకరించి దాన్ని వాళ్ళని ఖచ్చితంగా
1: శిక్షించాలి. రుజువైతే శిక్షలు సివియర్గా ఉంటాయండి, 3 ఏళ్ల నుంచి 7 ఇయర్స్ వరకు ఉంటుంది
0: జైలు శిక్ష.
1: జైలు శిక్ష ఉంటుంది, 5,000 నుంచి 10 లక్షల వరకు ఫైన్ ఉంటుంది.
0: జరిమానా?
1: జరిమానా
0: 10 లక్షల వరకు అండి. ఓకే, అంటే గ్రావిటీని బట్టి.
1: గ్రావిటీని బట్టి ఇప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్సు, సెకండ్ ప్రిఫరెన్సు, థర్డ్ ప్రిఫరెన్సు అంటాం. అంటే ఫస్ట్ పట్టుకున్నప్పుడు 5,000 ఫైన్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆయన కట్టలే 2 మంత్స్లో, వితిన్ 2 మంత్స్లో ఆయన కట్టకపోతే ఎవ్రీ డే ఆఫ్టర్ ఫినిషింగ్ 2 మంత్స్ ఎవ్రీ డే 5,000 యాడ్ అవుతూ పోతుంది.
0: ప్రతిరోజు వాళ్ళు
1: 5,000 పెరుగుతూ
0: చెల్లిస్తూ ఉండాలి,
1: చెల్లిస్తూ ఉండాలి, అలా పెరుగుతుంది.
0: దీని బట్టి ఏమంటే వాళ్ళు పొల్యూషన్ చేయకుండా వాళ్ళు నియంత్రించడానికి కఠినమైన చట్టాలు అమల్లో ఉన్నాయి, శిక్ష ఉంది,
1: ఉంది,
0: దాని నుంచి వాళ్ళు జాగ్రత్తగా ఉంటారన్నది ఒక ఆలోచన.
1: ఆలోచన
0: ఇప్పుడు పబ్లిక్ కంప్లైంట్ చేస్తారు అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఒకటి ఉంది, ఇంకా ఏమైనా ఉన్నాయా బోర్డ్స్?
1: మనకి బోర్డ్స్ అంటే కూడా ఎయిర్ పొల్యూషన్ బోర్డు ఒకటి ఉంది, వాటరు, ల్యాండు, నాయిసు, ఇలా రకరకాలు ఉన్నాయి. కాబట్టి అన్నీ ఒక బోర్డే, కంప్లైంట్ వచ్చినప్పుడు ఆ విధంగా యాక్ట్ చేస్తుంది.
0: వివిధ శాఖలుగా
1: అది యాక్ట్ చేస్తుంది.
0: ఓకే, ఇప్పుడు ఇంకోటి వైల్డ్ లైఫ్ అన్నారు అంటే వన్యప్రాణుల సంరక్షణ కోసం. ఆ వన్యప్రాణుల సంరక్షణ కోసం మరి వాటిని సంరక్షించాల్సిన బాధ్యత కూడా ఉంది, మరి వాటికి ఎట్లాంటి చట్టాలు ఉన్నాయి?
1: వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఒకటి ఉందండి, దానికి చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ అని చెప్పి ఐఎఫ్ఎస్ కంటే హయ్యెస్ట్ ర్యాంక్ A1 క్యాడర్లో సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. ఆయనకి శాటిలైట్ అనుసంధానం ఉంటుందన్నమాట ఫారెస్ట్ అంతా. ఎవ్రీ వైల్డ్ అనిమల్కి 15 డేస్కి ఒకసారి వాళ్ళు చెక్ చేస్తారు,
0: దాని ఆరోగ్య పరిస్థితి,
1: ఆరోగ్య పరిస్థితి చెక్ చేస్తారు, ఎన్ని ఉన్నాయి కౌంట్ చేసుకుంటారు, ఎన్ని పిల్లలు ఉన్నాయి, లేకపోతే ఏదైనా వైరల్ డిసీజెస్ కానీ కంటేజియస్ డిసీజెస్ కానీ ఉంటే అని సపరేట్ చేసి ట్రీట్ చేసిన తర్వాత మళ్ళీ వాటిని మిగతా గుంపులో కలిపేస్తారనమాట. ఈ విధంగా వైల్డ్ లైఫ్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు వాళ్ళు.
0: ఓకే, ఒక అద్భుతంగా ఉంది. అంటే మొత్తం మన భారతదేశంలో ఎన్ని ఈ వైల్డ్ లైఫ్ ఉంది,
1: ఫారెస్ట్లు ఉన్నాయి,
0: వన్యమృగాలు ఉన్నాయి, వాటి గురించిన డేటా అంతా
1: వాళ్ళ దగ్గర ఉంటుంది. ఎవ్రీ టైమ్ 3 మంత్స్కి ఒకసారి, తర్వాత 6 మంత్స్కి ఒకసారి డేటా విల్ బి సెండ్ టు సెంట్రల్ గవర్నమెంట్.
0: కేంద్ర ప్రభుత్వానికి వివరాలన్నీ పంపిస్తారు,
1: వివరాలన్నీ పంపించాలి.
0: దీనిలో ఈ వన్యప్రాణులకు ఎవరైనా విఘాతం కల్పించిన, దాని జీవన శైలికి విఘాతం కల్పించిన, దాన్ని ఒక ప్రమాదం కల్పించినా, లేదంటే దాన్ని చంపిన, ఆ నేరం దాని తీవ్రత ఎట్లా ఉంటుంది?
1: ఒక చిన్న టస్క్ కానీ, అంటే ఒక ఏనుగు దంతం కానీ, లేదంటే ఒక జంతువు చర్మం కానీ, ఈవెన్ మన దగ్గర పొజిషన్లో ఉంది అన్నా కూడా నేరమే.
0: ఎక్కడి నుంచి వచ్చింది
1: ఏమొచ్చింది, ఇది కనుక్కోవటానికి వాళ్ళు సమ్ ఇన్ఫార్మర్స్ కూడా అపాయింట్ చేస్తారు. మన మధ్యనే ఉంటారు, మన దగ్గర ఉన్న వస్తువులు ఏమేమి ఉన్నాయో వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు ఫారెస్ట్ ఆఫీసర్కి. ఫారెస్ట్ ఆఫీసర్ ఇమ్మీడియట్గా వచ్చి పొజిషన్లోకి తీసుకొని 1,000 రూపాయల లోపల జరిమానా అయితే కోర్టుకు వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. చీఫ్ వైల్డ్ వార్డెన్ హ్యాస్ ఎన్ కెపాసిటీ టు పుట్ దెమ్ ఇన్ జైల్.
0: ఓకే, తర్వాత లేదా అంతకంటే అధికంగా ఉంటే వాళ్ళు
1: కోర్టుకు వెళ్ళాలి,
0: జైలు శిక్ష కూడా,
1: జైలు శిక్ష కూడా ఉంటుంది. ఇంటర్నేషనల్ స్థాయిలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా మనకుంది.
0: ఓకే,
1: ఎన్జిటీ
0: అంటే మన పచ్చదనాన్ని, పర్యావరణం పచ్చదనాన్ని కాపాడుకోవాలని ఎన్నో నినాదాలతో ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతోంది. అట్లాగే మన చుట్టూ మీరు ఫ్యాక్టరీలు అన్నారు, ఫ్యాక్టరీల వరకు ఫ్యాక్టరీలైనా ఇంకా ఏమైనా ఈ యొక్క

0: కాలుష్య కారకాలు ఏమైనా ఉన్నాయా? అంటే మనం వాహనాలు కావచ్చు, వాటిని నియంత్రించడానికి చట్టాలు ఎట్లా ఉన్నాయి?
1: వెహికల్ ట్రాఫిక్ అంటాం, తర్వాత ఎనర్జీ కాంపోనెంట్స్,
0: వాహనాలను నియంత్రించేవి
1: తర్వాత ఎనర్జీ కాంపోనెంట్స్, అటామిక్ ఎనర్జీ, న్యూక్లియర్ ఎనర్జీ, తర్వాత ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటున్నాం, ఇండస్ట్రియల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఇవన్నీ కూడా డెవలప్ కావాలి. డెవలప్ అయితేనే మానవ మనుగడ ఇంప్రూవ్ అవుతుంది. కానీ సైమల్టేనియస్గా ఎక్కడైతే టెక్నాలజీ డెవలప్ చేస్తున్నామో, టెక్నాలజీతో పాటు పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా టెక్నాలజీని డెవలప్ చేసే విధంగా గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ తీసుకురావాలి.
0: అంటే మన సాంకేతిక శాస్త్రీయ అభివృద్ధితో పాటు మానవ మనుగడ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ అభివృద్ధితో మనకు కలిగే నష్టాన్ని నివారించడానికి ఈ పర్యావరణ పరిరక్షణని దృష్టిలో ఉంచుకొని జరగాలి అని
1: జరగాలి.
0: ఒకవేళ ఒక నష్టం జరుగుతుంది, అంటే మనం ఒక రోడ్డు వేయాలంటే కొన్ని చెట్లు నరకాల్సి వస్తుంది, మరి దానికి మరి ప్రత్యామ్నాయంగా ఏమైనా చేసుకునే అవకాశం?
1: మళ్ళీ కొత్త చెట్లు పెంచుకుంటాం, ఒక చెట్టు పోతే 10 చెట్లు అలా మనం పెంచుకుంటూ పోతేనే రేపొద్దున మనకి పర్యావరణం అనేది, పరిరక్షణ అనేది కరెక్ట్గా ఉంటుంది.
0: అవునండి, ఇప్పుడు చాలా చోట్ల ఈ విండ్ మిల్స్ అని పెడుతున్నారండి, అంటే వాటి వల్ల పర్యావరణ ప్రమాదం ఉంటుంది అంటున్నారు. ఆ తర్వాత మళ్ళీ కొన్ని ఈ సెల్ టవర్స్ పెడుతున్నారు, వీటి వల్ల కూడా కొంత ప్రమాదం ఉంది అని అంటున్నారు. ఇవన్నీ మరి వీటన్నిటిని కంట్రోల్ చేయడానికి ఎటువంటి ప్రభుత్వం చట్టాలు తీసుకొని వాళ్ళ పరిమితి లోపలే ఉంటాయా?
1: ఉన్నాయని అనుకుంటున్నారు, కానీ వాటి వల్ల బర్డ్స్కి కానీ ఇతరత్ర కొన్ని జాతులకి చాలా నష్టం వాటిల్తుందని గవర్నమెంట్ దాని మీద పెద్ద దృష్టి పెట్టట్లేదు, లాభం మీద దృష్టి పెడుతుంది. ఒకసారి దృష్టి పెడితే బాగుంటుంది.
0: అంటే ఇప్పుడు ప్రపంచ అంటే ఇది మనకి శాస్త్రీయ దృక్పథం ఏదైతే ఉందో అది ప్రపంచ స్థాయిలో ఉంది. అంటే మొబైల్ కానీ టవర్స్ కానీ మీరు అన్నట్టు ఈ విండ్ మిల్స్ కానీ వీటి మీద దృష్టి పెట్టట్లేదు. అంటే ఇప్పుడు కొన్ని చట్టాలు అయితే ఉన్నాయి,
1: ఉన్నాయి,
0: వాటి నియంత్రణ లోపుగా వాటి యూటిలైజేషన్ ఉండాలి, వాటి వినియోగం ఉండాలి. అధికమవుతే వాటి కొలతలు కొలవడానికి అంటే ఎంత మేరకు అది దీన్ని కాలుష్యం చేస్తుంది, కలుషితం చేస్తుంది అన్న వివరాలు దాన్ని మెజర్ చేసుకోవడానికి కూడా మన సాధనాలు ఉన్నాయంటారా?
1: ఉన్నాయండి.
0: ఓకే, సో ఇప్పుడు అటువంటి సాధనాలతోటి అవి పరిమితిని మించి పొల్యూషన్ చేస్తున్నాయి అని తెలిస్తే వాటి మీద కేసులు పెట్టడానికి కూడా
1: ఖచ్చితంగా పనిష్మెంట్ కూడా సివియర్గా ఉంటుంది,
0: అవకాశం ఉంటుంది. సో ప్రజలు వీటి గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ఏవైతే ఉందో తప్పకుండా అవి నియంత్రణలోనే ఉంటాయి, లేవు అని అనిపిస్తే తప్పకుండా వాళ్ళ అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చు ఇంకోటి అండి, ఇప్పుడు మరి వాహనాలు అన్నారు, వాహనాలు అన్నప్పుడు ఇప్పుడు తప్పకుండా పెట్రోలు, డీజిల్ పెట్రోలు ఉన్నాయి, తర్వాత సిఎన్జీస్ లిక్విడ్, వీటి గురించి మరి సుప్రీంకోర్టు ఇటీవల ఏదో మరి తీర్పు కూడా వెలువరించింది అని చెప్పి అన్నారు. అంటే 15 అంటే వాహనాలు కంట్రోల్ చేయడానికి ఇన్ని సంవత్సరాలు వాహనాలు ఉంచకూడదు రోడ్లో,
1: 15 ఇయర్స్
0: తర్వాత వాటిని రోడ్డు మీద
1: ఫిట్నెస్ సర్టిఫికేట్ ఒకటి తీసుకుంటే అగైన్ 3 ఇయర్స్ అప్లై చేయొచ్చు రోడ్డు మీద, ఆ తర్వాత ఇంకా దాన్ని ఆపేయాలి.
0: ఓకే, అంటే ప్రతి ఏదైతే మనం వాడుతున్నామో దానికి ఒక లైఫ్ టైం అనేది ఒకటి ఉంటుంది, దాన్ని మించిందంటే అది ఖచ్చితంగా పొల్యూషన్
1: కిందకే వస్తుంది. ఒకవేళ ఫిట్గా ఉంది, 15 ఇయర్స్ దాటినా కూడా అనుకుంటే దానికి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఆర్టీఓ ఆఫీస్లో వాళ్ళు ఇంజిన్ అంతా కరెక్ట్గా చెక్ చేసి ఓకే ఇది రోడ్డు మీద నడవచ్చు అనుకున్నప్పుడు ఎక్స్టెన్షన్ ఇస్తారు, లేదంటే అది 15 ఇయర్స్ లోపలే దాన్ని ఆపేయాల్సి ఉంటుంది.
0: ఇప్పుడు మనం మన పరిసరాలు చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉందండి. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలంటే మన మున్సిపల్ అధికారులు మరి వాటి వాళ్ళని రెగ్యులర్గా క్లీన్ చేయడము అన్నీ కూడా ఉంటుంది. అది వాళ్ళ విధియ బాధ్యత, మరి దానికి ఏమైనా చట్టాలు ఉన్నాయా, దానికి ఎట్లాగా అంటారు? దాని అంటే చాలా చోట్ల మనకు గార్బేజెస్ అన్నీ ఉంటాయి, వాటి వల్ల అనారోగ్యం కలుగుతూ ఉంటుంది అంటారు, మరి ఇది కలుషితం చేస్తూ ఉంటుంది, మరి దీనికి కూడా మనకు చట్టాలు ఉన్నాయా?
1: దానికి చట్టాలంటే ప్రత్యేకంగా అది లిబర్టీ, పర్సనల్ లిబర్టీ, దాని మీద మనకు ఫ్రీడము, రైట్ టు లైఫ్ ఇవన్నీ వస్తాయి. కానీ ప్రజలు అవగాహన కలిగి ఉంటే వాళ్ళు మనల్ని అలా చేయరు, మనలో అవగాహన లోపం వల్ల మనతో వాళ్ళు ఆడుకుంటున్నారు.
0: ఓకే, అంటే ఇప్పుడు శానిటేషన్ డిపార్ట్మెంట్ ఉంది, వాళ్ళు విధిగా చేయాలి,
1: వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి.
0: అట్ సేమ్ టైం మన ప్రజలు కూడా
1: అవగాహన కలిగి ఉంటే
0: ఇది మన ప్రపంచం,
1: మన మన ఊరు, మన ప్లేసు, అది బాగుంటే మనం బాగుంటామనే అవగాహన వాళ్ళకు ఉంటే వాళ్ళు కూడా అయ్యో వీళ్ళు అడుగుతారు పోతూనే, వాళ్ళకి చట్టాలు తెలుసు, హక్కులు తెలుసు అనుకున్నప్పుడు ఖచ్చితంగా క్లీన్ చేస్తారు.
0: ఈ పర్యావరణ చట్టాల మీద ప్రజలు అవగాహన కలిగి ఉండాలంటే మరి ఎంతవరకు అవసరం ఏముంటుంది, ఎంతవరకు ఉందంటారు?
1: స్టాక్హోమ్ కాన్ఫరెన్స్ 1972 జెనీవాలో జరిగిందండి, అందులో ఒక రూల్ ఉంది, 19th ప్రిన్సిపల్. ఆ ప్రిన్సిపల్ ప్రకారము ప్రతి స్టేట్ గవర్నమెంట్

0: గవర్నమెంటు, మెంబర్షిప్ ఉన్న ప్రతి గవర్నమెంటు ఒక వాలంటీర్స్, ట్రైన్డ్ వాలంటీర్స్ని అపాయింట్ చేసి ఊరూరికి పంపించి ఈ పర్యావరణం ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటి, ఎందుకు మనం పరిరక్షించాలి, దానివల్ల మన మనుగడ యొక్క ప్రాధాన్యత ఏంటి అని చెప్పి ప్రతి ఒక్కరికి అవేర్నెస్ తీసుకురావాలని చెప్పి ఒక ప్రిన్సిపల్ ప్రవేశపెట్టింది. దాన్ని అనుగుణంగా ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్స్ షార్ట్ ఫిల్మ్స్ తీయటం కానీ, పొగాకు తగ్గించండి అనటం కానీ, ఇలా పాంప్లెట్స్ ద్వారా కానీ, స్కూల్స్లో సపరేట్ ఒక ఎడ్యుకేషన్, అది ఒక కరికులం లాగా దాన్ని పెట్టడం కానీ, ఈ విధంగా అవగాహన మెల్లమెల్లగా తీసుకొస్తున్నారు.
1: ఓకే అండి, మంచిదండి. కల్పన గారు, మీరు ఈ న్యాయశాస్త్రంలో కూడా ఎన్విరాన్మెంటల్ లా అనేది మీరు బోధిస్తున్నారు, దాదాపు 15 సంవత్సరాలుగా విద్యార్థులకు బోధిస్తున్నారు. మరి వాళ్లకు ఆ చట్టాలు మీద అవగాహన కలిగించే దాంట్లో దాని యొక్క దానివల్ల వచ్చే లాభాలు ఎలా ఉంటున్నాయండి?
0: పిల్లలు చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు, ట్రై చేస్తున్నారు కూడా. ఎక్కడన్నా వాళ్లకు తెలిసిన వాళ్ళకి కానీ, వాళ్ళ ప్రాంతాల్లో వాళ్ళకి కానీ, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకి కానీ కేసు వేయటం, కేసు ఎలా వేయాలి అని చెప్పటం, దాన్ని నా దగ్గర వరకు తీసుకురావటం, ఇలా రెస్పాన్స్ బాగానే ఉందండి.
1: ఓకే అండి, ఇప్పుడు మొత్తానికి మళ్ళీ స్కూళ్ళల్లో విద్యార్థుల్లో కూడా ఈ పర్యావరణం మీద అవగాహన కల్పించడానికి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు, చాలా చక్కటి విషయం. మరి వీటితో పాటు మరి మీరు పర్యావరణ శాస్త్రాన్ని అధ్యయనం చేసిన వ్యక్తిగా, ఒక న్యాయవాదిగా ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకున్నారు?
0: ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, మేము బాగుపడిపోతామనే ఆలోచన మానేసి మన పర్యావరణాన్ని మనమే బాగుపరచుకోవాలని వాళ్ళు ఎప్పుడైతే పూనుకుంటారో అప్పుడు ఆటోమేటిక్గా అంతా బాగుంటుందండి. పల్లెల్లో జనరల్గా ఈ ఓపెన్ శానిటేషను, అర్బనైజేషను, ఇవన్నీ చాలా డ్రాబ్యాక్స్. పల్లెల్లో వసతులు లేక టౌన్కి వచ్చేస్తున్నారు. టౌన్కి వచ్చిన వాళ్ళు ఎలా ఉంటున్నారంటే, కొంతమందికి ఇల్లు తీసుకునే కెపాసిటీ ఉంటుంది, కొంతమందికి ఇల్లు తీసుకునే కెపాసిటీ లేక ఊరు బయట చిన్న చిన్న గుడిసెలు వేసుకొని ఉంటుంటారనమాట. సో వీళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళకి ఇల్లే తీసుకునే స్తోమత లేనప్పుడు శానిటేషన్ ఫెసిలిటీస్ కానీ ఇతరత్ర ఫెసిలిటీస్ కానీ వాళ్ళకు ఉండవు.
1: ఓకే,
0: దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఉన్న ఏరియా మొత్తం పూర్ శానిటేషను, మెయిన్ కాలుష్యం అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది,
1: ఒక స్లమ్గా తయారవుతుంది,
0: స్లమ్ ఏరియాగా తయారవుతుంది. అటువంటిప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేయాలంటే, అలాంటి ఏరియాస్ని రికగ్నైజ్ చేసి వాళ్ళకి ఇమ్మీడియట్గా కనీసం గ్రూప్ శానిటేషన్ ఫెసిలిటీస్ కానీ, లేదంటే ఒక చిన్న చిన్న షెడ్లు లాగన్నా వేసి, ఒక చిన్న స్కూలు ఇలా ఏర్పాటు చేసి అవగాహన కల్పించడం మొదలు పెట్టినామనుకోండి, సో ఆటోమేటిక్గా మొత్తం సెట్ అయిపోతూ వస్తుంది.
1: చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు అన్ని ప్రభుత్వమే చేయాలంటే కష్టం అంటున్నారు, మరి స్వచ్ఛంద సంస్థలకు ఎలాంటి బాధ్యత ఉంది, ఏమైనా చేస్తున్నాయా?
0: చేస్తున్నాయండి, చేస్తున్నాయి
1: స్వచ్ఛంద సంస్థలు. మరి ఈ పొల్యూషన్ సంబంధించి కంట్రోల్లో కానీ, లేదంటే
0: మన ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్లోనే చాలా కేసెస్, 90% ఆఫ్ ది కేసెస్ ఎంసీ మెహతా అనే సోషల్ యాక్టివిస్ట్ నుంచి ఫైల్ చేయబడినాయి. మనకున్న ఇంకొక ఇంపార్టెంట్ రెమెడీ దీంట్లో, కోర్టుకు వెళ్ళలేం డైరెక్ట్గా, కోర్టు బార్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ కాబట్టి పిల్ అట్రాక్ట్ అవుతుందండి.
1: అంటే రిట్, ప్రజా ప్రయోజన వాద్యం
0: ద్వారా మనం డైరెక్ట్ హైకోర్టులో మనం ఫైల్ చేసుకోవచ్చు, సుప్రీంకోర్టులో అయినా మనం ఫైల్ చేసుకొని ఇమీడియట్గా సుప్రీంకోర్టు నుంచి హైకోర్టు నుంచి మనం డైరెక్షన్స్, ఎవరైతే పొల్యూటర్ ఉన్నారో, కాలుష్యం చేస్తున్నారో, వాళ్ళ మీద మనం డైరెక్షన్ తీసుకొచ్చి ఆపేసుకోవచ్చు.
1: ఓకే, అంటే ప్రజలకి, ప్రజాజీవనానికి విఘాతం కలిగించే ఈ కాలుష్యాన్ని నియంత్రించడానికి, నివారించడానికి పర్యావరణం కాపాడుకోవడం అన్నది ప్రధాన విధిగా ఉంది. మరి దీనికోసం ఎన్నో చట్టాలు ఏర్పాటయ్యాయి. అటు స్టాక్హోమ్ అంటే అంతర్జాతీయంగా ఒక కన్వెన్షన్స్ నుంచి స్థానిక సంస్థల వరకు అన్ని చోట మరి ఈ నియంత్రణ అనేది జరగాలి, జరుగుతోంది, చర్చలు జరుగుతున్నాయి, అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి. వీటన్నింటి మీద చక్కటి విషయాలను వివరించారు. ధన్యవాదాలు.
0: ధన్యవాదాలండి.
2: మీరు ఇంతవరకు న్యాయ సలహాలు కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణ చట్టాల గురించి న్యాయవాది శ్రీమతి ఆర్ కల్పన గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త ఎన్ హరికృష్ణ, నిర్వహణ కేశృతి ప్రియాంక.
3: అవసరం ఏదైనా అసలు చింతపడకండి, డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ, మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్, పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి, డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ, మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్, పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
2: ఇప్పుడు విందాం చిత్రగీతాలు.

0: అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశ

0: మటం ఫైనాన్స్.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
2: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
0: మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.

మీరు ఇంతవరకు హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 8:15. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్త ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి పర్నాల జిల్లా సమాచారాలకు వింటారు. రచన శ్రీ కె శ్రీను.
1: పల్నాడు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. పల్నాడు జిల్లా చిలకలూరుపేట మండలం బొప్పూడి గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్దికి 10.99 కోట్లతో చేపట్టనున్న అభివృద్ది పనులకు రాష్ట గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ గత నెల 27వ తేదీన శంకుస్థాపన చేశారు. ఆలయంలో గరుడ వాహనం ఏర్పాటు, పుష్కరిణి శుభ్రపరిచే పనులు, కొండపైకి రహదారి నిర్మాణం, మెట్ల మార్గం పక్కన కళ్యాణ మండపం నిర్మాణం చేపట్టనున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ ఆలయ మెట్ల మార్గం పక్కన మొక్కనాటి అభివృద్ది పనులకు సంబంధించిన పైలాన్ను ఆవిష్కరించారు. యువత జీవితంలో క్రీడలను భాగస్వామ్యం చేయడంతో పాటు క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఖేలో ఇండియా సంవాద్ ఖేల్ కీ బాత్ పీఎంకే సాత్ కార్యక్రమాన్ని నర్సరావుపేటలో నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగాన్ని విద్యార్థులు ఆసక్తిగా వీక్షించారు. ఖేలో ఇండియా ద్వారా ప్రతిభ కలిగిన క్రీడాకారులను గుర్తించి శిక్షణ, అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషి యువతకు స్ఫూర్తినిస్తోందని అధ్యాపకులు తెలిపారు. విద్యార్థులకు మెరుగైన వసతి సదుపాయాలు కల్పించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. పల్నాడు జిల్లా పర్యటనలో భాగంగా ఆయన నర్సరావుపేట సమీపంలోని కాకాని గ్రామంలో జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో గౌతమి, కృష్ణవేణి, నాగార్జున పేర్లతో నిర్మించిన 3 ఆధునిక హాస్టల్ భవనాలను ప్రారంభించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. సుమారు 70 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ హాస్టళ్లలో 1600 మంది విద్యార్థిని విద్యార్థులకు వసతి కల్పించేలా ఆధునిక సౌకర్యాలు ఏర్పాటు చేశారు. అనంతరం మంత్రి లోకేష్ హాస్టల్ భవనాలను పరిశీలించి వసతులపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గ పరిధిలోని దాచేపల్లి, గురజాల, పిడుగురాళ్ల మున్సిపాలిటీలలో సమగ్ర మంచినీటి సరఫరా వ్యవస్థ అభివృద్దితో పాటు చెరువుల ఆధునీకరణకు సంబంధించిన అమృత్ 2.0 పథకం పనులకు శంకుస్థాపన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పాల్గొని అమృత్ 2.0 పథకం అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమృత్ 2.0 పథకం ద్వారా ఈ 3 పట్టణాల్లో మంచినీటి సరఫరా వ్యవస్థ మరింత మెరుగుపడుతుందని తెలిపారు. స్వాతంత్ర సమరయోధుడు పల్నాడు జిల్లా వినుకొండ మాజీ ఎమ్మెల్యే నల్లబోతు గోవిందరాజు కాంస్య విగ్రహాన్ని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కొన్రుముట్ల గ్రామంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడిగా దేశానికి, ప్రజాప్రతినిధిగా ఈ ప్రాంతానికి గోవిందరాజు చేసిన సేవలు చిరస్మరణీయమని, ప్రజాసేవ, నిబద్దత, విలువలతో కూడిన ఆయన రాజకీయ జీవితం నేటి భావితరాలకు ఆదర్శమని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందింపు లక్ష్యంగా పల్నాడు జిల్లా చిలకలూరుపేట పట్టణంలో నిర్వహించిన హరితవనం కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గ్రీన్ కమిటీ చైర్మన్ కె నాగబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావుతో కలిసి పాఠశాల ప్రాంగణంలో నాగబాబు

0: బాబు మొక్కలు నాటారు. పచ్చదనం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణకు కృషి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం ఎంతో కీలకమని పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పేర్కొన్నారు. నర్సరావుపేట భువనచంద్ర టౌన్ హాల్లో జిల్లా విద్యాశాఖ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని గురు పూజోత్సవ వేడుకలను ఈ నెల 5వ తేదీన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల్లో జ్ఞానంతో పాటు నైతిక విలువలు, క్రమశిక్షణ, సామాజిక బాధ్యత, మానవీయతను పెంపొందించడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని అన్నారు. ప్రముఖ పర్యాటక కేంద్రం మాచర్ల మండలం ఎత్తిపోతల జలపాతానికి మరో ప్రత్యేక ఆకర్షణ చేరింది. పర్యాటకులకు థ్రిల్లింగ్ అనుభూతిని అందించేందుకు జిప్ లైన్, జిప్ సైకిల్ అడ్వెంచర్ కార్యకలాపాలను ఏర్పాటు చేశారు. పర్యాటక శాఖ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ కార్యకలాపాలను పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, మాచర్ల శాసనసభ్యులు జూలకంఠ బ్రహ్మానందరెడ్డి ప్రారంభించారు. అనంతరం నాగార్జునకొండ మ్యూజియానికి సుమారు 16 లక్షల విలువైన 2 బ్యాటరీ వాహనాలను అందజేశారు. ఈ ప్రాజెక్టుకు సుమారు 1.71 కోట్ల పెట్టుబడి పెట్టగా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలతో పాటు హోటళ్లు, రెస్టారెంట్లు, రవాణా, చిన్న వ్యాపారాలకు కూడా ప్రయోజనం కలగనుంది. మీరింతవరకు పల్నాడు జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన కె శ్రీను, పల్నాడు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. విందాం చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. వింటున్న ఈ పాట ఆఖరి పోరాటం చిత్రంలో.

0: విన్నా పాట సఖీ చిత్రం కోసం హరిహరన్ ఆలపించిన వేటూరి గీతం. అది సంగీతం ఏఆర్ రెహమాన్.
1: గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
0: తర్వాత నుండి కళేజ చిత్రం కోసం హేమచంద్ర శ్వేత ఆలపించిన ఈ పాట.

0: బ్యాంక్ గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
0: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం, కోశమట్టం ఫైనాన్స్. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం, కోశమట్టం ఫైనాన్స్.
3: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు.

0: నుంచి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.

మీరు విన్నా పాట. ఆట చిత్రం కోసం కార్తీక్ చిత్రాలు పెంచిన సీతారామ శాస్త్రి. గీతం సంగీతం దేవిశ్రీ ప్రసాద్. మీరు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 9 గంటలు. మరికొద్ది క్షణాల్లో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా చిన్న శేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.

0: వ్యాఖ్యాతలు డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి, డాక్టర్ కె రామానుజాచార్యులు, నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, సాంకేతిక సహకారం శ్రీ ఇ నాగమునయ్య, శ్రీ కె శ్రీనివాసులు, శ్రీ పి మహేంద్రన్. వినండి చిన్నశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
1: యశేష సతతం సహస్రఫణవానికేన ముద్రావహన్

ముదా తార్క్ష్యాంగోపరి సంస్థితం సురయుతం శ్రీవేంకటేశం భజే. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకునకు అంగరంగ వైభవంగా జరిగేటువంటి రాజరాజోత్సవాలుగా కీర్తింపబడేటువంటి ప్రతి సంవత్సరము ఎప్పుడు వస్తాయా అని భక్తజనులందరూ కూడా ఎదురు చూసేటువంటి తరుణం బ్రహ్మోత్సవ తరుణం. ఆ బ్రహ్మోత్సవాలలో భాగంగా నిన్న రాత్రివేళ స్వామి పెదశేష వాహనంపై విహరిస్తే నేడు ఉదయం చిన్నశేష వాహనంపై స్వామివారు విహరిస్తూ ఉన్నారు. రెండవ రోజు మలయప్ప స్వామి 5 తలలు కలిగినటువంటి శేషవాహనంపై దర్శనమిచ్చేటువంటి దివ్య తరుణం ఇది. భగవద్గీతలో స్వామి స్వయంగా అనంతశ్చాస్మి నాగానాం సర్పాణామస్మి వాసుకి అని, నాగజాతిలో అనంతుణ్ణి సర్పజాతిలో వాసుకుని అని స్వయంగా తనను తాను ప్రకటించుకున్నాడు. అంటే పెదశేషవాహనం ఆదిశేషుడుగాను చిన్నశేషవాహనం వాసుకిగాను మనం భావించవచ్చు. శేషేషైన శీలస్య శేషాచల నివాసినః సదాశేష ప్రియస్యాస్య శ్రీనివాసస్య శారంగిణః ద్వితీయ దివసే చాద్యం భూయో భూచ్చేషవాహనం. భూయో భూచ్చేషవాహనం అని చెప్పి ఎల్లప్పుడూ శేషుని మీద శయనించే స్వామి మళ్ళీ ప్రీతితో రెండవసారి శేషవాహనంపై దర్శనమిస్తున్నాడని పురాణ వాంగ్మయం కీర్తిస్తోంది. ఎందుకని స్వామి ఇతర వాహనాల కన్నా కూడా మరి శేషుడి పట్ల ఒకంత మనం అనుకోవాలంటే పక్షపాత దృష్టి ఉందా అని. కాదు, ఆయనకి పక్షపాతం అనేటువంటిది సబబే, అయినా దానికి ముందు 2 అక్షరాలు మనం చేర్చుకోవాలి, ధర్మపక్షపాతి అని. ఎందుచేతనంటే ఆనాడు కద్రువకు జరిగినటువంటి వృత్తాంతంలో మరి గరుత్మంతుడి యొక్క మాతృ దాస్య శృంఖలాలు ఛేదించే తరుణంలో తన సవతి అయినటువంటి ఆమెకు ఏదో విధంగా ఆమె పైన గెలవాలనే కోరికతో కద్రువ తన పుత్రు

0: వారందరినీ కూడా ఆ ఉచ్చేశం యొక్క తోకను పట్టుకోమంటే మిగిలిన సర్పాలు తల్లి మాట జవదాటలేక ఒకటి ప్రాణభయంతో అంతకుమించి ఒప్పుకున్న ఆదిశేషుడు మాత్రం దాన్ని అంగీకరించక, నేను అధర్మ మార్గాన్ని పయనించను అని ధర్మ మార్గాన్నే పయనిస్తాను అని వెళ్ళి తపస్సు ఆచరించాట. ఆయన తపశ్శక్తికి ముల్లోకాలన్నీ కూడా గడగళ్ళాడిపోతే బ్రహ్మ సాక్షాత్కరించి, నీవు ధర్మం కోసం ధర్మానికి నిలబడి ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నావు కాబట్టి నీలాంటి వాడే ఈ విశ్వాన్నంతటినీ కూడా భూభాండాన్నంతటినీ కూడా వహించవలసింది అని ఆయనకి వరమిచ్చి అనుగ్రహించాట. కాబట్టి ఎవరైతే ధర్మాన్ని పట్టుకుంటారో, ధర్మాచరణ చేస్తారో, అటువంటి వారి వెంపు ఉంటాను అని మనకి సుదృఢంగా తెలియజేయడానికి, అలాగే స్వామివారి యొక్క ధ్యేయవాక్యం ఏమిటి కలియుగంలో అంటే ధర్మో రక్షతి రక్షితః, ఏ ధర్మాన్నైతే మనం రక్షిస్తామో ఆ ధర్మం మనల్ని సదా కాపాడుతుంది అనేటువంటి ధ్యేయవాక్యం. అలా ధర్మాన్ని కాపాడినటువంటి వాడు, ధర్మ మార్గంలో నడిచినటువంటి వాడు కాబట్టే ఆదిశేషునిపై స్వామివారు నిన్న రాత్రి విహరించి మరి తన సోదరుడైనటువంటి వాసుకి స్వరూపంగా భావించేటువంటి ఆ చిన్న శేషవాహన సేవలో విహరిస్తూ ఉన్నారు. అదేవిధంగా శేష శేషి భావాన్ని కూడా మనకి తెలియజేస్తూ ఉన్నారు ఈ వాహన సేవలో. అంతేకాదు మన యొక్క శరీర నిర్మాణంలో కూడా గమనించినట్లయితే ఈ శేష స్వరూపం కొంచెం కానవస్తుంది. మూలాధారం నుండి సహస్రార కరండిక వరకు 7 చక్రాలు ఉంటాయని చెప్తారు. వాటిని మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞా, సహస్రార చక్రాలు అని. మూలాధారం నుండి సహస్రారం వరకు బ్రహ్మదండి మధ్య నుండి కుండలిని శక్తి అనే సుషుమ్నానాడి సర్పాకారంలో ఉంటుందట. మనోవృత్తులు ప్రపంచాభిముఖంగా ప్రసరించే సామాన్య మానవులో సర్పాకారంగా వ్యాపించి ఉండే కుండలిని శక్తి శిరస్సు మూలాధారంలో ఉంటుంది. పుచ్చం సహస్రారంలో ఉంటుంది. శేషవాహనం పైన శ్రీవారిని దర్శించి ధ్యానించే పురుషులకు మనోవృత్తులు శ్రీనివాసుని యొక్క అధీనమై అభిముఖమవుతాయి. అటువంటి వ్యక్తిలోని కుండల్ని సర్పరూపపు శిరస్సు సహస్రారంలోనూ, పుచ్చం మూలాధారంలోనూ నిలుస్తాయి. ఆనాడు మానవుడు మాధవుడికి నిజమైనటువంటి సేవకుడవుతాడు. ఆ దివ్య చైతన్యం మహాప్రభావం ప్రసరించే శైలం ఈ శేషశైలం. అటువంటి శేషశైలంపై చిన్నశేష వాహనాన్ని సందర్శించినటువంటి భక్తులందరికీ కూడా కుండలిని యోగ సిద్ధి కూడా లభిస్తుంది అని స్వామివారి ప్రతి వాహన సేవలోనూ కూడా ఏదో ఒక అంతరార్థం ముడిపడే ఉంటుంది. దాన్ని తెలుసుకునేటువంటి జ్ఞానం మనకి కలగాలని స్వామివారిని మనం ప్రార్థించాలి. భక్త శిఖామణులు అందరూ కూడా ఆ స్వామి యొక్క దివ్యమైనటువంటి కటాక్ష వీక్షణకే ఎదురు చూస్తూ ఉన్నారు. భానుడు కూడా స్వామివారిని వీక్షించాలని కాబోలు తన యొక్క తేజస్తో ప్రకాశిస్తూ ఉన్నాడు. తిరుమల క్షేత్రంలో స్వామివారు ఇప్పుడిప్పుడే తూర్పు మాడవీధి నుంచి దక్షిణ మాడవీధిలోకి వచ్చి, దక్షిణ మాడవీధి నుంచి పడమట మాడవీధిలోకి వచ్చి, ఇప్పుడు మళ్ళీ ఉత్తర మాడవీధిలోకి పయనం చేస్తూ ఉన్నారు. అద్భుతంగా స్వామివారి వాహన సేవ నిర్వహింపబడుతోంది. పశుపక్ష్యాదులు అలనాడు స్వామి నుండి ఆర్తత్రాణ పరాయణుడుగా ప్రసిద్ధిగాంచినటువంటి వాడు, జంతువుల్ని అన్నిటినీ కాపాడినటువంటి వాడు, అదిగో ఆ గజరాజును కాపాడిన దానికి కృతజ్ఞతాపూర్వకంగా ఈనాడు ఆ గజాలు కూడా స్వామివారికి సేవ చేస్తూ ఉన్నాయి. ఉచ్చైశ్వానికి ప్రతిరూపంగా అశ్వాలు ఇంకా వృషభాలు అందరూ కూడా స్వామిని సేవిస్తూ ఉన్నారు. కళాకారులు తమ దివ్య కళా నైపుణ్యాన్ని, తమ యొక్క కౌశలాన్ని ప్రదర్శిస్తూ స్వామివారి ముందు నర్తన చేస్తూ గానం చేస్తూ ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇలా నిరంతరము కూడా ఆ స్వామి దేదీప్యమానంగా భక్తజనుల నడుమ మణిపూసగా వెలుగుందుతూ ఉన్నారు. ఆ వాహన విశేషాన్ని, స్వామివారి వైభవాన్ని, శేష వైభవాన్ని కూడా మనకి అందించడానికి శ్రీమాన్ రామానుజాచార్యులు గారు వేంచేసి ఉన్నారు. ఆయన యొక్క ముఖారవింద జాలువారేటువంటి దివ్యమైనటువంటి ఆ స్వామి వైభవాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయ్యా రామానుజాచార్యులు గారు అందుకోండి.
1: యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్య కిల శక్తిధరస్వధామ్నా అన్యాంశ్చ హస్తచరణ శ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవములలో రెండవ రోజున ఇంతకుముందు చెప్పినట్లుగా ద్వితీయ దివసేచాద్యం భూయోభూచ్ఛేషవాహనం అని అంటూ స్వామివారికి శేషుని మీద ఉన్నటువంటి అమితమైనటువంటి అవ్యాజమైనటువంటి ప్రేమాభిమాన అతిశయము చేత మరలా రెండవ రోజు కూడా స్వామివారు శేషవాహనాన్ని అధిష్ఠించారు. అయితే ఈ శేష

వాహనాన్ని చిన్నశేష వాహనం అని చెప్పి కీర్తిస్తున్నారు. మరి ఆ చిన్నశేష వాహనంలో స్వామివారు ఐదు పడగలు కలిగినటువంటి శేషవాహనము యొక్క నీడలో, ఆపై తెల్లనైనటువంటి వెల్లగొడుగుల యొక్క నీడలో చక్కగా రాయబారానికి సిద్ధమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మలాగా తన రెండు చేతులు నడుము మీద ఉంచుకుని చేతిలో పిల్ల నిగ్రహుని ధరించి చక్కటి అనంతరత్న ప్రభాభాషితమైనటువంటి ఆభరణములతోటి వివిధాలంకార విభూషితుడై ఎన్నో మాలలను ధరించినటువంటి స్వామి మనకు ఉత్తరమాడ వీధిలో విహరిస్తూ భక్తులందరికీ కూడా కనుల విందు చేస్తూ ఉన్నారు. స్వామివారి వాహనము ముందు అదిగోండి అనేకమైనటువంటి భజనలు, కోలాటములు, నృత్యములు, గీతములు మొదలైనవన్నీ కూడా ప్రదర్శిస్తున్నారు. కేరళ నుండి, మహారాష్ట్ర నుండి, కర్ణాటక నుండి, దేశ విదేశముల నుండి వచ్చినటువంటి, ఉత్తరాది నుండి వచ్చినటువంటి అనేక మంది కళాకారులు వారి వారి ప్రాంతములలో ఉన్నటువంటి సంప్రదాయానుగుణమైనటువంటి నృత్యములను, కోలాటములను ప్రదర్శిస్తూ ఉంటే వారందరి మధ్యలోనూ గోపికల మధ్యలో శ్రీకృష్ణ పరమాత్మ ఆవిర్భవించినట్లుగా ఆనాడు భాగవతంలో, మరి ఈ కలియుగ వైకుంఠంలో వీరందరి మధ్య కృష్ణావతార మూర్తి అయి రాజఠీవితోటి వెలుగొందుతూ ఆ పరమాత్మ శేషవాహనంలో అవతరించి గోచరిస్తూ ఉన్నాడు. ఈ శేషవాహనం మనకు రెండు విషయాలను ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉన్నది. శేషతి సంకర్షతీతి శేష అని అంటూ శత్రువులను మర్తించేటటువంటి వాడు శేషుడు అని, అంటే మనలో ఉండే కామక్రోధ లోభ మోహమదమాత్సర్యాది అరిషడ్వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ అరిషడ్వర్గాలను, మనలో ఉండే అంతఃశత్రువులను, మన యొక్క బాహ్యశత్రువులను కూడా మర్దించి మనకు రక్షణ కల్పించడం ఒక పరమార్థమైతే, మరి అటువంటి రక్షణ మనకు ఎప్పుడు కలుగుతుంది అంటే శిష్యతే ఇతి శేష అంటూ శేషుడు అంటే దాసుడు అని మనకు అర్థం తెలియజేస్తున్నారు. అంటే దాస్యభక్తిని గనక ప్రదర్శించినట్లయితే, దాస్యంతో స్వామివారికి దాస్యం చేసినట్లయితే, భక్తితో అనుసరించినట్లయితే భగవంతుడు మనల్ని అనుగ్రహించడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడు అని చెబుతూ, మరి ఇక్కడ దాస్యభక్తి అదేవిధంగా శత్రు విమర్దనము అనే రెండు తత్వాలని కూడా ఒకేసారి ఈ శేషవాహన సేవలో పరమాత్మ మనకు కనిపింపజేస్తూ, అదేవిధంగా మనందరికీ కూడా ఆ భావనను కలుగజేస్తూ ఉత్తరమాడ వీధిలో మునుముందుకు సాగుతూ ఉన్నాడు. స్వామివారి విషయంలో మన భక్తి కొద్దిగా నడిస్తే చాలు, స్వామి యొక్క అనుగ్రహం మన వైపుకి పరిగెడుతుంది. ఆ విధంగా భక్తులను అనుగ్రహించడానికి వడివడిగా వేగంగా స్వామివారు ఆ శేషవాహనంలో ముందుకు వెళుతూ ఉన్నారు. అయితే మరి ఆ భక్తి ఎలా ఉండాలి అనే విషయాన్ని కూడా శేషుడే మనకు బోధిస్తూ ఉన్నాడు. ఆరు తత్వములు, షడ్గుణోపేతుడైనటువంటి శేషుడు మనలో సద్గుణములను నింపడానికి, మనకు భక్తి మార్గాన్ని బోధించడానికి అన్నట్లుగా ఈనాడు కూడా మరి స్వామివారిని ధరించి చిన్నశేషవాహన సేవలో స్వామిని సేవిస్తూ మనకు బోధిస్తున్నాడు. ఏమిటి ఆ ఆరు గుణములు అంటే, అనన్యార్హత్వము అనేది మొదటి గుణము. అంటే స్వామి, నేను నిన్ను సేవించడానికే అర్హుడను, నిన్ను తప్ప వేరే వారిని సేవించను అని అంటూ, నేను నిన్నే సేవిస్తాను అని చెప్పి అంటూ, నేను నిన్ను సేవించడానికే నా జీవితాన్ని అర్పిస్తాను అని అంటూ, అనన్యార్హత్వము అంటే వేరే వారిని సేవించను, నిన్నే సేవిస్తాను అని చెప్పటం. ఏ విధంగా అయితే లక్ష్మీదేవి పరమాత్మను మాత్రమే సేవిస్తుందో అదేవిధంగా శేషుడు కూడా ఆ పరమాత్మనే సేవిస్తాడు. అంతేకాదు అనన్య శరణత్వం, నిన్ను తప్ప వేరే వారిని ఆశ్రయించనే ఆశ్రయించను, నీవే తప్ప నితప్పరం బెరుగా అని గజేంద్రుడు చెప్పినట్లుగా స్వామివారిని మాత్రమే ఆశ్రయిస్తాను అని చెప్పి అనన్య శరణాగతి చేయటం. మరి అటువంటి అనన్య శరణాగతికి శేషుడు ప్రతీక. అందుకనే శేషుడు స్వామివారికే సేవకుడిగా ఉన్నాడు. అందుకనే అంటారు కదా, అన్యథా శరణం నాస్తి, త్వమేవ శరణమ్మ తస్మాత్ కారుణ్యభావేన రక్షరక్ష జనార్దన అంటూ అనన్య శరణాగతితో ఆశ్రయించినటువంటి వారిని అవశ్యం స్వామివారు అక్కున చేర్చుకుంటారు అని చెప్పడంలో సందేహం లేదు. అనన్య భోగ్యత్వం అంటే నా సేవలందుకోవటానికి నీవే అర్హుడవు, అంటే నన్ను వినియోగించడానికి నీవే అర్హుడవు. ఏ విధంగా అయితే రుక్మిణీదేవి శ్రీకృష్ణ పరమాత్మతో అంటుందో, స్వామి
సింహము వంటి నీకు దక్కవలసి

వంటి నేను నక్క వంటి శిశుపాలుడికి దక్కటమా? కాదు కాదు, నేను నీకే భోగ్యమైనటువంటి దానిని, కావున నీవే నన్ను పరిగ్రహించు అని చెప్పి రుక్మిణీదేవి శ్రీకృష్ణ పరమాత్మను ప్రార్థిస్తుంది. అలాగే ఇక్కడ శేషుడు కూడా, నేను నీకే దాసుడిని, నీకు సేవ చేయటానికే, నీ చేత వినియోగించబడటానికే నేను ఉన్నాను, నా జీవితం ఉన్నది అని చెప్పి అని అనన్య భోగ్యత్వం అంటారు. ఇక సంశ్లేషైక ధారకత్వం అని చెబుతారంటే, స్వామిని విడిచి ఉండలేకపోవటం సర్వకాల

0: అమృతం ఉన్నది అని చెప్పి అని అనన్య భోగ్యత్వం అంటారు. ఇక సంశ్లేషైక ధారకత్వం అని చెబుతారంటే స్వామిని విడిచి ఉండలేకపోవటం, సర్వకాల సర్వదేశ సర్వావస్థల యందు కూడా స్వామితోటే ఉండటం. ఏ విధంగా అయితే లక్ష్మీదేవి రాఘవత్వ అభవత్ సీత రుక్మిణీ కృష్ణ జన్మని అన్యేషు చ అవతారేషు తస్యైష అనపాయిని అని చెప్పినట్లుగా మరి శేషుడు కూడా రామావతారంలో లక్ష్మణుడిగా, కృష్ణావతారంలో బలరాముడిగా, కలియుగంలో భగవద్ రామానుజునిగా, ఈ విధంగా సర్వదేశ సర్వకాల సర్వావస్థల యందు కూడా స్వామివారికి సేవలు అందించేటటువంటి గొప్ప భక్తితత్వము, అదేవిధంగా సంశ్లేషైక ధారకత్వం అంటే స్వామివారితోటే ఉండేటటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. అందుకనే కదా స్వామివారికి ఆసనంగా చాందినిగా ఈ విధంగా అనేక రకాలుగా సేవలందిస్తూ ఉన్నాడు. విశ్లేష అసహిష్ణుత్వం అని అంటారు, అంటే స్వామివారి యొక్క వియోగాన్ని ఒక క్షణము కూడా భరించలేకపోవటము అని. లక్ష్మీదేవి అంతే, శేషుడు కూడా అంతే. ఏ విధంగా అయితే రామావతారంలో రాముడు వనవాసానికి బయలుదేరినప్పుడు సీతాదేవి కూడా బయలుదేరింది, ఆమెతో పాటుగా లక్ష్మణస్వామి కూడా రామునితో పాటు వస్తాను అంటే వద్దు లక్ష్మణ అనేటప్పటికీ, అప్పుడు లక్ష్మణస్వామి అంటాడు, తవ ఇవ దక్షిణ పాద మమ సవ్యో భవిష్యతి. అమ్మా నీవు కుడిపాదాన్ని సేవించుకో, కుడికాలును సేవించుకో, నేను ఎడమకాలును సేవించుకుంటాను, ఆ ఎడమకాలును మాత్రం నాకు విడిచిపెట్టు. అంటే రాముడిని విడిచి ఉండలేనటువంటి వాడు శేషుడు, ఆ లక్ష్మణుడు, ఆ లక్ష్మణుడే శేషుడు అని చెప్పి. అందుకనే రాముడికి కూడా ఆ పరమాత్మకు కూడా బహిప్రాణ ఇవాపరహ అని చెప్పినట్లుగా రాముడికి బహిప్రాణం వంటి వాడు లక్ష్మణుడు, ప్రాణములు దూరంగా ఉంటే ఏ విధంగా అయితే జీవుడు జీవించలేడో, శేషుడు ఆ లక్ష్మణుడు దూరమైతే పరమాత్మ కూడా ఉండలేడనే విషయం తెలుస్తున్నది. ఇంకా ఆ విధంగా పరమాత్మ యొక్క వియోగాన్ని భరించలేనటువంటి వాడు కనుకనే ఎల్లప్పుడూ స్వామివారితో ఉన్నాడు. ఇక చివరిది తదేక నిర్వాహకత్వం, స్వామి సేవలోనే తరించటం అని చెప్పి. మరి ఆ శేషుడు స్వామి సేవే తన జీవిత పరమార్థంగా భావించినటువంటి వాడు. అంతెందుకు, రామావతారంలో లక్ష్మణుడు నిద్రను కూడా విడిచిపెట్టి రాముని సేవలో తరించి తన జీవితాన్ని సార్థకం చేసుకున్నాడు. ఈ విధంగా సర్వదేశ సర్వకాల సర్వావస్థల యందు కూడా భగవంతునితోటి షడ్గుణములతో ఉండేటటువంటి వాడు శేషుడు. అటువంటి దాస్యభక్తిని మనందరికీ కూడా తెలియజేస్తూ చిన్న శేషుడు చక్కగా శ్రీనివాస పరంబ్రహ్మను కృష్ణావతారమూర్తిగా తన పడగల నీడలో వహిస్తూ ఉత్తర మాడవీధిలో ఒడివడిగా ముందుకు వెళుతూ ఉన్నారు. మరి ఆ వాహన సేవలను బ్రహ్మశ్రీ మారుతి గారి యొక్క వాగ్జరిలో మరింతగా తెలుసుకుందాం. అయ్యా అందుకోండి.
1: ధన్యవాదాలు రామానుజాచార్యులు గారు, శేషతత్వాన్ని చక్కగా వివరించారు. కృష్ణో రక్షతునో జగత్త్రయ గురు కృష్ణం నమస్యామ్యహం కృష్ణేనామరశత్రవో వినిహత కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోస్మ్యహం కృష్ణే తిష్ఠతి సర్వమేతదఖిలం హే కృష్ణ రక్షస్వ మాం. ఎంతో పరిణతితో ఆలోచించి గర్గులు స్వామికి కృష్ణ అనేటువంటి నామాన్ని ఆ బాలశాల కార్యక్రమంలో పెట్టడం జరిగింది. అది ఎటువంటిదయ్యా అంటే కులశేఖరులు చెప్తారు, శత్రుచ్ఛేదైక మంత్రం అని, సకలమైనటువంటి ఉపనిషత్ వాక్య సంపూజ్య మంత్రమని, సంసారోత్తార మంత్రమని, అదేవిధంగా సమస్త విధమైనటువంటి ఐశ్వర్యాలు ఇచ్చేటువంటి మంత్రమని. కాబట్టి ఓ జిహ్వా, నువ్వు ఆ మంత్రాన్ని పలుకవే, నీకంతకన్నా కావలసినటువంటిది ఏముంటుంది, భగవంతుడు అందించేందుకు ఆ నాలుకను అని. సర్వ ఉపనిషత్ వాక్యములచే పూజనీయమైనటువంటి దివ్య తత్వం కృష్ణతత్వం, ఆ తత్వాన్ని తెలుసుకోండి అని స్వామి ఈనాడు చినశేష వాహనంలో ఆ చినశేషుని పడగల నీడలలో రెండు చేతులు తన యొక్క కటి ప్రదేశంలో ఉంచి ఒక చేత్తో చక్కగా తన యొక్క వేణువుని చూడండి, వెదురు కూడా స్వామి చేతనైతే అది దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి సంగీతాన్ని అందిస్తుంది. అచేతనమైనా స్వామి స్పర్శ కలగగానే దివ్యమైనటువంటి మన మనస్సులు పులకించే విధంగా అద్భుతమైనటువంటి సంగీతాన్ని అందిస్తోంది. అటువంటి దివ్యమైనటువంటి నామము స్వామిది, అటువంటి నామము ధరించిన మహత్త కలిగినటువంటి వాడు స్వామి. కృష్ణ

అనగా సత్తు అంటే ఎల్లప్పుడూ ఉండేది, లేదా నిరవధికము అని కూడా అర్థం. నా అంటే ఆనందము అని అర్థం. అంటే కృష్ణ అంటే సత్యము, ఆనందము, లేదా నిరవధికమైనటువంటి ఆనందము అని. ఉపనిషత్తులు బ్రహ్మమును సత్యము, ఆనందము, అపరిచ్ఛిన్నానందము అని చెబుతూ ఉన్నాయి. కాబట్టి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, ఆనందో బ్రహ్మ, ఆనందం బ్రహ్మణో విద్వాన్, రసో వయసహ మొదలైనటువంటి ఉపనిషద్వాక్యములన్నీ కూడా ఏ శబ్దాన్ని గురించి చెబుతున్నాయా అంటే, ఇంగో ఈ కృష్ణ నామం గురించే చెబుతూ ఉన్నాయి. అందుకే అంటారు భారతంలో, ఏకోపి కృష్ణస్య కృత ప్రణామ దశాశ్వమేధో భూతేన తుల్య దశాశ్వమేధీ పునరేది జన్మ కృష్ణ ప్రణామీ నపునర్భవాయ అని శాంతి పర్వంలో చెబుతారు భీష్మాచార్యులు వారు. కృష్ణ భగవానికి సమర్పించినటువంటి ఒక్క నమస్కారమైనా సరే అది 10 అశ్వమేధ యాగాల్లో చేసినటువంటి అవభృత స్నానాలతో సమానమవుతుంది అని. కృష్ణుల వారికి నమస్కరిస్తే మరొక విశేషం కూడా ఉంది, అశ్వమేధ యాగాలు నిర్వహిస్తే లేదా అలా నిర్వహించిన వారు మరలా జన్మను పొందవచ్చేమో, కానీ ఎవరైతే కృష్ణ భగవానికి త్రికరణ శుద్ధిగా నమస్కరిస్తారో వారికి మరో జన్మంటూ ఉండబోదు అని అటువంటి ఉత్తమోత్తమ ఫలాన్ని మనకు అందించి జన్మరాహిత్యం కలగజేయడానికి, భక్త కోటిని ఉద్ధరించడానికి శ్రీకృష్ణ భగవాను రూపంలో మలేప్పస్వామి వారు చిన్న శేషవాహనంపై ఉత్సవాన్ని నిర్వహింపజేసుకుంటూ ఉన్నారు. శేషవాహనాధీశుడైనటువంటి కృష్ణ పరమాత్మను సేవించుకున్నట్టుకై దేశ విదేశాల నుండి భక్తజనులు ఇక్కడ దర్శించుకోవడమే కాదు, తమ కళలను కూడా ప్రదర్శిస్తూ ఉన్నారు. అనేక రాష్ట్రాల నుంచి తమ తమ సంప్రదాయానుసారం స్వామివారికి సేవ చేస్తూ మురిసిపోతూ ఉన్నారు. హిమోత్పర్వతీయ సమానమైనటువంటి స్వచ్ఛమైనటువంటి తెల్లని కాంతులు విరాజిల్లే రజతమయమైనటువంటి అదిగో దివ్యమైనటువంటి ఆ వాహన శోభకి అక్కడ కాంతి మరింత శోభాయమానంగా ప్రకాశిస్తూ ఉంది. శ్రీకృష్ణ పరమాత్మ కూడా అనన్య భక్తితో సేవిస్తారో వారి యోగక్షేమాలను తానే వహిస్తారని కూడా స్వయంగా ప్రకటించుకున్నాడు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని. ఈ రకంగా మన యొక్క యోగక్షేమాలన్నీ కూడా ఆ స్వామివారు నిర్వహించాలంటే మనం చేయవలసినటువంటి పని ఏమిటయ్యా అంటే ఏమీ లేదు, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని శరణాగతి చెయ్యాలి. కృష్ణ లీలలలో స్వామివారు ఎన్నో దివ్యమైనటువంటి తత్వాల్ని మనకి ఉపదేశించారు. ఆ స్వామివారి యొక్క బాల్య లీలలు కూడా ఎంతో మధురమైనటువంటివి. ఎంతోమంది మహానుభావులు ఆ బాలకృష్ణుని లీలలు వర్ణించుకుని మురిసిపోతూ ఉంటారు. లీలాశుకులు వారంటే ఎంతో అద్భుతంగా ఆ స్వామివారిని కీర్తించి తరించినటువంటి వారు. అందరిలో కన్నా కూడా ఆ స్వామి యొక్క దివ్య బాల్యాన్నంతటినీ కూడా ఆస్వాదించినటువంటి మాత యశోదామాత వాత్సల్య భక్తికి కూడా మనకు నిదర్శనం. ఆ స్వామి చేసేటువంటి అల్లరి పనులు చూడలేక ఎంతోమంది ఆమె దగ్గరికి విన్నవించుకుంటూ ఉంటే కన్నయ్య ఏమిటయ్యా అని బాధపడుతూనే మళ్ళీ తన కన్నయ్యపై ఇన్ని ఆరోపణలు వస్తున్నాయని ఎంతో చింతించేటువంటిది. ఇలా ఆమెకు అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి ఎన్నో లీలలను స్వామివారు చూపించారు. వాహన సేవలో అదిగో ఉచ్చైశ్రవానికి ప్రతిరూపాలుగా ఉండేటువంటి అశ్వరాజాలు చక్కగా సేవించుకుంటూ ఉన్నాయి. ధర్మదేవతకి ప్రతీపంగా ఈ క్షేత్రాన్ని వృషభాద్రి వృషాద్రి అని కూడా, అదిగో వృషరాజాలు కూడా చక్కగా మాడ వీధుల్లో సంచరిస్తూ స్వామివారికి సేవ చేసుకునేటువంటి భాగ్యం మాకు కలిగింది అన్నట్లుగా దివ్యమైనటువంటి అలంకరణలతో శోభాయమానంగా వెలుగొందుతూ ముందుకు కదులుతూ ఉన్నాయి. ఇంకా గజ గమనం గురించి చెప్పవలసిన పనేం లేదు. మనం కూడా మనోనేత్రాలతో ఒక్కసారి ఈ దివ్య సుందర మనోజ్ఞమైనటువంటి దృశ్యాన్ని వీక్షించినట్లయితే అచింత్యాద్భుత నిత్య యువన స్వభావ లావణ్య రత్నాకరుడైనటువంటి ఆ స్వామివారి యొక్క వైభవం చెప్పడానికి 10,000 నాలుకలు తలలున్నటువంటి ఆదిశేషుని వశమే కాలేదు. మరి అల్పులమైన మనమెంత అయినా కూడా మనం భగవంతుడు మనకి ఇచ్చినందుకు ఈ వాక్కుని వినియోగించుకోవాలి అంటే నిరంతరము ఆ స్వామికి సంబంధించినటువంటి దివ్యగుణ విశేషాలను మరింత శ్రద్ధగా భక్తితో పలుకుతూ ఉండాలి. అలా ఎవరైతే శరణాగతి చేస్తారో అటువంటి వారిని స్వామి స్వయంగా ఉద్ధరిస్తారని చెప్పాడు. అంతేకాదు కలియుగంలో చిత్ర విచిత్రాలు కూడా స్వామివారు ప్రదర్శిస్తారట. కలియుగే వైచిత్ర్యం దర్శిష్యతి కేశవ అని వరాహపురాణం చెబుతోంది. ఏమిటండి ఆ చిత్ర విచిత్రాలు అంటే, అల్పదానేన వైభక్త్యా స్వల్పయా పూజయా తథా భవిష్యతి ప్రసన్నశ్చ స్మృతిమాత్రేణ కేశవ నృణాం గమనమాత్రేణ వెంకటాఖ్యగిరిం ప్రతి ప్రసన్న స్యాదయం క్షిప్రం దాస్యతిష్టం చ తద్బహు అని. మనం చేసి

0: ఏటువంటి దానం అల్పమైనప్పటికీ కూడా, మన భక్తి లేశమైనప్పటికీ కూడా, మనం చేసే పూజ స్వల్పమైనప్పటికీ కూడా, మనం ఒకసారి ఆ స్వామి నామాన్ని మనం స్మరించినప్పటికీ కూడా ఆయన ఎంతో తుష్టి పొందుతాడట. అంతేకాదు, స్వామి నీ కొండకు రాదలుచుకున్నామయ్యా అని తలస్తే చాలట స్వామి మురిసిపోతాడట. మరి ప్రసన్నుడై ఆయన ఏం చేస్తాడండి అంటే, ఏదైతే మనకి ఇష్టమో, ఏదైతే మనకి హితమో, ఏదైతే మనకి ప్రయోజనకరమో, అటువంటి దానిని ఆలస్యం చేయకుండా క్షిప్రం దాస్యది, వెంటనే అనుగ్రహిస్తాడుట. అంతేకాదు, ఈ పర్వత రాజము యొక్క నామాన్ని పలికినా చాలుట, పుణ్యం అనంతంగా వస్తుంట. అంజనాద్రిహి శేషగిరిహి వృషాద్రి వృషభాచల నారాయణాద్రి సింహాద్రిహి శ్రీశైల సింహభూధర ఏవమాదీని నామాని యః కీర్తయతి మానవ ప్రాతఃకాలే ప్రతిదినం తస్య పుణ్యం అనంతకం అని. కాబట్టి స్వామి వేంచేపు చేసినటువంటి దివ్యమైనటువంటి ధామం, ఈ ఆనంద నిలయం, దివ్యధామం తిరుమల, ఆ నామాన్ని పలికినా, తిరుమలలో వేంచేసినటువంటి ఆ స్వామి యొక్క దివ్య వైభవాన్ని మనం కనులారా వీక్షిస్తూ, చెవులారా గుణవైభవాన్ని ఆకరణిస్తూ తలుచుకున్నా కూడా, స్వామివారికి ఆనంద కర్పూర నీరాజనాలు అడుగడుగున అందిస్తూ ఉన్నారు. ఆ నీరాజన కాంతులలో స్వామి మరింత శోభాయమానంగా చక్కగా ప్రకటితమవుతూ ఉన్నాడు. అటువంటి స్వామి వైభవాన్ని గురించి వినే చెవులే చెవులు, అటువంటి స్వామి వైభవాన్ని చెప్పేటువంటి జిహ్వే జిహ్వ, అటువంటి స్వామి వైభవాన్ని చూసేటువంటి కన్నులే కన్నులని పోతనామాచ్యుడు మందార మకరంద అంటూ అద్భుతంగా వర్ణించినటువంటి ఘట్టాలన్నీ కూడా మనకి జ్ఞప్తికి వస్తాయి. మరిన్ని విశేషాలను మనం, వాహన వైశిష్ట్యాన్ని కూడా మనం శ్రీమాన్ కోగంటి రామానుజాచార్యులు గారు తెలియజేస్తారు, తెలుసుకుందాం. అయ్యా రామానుజాచార్యులు గారు అందుకోండి.
1: ధన్యవాదాలు స్వామి. తాకృష్ణ వాహే వసుదేవ ఆగతే స్వయం యసీర్యంత యథాతమో రవౌ వవర్ష పర్జన్య ఉపాంశు గర్జిత శేషోన్వగాత్ వారిని వారయన్ ఫణైహి. శేషుడు కృష్ణ పరమాత్మ రూపంలో స్వామివారిని వహించడంలో మరొక ఆంతర్యము విశేషము ఉన్నది. కృష్ణావతారంలో మధురానగరంలో జన్మించినటువంటి ఆ చిన్ని కృష్ణుణ్ణి మరి వసుదేవుడు నందవ్రజాన్ని చేర్చడానికి అలా తీసుకువెళుతూ ఉంటే, పర్జన్యుడు వర్షాధిదేవత వరుణదేవుడు స్వామివారిని తాకాలి అని చెప్పి ఆ వర్షాన్ని కురిపిస్తూ ఉంటే, శేషుడు స్వామివారికి గొడుగులా వచ్చి ఆ వర్షము నుండి స్వామివారిని కాపాడాడు. ఇలాగా ఆ కృష్ణావతారంలో తనను సేవించినటువంటి శేషునికి మరి ఒక అవతారాన్ని, మరి ఒక అవకాశాన్ని ఇవ్వాలి అన్నట్లుగా ఈ కలియుగంలో కూడా స్వామివారు చిన్న శేష వాహనంలో తాను రాజఠీవితోటి వెలుగొందుతూ మరి ఆ శేషవాహనాన్ని అధిష్ఠించారు. ఇక్కడ పెద్ద శేషవాహనానికి చిన్న శేషవాహనానికి ఒక విశేషము వ్యత్యాసం ఉన్నది. పెద్ద శేషవాహనంతో ఉభయదేవేరులతో కలిసి స్వామివారు ఉభయదేవేరులతో కూడి దర్శనమిస్తే, చిన్న శేషవాహనంలో తానొక్కడే మరి ఆ వాహన సేవలో కొలువు తీరి ఉండి తన దేవేరులను తన హృదయంలో నింపుకుని తానొక్కడే మనకు దర్శన భాగ్యాన్ని అందిస్తూ ఈ చిన్నశేష వాహనంలో మునుముందుకు సాగుతూ ఉన్నాడనమాట. అసలు స్వామికి సంబంధించినటువంటి ప్రతి వస్తువుని కూడా శేషశబ్దంతో వ్యవహరిస్తూ ఉంటారు. శేషమాల, శేష వస్త్రము అంటూ ఈ విధంగా ఏదైనా సరే శేషశబ్దంతో, అంటే స్వామికి కైంకర్య యోగ్యమైనటువంటిది శేషశబ్దంతో పిలువబడుతూ ఉంటుంది. అటువంటి శేషుడిని అధిష్ఠించి స్వామివారు మరి తూర్పుమాడ వీధిలో ఆ పుష్కరిణి తీరంలోకి చేరుకున్నాడు. శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీతటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం అన్నట్లుగా ఆ పుష్కరిణి తీరంలో స్వామివారు విహరిస్తూ ఉన్నారు. ఎందుకు అంటే స్వామివారికి ఎంతో మక్కువ మరి ఆ పుష్కరిణి తీరంలో విహరించేటటువంటి స్వామివారి యొక్క వైశిష్ట్యాన్ని, అదేవిధంగా ఆ చిన్నశేష వాహనము యొక్క విశేషములను, అంతేకాదు మన ఆచార్యులు జిగర్స్వామి వారు వారి యొక్క పరివారంతో దివ్య ప్రబంధ పారాయణ చేస్తూ మునుముందుకు స్వామివారిని ఆహ్వానిస్తూ ఉంటే, స్వామివారు మునుముందుకు సాగుతూ భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. కావున ఆ పుష్కరిణి తీరంలో ఉండే స్వామికి మంగళాచరణం పలుకుతాం. శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణి తటే రమయ రమమాణాయ వెంకటేశాయ మంగళం శేషోసి నాగో

అనంతభోగై పరిగృహ్య సర్వాం యథాహమేవం ఫలవిద్యథావా. ఓ నాగోత్తమ, నీవు శేషుడవు, ధర్మదేవుడవు, ఏ రకంగా అయితే నేను బలిని సంహరించినటువంటి ఇంద్రుడు కానీ మిగిలిన వాళ్ళు ఈ కార్యాన్ని నిర్వహిస్తారో అలా నిర్వహించేటువంటి అవకాశం నీకు ఇస్తున్నాను అని బ్రహ్మ ఉపదేశించినట్లుగా, అదిగో ఆదిశేషుడు అదేవిధంగా చిన్నశేషుడు మనకు శేష తత్వాన్ని అందించే విధంగా చక్కగా స్వామివారు చిన్నశేష వాహనంపై విహరించారు. అటువంటి వైశిష్ట్యాన్ని మనందరం కూడా చక్కగా తెలుసుకున్నాం. ఆ స్వామి యొక్క పరిపూర్ణ కృపా కటాక్ష వీక్షణ ఆకాశవాణి ఎవరైతే శ్రోతలున్నారో వారందరికీ కూడా అందాలని కోరుకుంటూ ఒక్కసారి మంగళం పలుకుదాం. శ్రీ అక్కా.

0: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా చిన్నశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి, డాక్టర్ కె రామానుజాచార్యులు. నిర్వహణ ఎం సుధాకర్ మోహన్. సాంకేతిక సహకారం శ్రీ ఈ నాగమునయ్య, శ్రీ కె శ్రీనివాసులు, శ్రీ పి మహేంద్రన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. విన్నాం అభిలాష కార్యక్రమంలో శ్రోతలు లేఖల ద్వారా కోరిన సినిమా పాటలు. ముందుగా ఈ ఉత్తరం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు బస్తీ నుండి రాస్తున్న శ్రోతలు భారతీలాల్ పర్దేశీ, భారతీబాయి, జ్యోతిబాయి, అంజలిబాయి, రాజనందిని, రమేష్ లోత్, అజయ్ లోత్, ఆదిత్యలోత్, కిరణ్, జాన్విక, విశ్రుత్ లోత్, లక్ష్మీ, ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్. వీరంతా కోరుతున్న పాట మీనా చిత్రం నుండి ఒక మంచి పాట వినిపించమని కోరుతున్నారండి. మరి వారి కోసం వారు కోరిన ఈ పాట.

0: విన్న ఆ పాట మాయదారి మల్లిగాడు చిత్రంలోనిది. కోరిన శ్రోతలు, తెలంగాణ జాన్కంపేట్ నుండి చిలుక నారాయణ, అనసూయ, యమున.
1: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
2: ముఖాన మొటిమల సై బాల్, గజ్జా బొబ్బల
3: సై బాల్,
2: నడుగుల తామర
3: సై బాల్,
2: బురద పుల్ల
3: సై బాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
1: మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేవిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. LIC యొక్క బీమా కవచ్, మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాత్. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేవిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
2: ఎనభై
4: సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

0: విన్నా పాట అభిలాష చిత్రంలోనిది. కోరిన శ్రోతలు, జగిత్యాల జిల్లా కొరుట్ల మండలం వెంకటాపురం నుండి అనుమల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నైనా, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర.
1: గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేవిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
2: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

0: విన్నా పాట బంగారరాజు చిత్రంలోనిది. కోరిన శ్రోతలు, సంగారెడ్డి జిల్లా హతినూరు మండలం నుండి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, జగన్, విక్రాంత్, దుర్గయ్య, రాజేశ్వర్, కృష్ణవేణి.
1: ఏదైనా అసలు చింతపడకండి, డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.

విన్నా పాట భీమ్లా నాయక్ చిత్రంలోనిది. పాటను కోరిన శ్రోతలు బుక్రే సముద్ర మండలం దండు వారిపల్లి నుంచి రామకృష్ణ, ఉమాదేవి, అర్చన, మానస, శ్రీకాంత్, కవిత, ఇంద్ర, శ్రీహరి, వెంకటలక్ష్మి, శకుంతలమ్మ, ఆదినారాయణమ్మ, రమాదేవి, సుశీలమ్మ, కాంతమ్మ, చివరిగా సింగనమల నుండి రాస్తున్న శ్రోతలు లక్ష్మీనారాయణ, నాగమూనమ్మ, రవికుమార్, భారతి వీరు కోరుతున్న పాట అల్లరి ప్రుడుచిత నుండి. ఈ పాట వీరి కోసం.

మీరింతవరకు అభిలాష కార్యక్రమంలో మీరు లేఖల ద్వారా కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 10 గంటలు కాస్తోంది. మరికొద్ది క్షణాల్లో భారత అధ్యక్షతన జరిగిన బ్రిక్స్ సదస్సుపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి.

0: బ్రిక్స్ సదస్సుపై ప్రత్యేక కార్యక్రమం ఉంటారు.
1: భారత అధ్యక్షతన జరిగిన బ్రిక్స్ సదస్సుపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. ప్రపంచ ఆర్థిక రాజకీయ వ్యవస్థలో వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్న ప్రస్తుత తరుణంలో అభివృద్ధి చెందుతున్న దేశాల స్వరం అంతర్జాతీయ వేదికలపై మరింత బలంగా వినిపించాల్సిన అవసరం ఏర్పడింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అభివృద్ధి చెందుతున్న దేశాల పాత్ర పెరుగుతున్నప్పటికీ ప్రపంచ పాలనకు సంబంధించిన కీలక నిర్ణయాల్లో వాటికి తగిన ప్రాతినిధ్యం లేదనే అభిప్రాయం చాలా కాలంగా వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు పరస్పర సహకారం, ఆర్థిక సమన్వయం, సాంకేతిక భాగస్వామ్యం, సామాజిక అభివృద్ధి, వాతావరణ చర్యలు, వాణిజ్యం వంటి అంశాల్లో ఒక ఉమ్మడి వేదికగా బ్రిక్స్ ప్రాధాన్యత సంతరించుకుంది. 4 వర్ధమాన ఆర్థిక వ్యవస్థలకు సంక్షిప్త నామంగా ప్రారంభమైన బ్రిక్స్ నేడు 4 ఖండాలను కలుపుతున్న విస్తృత భౌగోళిక, ఆర్థిక, రాజకీయ సహకార వేదికగా ఎదిగింది. బ్రెజిల్, రష్యా, భారతదేశం, చైనాలతో ప్రారంభమైన ఈ సమూహం దక్షిణాఫ్రికా చేరికతో బ్రిక్స్గా మారింది. ఆ తర్వాత జరిగిన విస్తరణతో చమురు ఉత్పత్తి చేసే దేశాలు, ఆఫ్రికా ఆర్థిక వ్యవస్థలు, మధ్యప్రాచ్య దేశాలు, ఆగ్నేయాసియా దేశాలు కూడా ఇందులో భాగమయ్యాయి. ప్రస్తుతం ప్రపంచ జనాభాలో దాదాపు సగం, ప్రపంచ స్థూల దేశీయోత్పత్తిలో గణనీయమైన వాటా, ప్రపంచ వాణిజ్యంలో ముఖ్యమైన భాగాన్ని బ్రిక్స్ సభ్యదేశాలు కలిగి ఉన్నాయి. ఈ నేపథ్యంలో బ్రిక్స్ కేవలం ఆర్థిక కూటమి మాత్రమే కాకుండా అభివృద్ధి చెందుతున్న ప్రపంచ ఆకాంక్షలకు ప్రతినిధిగా నిలిచే వేదికగా రూపుదిద్దుకుంది. 2026లో భారతదేశం 4వసారి బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం ఈ పరిణామంలో మరో ముఖ్యమైన ఘట్టం. 2026 సెప్టెంబర్ 12-13 తేదీల్లో న్యూఢిల్లీలో 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి భారతదేశం ఆతిథ్యం ఇచ్చింది. స్థిరత్వం, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో భారతదేశం బ్రిక్స్ను మరింత నిర్మాణాత్మకమైన, పరిష్కార ఆధారితమైన వేదికగా నిలిచింది. బ్రిక్స్ కూటమిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ,
2: आज ब्रिक्स के देश विश्व की 50% पॉपुलेशन, 40% जीडीपी और 25% से अधिक ट्रेड को रिप्रेजेंट करते हैं. इतना ही नहीं, इन वर्षों में जहां ग्लोबल जीडीपी करीब 2.5 गुना हुई है, वहीं ब्रिक्स देशों की कंबाइंड जीडीपी करीब 4.5 गुना हुई है. यानी ब्रिक्स की इकोनॉमिक स्ट्रेंथ दुनिया की तुलना में करीब 2 गुनी रफ्तार से बढ़ी है. ब्रिक्स देश ग्लोबल इनोवेशन और सॉल्यूशंस के लिए महत्वपूर्ण सेंटर्स भी बन रहे हैं.
1: బ్రిక్ అనే పదాన్ని తొలిసారిగా గోల్డ్ మ్యాన్ శాక్స్ సంస్థ 2001లో ప్రచురించిన ప్రపంచ ఆర్థిక అధ్యయనంలో ఉపయోగించింది. బ్రెజిల్, రష్యా, భారతదేశం, చైనా దేశాలు రానున్న దశాబ్దాల్లో ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలుగా ఎదిగే అవకాశం ఉందని ఆ అధ్యయనం పేర్కొంది. ఈ 4 దేశాల పెరుగుతున్న ఆర్థిక ప్రాధాన్యత, విస్తృత భౌగోళిక పరిధి అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షించాయి. 2006లో బ్రెజిల్, రష్యా, భారతదేశం, చైనాల మధ్య రాజకీయ సహకార వేదికగా బ్రిక్ అధికారికంగా ఏర్పడింది. 2009లో రష్యాలోని యొక్క

0: ఎకాటెరిన్ టర్క్లో తొలి బ్రిక్ శిఖరాగ్ర సమావేశం జరిగింది. 2010లో దక్షిణాఫ్రికాను చేర్చుకోవాలని నిర్ణయించడంతో 2011లో దాని పూర్తి సభ్యత్వంతో బ్రిక్ బ్రిక్స్గా రూపాంతరం చెందింది. దీంతో ఆఫ్రికా ఖండానికి కూడా ఈ కూటమిలో ప్రాతినిధ్యం లభించింది. ఆ తరువాత బ్రిక్స్ సహకారం ఆర్థిక అంశాలకే పరిమితం కాకుండా రాజకీయాలు, అభివృద్ధి, ఆరోగ్యం, వాతావరణం, సాంకేతికత, వాణిజ్యం వంటి అనేక రంగాలకు విస్తరించింది.
1: బ్రిక్స్ మే గ్లోబల్ సౌత్ కే దేశో కా విశ్వాస్ బఢా హై క్యోంకి బ్రిక్స్ మే ఉన్కి ఆవాజ్ సునీ జాతీ హై, ఉన్కే అనుభవ్ కా సమ్మాన్ హోతా హై ఔర్ సొల్యూషన్ ఉన్కే లియే హీ నహీ ఉన్కే సాథ్ మిల్కర్ బనాయే జాతే హై. బ్రిక్స్ కీ శక్తి హమారీ డైవర్సిటీ ఔర్ కోఆపరేషన్ మే హై. వి మే బి రూటెడ్ ఇన్ డిఫరెంట్ రియాలిటీస్ బట్ టుగెదర్ వి రైజ్ త్రూ కోఆపరేషన్ అండ్ బ్లోసమ్ ఫర్ హ్యుమానిటీ.
0: ప్రధాన వర్తమాన ఆర్థిక వ్యవస్థల మధ్య విధాన సమన్వయానికి బ్రిక్స్ ఒక ముఖ్యమైన వేదికగా నిలిచింది. ప్రపంచ పాలనపై ఉమ్మడి దృక్పథాన్ని అభివృద్ది చేసుకోవడం, బహుపాక్షిక సంస్థల్లో అభివృద్ది చెందుతున్న దేశాల ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లడం దీని ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి, ప్రపంచ వాణిజ్య సంస్థ వంటి అంతర్జాతీయ సంస్థల్లో మరింత సమానమైన ప్రాతినిధ్యం ఉండాలని బ్రిక్స్ దేశాలు చాలా కాలంగా వాదిస్తున్నాయి. ప్రపంచ పాలనా వ్యవస్థ నేటి ఆర్థిక వాస్తవాలకు అనుగుణంగా మారాలని, అభివృద్ది చెందుతున్న దేశాలకు నిర్ణయాత్మక పాత్ర పెరగాలని ఈ కూటమి కోరుతోంది. బ్రిక్స్ అజెండాలో ఆర్థిక వ్యవస్థ, అభివృద్ది, సాంకేతికత, వాణిజ్యం, ఆరోగ్యం, వ్యవసాయం, ఇంధన భద్రత, ఆహార భద్రత, వాతావరణ మార్పు, ఉగ్రవాద నిరోధం, కార్మికులు, ఉపాధి, ప్రజల మధ్య సంబంధాలు వంటి విస్తృత అంశాలు ఉన్నాయి. 2008లో ప్రపంచాన్ని కుదిపేసిన ఆర్థిక సంక్షోభం బ్రిక్స్ పరిణామంలో కీలక మలుపుగా నిలిచింది. బ్రెజిల్, రష్యా, భారతదేశం, చైనా దేశాలు అంతర్జాతీయ ఆర్థిక సంస్థల్లో వర్ధమాన ఆర్థిక వ్యవస్థలకు మరింత ప్రాతినిధ్యం కల్పించాలని కోరాయి. ఈ ఉమ్మడి అభిప్రాయాలే 2009లో తొలి బ్రిక్ శిఖరాగ్ర సమావేశానికి పునాది వేశాయి. ఆ తర్వాత బ్రిక్స్ దేశాల మధ్య సహకారం మరింత సంస్థాగత రూపాన్ని సంతరించుకుంది. 2024 జనవరిలో ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఏఈ పూర్తిస్థాయి సభ్యదేశాలుగా చేరడంతో బ్రిక్స్ విస్తరణకు కొత్త దశ ప్రారంభమైంది. 2025 జనవరిలో ఇండోనేషియా 11వ పూర్తిస్థాయి సభ్యదేశంగా చేరింది. దీంతో బ్రిక్స్ భౌగోళిక పరిధి ఆసియా, ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, లాటిన్ అమెరికా, యురేషియా ప్రాంతాలకు విస్తరించింది. విభిన్న ఆర్థిక వ్యవస్థలు, సహజ వనరులు, సాంకేతిక సామర్థ్యాలు, అభివృద్ది అనుభవాలు ఒకే వేదికపైకి వచ్చాయి. అదే సమయంలో భాగస్వామ్య దేశాల చట్టాన్ని కూడా బ్రిక్స్ అభివృద్ది చేసింది. బెలారస్, బొలీవియా, క్యూబా, కజకిస్తాన్, మలేషియా, నైజీరియా, థాయిలాండ్, ఉగాండా, ఉజ్బెకిస్తాన్, వియత్నాం వంటి దేశాలు ఈ చట్టంలో భాగస్వాములుగా చేరాయి. ఈ విధానం పూర్తిస్థాయి సభ్యత్వాన్ని మార్చకుండా మరిన్ని దేశాలతో సహకారాన్ని విస్తరించేందుకు అవకాశం కల్పిస్తోంది. ప్రపంచ రాజకీయ, ఆర్థిక అంశాలపై సభ్యదేశాల మధ్య ఏకాభిప్రాయాన్ని పెంపొందించడం బ్రిక్స్ ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. మరింత ప్రజాస్వామ్య, సమానమైన, సమతుల్య అంతర్జాతీయ వ్యవస్థను విస్తరించడం దీని విస్తృత లక్ష్యం. అదే సమయంలో సుస్థిర ఆర్థిక, సామాజిక అభివృద్ధి, సామాజిక సమ్మిళితం, ఉమ్మడి శ్రేయస్సుకు బ్రిక్స్ ప్రాధాన్యమిస్తోంది.
1: ఆప్ సబ్ కి మౌజూద్గీ బ్రిక్స్ కి బఢ్తీ రిలెవెన్స్, ఓపెన్నెస్ ఔర్ ఇన్క్లూసివ్నెస్ కా ప్రమాణ హై. పిచ్లే దో దినో కి హమారీ చర్చాఓ నే హమారా విశ్వాస్ ఔర్ మజ్బూత్ కియా హై కి బ్రిక్స్ కేవల్ దేశో కా సమూహ నహీ సొల్యూషన్స్ కా ఏక్ ఈకోసిస్టమ్ హై.
0: బ్రిక్స్తో భారతదేశానికి ప్రారంభం నుంచే ప్రత్యేక అనుబంధం ఉంది. బ్రిక్స్ను మరింత సమ్మిళితమైన, సమతుల్యమైన, అభివృద్ది ఆధారిత అంతర్జాతీయ వేదికగా తీర్చిదిద్దడంలో భారత్ నిరంతరం కీలక పాత్ర పోషిస్తోంది. భారతదేశం ఇప్పటికే 2012, 2016, 2021 సంవత్సరాల్లో బ్రిక్స్ అధ్యక్షత వహించింది. ప్రతి అధ్యక్షతా కాలంలో ఆయా సమయాల్లో ఉన్న ప్రపంచ సవాళ్లకు అనుగుణంగా భారత్ కొత్త ప్రాధాన్యతలను ముందుకు తీసుకొచ్చింది. 2026లో 4వ సారి బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టి తద్వారా భారత్ తన దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకుంది. స్థిరత్వం, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో జరిగిన ఈ సమావేశంలో ప్రపంచ పాలనా సంస్కరణలు, సుస్థిర అభివృద్ధి

0: ఆహార భద్రత, ఇంధన భద్రత వంటి అంశాలపై చర్చించారు. ఢిల్లీ ప్రకటన, కార్యాచరణ ప్రణాళికను ఆమోదించడం ద్వారా బ్రిక్స్ సహకారానికి సంస్థాగత పునాది మరింత బలపడింది. ఈ ఏడాది జనవరి 1న భారత్ 4వ సారి బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టింది. స్థిరత్వం, ఆవిష్కరణ, సహకారం మరియు సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో భారత్ ఈ ఏడాది పాటు కార్యక్రమాలను నిర్వహించింది. భారత అధ్యక్షతన 25 నగరాల్లో 350కు పైగా సమావేశాలు, ఉన్నత స్థాయి కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. రాజకీయ, భద్రతా సహకారం, ఆర్థిక, ద్రవ్య సహకారం, సాంస్కృతిక మరియు ప్రజల మధ్య సంబంధాలు అనే 3 ప్రధాన స్తంభాలపై సహకారాన్ని ముందుకు తీసుకెళ్లారు.
1: ఇంటర్ కనెక్టెడ్ వరల్డ్ మే కోయి బి సంకట్ ఏక్ క్షేత్ర తక్ సీమిత్ నహీ రహతా ఇస్లీ హమ్నే బ్రిక్స్ సమూహ్ మే రిజిలియన్స్ బఢానే పర్ విశేష బల్ దియా హై. చునౌతియోం కో సమయ రతే పహచాన్నా, ఉన్కే లియే తయార్ రహనా और तुरंत कार्रवाई करना भी उतना ही आवश्यक है. इसी सोच के साथ इन्फेक्शियस डिजीज के प्रिवेंशन और रिस्पॉन्स के लिए ब्रिक्स इंटीग्रेटेड अर्ली वार्निंग सिस्टम पर सहमति बनी है. डिजास्टर मैनेजमेंट के लिए अर्ली वार्निंग डेटा इंटीग्रेशन गाइडलाइन तैयार की गई है.
0: వాతావరణ మార్పులను తట్టుకోగల సుస్థిర వ్యవసాయ వ్యవస్థలను ప్రోత్సహించేందుకు బ్రిక్స్ ఆగ్రో ఎకాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కు ఆమోదం లభించింది. సహజ, సేంద్రియ, పునరుత్పత్తి వ్యవసాయ పద్ధతులపై పరిశోధన, జ్ఞాన భాగస్వామ్యం, సామర్థ్య నిర్మాణానికి ఇది వేదికగా పనిచేయనుంది. ఆరోగ్యకరమైన జీవన శైలిని ప్రోత్సహించేందుకు బ్రిక్స్ మిషన్ను ప్రారంభించారు. 2026-29 కాలానికి ఆరోగ్యకరమైన జీవన శైలిపై రోడ్ మ్యాప్ను రూపొందించారు. వాతావరణ మార్పుల ప్రభావాలను ఎదుర్కొనేందుకు ప్రజల భాగస్వామ్యం, సమాజ ఆధారిత చర్యలకు బ్రిక్స్ ప్రాధాన్యమిస్తుంది. సుస్థిర జీవన శైలిపై జ్ఞాన భాగస్వామ్యం, పరిశోధన, ఉత్తమ పద్ధతుల మార్పిడి, సామర్థ్య నిర్మాణం కోసం బ్రిక్స్ సంస్థల నెట్వర్క్, సస్టైనబుల్ లైఫ్ స్టైల్స్ వీక్ వంటి కార్యక్రమాలను చేపట్టారు. కొత్త నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞానం, ఉపాధి అవకాశాలపై సహకారాన్ని పెంపొందించేందుకు బ్రిక్స్ కనెక్ట్ కార్యక్రమాన్ని రూపొందించారు. యువత కోసం బ్రిక్స్ యూత్ కోఆపరేషన్ ఫ్రేమ్వర్క్ 2026ను ఆమోదించారు. భవిష్యత్తు సంభాషణలు, అనుభవాలు పంచుకోవడం, ఆచరణాత్మక కార్యక్రమాల ద్వారా యువత భాగస్వామ్యాన్ని పెంచడం దీని లక్ష్యం. శక్తి నిల్వ, స్మార్ట్ గ్రిడ్లపై బ్రిక్స్ మార్గదర్శక సూత్రాలను ఆమోదించింది. బ్రిక్స్ డిజిటల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా సభ్యదేశాల మధ్య సాంకేతిక పరిజ్ఞానం, విధానాలు, నియంత్రణ, ఉత్తమ పద్ధతులు, సామర్థ్య నిర్మాణం, ప్రయోగాత్మక కార్యక్రమాలపై సహకారం పెంచుకున్నారు. వేగంగా పట్టణీకరణ జరుగుతున్న నేపథ్యంలో పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి బ్రిక్స్ ప్రాధాన్యమిస్తూ సుస్థిర పట్టణ రవాణాలో జ్ఞాన భాగస్వామ్యం, సాంకేతిక సహకారం, సామర్థ్య నిర్మాణం కోసం బ్రిక్స్ అర్బన్ మొబిలిటీ హబ్ను ఏర్పాటు చేశారు. బ్రిక్స్ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఎంఎస్ఎంఈ సహకార పోర్టల్ ద్వారా సభ్యదేశాల్లోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను డిజిటల్ వేదికతో అనుసంధానించేందుకు చర్యలు చేపట్టారు. ప్రపంచ సరఫరా గొలుసుల్లో ఏర్పడుతున్న అంతరాయాలను ఎదుర్కొనేందుకు బ్రిక్స్ లాజిస్టిక్స్ సప్లై చైన్ కోఆపరేషన్ ఫ్రేమ్వర్క్ను రూపొందించింది. ప్రపంచ విలువ గొలుసును మరింత స్థిరంగా, సమర్థవంతంగా, ఉత్పాదకంగా మార్చేందుకు 2026-2030 కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు.
1: इनोवेशन के अंतर्गत ब्रिक्स इंक्यूबेटर नेटवर्क हमारे स्टार्टअप और इंक्यूबेटर्स को आपस में जोड़ेगा. इनोवेटिव और स्केलेबल सॉल्यूशंस को बढ़ावा देने के लिए हमने ब्रिक्स स्टार्टअप इनोवेशन फंड का प्रस्ताव रखा है. ब्रिक्स नेटवर्क ऑन डिजिटल एग्रीकल्चर किसानों के लिए नई संभावनाएं तैयार करेगा. इसके माध्यम से AI, जियोस्पेशल टेक्नोलॉजी और डिजिटल पब्लिक इंफ्रास्ट्रक्चर को किसानों की वास्तविक आवश्यकताओं के साथ जोड़ा जाएगा.
0: బ్రిక్స్ అధ్యక్ష పదవి సాధారణంగా ఏటా మారుతుంది. అధ్యక్ష దేశం ఆ ఏడాది సహకారానికి సంబంధించిన ప్రాధాన్యతలను నిర్ణయిస్తుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో విభజన, వేగవంతమైన సాంకేతిక మార్పులు, భౌగోళిక రాజకీయ అనిశ్చితి, వాతావరణ మార్పు, వనరుల కొరత వంటి అనేక సవాళ్లు ఒకేసారి ఎదురవుతున్న సమయంలో భారత బ్రిక్స్ 2026 అధ్యక్ష బాధ్యతలు చేపట్టింది. భారతదేశం దృష్టిలో బ్రిక్స్ విస్తరణ కేవలం సభ్యదేశాల సంఖ్యను పెంచడమే కాదు, అధిక ప్రాధాన్యాన్ని అర్థవంతమైన సహకారంగా స్పష్టమైన ఫలితాలుగా మార్చడం అసలు లక్ష్యం. భారతదేశం 4వసారి అధ్యక్షతన విస్తరించిన సభ్యత్వంతో బ్రిక్స్

0: భవిష్యత్ దిశను నిర్దేశించడం ఈ సమావేశానికి ప్రత్యేక ప్రాధాన్యతను కల్పించింది. స్థిరమైన ప్రపంచ వ్యవస్థ, సాంకేతిక ఆవిష్కరణ, సభ్యదేశాల మధ్య ఆచరణాత్మక సహకారం, దీర్ఘకాలిక సుస్థిర అభివృద్ధి, ఇవన్నీ భారత అధ్యక్షత కీలకంగా నిలిచాయి. బ్రిక్స్ ప్రయాణం 4 వర్ధమాన ఆర్థిక వ్యవస్థల మధ్య ఆర్థిక సంభాషణగా ప్రారంభమై నేడు విస్తృతమైన రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంకేతిక మరియు అభివృద్ధి సహకార వేదికగా పరిణామం చెందింది. ప్రపంచ జనాభాలో దాదాపు సగానికి ప్రాతినిధ్యం వహించే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో గణనీయమైన వాటా కలిగిన దేశాలు ఒకే వేదికపై కలిసి పనిచేయడం బ్రిక్స్ ప్రాధాన్యతను స్పష్టంగా తెలియజేస్తోంది. అంతర్జాతీయ ఆర్థిక సంస్థల్లో సమానమైన ప్రాతినిధ్యం, అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాల పరిరక్షణ, సుస్థిర అభివృద్ధి, సాంకేతిక భాగస్వామ్యం, ఆహార ఇంధన భద్రత వంటి అంశాల్లో బ్రిక్స్ ఇప్పటికే తనదైన ముద్ర వేసింది.
1: హమ్ ఆశా కర్తే హై ఇస్ సమిట్ సే ఉస్మే అడాప్ట్ కియా గయా న్యూ ఢిల్లీ డిక్లరేషన్ హమారే షేర్డ్ విజన్ ఆర్ ఫ్యూచర్ కోఆపరేషన్ కో స్పష్ట దిశా దేగా హమే.

0: ప్రయోజనాల పరిరక్షణ, సుస్థిర అభివృద్ధి, సాంకేతిక భాగస్వామ్యం, ఆహార ఇంధన భద్రత వంటి అంశాల్లో బ్రిక్స్ ఇప్పటికే తనదైన ముద్ర వేసింది.
1: उसमें एडप्ट किया गया न्यू दिल्ली डिक्लेरेशन हमारे शेयर्ड विजन और फ्यूचर कोऑपरेशन को स्पष्ट दिशा देगा. हमें सभी आउटकम्स को समयबद्ध एक्शन और लास्ट माइल इम्पैक्ट से जोड़ना होगा. हमारे फ्रेमवर्क फाइल से आगे बढ़कर रियल लाइफ में इम्पैक्ट पैदा करे, इसके लिए हम सब मिलकर काम करेंगे.
0: భారతదేశం 2012, 2016, 2021 సంవత్సరాల్లో చేపట్టిన అధ్యక్షతల ద్వారా సంస్థాగత బలోపేతం, ఉగ్రవాద నిరోధం, ఆరోగ్యం, డిజిటల్ సాంకేతికత, పునరుత్పాదక ఇంధనం, యువత, వ్యవసాయం వంటి రంగాల్లో కొత్త కార్యక్రమాలను ముందుకు తీసుకువచ్చింది. 2026లో నాలుగోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం ద్వారా ఆ అనుభవాన్ని మరింత విస్తృతమైన సహకారంగా మార్చే అవకాశం భారత్కు లభించింది. నేటి ప్రపంచంలో ఏ ఒక్క దేశం ఒంటరిగా పరిష్కరించలేని సమస్యలు అనేకం ఉన్నాయి. వాతావరణ మార్పు నుంచి ఆహార భద్రత వరకు, సాంకేతిక పరివర్తన నుంచి ఆర్థిక స్థిరత్వం వరకు, ఆరోగ్యం నుంచి ప్రపంచ వాణిజ్యం వరకు అన్ని అంశాల్లో దేశాల మధ్య సహకారం అవసరం. ఈ నేపథ్యంలో బ్రిక్స్ భవిష్యత్తు దాని విస్తరణలోనే కాకుండా సభ్యదేశాల మధ్య ఏర్పడే ఆచరణాత్మక సహకారం, స్పష్టమైన ఫలితాలు, పరస్పర విశ్వాసం సమ్మిళిత అభివృద్ధిలో ఆధారపడి ఉంటుంది. భారతదేశం 2026 అధ్యక్షతన ఈ దిశగా ఒక ముఖ్యమైన ముందడుగుగా నిలిచింది. గ్లోబల్ సౌత్ స్వరాన్ని మరింత బలంగా వినిపిస్తూ అభివృద్ధి, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరతకు కేంద్రంగా బ్రిక్స్ను తీర్చిదిద్దడం ద్వారా మరింత సమతుల్యమైన, సమ్మిళితమైన ప్రపంచ వ్యవస్థ నిర్మాణానికి భారత్ తనవంతు పాత్ర పోషిస్తోంది. బ్రిక్స్ ప్రయాణం కేవలం ఒక కూటమి విస్తరణ కథ కాదు. ఇది మారుతున్న ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న దేశాలు తమ భవిష్యత్తును తామే నిర్మించుకునేందుకు చేస్తున్న సమిష్టి ప్రయత్నానికి ప్రతీక. భారత నాయకత్వంలో జరిగిన 2026 బ్రిక్స్ సదస్సు ప్రయాణం మరింత ఫలవంతమైన, సమ్మిళితమైన, సుస్థిరమైన భవిష్యత్తు వైపు సాగేలా జరిగిందని చెప్పవచ్చు. భారత అధ్యక్షతన జరిగిన బ్రిక్స్ సదస్సుపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటి వరకు విన్నారు. రచన వై యుగంధర్ రెడ్డి, వ్యాఖ్యానం ఎం కల్పన, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

వింటూ ఏం చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మనమున్నాము హర్విల్లులో. మరి హర్విల్లులో నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, అమృత్ ప్రధానంగా ఏ రంగాలతో సంబంధం కలిగి ఉంది అని చెప్పి. మరి ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. పెడన జోగానందరావు కాలనీ నుండి అప్పలరాజు రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే పెడన వీరభద్రాపురం నుండి సుమని మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా వేటపాలెం రామనగర్ నుండి మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా కోట శ్రీమన్నారాయణమూర్తి, కోట సుజాత, సాయి ప్రీతం, భవానీపురం, విజయవాడ నుండి మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే వేదాంతం, జానకి, శ్రీనివాస్ మెసేజ్ పంపించారు అన్నమాట, మచిలీపట్నం నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే విజయవాడ నుండి నందు మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. మరి చాలామంది అయితే రైట్ ఆన్సర్ పంపించారు, అందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ. మరి ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే, అమృత్ ప్రధానంగా పట్టణ నీటి సరఫరా, ఇంకా సీవేజ్, సెప్టేజ్ మేనేజ్మెంట్, నీటి వనరుల పునర్జీవనం, అర్బన్ ఎమ్యూనిటీస్ వంటి రంగాల గురించి సంబంధం కలిగి ఉందన్నమాట. ఇంకా హర్విల్లులో మరి మీకోసం నెక్స్ట్ క్వశ్చన్ మరి నేనైతే అడిగేస్తున్నాను. మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, రెన్యూవబుల్ ఎనర్జీకి ఒక ఉదాహరణ తెలిస్తే కనుక, రెన్యూవబుల్ ఎనర్జీకి ఒక ఉదాహరణ తెలిస్తే కనుక. మరి ఆన్సర్ తెలిసే కనుక 8662488144 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. రెన్యూవబుల్ ఎనర్జీకి ఎగ్జాంపుల్ ఏది చెప్తారు మీకు తెలిసిన ఆన్సర్, మరి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పంపించేసేయండి. మరి మీకోసం సాంగ్ అయితే వచ్చేస్తుంది కొత్త జంట మూవీ నుండి, అరే రే అనే పాట అయితే వస్తుంది. హరిచరణ్ హైమత్ పడిన ఈ పాట వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎంలో.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.
1: ఏదైనా అసలు చింతపడకండి, డబ్బే అవసరం అయితే ఎక్కువ శమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్.

0: నమ్మకం కోశమఠం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమఠం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమఠం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమఠం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమఠం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమఠం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమఠం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమఠం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమఠం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమఠం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమఠం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమఠం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమఠం ఫైనాన్స్. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమఠం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమఠం ఫైనాన్స్. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమఠం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమఠం ఫైనాన్స్. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమఠం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమఠం ఫైనాన్స్.
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం. పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: విందాం వివిధ భారతి కార్యక్రమాలు.
3: తెలుసుకోండి, జాగృతంగా ఉండండి.
4: ध्यान दें, आपकी मेहनत को राष्ट्रीय पहचान. पशुपालन क्षेत्र में उत्कृष्ट योगदान देने और नवीन प्रौद्योगिकी प्रथाओं को अपनाने वालों को भारत सरकार का पशुपालन एवं डेयरी विभाग प्रदान करता है राष्ट्रीय सम्मान. आज ही नामांकन करें राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 के लिए. इस पुरस्कार के लिए तीन श्रेणियों में होता है चयन: सर्वश्रेष्ठ डेयरी किसान, सर्वश्रेष्ठ डेयरी सहकारी समिति और सर्वश्रेष्ठ AI टेक्नीशियन. उत्तर पूर्वी क्षेत्र और हिमालयी राज्यों के लिए विशेष पुरस्कार का प्रावधान. नामांकन की तिथि 10 अगस्त से 30 सितंबर 2026 तक, तो देर किस बात की. आज ही आवेदन करें www.awards.gov.in पर या संपर्क करें नजदीकी CSC केंद्र पर. राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 पशुपालन एवं डेयरी विभाग, भारत सरकार द्वारा जनहित में जारी.

0: ఏంట్రా అలా ఉన్నావు? ఇంటి శంకుస్థాపన కూడా చేసావుగా, ఇంకేంటి?
1: అదేరా నా దిగులు, ఇల్లు పూర్తి చేయడానికి డబ్బు తగ్గింది. ఫైనాన్స్ వాళ్ళేమో వడ్డీ మీద వడ్డీ వేస్తున్నారు, బ్యాంకులకు వెళితేనేమో ఐటీ రిటర్న్స్ అని అవని ఇవని అడుగుతున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు.
0: దానికి ఇంత దిగులు ఎందుకు? మన కోస్టల్ బ్యాంక్ వాళ్ళు ఐటీ రిటర్న్స్ లేకపోయినా హౌసింగ్ లోన్స్ ఇస్తున్నారుగా.
2: ఎంతో మంది సొంత ఇంటి కలలను నిజం చేసే మన కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు అయింది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.
3: FM 101.3.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మనమున్నాము హర్విల్లులో. మరి హర్విల్లులో నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, రెన్యూవబుల్ ఎనర్జీ ఒక ఉదాహరణ చెప్పండి. మరి మీకు తెలిసిన రెన్యూవబుల్ ఎనర్జీ గురించి చెప్పండి అని మెసేజ్ ఎంతమంది పంపించారో చూద్దాం. విజయవాడ నుండి నందు మెసేజ్ పంపించారు, రాంగ్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే సుమని పెడన వీరభద్రపురం నుండి మెసేజ్ పంపించారు, చెత్త నుండి విద్యుత్ తయారీ అంటూ మెసేజ్ పంపించారు. చూద్దాం అదో కాదో. ఇంకా లక్ష్మీనారాయణమ్మ, నారాయణ స్వామి, మధు, చరణ్ అంటూ ఫ్రమ్ మారూర్ నుండి అంటూ మెసేజ్ పంపి

విచారం చూద్దాం. ఇంకా మోనిషా సి మధురై తమిళనాడు నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. కోట శ్రీమన్నారాయణమూర్తి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ భవానీపురం విజయవాడ నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు విండ్ ఎనర్జీ అంటూ. ఇంకా అలాగే రంగాచార్యులు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుండి మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే వేదాంతం జానకి శ్రీనివాసపురం మచిలీపట్నం నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా పెద్దపురం నుండి బండారు త్రిమూర్తులు గుప్తా మెసేజ్ పంపించారన్నమాట, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. సో మరి రెన్యూవబుల్ ఎనర్జీకి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే సౌరశక్తి అనమాట. సోలార్ ఎనర్జీ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. మరి అందరికీ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, అందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ మరి చాలామంది అయితే ట్రై చేస్తున్నారు కూడా. ఇంకా నీటిని పొదుపు చేయడం ఎందుకు ముఖ్యం అరవిల్లులో, మరి నెక్స్ట్ క్వశ్చన్ నేను అయితే అడిగేస్తున్నాను, నీటిని పొదుపు చేయడం ఎందుకు ముఖ్యం? ఆన్సర్ తెలిస్తే కనుక 8662488144 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. సో మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేసింది కెమెరామెన్ గంగతో రాంబాబు మూవీ నుండి ఎక్స్ట్రాడినరీ అనే పాట అయితే వస్తుంది, హేమచంద్ర పాడిన. ఈ పాటకు లిరిక్స్ భాస్కర్ భట్ల, రవికుమార్. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.

వెల్కమ్ బ్యాక్ టు హరివిల్లు. మరి హరివిల్లులో మనమైతే ఉన్నాం కదా. మరి హరివిల్లులో నేనైతే క్వశ్చన్ అడిగాను, నీటిని పొదుపు చేయడం ఎందుకు ముఖ్యం అని చెప్పి. మరి ఎంతమంది ఆన్సర్ పంపించారో చూద్దాం. అనంతపురం నుండి అనురాధ మెసేజ్ పంపించారు, మన మనుగడకు ఇంకా భూమి సంరక్షణ కోసం అంటూ మెసేజ్ పంపించారు. చూద్దాం రైట్ ఆన్సర్ కాదు. ఇంకా శ్రీమన్నారాయణ మూర్తి, కోటా శ్రీమన్నారాయణ మూర్తి అండ్ ఫ్యామిలీ మెంబర్స్, భవానీపురం విజయవాడ నుండి, నీటి లభ్యత తక్కువ కారణంగా అంటూ మెసేజ్ పంపించారు. చూద్దాం. ఇంకా వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే ఆన్సర్ ఈస్ ఫర్ ఫ్యూచర్లో నీటి కొరత రాకుండా అని చెప్పి మెసేజ్ పంపించారనమాట. లక్ష్మీనారాయణమ్మ, నారాయణ స్వామి, మధు చరణ్ అంటూ ఫ్రమ్ మార్టూర్ నుండి అంటూ మెసేజ్ పంపించారు. రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా రంగాచార్యులు టీచర్స్ కాలనీ నుండి హిందూపురం నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే జాన్సన్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే పెద్దాపురం నుండి బండారు త్రిమూర్తుల గుప్తా కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా నందు విజయవాడ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే నిఖిల్ కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. సో మరి చాలామంది రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంతకీ ఎందుకు నీటి పొదుపు చేయడం ఎందుకు ముఖ్యమంటే, భవిష్యత్తులో నీటి అవసరాలను తీర్చడానికి, ఇంకా నీటి వనరులను సంరక్షించడానికి అనమాట. హరివిల్లులో మరి లాస్ట్ క్వశ్చన్కి మరి నేనైతే అడిగేస్తున్నాను. మరి లాస్ట్ క్వశ్చన్, స్కిల్ డెవలప్మెంట్ వల్ల యువతకు ప్రధానంగా ఏమి లాభం? మరి ఆన్సర్ తెలిస్తే కనుక 8662438144 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. స్కిల్ డెవలప్మెంట్ వల్ల యువతకు ప్రధానంగా ఎందుకు లాభం అనేది మరి నేనైతే క్వశ్చన్ అడిగాను. మరి ఆన్సర్ తెలిస్తే కనుక వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పంపించేసేయండి. మరి మీకోసం సాంగ్ అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ దేనికైనా రెడీ మూవీ నుండి, నిన్ను చూడకుండా అనే పాట అయితే వస్తుంది. అద్నాన్ సమీ, గీతా మాదిరి పాడిన ఈ పాటకు లిరిక్స్ భాస్కర్ భట్ల, రవికుమార్. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.

వెల్కమ్ బ్యాక్ టు హర్విల్లు. మరి హర్విల్లులో మనమైతే ఉన్నాం కదా, మరి హర్విల్లులో క్వశ్చన్ అడిగాను, స్కిల్ డెవలప్మెంట్ వల్ల యువతకు ప్రధానంగా ఎందుకు లాభం అనేది. మరి ఎంతమంది రైడర్స్ పంపించారో చూద్దాం. వర్క్ మీద మంచి కమెంట్ రావడానికను సుమని పెడన నుండి మెసేజ్ పంపించారు, ఇంకా అలాగే మాటూరు నుండి లక్ష్మీ నారాయణమ్మ, నారాయణ స్వామి, మధుచరణ్ మెసేజ్ పంపించారు. నాలెడ్జ్ అండ్ ఇంప్రూవ్ పార్టిసిపేటివ్ ఎక్స్పీరియన్స్ ఇన్ యూత్.

చెప్పి మెసేజ్ పంపించారు. ఇంకా అనంతపురం నుండి అనురాధ కొత్త టెక్నాలజీపై అవగాహన, ఉద్యోగం పొందడానికి అవసరమైన నైపుణ్యాలు, ప్రాక్టికల్ నైపుణ్యం, స్వయం ఉపాధి అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా విజయవాడ నుండి నందు, మెరుగైన ఉపాధి అవకాశాలు, పెంపు, ఆర్థిక వృద్ధి తోడ్పడుతుందని చెప్పి మెసేజ్ పంపించారన్నమాట. ఇంకా జాన్సన్ విజయవాడ నుండి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుందని చెప్పి మెసేజ్ పంపించారు. ఇంకా పెద్దాపురం నుండి బండారు త్రిమూర్తుల గుప్త గారు మెసేజ్ పంపించారు. స్వయం ఉపాధి ద్వారా జీవించే అవకాశం కలుగుతుంది అంటూ మెసేజ్ పంపించారు. చూద్దాం. ఇంకా రంగాచార్యులు టీచర్స్ కాలనీ నుండి ఉపాధి అవకాశాలు మెరుగుపడడం వల్ల జరుగుతుంది అని చెప్పి మెసేజ్ పంపించారు. ఇంకా లత ఫ్రమ్ ఉయ్యూర్ నుండి స్వయం ఉపాధి మరియు స్టార్టప్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్షిప్ క్వాలిటీస్ పెరుగుతాయి అని చెప్పి మెసేజ్ పంపించారు. ఇంకా మారుతున్న సాంకేతికతపై అవగాహన కొరకు ఉపయోగపడుతుంది అని చెప్పి మెసేజ్ పంపించారు. మరి చాలామంది అయితే రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. స్కిల్ డెవలప్మెంట్ వల్ల యువతకు ప్రధానంగా ఎందుకు లాభం అంటే ఉపాధి మరియు స్వయం ఉపాధికి అవసరమైన నైపుణ్యాలు పెరుగుతాయి అన్నమాట. సో మరి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అలాగే సెల్ఫ్ లెర్నింగ్ అనేది కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. సెల్ఫ్ లెర్నింగ్ వల్ల ఫ్యూచర్లో ఎదురయ్యే కొత్త టెక్నాలజీని మనం అయితే ఎదుర్కోవడానికి మనకైతే స్కిల్ అనేది ఉపయోగపడుతుంది. సో మరి ఇది ఇవాల్టి హర్విల్లు. చాలామంది రైట్ ఆన్సర్ పంపించారు, అందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ. ఇది ఇవాల్టి హర్విల్లు. మరి సూపర్గా ఎంజాయ్ చేశారు కదా. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్స్ అయితే వచ్చేస్తున్నాయి ఫ్రమ్ మిరాయ్ మూవీ నుండి, అలాగే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీ నుండి. స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM. నేను మీ ఆర్జే రాకింగ్ మధు సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మరి నెక్స్ట్ ఆర్జే కూడా మిమ్మల్ని అలరించడానికి రెడీగా ఉన్నారు. స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.

0: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమలలో రెండో రోజు పర్యటిస్తున్నారు. తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద పిల్గ్రిమ్స్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఉచిత ధర్మరథం, విద్యుత్ బస్సులను ప్రారంభించి ముఖ్యమంత్రి బస్సులో ప్రయాణించారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల రెండో రోజు ఉదయం మలయప్ప స్వామివారు 5 తలల చిన్న శేష వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. పోలీస్ శాఖలో 2050 పోస్టుల భర్తీకి రాష్ట ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. 378 ఎస్ఐ, 1,150 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆయా పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. రాష్ట్రంలో 41 పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించి వార్డుల వారీగా ఫోటో ఓటర్ల జాబితాల తయారీ ప్రచురణకు రాష్ట ఎన్నికల సంఘం 2 నోటిఫికేషన్లు జారీ చేసింది. ఈ నెల 22న ఆయా జాబితాలను ప్రచురించనున్నట్టు తెలిపింది. బాలల భవితకు పునాది అంగన్వాడీ లేనని, మహిళలు, చిన్నారులు, గర్భిణులు, బాలింతల ఆరోగ్య సంరక్షణకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ అన్నారు. జీకొండూరు మండలం దుగ్గిరాలపడ గ్రామంలో నూతనంగా నిర్మించిన అంగన్వాడీ కేంద్ర భవనాన్ని ఆయన ప్రారంభించారు. 15 ఏళ్లు అంతకుమించి వయసున్న వ్యక్తుల్లో మొత్తం మీద నిరుద్యోగ రేటు ఆగస్టులో 5% పరిమితమైందని పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే PLFS తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో ఏడాది జులైతో పోలిస్తే ఆగస్టులో నిరుద్యోగ రేటు 4.5% నుంచి 4.1% తగ్గిందని, పట్టణాల్లో 6.7% నుంచి 6.8% పెరిగిందని వివరించింది. దేశీయ స్టాక్ మార్కెట్ ఈరోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఈ ఉదయం సెన్సెక్స్ 245 పాయింట్లు, నిఫ్టీ 83 పాయింట్లు లాభపడ్డాయి. ఈ ఏడాది ఆసియా క్రీడల కోసం భారత క్రీడాకారులను సన్నద్ధం చేయడానికి గత 3 ఏళ్లలో 700 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. క్రీడాకారుల శిక్షణ, పరికరాల కొనుగోలు, కోచ్లు, నిపుణుల ఫీజులు, విదేశీ పర్యటనలు అన్నింటికీ ఈ మొత్తాన్ని వినియోగించినట్టు తెలిపింది. టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ టాప్స్ సహా వివిధ పథకాల కింద క్రీడాకారులకు శిక్షణ ఇచ్చినట్టు వివరించింది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు.

0: भारती FM 101.3
1: ఎంతవరకు
0: అవసరమో అంతవరకే వాడుకో. ఒక పక్క నీళ్లు లెక్క ఎంత మంది అల్లాడుతున్నారో తెలుసా?
1: అబ్బా జస్ట్ 5 మినిట్స్ కే ఎంత క్లాసా మామ్.
0: నువ్వు 5 మినిట్స్ వేస్ట్ చేసిన వాటర్ ఎంత మందికి దాహం తీరుస్తుందో తెలుసా? ప్రతి నీటి బొట్టు విలువైందే. చూడాలనుకుంటున్న మార్పు మన దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలి.
1: I am sorry mom, I promise you inkepudu water waste cheyanu.
0: No one can live without water, so
1: save water, save life and save future.
2: అమ్మాయి పెళ్లికి స్థలం అమ్మాల్సిందే, డబ్బు సరిపోయేలా లేదు.
3: అమ్మితే మళ్ళీ కొనగలమా? పోనీ ఎక్కడైనా అప్పు తీసుకుందామండి.
2: పెళ్ళంటే అప్పులు లోన్లు ఎవరిస్తారు? అమ్మేయాల్సిందే.
3: ఈ మధ్య మా అన్నయ్య ఎంత ఘనంగా పెళ్లి చేశాడో చూసారుగా. కోస్టల్ బ్యాంక్ వాళ్ళ దగ్గర కళ్యాణ మస్తు లోన్ తీసుకున్నాడంట. 3 నుంచి 5 ఏళ్లలోపే తీర్చేయచ్చు. పెళ్లి కోసం లోన్ తో పాటు బ్యాంక్ వాళ్ళే గిఫ్ట్ కూడా ఇస్తున్నారంట. కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్.

ఎస్ వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. 11:14 దాటి 40 సెకండ్లు కావస్తోంది సమయం. ఎన్నో విశేషాలు ఇంకా ముచ్చట్లతో నేను మిమ్మల్ని ఎంటర్టైన్ చేసేందుకు మీ ఆర్జే ఆదిత్య మీ ముందుకు వచ్చేసాడు. మరి ఇంకా చాలా ముచ్చట్లే ఉన్నాయన్నమాట. మామూలుగా ఎవరైనా సరే మార్నింగ్ లేవగానే ఏం ఆలోచిస్తారు, ఈరోజు టైం టేబుల్ ఏంటబ్బా అని చెప్పి ఆలోచిస్తారు. ఇంకొంతమంది ఏంటంటే ఇంకా ఈరోజు స్టార్ట్ అయిపోయిందా, అప్పుడే తెల్లారిందా, ఇంకొంచెం సేపు ఉంటే కనుక పడుకునేవాడిని కదా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. ఎంత అలా ఆలోచించినా కొంచెం కొంచెం ఇంకా లెగవాలి అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత పనిలో నిమగ్నం అయిపోయిన తర్వాత ఇంకా నిద్ర గురించి అంతగా ఆలోచన అయితే రాదు. సో ఇంకా మనం మాట్లాడుకుంటే కనుక మన కబుర్ల విషయానికి వెళ్తే, అకడమిక్స్ చదువుతూనే పక్కన కో కరికులర్ యాక్టివిటీస్ ఏదో ఒకటి ఉండాలి అంటూ ఉంటారు కదా. నేర్చుకునేవారు ఉంటారు ఆ కోర్ కరికులర్ యాక్టివిటీస్ని, కానీ డెడికేటెడ్గా నేర్చుకునేవారు చాలా కొంతమందే ఉంటారనుకుంటా కదా. జస్ట్ మార్నింగ్ అంతా కూడా చదువులతో టయర్డ్ అయిపోయిన మెదడుకి సాయంత్రం కాస్తంత బాడీకి ఫిజికల్ ఎక్సర్సైజ్, ఒక స్పోర్ట్ ట్రైనింగ్ అందిస్తే మెదడు కూడా మంచిగా ఉత్తేజితమవుతుంది అంటారు డాక్టర్స్. కేవలం మార్నింగ్ అంతా చదువే అంటుంటే పిల్లల గురించి మాట్లాడుతున్నావా అని చెప్పి అనుకోవచ్చు. ఎస్ అఫ్కోర్స్ పిల్లల గురించే కాదు, ఎక్కువగా గ్రౌండ్ అనేది స్కూళ్ళల్లోనే కనబడుతూ ఉంటుంది, ఇంకా ఆడుకోవడానికి వీలు కూడా కలిగేది పిల్లలకే కదా అందుకని అనమాట. సో ఆఫీస్ టైం అయిపోయిన తర్వాత కూడా సాయంత్రం కనీసం ఎక్కడో ఒక గ్రౌండ్ ని చూస్ చేసుకుని అక్కడికి వెళ్ళడం, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో ఒక స్పోర్ట్ ని చూస్ చేసుకుని రోజు కనీసం ఆ స్పోర్ట్ ఆడుతూ ఉండడం, ఏది కాకపోతే కనీసం రోడ్డుకి పెడస్ట్రైన్ పాత్ అనేది ఉంటుంది కదా, సో ఆ పెడస్ట్రైన్ పాత్ మీద కనీసం వాకింగ్ అయినా చేయడం. సో సాయంత్రం పూట ఇలాగా ఏదో ఒకటి ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల పొద్దునంతా టయర్డ్ అయిపోయిన మన మెదడుకి కాస్త ఉత్తేజం వస్తుంది అనమాట. కాబట్టి మార్నింగ్ స్కూల్ అనేది ఎంత ముఖ్యమో, ఆఫీస్ అనేది ఎంత ముఖ్యమో, సాయంత్రం గ్రౌండ్ అది ఇండోర్ యాక్టివిటీస్ అయినా లేకపోతే అవుట్డోర్ యాక్టివిటీస్ గేమ్స్కి అయినా సరే అంతే ముఖ్యమని భావించాలన్నమాట. ఇంకా దానికి తగ్గట్టుగానే నియమాలు కూడా కొన్ని ఉంటాయి కదా, అవన్నీ పాటిస్తూ ఉండాలి. మరి సినిమా కబుర్లో ఏంటి స్కూల్ ఆఫీస్ గేమ్స్ గ్రౌండ్ మాట్లాడుతున్నాం ఏంటి అంటారా, చెప్తా. మరి ఆనందిస్తుండండి, వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

11:23 దాటి 34 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం సినిమా కబుర్లో. మరి ఇందాక మాట్లాడుకుంటున్నాం కదా ఏంటంటే సినిమా కబుర్లో ఈ స్కూల్ గేమ్స్ గ్రౌండ్ ఏంటి ఈ మాటలు మాట్లాడుతున్నామని చెప్పి అనుకున్నారు అని అన్నాను కదా. ఆఫీస్లో మరి ఇలాగా ఏదైనా మార్నింగ్ అంతా కూడా వర్క్ చేసి సాయంత్రం కొంచెం టైర్డ్ అయిపోయిన తర్వాత ఆ టైర్డ్నెస్లో కూడా గేమ్ ఆడితే బాగుంటుంది అని చెప్పి అన్నా కదా. సో ఏంటంటే ఆఫీస్లో అందరిలానే కంప్యూటర్ పైన వర్క్ చేస్తూ ఉంటారనమాట. అయితే ఒక రోజున ఒక టోర్నమెంట్ ఉంటుంది మన ఆఫీస్లో అని చెప్పించి చిన్న సర్క్యులర్ అనేది ఇస్తారు. అప్పుడు ఒక్కసారిగా ఏదైనా టోర్నమెంట్, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే బాక్సింగ్ అనో లేకపోతే స్విమ్మింగ్ అనో కనీసం చెస్ అనో ఇలా ఏదో ఒక గేమ్లో కనుక పార్టిసిపేట్ చేసి మెడల్

కానీ రివార్డ్ కానీ సంపాదిస్తే, అరే నీలో ఈ టాలెంట్ కూడా ఉందా, చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నావా, ఇంకా ఎప్పుడైనా ఇప్పుడే స్టార్ట్ చేసావా? ఇప్పుడే స్టార్ట్ చేస్తే మరీ అంత టాలెంట్ చూపించవులే కదా, కాబట్టి నీకు చిన్నప్పటి నుంచి అలవాటు ఉందేమో అని ఇలాగా ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు ఇటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా చుట్టూ చుట్టూ అందరూ తిరుగుతూ కామన్గా అడుగుతూ ఉంటారనమాట. అలా ఒక పక్క వర్క్ చేసుకుంటూ ఎప్పుడైనా ఆఫీస్లో ఇలాంటి టోర్నమెంట్ పెడితే కనుక అందులో అవలీలగా మెడల్స్ సాధించడం చాలా గొప్ప, ఇంకా ప్రశంసనీయం కూడా. ఇంకా ఫ్యామిలీ వాళ్ళ కోసం కానీ హీరోయిన్ కోసం కానీ మూవీస్లో సపరేట్ టాలెంట్ చూపించడం మనందరం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా చెప్పాలంటే హీరోస్ ఫైట్ చేస్తూ ఉండడం కామనే కదా, హీరో అన్నాక ఫైట్ కానీ డ్యాన్స్ కానీ చేయకపోతే ఆ సినిమాలో ఎలాగా అంటారా? అయితే ఆ హీరోస్ బాక్సింగ్ స్పోర్ట్స్ పర్సన్ అయితే, అదే ఎస్పెషల్లీ ఆ మూవీలో బాక్సింగ్ స్పోర్ట్స్ పర్సన్ అయితే గనక వాళ్ళ ఫైట్ అనేది ఇంకా ప్రొఫెషనల్గా ఉంటుందన్నమాట. ఫ్యాన్స్ ఆడియన్స్కి మంచి మోటివేషన్ కూడా ఇస్తూ ఉంటారు. మరి అటువంటి మోటివేషనల్ మూవీస్ తెలుగులో అటువంటి అంటే ఫైట్కి సంబంధించింది అనే కాదు కానీ గేమ్కి సంబంధించింది. సో అటువంటి ఆ మోటివేషనల్ మూవీస్ ముఖ్యంగా గేమ్ నుంచే కదా ఎవరికైనా వచ్చేది మోటివేషన్. కాబట్టి ఆ మూవీస్ ఏమున్నాయో ఆ ముచ్చట్లేంటో మాట్లాడుకుందాం మనం సినిమా కబుర్లో. వింటూ ఆనందిస్తుండండి విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

పదకొండు గంటల 30 నిమిషాలు దాటి 45 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.1 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మరి నిజంగా ఒక స్పోర్ట్ ఆధారంగా ఒక మూవీ వచ్చిందంటే ఆ మూవీలో మామూలుగా హీరో హీరోయిన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ కూడా కామనే. దాంతోపాటు ఆ స్పోర్ట్కి సంబంధించిన కొన్ని టాలెంట్స్ కొన్ని కిటుకులు ఇవి కూడా చూపిస్తూ ఉంటారన్నమాట మన హీరోస్. సో అలాగా పవన్ కళ్యాణ్ గారి మూవీస్లో బాక్సింగ్ కరాటే స్టంట్స్ ఇలా ఒక్కొక్క మూవీ ఒక్కొక్క సెల్ఫ్ డిఫెన్స్ ఆర్ట్ని చూపించడం జరుగుతుందన్నమాట. సో మూవీస్లో సెల్ఫ్ డిఫెన్స్ ఆర్ట్ చూపించడం అంత సులువైన పని ఏమీ కాదు. సో ఏ సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్ చూపిస్తున్నారో ఆ ఆర్ట్కి సంబంధించిన ట్రైనింగ్ అంతా కూడా హీరో గారు మొత్తం మూవీ షూటింగ్కి మొదలవ్వకముందు నుంచే మొదలు పెట్టాలన్నమాట. సో తమ్ముడు మూవీ 1999లో వచ్చిన ఈ మూవీ ఎంతో హిట్ సాధించింది. ఇంకా రియల్ స్టంట్స్ కానీ బాక్సింగ్ కానీ ఇందులో సూపర్ పెర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అలాగే పవన్ కళ్యాణ్ గారి మూవీస్లో జానీలో కరాటే ఇంకా ఖుషీ బద్రీలో ఇలా స్పోర్ట్స్కి సంబంధించిన ఇంపార్టెన్స్ స్పోర్ట్స్ వల్ల చామ్నెస్ ఉంటుందని కూడా మూవీ లో చూపించడం అయితే జరిగిందనమాట. సో తమ్ముడు మూవీ నుంచి ఇప్పుడైతే ఒక మోటివేషనల్ సాంగ్ అయితే వింటూ ఉండండి విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

11:32 దాటి 22 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్యురాజే ఆదిత్య. రమణ గోగిల పడిన సాంగ్ అయితే విన్నారు తమ్ముడు మూవీ నుంచి. సో మోటివేషనల్ మూవీస్ అంటే అందులో మామూలుగా మనకి ఎప్పుడూ కనిపించే ఎంటర్టైన్మెంట్తో పాటు ఏదో ఒక కొత్తదనం అనేది ఉండాలి కదా. సో ఆ కొత్తదనం అనేది ఒక స్పోర్ట్ ద్వారానో లేకపోతే ఫైట్ ద్వారానో మోటివేషనల్ వర్డ్స్ ద్వారానో మంచి సాంగ్ ద్వారానో ఇలాగా దేని ద్వారా అయినా సరే అందించవచ్చు. అయితే స్పోర్ట్ అయితే కనుక అందరూ దానికి చాలా అట్రాక్టివ్గా చూస్తూ ఉంటారు, ఇంకా దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు, ఇలా చేయాలి అలా చేయాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారనమాట. ఒక స్పోర్ట్ గురించి కానీ ఒక డ్యాన్స్ గురించి కానీ, ఎందుకంటే డ్యాన్స్ చూస్తే బాగుంటుంది కానీ దిగి తర్వాత స్టెప్ వేయాలంటే కొంచెం తడబడుతుంది కదా. సో అదే స్పోర్ట్ కూడా అంతే, ఏదో ఒకటి ఆడేద్దాంలే అని చెప్పేసి టైంపాస్కి ఆడే విధానం వేరు అండ్ అలాగే ప్రొఫెషనల్గా ఆడే ఆట వేరనమాట. అలాగా తెలుగులో మోటివేషనల్ మూవీస్ ఎస్పెషల్లీ స్పోర్ట్స్కి సంబంధించిన గురించి ఆలోచిస్తే గనక నెక్స్ట్ వచ్చే ఆలోచన భద్రాచలం. సో నిమ్మల శంకర్ గారి డైరెక్షన్లో శ్రీహరి గారు నటించిన మూవీ అనమాట ఇది. ఇంటి పనులు పొలం పనులు ఇవే తన లోకం, తన పల్లె తనకు ప్రాణం అని చెప్పి హీరో ఇందులో ఉండిపోతాడనమాట. అయితే తనలోని టాలెంట్ని మాత్రం తను అంతగా గుర్తించలేకపోయినా సరే పక్క వాళ్ళు గుర్తిస్తారు. సో అలాగా గుర్తించి తనను ట్రైన్ చేస్తానని చెప్పి రమ్మంటారనమాట. విడవలేక విడవలేక తన పల్లెటూరును సొంత ఊరును విడవలేక వెళ్ళిపోతాడు. సో ట్రైనింగ్లో ఎంతో కష్టపడి తనకున్న టాలెంట్కి ఇంకా మెరుగులు దిద్దుకుని విదేశీ గడ్డపైన విదేశీయులతోనే పోరాడతాడనమాట. నార్మల్గా అందరూ మాట్లాడుతూ ఉంటారు ఏంటంటే కనుక కొంచెం పిచ్ కానీ గ్రౌండ్ కానీ మనదైతే బాగుంటుంది, ఇంకొంచెం వేరే దేశానికి వెళ్ళిపోతే కనుక అక్కడ ఆ గ్రౌండ్కి, ముఖ్యంగా చెప్పాలంటే గ్రౌండర్కి అనే కాదు కానీ అక్కడ టెంపరేచర్ ఎన్వైరన్మెంట్ ఇలా రకరకాల మారిపోతూ ఉంటుంది కదా. అలా ఆ టెంపరేచర్కి ఎన్వైరన్మెంట్కి ఫస్ట్ ట్యూన్ అవ్వాలి బాడీ, ఆ తర్వాత గ్రౌండ్ని చూసిన తర్వాత ఇది కూడా మన గ్రౌండేలే అని చెప్పి

చెప్పి మనసు చెప్పేంత వరకు కాస్త అడ్జస్ట్మెంట్ అవ్వడానికి టైం పడుతుంది. సో ఆ విధంగా ఇంత టైం అనేది తీసుకుంటుంది. కాబట్టి ఒక టోర్నమెంట్ అనేది మన దేశంకి సంబంధించిన గ్రౌండ్ కాకుండా ఫారెన్ కంట్రీలో ఒక గ్రౌండ్లో నిర్వహిస్తే కొంచెం తడబాటు అనేది వస్తుంది. అయినా సరే వాటిపైన కూడా మన సత్తా ఏంటో చూపించారు మన ప్లేయర్స్ అందరూ. సో ఆ విధంగానే ఈ భద్రాచలం సినిమాలో కూడా ఇక్కడ ట్రైన్ అయినా సరే విదేశీ గడ్డపైన మొత్తం పోటీని టోర్నమెంట్ని గెలుస్తారనమాట హీరో. సో టాలెంట్ మనలో ఉన్నా సరే దాన్ని పదును పెట్టేందుకు గుర్తించేందుకు ఒక గురువు అనేది కంపల్సరీ అని చెప్పి ఈ మూవీలో చూపించడం జరిగింది. ఇంతకీ భద్రాచలం సినిమాలో ఆడిన స్పోర్ట్ ఏంటో తెలుసా? బాక్సింగ్ అని చెప్పి అనుకుంటుంటారు కానీ ఇది టైక్వాండో అనమాట. ఎక్కువగా థాయిలాండ్, ఆ తర్వాత వియత్నాం ఇటువంటి కంట్రీస్లో ఈ టైక్వాండో అనేది చాలా ఫేమస్. మరైతే భద్రాచలం మూవీ నుంచి సుద్దాల అశోక్ తేజ గారి లిరిక్స్లో ఒక మోటివేషనల్ సాంగ్ అయితే ఇప్పుడు మన సినిమా కబుర్లో విందామా?

0: ஆகாசவாணி அனந்தபுரம் கேந்திரம்.
1: అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే

0: కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తోంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తోంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తోంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తోంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
1: విధం వివిధ భారతి కార్యక్రమాలు.

11:45 అవుతుంది టైం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనం ఉన్నాం సినిమా కబుర్లో. సో సుద్దాల అశోక్ తేజ గారు రచించిన సాంగ్ అయితే విన్నారు కదా, భద్రాచల మూవీ నుంచి, నమ్మకమే బలం, మరి ఇంకా విజయం మనదే అంటూ. అయితే ఇంకా మోటివేషనల్ మూవీస్, ముఖ్యంగా స్పోర్ట్కి సంబంధించిన తెలుగు మూవీస్ అయితే చాలానే ఉన్నాయన్నారు కదా. సో రామ్ చరణ్ గారు హీరోగా నటించిన మూవీస్ విషయానికి వస్తే గనక బ్రూస్లీ. ఇందులో రామ్ చరణ్ ముఖ్యంగా ఆడిన స్పోర్ట్ ఏంటి అంటే గనక ఎంఎంఏ ట్రైనింగ్. ఏంటి ఈ ఎంఎంఏ ట్రైనింగ్ అంటే గనక, అంటే దాని ఫుల్ ఫామ్ ఎప్పుడైనా తెలుసుకున్నారా? ఏం లేదు, మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్. మార్షల్ ఆర్ట్స్ అంటే అందరికీ తెలిసిందే కదా, కానీ అందులో మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ అంటేనే మనకు అర్థమైపోతుంది. అయితే ప్రపంచంలో ఏ ఏ మార్షల్ ఆర్ట్స్ ఉంటాయో అవన్నీ కూడా కాలగలిపిన దాన్నే ఎంఎంఏ స్పోర్ట్ అంటారనమాట. ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారు అని చెప్పేసి చెప్తారంటారు కదా ఫైటింగ్లో. సో ఆ ఇష్టం వచ్చినట్టుగా కొట్టడానికి కొంచెం ప్రొఫెషనలిజం అనేది జోడిస్తే కనుక అప్పుడు ఈ ఎంఎంఏ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ స్పోర్ట్ అనేది వస్తుందన్నమాట. ఒక బాక్సింగ్ మాత్రమే కాదు, చూడటానికి బాక్సింగ్ లాగానే ఉంటుంది కానీ బాక్సింగ్తో పాటు కిక్ బాక్సింగ్, తైక్వాండో, కరాటే, ఇలా ఏవైతే సెల్ఫ్ డిఫెన్సింగ్ స్పోర్ట్స్ ఉంటాయో అవన్నీ కూడా కలగలిపి ఉంటాయన్నమాట. ఇంకా ట్రిపుల్ ఆర్లో బాక్సింగ్, శాండ్ బ్యాగ్ బీటింగ్, ఇలాగ అన్ని కూడా చూపించడం జరిగింది కదా. నిజంగా స్ట్రెస్ బస్టర్స్ అని చెప్పేసి చెప్తుంటారు ఏంటి ఈ శాండ్ బ్యాగ్ బీటింగ్. అయితే నిజంగా దానిపైన ట్రైనింగ్, అవగాహన ఉన్నవాళ్ళు మాత్రమే శాండ్ బ్యాగ్ని వాడాలన్నమాట. అంతేగాని నాకేదో కోపం వచ్చేసింది, నా స్ట్రెస్ని తీర్చుకోవాలి, ఎక్కడ శాండ్ బ్యాగ్ ఉందా అని చెప్పేసి వెళ్ళి కొడితే గనక చేతి వేళ్ళు విరిగిపోతాయి. కాబట్టి ఏంటంటే స్పోర్ట్ అనేది కంపల్సరీగా ట్రైనింగ్, దానికంటే ముందు న్యూట్రిషన్, ఇలాగ అన్నీ కూడా చాలా అవసరం అన్నమాట. అంతేగాని ఒక్కసారిగా రంగంలోకి దిగిపోతాను అంటే గనక కుదరని పని. కాబట్టి బ్రూస్లీ మూవీ నుంచి ఇప్పుడైతే ఒక సాంగ్ అయితే వినేద్దామా? వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

11:52 దాటి 45 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.1 ఫ్రీక్వెన్సీపై విత్యురార్జే ఆదిత్య. తమన్ మ్యూజిక్ కంపోజిషన్ లో దీపక్ ఇంకా రమ్య బెహ్రా పాడిన సాంగ్ అయితే విన్నారు బ్రూస్లీ మూవీ నుంచి. సో తెలుగు మూవీస్ లో ముఖ్యంగా మోటివేషనల్ మూవీస్ ఎస్పెషల్లీ స్పోర్ట్స్ ఉన్న మూవీస్ గురించి అయితే మనం సినిమా కవర్ లో ముచ్చట్లయితే పెట్టుకున్నాం కదా. మరి ఇంకా బాక్సింగ్ లో రవితేజ గారు నటించిన మూవీ అని గనగా ఎవరైనా అడిగితే ఎవరైనా చెప్పే సమాధానం అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి మూవీ. అందరికి బాగా గుర్తుండిపోయింది కదా. సో ఇది మూవీ పూరి గారి దర్శకత్వంలో వచ్చిన ఫిలిం అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మామూలుగా ఏదైనా ఒక మూవీ తీసుకున్నప్పుడు ఒక స్పోర్ట్ తీసుకున్నప్పుడు ఎక్కువగా హీరోనే కాన్సన్ట్రేట్ చేసి చూపించడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇంకొన్ని సినిమాస్లో హీరోయిన్ కూడా అలా స్పోర్ట్ ఆధారంగా బయటకు వచ్చి ఇంకా మోటివేషన్ ఇచ్చి ఇలా రకరకాల మూవీస్ అయితే ఉంటూ ఉంటాయి. కానీ ఇక్కడ పూరి గారి డైరెక్షన్లో హీరోకి ఒక స్పోర్ట్ని అలాగే హీరోయిన్కి ఒక ఇంకో ఆర్ట్ని కూడా ఇవ్వడం జరిగింది. అదే ఇక్కడ హీరోయిన్ అసిన్ గారు సినిమాలో ఏంటంటే భరతనాట్యం నృత్యకారిణి, సో బాక్సర్, ఇంకా క్లాసికల్ డాన్సర్. సూపర్ కాంబినేషన్ కదా. ఎక్కడైనా బాక్సింగ్ అంటే ట్రైనింగ్లో హీరోనే చూపిస్తూ ఉంటారనమాట. అంటే సోలోగా ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటారు, లేకపోతే ఇంకా తన్ని తన కోచ్ని ఇలాగ మొత్తం చూపిస్తూ ఉంటారనమాట. అయితే ఇందులో అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి సినిమాలో తన హీరో ఒక తల్లి కూడా పక్కనే ఉండి మొత్తం అంతా కూడా చూసుకుంటుంటుందన్నమాట. సో చిన్నప్పుడు చిన్నపిల్లలకి మొత్తం ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ని గనక నేర్పించాలి అంటే కనుక ఎక్కువగా వాళ్ళ మదరే

పక్కన ఉండి అన్ని నేర్పిస్తూ ఉంటారు కదా. ఎందుకంటే స్కూల్ నుంచి రావాలి, తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళని రెడీ చేయాలి, ఇంకొక స్పోర్ట్ క్లాస్కో ట్యూషన్ క్లాస్కో ఇలాగ తీసుకువెళ్ళాలన్నమాట. సో ఇలా చేస్తూ ఉండాలంటే మదరే ఎక్కువగా చేస్తూ ఉంటారు కదా. దాన్నే ఇక్కడ సినిమాలో కూడా రవితేజ గారు పెద్ద అయినా సరే ఇక్కడ వాళ్ళ మదరే తీసుకెళ్ళి తీసుకురావడం అన్నీ చూపిస్తూ ఉంటారనమాట. సో ఇంకా విజయ్ దేవరకొండ లైగర్లో కూడా మాస్ లుక్స్లో బాక్సింగ్కి చూపించారు. అది కూడా పూరి గారి డైరెక్షన్లో వచ్చిన మూవీయే. సో ఇలా మనకి ఆల్రెడీ ఉన్న వర్కే కాదు, మనం ఏదైతే వర్క్ చేస్తూ ఉంటామో ఆ పని మాత్రమే కాదు, అడిషనల్గా ఒక స్పోర్ట్ కూడా ఉండాలి అని ఇలా మోటివేషనల్ మూవీస్ ద్వారా మన డైరెక్టర్స్ మన హీరోస్ అందరూ కూడా చూపించడం జరిగిందనమాట. కాబట్టి ఏంటి అంటే కనుక స్ట్రెస్ కోసం ఎక్కడో ఒకటికి వెళ్ళాలి అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది ఎస్, కానీ అలా కొన్ని రోజులకు అలా కాకుండా ప్రతిరోజు కూడా కొంచెం మనల్ని మనం రీఛార్జ్ చేసుకోవడానికి, తర్వాత మనల్లో మన ఉన్న కొత్తదనాన్ని రిట్రైవ్ చేసుకోవడానికి ఈ స్పోర్ట్స్ కానీ ఇంకా ఫిజికల్ ఎక్సర్సైజెస్ కానీ చాలా మంచి ప్లే రోల్ చేస్తాయన్నమాట. సో ఇప్పుడైతే అమ్మా నాన్న తమిళమ్మాయి మూవీ నుంచి ఒక సాంగ్ అయితే వినేద్దామా?

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101 పాయింట్ ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. 12 గంటల 9 నిమిషాలు దాటి 32 సెకండ్లు కావస్తోంది సమయం. మరి ఇంకా బృందావనం మూవీ నుంచి సాంగ్ అయితే విన్నారు కదా, మరి ఈ పాటను పాడిన వారు ఎవరు అంటే గనక శంకర్ మహాదేవన్, శ్రేయా ఘోషల్, అనంత్ శ్రీరామ్ లిరిక్స్లో. మరి ఈరోజు మీకు తెలుసాలో ఒక పెద్ద టాపిక్ అయితే చెప్పబోతున్నాను అనమాట, ఏంటంటే అగ్నిపర్వతం పైన వినాయకుడు. మరి మీకు తెలుసా? ఎస్. అంతకంటే ముందు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే గనక ఇండోనేషియా, ఏ లార్జ్ ఆర్కిపెలాగో కంట్రీ. ఇంతకీ ఏంటి ఆర్కిపెలాగో? ఆర్కిపెలాగో అంటే సముద్రంలో దీవుల సమూహం అని అర్థం అనమాట. అంటే మామూలుగా మనకి ఒక ఐలాండ్ అయితే కనబడుతుంది, కానీ ఒకటి కాదు, రెండు కాదు, పది కాదు, అలాగా రకరకాల కొన్ని కౌంట్లెస్ ఐలాండ్స్ అనేవి ముక్కలు ముక్కలుగా మన చుట్టూరా కనబడుతూ ఉంటాయి. ఇంకా ఐలాండ్కి నుంచి ఐలాండ్కి మళ్ళీ వెళ్ళాలి అంటే వంతెనో లేకపోతే ఇంకా తర్వాత వేరే ఏమి ట్రాన్స్పోర్ట్ మోడ్స్ ఉండవన్నమాట. మళ్ళీ సముద్రంలోకి దిగి షిప్ వేసుకుని ఇంకొక ఐలాండ్కి వెళ్ళాల్సిందే. సో ఇది ఐలాండ్, అదే ఆర్కిపెలాగో అంటే. సో గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ని ఆర్కిపెలాగో అంటారు. ముఖ్యంగా చెప్పాలంటే ఇండోనేషియాలో జావా అనే ప్రాంతంలో అగ్నిపర్వతాలు చాలానే ఉంటాయన్నమాట. అవి కూడా క్రియాశీలక అగ్నిపర్వతాలు, అంటే యాక్టివ్ వాల్కనోస్. ఎప్పుడు లావా వస్తుందో, ఎప్పుడు పొగ వస్తుందో, ఎప్పుడు దుమ్ము వస్తుందో ఎవరు కూడా చెప్పలేరు. కొన్ని ఊళ్ళను సైతం ఆ దుమ్ము ధూళి పొగ కొన్ని రోజుల పాటు కప్పేస్తూ ఉంటాయి. ఇదే ఆర్కిపెలాగో తయారవడానికి కూడా కారణం. మరి ఇలా ఆర్కిపెలాగో వల్ల ఐలాండ్ అనేది ఎలా తయారవుతుంది మాట్లాడుకుందాం మీకు తెలుసాలో. మరి వింటూ ఆనందిస్తున్న వివిధ భారతీయ ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.
1: గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్.

0: పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి, డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి, డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి, డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
2: వివిధ భారతి కార్యక్రమాలు

0: జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
2: వింద వివిధ భారతి కార్యక్రమాలు

వింటున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం మీకు తెలుసాలు. మరి 12:16 10 సెకండ్లు కావస్తోంది సమయం. సో ఆర్కిపెలాగో ఎలా తయారవుతుందో మీకు తెలుసా అని చెప్పి కొంచెం ఆపే కదా. ఏంటి అంటే, సముద్రం మధ్యలో ఉండే ఎత్తైన అగ్నిపర్వతాలు విస్ఫోటనమైనప్పుడు, అదేనండి పేలినప్పుడు, అగ్నిపర్వతాల నుంచి ఒక లావా లాంటి హాట్ లిక్విడ్ అనేది వస్తుంది కదా. సో ఈ లావా సముద్రంలో కలిసిపోయి భూమి లేయర్స్ లేయర్స్గా తయారవుతూ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, మామూలుగా లావా అనేది మాల్టన్ లిక్విడ్ ఆఫ్ ఎర్త్ క్రస్ట్. అదేంటంటే, ఆ లావా కొంచెం చల్లబడిపోతే మళ్ళీ అది భూమిలాగా గట్టిపడిపోతుందన్నమాట. సో అలాగా వెంటనే చల్లబడాలి అంటే అది సముద్రంలో కలవాలి. అలా సముద్రంలో కలిసి కలిసి ఈ లావా అనేది ఒక ఐలాండ్ అనేది తయారైంది. మరి ఇది ఎప్పుడు జరిగిందంటారా, కొన్ని లక్షల సంవత్సరాల క్రితం. అయితే ఇప్పటికీ కూడా కొన్ని అగ్నిపర్వతాలు, వాల్కనోస్ ఏవైతే ఉన్నాయో, ఇప్పటికీ లావాని చిందుతూనే ఉంటాయన్నమాట. ఆ చిందిన లావా అనేది సముద్రంలో కలిస్తే అక్కడ చుట్టూరా ల్యాండ్ అనేది ఫామ్ అవుతుంది. అలా అలా ఒక ఐలాండ్ అనేది ఫామ్ అవుతూ ఉంటుందన్నమాట. అందుకనే జావా ప్రాంతంలో చాలా వాల్కనస్ ఉంటాయి. ఇంకా చిన్న చిన్న ద్వీపాలు కూడా ఉంటాయన్నమాట. వాల్కనస్ ఉంటే దాదాపుగా దాని పక్కన ఐలాండ్ అనేది కూడా ఖచ్చితంగా ఉంటుంది. అసలు సముద్రంలో చిన్న చిన్న ద్వీపాలు అక్కడక్కడ ఉన్నాయి అంటే, వాటికి ముఖ్యంగా చెప్పాలి అంటే రెండు కారణాలు అయితే ఉంటాయన్నమాట. ఏంటి అంటే, ఎత్తైన కొండలు. సముద్రం మధ్యలో ఎత్తైన కొండలు ఉన్నాయంటే ఆ కొండల మధ్య లోయ కానీ, ఇంకా తర్వాత కొండలపైన ఫ్లాట్ సర్ఫేస్ ఉంటే అది ఒక రకంగా ఐలాండే కదా. ఇంకా చెప్పాలంటే కొన్ని చోట్ల సముద్రం అనేది పక్కకి జరిగిపోతున్నట్టుగా మధ్యలో అనిపిస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటంటే, మనం గుర్తించాల్సింది ఆ ప్రాంతంలో భూమి ఎత్తు అనేది చాలా ఎక్కువగా ఉండడం, ఇంకా సముద్రం అనేది పక్కకి జరుగుతూ ఉండడం. ఇలాగా కొంచెం జియోలాజికల్ ఫార్మేషన్ వల్ల కూడా ఐలాండ్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయన్నమాట. ఇంకా రెండవ కారణంకి వస్తే గనక, మనం ఇప్పుడు చెప్పుకున్నట్టు వాల్కనోస్ నుంచి ఏదైతే మంచి హాట్ లావా అనేది పైకి చిమ్ముతూ ఉంటుందో, ఆ హాట్ లావా అనేది సముద్రంలో కలిసినప్పుడు ఐలాండ్ అనేది తయారవుతూ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఐలాండ్స్ అనేవి రెండు రకాల కారణాల వల్ల ఏర్పడుతూ ఉంటాయి. అంతేందుకు మన భారతదేశానికి అటు బంగాళాఖాతంలోనూ, ఇటు అరేబియా సముద్రంలోనూ ఐలాండ్స్ అయితే ఉన్నాయి. సో అండమాన్ నికోబార్ కానీ, ఇంకా లక్షద్వీప్ ఐలాండ్స్ కానీ. మరి ఎప్పుడైనా విన్నారా వీటి దగ్గర కూడా వాల్కనోస్ ఉన్నాయని? ఎస్, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో వాల్కనోస్ అయితే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇవి క్రియాశీలకం, యాక్టివ్ వాల్కనోస్ అయితే కాదు. అంటే యాక్టివ్ వాల్కనోస్ ఇన్ ద సెన్స్, ముఖ్యంగా వీటి నుంచి లావా వస్తూ ఉండం. అయితే ఇప్పుడు లావా రాకపోతే దాన్ని ఇన్యాక్టివ్ వాల్కనోస్ అని చెప్పేసి పిలుస్తారనమాట. అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితమే అదే మొత్తం లావా అంతా బయటికి కక్కేసి ఇప్పుడు ఖాళీగా ఉందని చెప్పి చెప్పుకోవచ్చు. సో అటువంటి వాల్కనోస్ అనేవి మన అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో చాలానే ఉన్నాయని చెప్పి చెప్తుంటారు. అయితే లక్షద్వీప్ సంగతికి వస్తే గనక, ఈ లక్షద్వీప్ లో అటువంటి వాల్కనోస్ ఏమీ లేవు. ఇదంతా కూడా చెప్పాలి అంటే ఒక కోరల్ రీఫ్స్, సో పగడపు దిబ్బలు అని చెప్పి అంటూ ఉంటారనమాట. అయితే ఇక్కడ స్టార్ ఫిష్ లాంటి యానిమల్స్, ఇంకా సముద్రంలో జీవించే రకరకాల యానిమల్స్ ఏవైతే ఉంటాయో, అవి కొన్ని చనిపోయిన తర్వాత వాటి డెడ్ బాడీస్ అనేవి బాగా కాల్షియం ని రిలీజ్ చేస్తూ ఉంటాయన్నమాట. సో అలాగా వాటి డెడ్ బాడీస్ నుంచి వచ్చే కాల్షియంతో తయారైన దీవుల్నే లక్షద్వీప్, వాటినే పగడపు దిబ్బలు, కోరల్ రీఫ్స్ అని చెప్పి కూడా పిలుస్తూ ఉంటారనమాట. అయితే మనం సంగతి ఇక్కడ మాట్లాడుకుంది ఏంటంటే గనక, అగ్నిపర్వతం పైన వినాయకుడు. మరి ఎక్కడ

0: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విపి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
3: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే, ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
2: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
4: ఏంటి రంగయ్య, దిగులుగా ఉన్నావు? పంట బాగానే పండిందిగా.
5: పంట బాగానే పండింది గాని రేట్లు పడిపోయినాయిగా. ఇప్పుడు అమ్మితే కనీసం ఖర్చులు కూడా రావు.
4: ఓ, అదే నీ సమస్య? దానికంత దిగులెందుకు? పంటను అధికారిక గిడ్డంగిలో నిల్వ చేసి ఆ ధృవపత్రం పై కోస్టల్ బ్యాంక్ లో రుణం తీసుకో. ఏడాదిలోపు రేట్ వచ్చినప్పుడు అమ్మేసే.
6: రైతుల దేశం మన కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు రూపొందింది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ గా.
7: Attention, national recognition for your hard work, for those making outstanding contributions to the animal husbandry and dairy sector and embracing innovative practices. The Department of Animal Husbandry and Dairy, Government of India, invites nominations for the prestigious National Gopal Ratna Awards 2026. The awards recognize excellence in 3 categories: Best Dairy Farmer, Best Dairy Cooperative Society, Best Artificial Insemination Technician. And there is more. Special provisions have been made for the Northeastern region and Himalayan states. Nomination period 10th August to September 30th, 2026. So what are you waiting for? Apply today at www.awards.gov.in or visit your nearest CSC center to submit your nomination. National Gopal Ratna Awards 2026, issued in public interest by the Department of Animal Husbandry and Dairy, Government of India.
8: Vintanaru Vivid Bharati FM 101.3.

0: TFM 101.3.
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

12:28 దాటి 12 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.2 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మరేమన్నా మీకు తెలుసాలు. మరి ఆర్కిపెలాగో గురించి, అలాగే వాల్కనోస్, అవి యాక్టివ్ వాల్కనో అయితే ఒక రకంగా, ఇనాక్టివ్ వాల్కనో అయితే ఇంకో రకంగా. అంటే యాక్టివ్ వాల్కనో అయితే లావా అని విరజిమ్ముతూ ఉంటుంది, ఇనాక్టివ్ అయితే కొన్ని వేల సంవత్సరాల క్రితమే విరజిమ్మి ఇప్పుడు అది సైలెంట్గా ఉందని చెప్పి మాట్లాడుకున్నాం కదా. మరి ఇంకా అగ్నిపర్వతం పైన వినాయకుడు, ఇది కదా మన టాపిక్. మరి జావా చుట్టూరా చాలా అగ్నిపర్వతాలు ఇప్పటికీ కూడా క్రియాశీలకంగా ఉన్నాయి, అంటే ఇప్పటికీ కూడా లావా అని చిమ్ముతూ ఉన్నాయన్నమాట. వీటి నుంచి ఎప్పుడు దుమ్ము ధూళి అమాంతం వస్తాయో ఎవరికీ కూడా తెలియదు. అందులో బ్రహ్మ అనే ఒక వాల్కనో ఉందన్నమాట. సో ఇక్కడ మనకి అర్థం చేసుకోవచ్చు, బ్రహ్మ అనే వాల్కనో ఉంది అంటే గనక అక్కడ కూడా కొంత చరిత్ర మన దేశానికి సంబంధించి ఉంది. సో దాన్ని ప్రస్తుతం ఏమంటున్నారంటే మౌంట్ బ్రోమో అని చెప్పేసి అక్కడ స్థానికులు పిలుస్తున్నారన్నమాట. సో టెంగర్ హిందూ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు ఈ మౌంట్ బ్రోమో పైకి ప్రతిరోజు కూడా వెళ్ళొస్తూ ఉంటారు. అదేంటి, ఒక వాల్కనో పైకి ప్రతిరోజు కూడా వెళ్ళి రావడమా, దేనికి అని చెప్పేసి ఆలోచిస్తున్నారా. మరి అక్కడే ఉందన్నమాట సంగతి, ఏంటంటే అగ్నిపర్వతం పైన వినాయకుడు అన్నా కదా. సో ఇక్కడ ఈ మౌంట్ బ్రోమో పైన వినాయకుడు ఉన్నాడు. ఆయనకి రోజు పూజలు చేసేందుకు, పూలు పండ్లు ఇంకా బియ్యం సమర్పించేందుకు అక్కడ దగ్గరలోని ఈ టెంగర్ కమ్యూనిటీ ప్రజలు అనేవాళ్ళు ప్రతిరోజు కూడా వెళ్ళొస్తూ ఉంటారన్నమాట. మరి ఇంతకీ అక్కడ వినాయకుడు ఎందుకున్నాడు, అగ్నిపర్వతం పైన ఎందుకు ఉన్నాడు, మరి ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. మరి అయితే ఇప్పుడు సమయం 12:30 కావస్తుంది. మరి కొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారం అవుతాయి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నూతన ఆవిష్కరణలు, డిజిటల్ విప్లవం, ఆధునిక తయారీ రంగాలు భారతదేశ ఉత్పాదకతను, పోటీతత్వాన్ని పెంచే ప్రధాన అంశాలని ఐఎంఎఫ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ నైజెల్ క్లార్క్ అన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుండి 2 రోజుల పాటు భూటాన్లో పర్యటిస్తారు. ఈరోజు అంతర్జాతీయ ఓజోన్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. నూతన ఆవిష్కరణలు, డిజిటల్ విప్లవం, ఆధునిక తయారీ రంగాలు భారతదేశ ఉత్పాదకతను, పోటీతత్వాన్ని పెంచే ప్రధాన అంశాలని ఐఎంఎఫ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ నైజెల్ క్లార్క్ అన్నారు. న్యూఢిల్లీ, ముంబై, చెన్నై నగరాల్లో 5 రోజుల పర్యటన ముగించుకున్న అనంతరం క్లార్క్ మాట్లాడుతూ, భారత్ బలమైన ఆర్థిక పునాదులు, ప్రైవేటు రంగ ప్రగతిశీలత, వేగంగా విస్తరిస్తున్న సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచ ఆర్థిక వృద్ది తదుపరి దశను నడిపించే సామర్థ్యాన్ని కలిగి ఉందని అన్నారు. భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా అభివర్ణించారు. అంతర్జాతీయ ఆర్థిక విస్తరణలో భారత్ కీలక పాత్ర పోషిస్తోందని ప్రశంసించారు. భారత్లోని ప్రైవేటు రంగం అపారమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులు, సాంకేతికత, తయారీ రంగాల్లో వస్తున్న వేగవంతమైన పురోగతిని క్లార్క్ కొనియాడారు.

విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుండి 2 రోజుల పాటు భూటాన్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా భూటాన్ విదేశాంగ మంత్రి లియోన్ పో డియన్ జుంగెల్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అలాగే భూటాన్ రాజుతో ఆ దేశ ప్రధానమంత్రితో కూడా సమావేశమవుతారు. భారత్ భూటాన్ దేశాల మధ్య క్రమం తప్పకుండా జరిగే ఉన్నత స్థాయి పర్యటనల ఆనవాయితీలో భాగంగా ఈ పర్యటన సాగుతోందని విదేశాంగ శాఖ తెలియజేసింది. ఇరు దేశాల మధ్య ఉన్న సన్నిహిత స్నేహ సంబంధాలను సహకారాన్ని మరింత బలోపేతం చేయడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశమని వెల్లడించింది. న్యూఢిల్లీలోని యశో భూమిలో రేపు 5వ ఎడిషన్ సెమికాన్ ఇండియా 2026ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సు గ్లోబల్ సెమీకండక్టర్ ఎలక్ట్రానిక్స్ వ్యవస్థలను ఒకే వేదికపైకి తీసుకొస్తుంది. పరిశ్రమల భాగస్వామ్యం, ఆవిష్కరణలు, తయారీ సామర్థ్యం, పెట్టుబడుల సేకరణ, భవిష్యత్ నైపుణ్యాల అభివృద్ది ఈ సదస్సు ప్రధాన ఉద్దేశం. ఈ సదస్సులో 600కు పైగా ఎగ్జిబిటర్లు, 300 అంతర్జాతీయ సంస్థలతో పాటు 40కి పైగా దేశాల ప్రతినిధులు పాల్గొంటున్నారు. ప్రపంచ సెమీకండక్టర్ రంగంలో నమ్మకమైన భాగస్వామిగా భారతదేశ స్థానాన్ని బలోపేతం చేయడానికి పెట్టుబడులు, సాంకేతిక భాగస్వామ్యాల అన్వేషణకు ఈ కార్యక్రమం ఉపకరిస్తుంది. కేంద్ర వ్యవసాయ సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు బీహార్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఆయన రాష్ట్రంలో వరద పరిస్థితులను పరిశీలించి సహాయక చర్యలను అధికారులతో సమీక్షిస్తారు. వరద ప్రభావిత రైతులను, బాధితులను పరామర్శిస్తారు. మరోవైపు బీహార్లో వరద తీవ్రత ఇంకా ఆందోళనకరంగానే ఉంది. 15 జిల్లాల్లోని దాదాపు 50 లక్షల మంది ప్రజలు వరదల వల్ల తీవ్రంగా ప్రభావితమయ్యారని విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. గంగా, గండక్, కోసి, పున్పున్, బాగ్మతి, ఘాగ్రా నదులు పలుచోట్ల ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయని కేంద్ర జల సంఘం వెల్లడించింది. ఈరోజు

0: అంతర్జాతీయ ఓజోన్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. భూమిపై జీవకోటిని కాపాడడంలో ఓజోన్ పొర వహిస్తున్న కీలక పాత్రపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఈ రోజును కేటాయించారు. సూర్యుడి నుంచి వచ్చే ప్రమాదకరమైన అతి నీలలోహిత కిరణాలను అడ్డుకునే ఓజోన్ పొరను భూమికి రక్షణ గొడుగుగా అభివర్ణిస్తారు. ఇది చర్మ క్యాన్సర్, శుక్లాలు, పర్యావరణ వ్యవస్థకు జరిగే నష్టాన్ని నివారిస్తుంది. చల్లని గ్రహం కోసం ప్రపంచ దేశాల చర్యలు అనేది ఈ సంవత్సరం ఓజోన్ దినోత్సవ ఇతివృత్తంగా ఉంది. ఓజోన్ పొర పరిరక్షణలో అంతర్జాతీయ సహకారం, సాధించిన విజయాలను, వాతావరణ మార్పులపై తీసుకుంటున్న చర్యలను ఈ ఇతివృత్తం ప్రతిబింబిస్తోంది. పర్యావరణ హిత సాంకేతికతలను, సురక్షితమైన ప్రత్యామ్నాయాలను ఉపయోగించవలసిన బాధ్యతను గుర్తుచేస్తోంది. ప్రపంచ ఓజోన్ దినోత్సవం సందర్భంగా కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ ఒక సందేశమిస్తూ, ఓజోన్ పొర సూర్యుడి నుంచి వచ్చే ప్రమాదకరమైన అతి నీల లోహిత కిరణాల నుంచి భూమిని కాపాడే రక్షణ కవచమని పేర్కొన్నారు. ఓజోన్ పొర పరిరక్షణ అనేది ప్రతి ఒక్కరి ఇంట్లోనే ప్రారంభమవుతుందని, ఈరోజు మనకు గుర్తు చేస్తోందని అన్నారు. ఇళ్లల్లో ఎయిర్ కండిషనర్లను 24 డిగ్రీల సెల్సియస్ వద్ద నిర్వహించడం, ఎక్కువ విద్యుత్ సామర్థ్యం ఉన్న ఉపకరణాలను ఎంచుకోవడం వంటి చిన్న చిన్న చర్యలు హానికర ఉద్గారాలను తగ్గించి ఆరోగ్యకరమైన భూమిని అందిస్తాయని అన్నారు. ఓజోన్ పొరను కాపాడుకోవడం వల్ల మానవాళి ఆరోగ్యం, జీవ వైవిధ్యం, వాతావరణ స్థిరత్వం సురక్షితంగా ఉంటాయని కీర్తివర్ధన్ సింగ్ చెప్పారు. సురక్షితమైన భవిష్యత్తు కోసం పర్యావరణ హిత అలవాట్లను స్వీకరించాలని ఆయన పిలుపునిచ్చారు. సొంత నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ, వ్యూహాత్మక స్వతంత్రతపై నమ్మకంతోనే ప్రపంచ వ్యవస్థకు భారత్ కట్టుబడి ఉందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ 25 ఏళ్ల ఉత్సవ ముగింపు సమావేశంలో మాట్లాడుతూ ఆయన, ప్రస్తుత ప్రపంచంలో ఎన్ని అస్థిర పరిస్థితులున్నా భారత్ మరింత అభివృద్ది చెందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గడిచిన 10 ఏళ్లలో భారత్ దౌత్యం, ఆర్థిక వ్యవస్థ, దేశీయ సామర్థ్యాలు ఎంతగానో పెరిగాయని, ఇవి ప్రపంచ దేశాలతో మన సంబంధాలపై సానుకూల ప్రభావం చూపుతున్నాయని అన్నారు. భారత దౌత్య విధానానికి శాంతి, అభివృద్దే ఎప్పుడూ ప్రధాన లక్ష్యాలని మంత్రి స్పష్టం చేశారు.
1: When India advocates dialogue and diplomacy, when we stress that endless war must give way to an end to war, this is our particular way of thinking. Indian diplomacy will always have peace and development as its central agenda, not just as an idealistic goal, but as a sensible prescription for the world order to advance progress and prosperity.
0: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అండమాన్ నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. కేరళ, మాహే, పంజాబ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులుంటాయని పేర్కొంది. మరోవైపు బీహార్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, ఒడిశా, రాజస్థాన్ రాష్ట్రాల్లో రాగల 2 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణం కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. నేపాల్ను ముంచెత్తిన వరదల తాకిడికి మరణించిన వారి సంఖ్య 1399కి చేరింది. 8 ప్రభావిత జిల్లాల్లో గాలింపు చర్యలు కొనసాగుతుండగా మరిన్ని మృతదేహాలు బయటపడ్డాయి. భద్రతా బలగాలు సంయుక్తంగా రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి. కాగా ఇప్పటివరకు 5170 మందికి పైగా ఆచూకీ లభించలేదని అంచనా వేస్తున్నారు. మరోవైపు ఇప్పటివరకు 13742 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు అధికారులు వెల్లడించారు. ఆగస్టు 26న నేపాల్ టిబెట్ సరిహద్దు వద్ద మంచు ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడ్డంతో వచ్చిన ఈ వరదలు ఉత్తర మధ్య నేపాల్లోని గ్రామాలు, పట్టణాలను పూర్తిగా ముంచెత్తాయి. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నూతన ఆవిష్కరణలు, డిజిటల్ విప్లవం, ఆధునిక తయారీ రంగాలు భారతదేశ ఉత్పాదకతను, పోటీతత్వాన్ని పెంచే ప్రధాన అంశాలని IMF డిప్యూటీ మేనేజింగ్

డైరెక్టర్ నైజెల్ క్లార్క్ అన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ ఈ రోజు నుంచి 2 రోజుల పాటు భూటాన్లో పర్యటిస్తారు. ఈరోజు అంతర్జాతీయ ఓజోన్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
2: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
3: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
2: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
2: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

12:48 దాటి 15 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.0 ఫ్రీక్వెన్సీపై విత్యరాజే ఆదిత్య. మనమున్నాం మీకు తెలుసాలో. మరి మీకు తెలుసా పెద్ద టాపిక్ అన్నా కదా, ఏంటి అంటే అగ్నిపర్వతం పైన వినాయకుడు. మరి ఈ అగ్నిపర్వతం ఎక్కడ ఉంది అంటే గనక జావా, ఇండోనేషియాలోని ఒక ప్రాంతం అన్నమాట. సో ఈ జావాలోని ఆర్కిపెలాగోలో అంటే గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్లో మౌంట్ బ్రోమో అనే ఒక వాల్కనో పైన వినాయకుడు ఉన్నాడు. మరి ఈ వినాయకుడు మౌంట్ బ్రోమో పైకి ఎప్పుడు ఎలా వచ్చారో మీకు తెలుసా? సో ఏంటంటే వాల్కనోకి చుట్టుపక్కల కూడా అక్కడ గ్రామాలు, ఆ గ్రామాల్లో ప్రజలు ఇప్పటికీ కూడా నివసిస్తూ ఉంటారన్నమాట. మొత్తం 35 వరకు ఇప్పటికీ కూడా యాక్టివ్ వాల్కనోస్ అనేవి జావా ప్రాంతంలో ఉన్నాయి. మరి ఏదైనా వాల్కనో పేలితే గనక వారి ఉనికికే కష్టం. అలాగా ఈ మౌంట్ బ్రోమో కూడా కొన్ని 100 సంవత్సరాల క్రితం బాగా విస్ఫోటనం అవుతూ ఉండేదంట. అయితే 700 సంవత్సరాల క్రితం ఈ మౌంట్ బ్రోమో పైన వినాయకుడిని నెలకొల్పి ప్రతిరోజు కూడా పూజలు చేయడం ప్రారంభించారు అక్కడి ప్రజలందరూ కూడా. ఆ సాంప్రదాయం నేటికి కూడా కొనసాగుతూ ఉంది. మరి ఇంకా స్థానిక టెంగర్ కమ్యూనిటీ వాళ్ళు తప్పకుండా ప్రతిరోజు వాల్కనో పైకి వెళ్ళొస్తూ ఉంటారన్న కదా, దేనికి అంటే ఈ వినాయకుడిని పూజించడం కోసమే. మరి ఇప్పుడు పర్యాటకులు కూడా వెళ్తూ ఉన్నారు. సో వినాయకుడు వెనకాల వాల్క నుంచి పొగ వస్తూ ఉంటుంది. ఆ పొగ ఎలా వస్తుందంటే వినాయకుడికి అక్కడ ధూపంలాగా వస్తూ ఉంటుంది అన్నమాట. ఎస్, నెక్స్ట్ ఇంకా ఇప్పటి వరకు అంటే వినాయకుడిని నెలకొల్పినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ వాల్కనో ఎప్పుడు కూడా బరస్ట్ అవ్వలేదంట. అంటే విస్ఫోటనం అవ్వలేదు, అయిన సందర్భాలు కూడా లేవు. ఇంకా పక్కన వేరేవి అవుతూ ఉంటాయి, ఇంకా రీసెంట్గా అవుతూ ఉంటాయి అన్నమాట. అంటే దాని నుంచి లావా రావడం, ఒక్కసారిగా పొగ రావడం, లేకపోతే మొత్తం వాల్కనో అంతా బరస్ట్ అవ్వడం, ఇలాగా కొన్ని కొన్ని అవుతూ ఉంటాయన్నమాట. కానీ ఈ మౌంట్ బ్రోమో నుంచి అటువంటి దాఖలాలు ఏమీ లేవని చెప్పేసి ఇప్పటికీ కూడా చెప్తూ ఉంటారు. ఇంకా ఎక్కువ మంది పర్యాటకులు కూడా ఈ జావాకి వచ్చినప్పుడు వాల్కనోస్ చూడాలనుకుంటే ముఖ్యంగా ఈ మౌంట్ బ్రోమోకి విచ్చేసి అక్కడ ఈ వినాయకుడిని దర్శించి ఇంకా వినాయకుడికి అక్కడ పూలు, పండ్లు, బియ్యం లాంటివి కూడా సమర్పించి వెళ్తూ ఉంటారు. అది అగ్నిపర్వతం పైన వినాయకుడు. ఈరోజు మీకు తెలుసాలో. నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ కదా. అగ్నిపర్వతం చూడాలని చాలామందికి అనిపిస్తూ ఉంటుంది, కానీ దగ్గరికి వెళ్తేనే ఎంత టెంపరేచరో తెలుసా? అసలు అంత దాకా ఎందుకు ఊహించుకో

మనకి సమ్మర్ వస్తే చాలు, రోడ్డు పైన నుంచోవాలంటేనే గగనంగా ఉంటుంది. ఎందుకంటే 42-43 డిగ్రీ సెంటీగ్రేడ్ దాటితేనే మనం ఉండలేం. అటువంటిది ఒక వాల్కనాన్ పక్కన లావా అని మనం చూడాలి అంటే అది ఇంకా ఎన్ని డిగ్రీల సెల్సియస్ ఉంటుందో తెలుసా? ఎస్, మరి నిజంగా ఆ వాల్కనాన్ గనక నిజంగా చూడాలి, ఒక యాక్టివ్ వాల్కనా నుంచి పొగ రావడం, లావా రావడం చూడాలి అంటే కనుక ఈ జావా ప్రాంతంకి ఎక్కువగా పర్యాటకులు వెళ్తూ ఉంటారన్నమాట. కాబట్టి అన్ని వాల్కనస్ ని కూడా మనం నమ్మలేం, ఎందుకంటే ఎప్పుడు అవి బరెస్ట్ అవుతాయో తెలియదు, ఎప్పుడు సైలెంట్గా ఉంటాయో తెలియదు. కాబట్టి ఈ మౌంట్ బ్రోమోకి ఎక్కువగా పర్యాటకులు వస్తూ ఉంటారనమాట, ఎందుకంటే ఇక్కడ వినాయకుడు ఉన్నాడు కదా, అందుకనే వాల్కన్ అనేది పేలదు అని చెప్పేసి చాలామంది ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా చాలామంది ప్రతిరోజు కూడా వెళ్తూ ఉంటారంట. అది ఇక్కడ ఉన్న విషయం. మరి అయితే మీకు తెలుసాలో ఇప్పుడు ఒక సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఆనందిస్తూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య. జై చిరంజీవ మూవీ నుంచి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. తిరుమలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండో రోజు పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద యాత్రికుల ఎక్స్పీరియన్స్ కేంద్రాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. నారాయణగిరి సర్కిల్ వద్ద 32 విద్యుత్ బస్సులను జనాభా ప్రారంభించి ఒక ఎలక్ట్రిక్ బస్సులో ఎస్వీ మ్యూజియం వరకు ప్రయాణించారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామారెడ్డి పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణ అభివృద్ది పనులపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. పనుల నాణ్యత వేగంగా పూర్తి చేయడం, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టడంపై అధికారులు సంబంధిత ఏజెన్సీలకు మంత్రి పలు సూచనలు చేశారు. పునరుద్ధరించిన పంపిణీ రంగ పథకం ఆర్డీఎస్ఎస్ కింద గ్రామీణ విద్యుత్ మౌలిక వసతుల అభివృద్దికి సుమారు 10,000 కోట్ల రూపాయలతో పనులు చేపడుతున్నట్టు విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. విజయవాడ గుణదల్లో 28 మంది ఉద్యోగార్థులకు కారుణ్య నియామక ఉద్యోగ పత్రాలను మంత్రి ఈరోజు అందజేశారు. మహిళల భాగస్వామ్యం పెరిగినప్పుడే సమాజం దేశం మరింత సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న 69వ కామన్వెల్త్ పార్లమెంటరీ సదస్సులో మహిళా సాధికారత లింగ సమానత్వ అంశంపై ఆమె ప్రసంగించారు. కాకినాడ జగంపేటలో 18వ తేదీన ఉద్యోగ మేళాను నిర్వహించనున్నట్టు కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జగంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఈ మేళ జరుగుతుందని తెలిపారు. రాష్ట పోలీస్ శాఖలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎస్ఐ కానిస్టేబుల్ సహా మొత్తం 2,050 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు రాష్ట స్థాయి పోలీస్ నియామక మండలి ప్రకటించింది. వైద్యులు తమ వద్దకు వచ్చే రోగులను పరీక్షించాక రాసే మందుల వివరాలు సమగ్రంగా ఉండాలని జాతీయ ఆరోగ్య మిషన్ కొత్త మార్గదర్శకాలతో కూడిన ప్రిస్క్రిప్షన్ ఆడిట్ తాజాగా విడుదల చేసింది. అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవాన్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఓజోన్ పొరను పరిరక్షించేందుకు ప్రపంచ దేశాలు 1987 సెప్టెంబర్ 16న కెనడాలోని మాంట్రియాల్ ప్రోటోకాల్పై ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ చారిత్రక ఒప్పందాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా సెప్టెంబర్ 16వ తేదీన అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనం ఎంటర్ అయిపోయాం ధీరలోకి. 1 గంట 7 నిమిషాలు దాటి 42 సెకండ్లు కావస్తోంది సమయం. దేశ స్వాతంత్ర్యం కోసం కుటుంబాలను, తమ వ్యక్తిగత జీవితాలను త్యాగం చేసి కేవలం దేశ సేవ, దేశ స్వాతంత్ర్యం కోసం పాటుపడిన స్వాతంత్ర సమరయోధులు ఎంతోమంది. ఇంకా అలాగే కొంతమంది దారి వేరైనా దేశ స్వాతంత్ర్యం కోసం పాటుపడిన వారు ఎంతోమంది కూడా ఉన్నారన్నమాట. సో ఏంటంటే దారి వేరైనా ఇన్ ద సెన్స్, ముఖ్యంగా ఏంటంటే స్వాతంత్ర సమరయోధుల్లో మనకి కనిపించేది ప్రొటెస్ట్. సో ఏంటంటే బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు ఒక నిర్ణయాన్ని తీసుకుంటే ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాటం చేయడం, ఇది మా భూమి మా నేలను మేము పరిపాలించుకుంటామని చెప్పి. సో ఈ విధంగా మా నేలను పరిపాలించుకుంటాం మేము, దానికి తగ్గట్టుగా స్వాతంత్రానికి సంబంధించిన స్లోగన్స్ కానీ దానికి సంబంధించిన నిరసనలు కానీ చేయడం, ఇంకా వాళ్ళ జీవితాలను వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా త్యాగం చేసి మొత్తం జీవితం మొత్తాన్ని కూడా దేశానికే అర్పితం చేసిన ఫ్రీడమ్ ఫైటర్స్ ధైర్య సాహసాలు మనందరికీ తెలిసినవే. అయితే అలా కాకుండా గ్రౌండ్ వర్క్ చేసిన స్వాతంత్ర సమరయోధులు కూడా ఎంతోమంది ఉన్నారన్నమాట. వారిలో ఒకరు దాదాభాయ్ నౌరోజీ. ఆయన తన జీవితంలో ఇక్కడ భారతదేశంలో మాత్రమే కాదు విదేశాల్లో కూడా భారత స్వాతంత్ర ముఖ్య ఇంపార్టెన్స్ని తెలిపి విదేశీయులు సైతం భారత స్వాతంత్రానికి తమ అంగీకారం తెలిపేలాగా కృషి చేశారన్నమాట. 1825 సెప్టెంబర్ 4వ తేదీన నౌసరాయ్ ముంబైలో జన్మించారు దాదాభాయ్ నౌరోజీ. సో నౌరోజీ గారు ఇక్కడ విదేశీయుల తరహాలో వారి స్థాయికి ఎదురు వెళ్ళి మరీ స్వాతంత్రానికి భారత స్వాతంత్రానికి గ్రౌండ్ వర్క్ అందించారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ముఖ్యంగా వైట్ మ్యాన్స్ బర్డెన్ అని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు. ఏంటి అంటే వాళ్ళు మిగిలిన దేశాలన్నింటికీ కూడా ఎడ్యుకేషన్ ఇస్తున్నామని ఇంకా టెక్నాలజీ నేర్పిస్తున్నామని చెప్పేసి అప్పట్లో చెప్తూ ఉండేవారు అన్నమాట. ఎందుకంటే వాళ్ళ దగ్గరే టెక్నాలజీ ఉందని చెప్పి. కానీ అలా కాదు, మా

దగ్గర కూడా విజ్ఞానం ఉంది, మా దగ్గర కూడా ఎంతో ఫిలాసఫీ ఉంది, ఇంకా ఎన్నో తెలివితేటలు ఉన్నాయని చెప్పేసి ఆయన తన పత్రిక ద్వారా, తన వ్యాసాల ద్వారా, ఇంకా చెప్పాలంటే వారి ముందుకు వెళ్ళి వాళ్ళ పక్కనే కూర్చుని మాట్లాడేంత ధైర్యం కలిగిన వారు దాదాభాయ్ నవరోజీ. మరి దాదాభాయ్ నవరోజీ గారు ఇంకా ఏమేమి స్థాపించారు, ఇంకా బ్రిటిష్ వాళ్ళ మధ్యలోకి వెళ్ళి ఎలా పోరాడారు, ఎలా మాట్లాడారు, అవన్నీ కూడా ఈరోజు మనం ధీరాలు తెలుసుకుందాం. వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

0: హాయ్ ఆద్య, ఎలా
1: ఉన్నావు? ఏదో బాగానే ఉన్నాన్లే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటి ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

0: 1 గంట 16 నిమిషాలు దాటి 18 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.0 ఫ్రీక్వెన్సీపై విద్యురాజే ఆదిత్య, మనమున్న ధీరాలో. సో దాదాభాయ్ నవరోజీ గారి గురించి అయితే మాట్లాడుకుంటాం కదా, మరి ఆయన భారతదేశంలో ముందుగా ప్రారంభించింది ఏంటి అంటే వాయిస్ ఆఫ్ ఇండియా అనే ఒక పత్రిక. సో ఈ వాయిస్ ఆఫ్ ఇండియా అనే పత్రిక స్థాపించి భారతీయుల వాణిని అటు బ్రిటిషర్స్ వాళ్ళు చదివేలాగా, ఇటు మన దేశానికి సంబంధించిన స్వాతంత్ర సమరయోధులు తమ దేశభక్తిని పెంచుకునేలాగా వ్యాసాలు రాసేవారన్నమాట నవరోజీ గారు ఇందులో. సో గుజరాత్లోని బరోడా సంస్థానంలో ఆయన ఉన్నత పదవిని అలంకరించారు. ఆ తర్వాత బ్రిటన్కి వెళ్ళి బ్రిటిష్ పార్లమెంట్లో ఫిన్స్బరీ అనే సెంట్రల్ ఈ ఒక ప్రావిన్స్ నుంచి ఆయన ఎంపీగా అక్కడ ఎన్నికయ్యారనమాట. సో భారతదేశాన్ని భారతీయులను చిన్నచూపు చూసి బ్రిటిష్ వాళ్ళ పార్లమెంట్లో వాళ్ళ పక్కనే కూర్చుని ఎంపీ స్థానంలో అక్కడ ప్రసంగిస్తూ ఉండేవారనమాట. సో బ్రిటిష్ వాళ్ళు ముఖ్యంగా భారతదేశం పట్ల ఏం చేస్తున్నారు, ఎంత సంపదను భారతదేశంలోని ఎంత సంపదను వాళ్ళు ఎలాగా దోచుకు వెళ్ళిపోతున్నారు, ఇవన్నీ కూడా ఆయన ఎటువంటి జంకు లేకుండా బ్రిటిష్ పార్లమెంట్లోనే నోరు విప్పి మాట్లాడేవారన్నమాట. సో ధైర్యంగా బ్రిటిష్ వాళ్ళని ఆ విధంగా తన పుస్తకాలతో వ్యాసాలతో ప్రసంగాలతో ఎదుర్కొనేవారు. ముఖ్యంగా డ్రైన్ థియరీని కూడా వివరించారనమాట. సో ముఖ్యంగా ఏంటంటే అప్పట్లో కరువు అని చెప్పేసి భారతదేశంలోని చాలామందిని వాళ్ళ ఆర్మీలోకి తీసుకోవడం, ఇంకా చదువు కోసమని ఇంగ్లాండ్కి పంపించడం ఇలాగా చేస్తూ ఉండేవారు. సో ఈ విధంగా భారతదేశంలోని వాళ్ళు బ్రిటన్నే నమ్ముకోవాల్సిన అవసరం లేదు, మనకి ఒక తెలివితేటలు ఉన్నాయి, మనకంటూ ఒక భూమి ఉంది అని చెప్పేసి ఆయన ఇటు ఇండియన్స్ని మోటివేట్ చేస్తూ ఉండేవాళ్ళు. అండ్ అలాగే బ్రిటిషర్స్ ఏం చేస్తున్నారు వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ద్వారా భారతదేశంలో అని చెప్పేసి వాళ్ళని కూడా అపోజ్ చేస్తూ ఉండేవారన్నమాట. ఇంకా నవరోజీ గారు ముఖ్యంగా ఏంటి అంటే గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఆయన బిరుదును పొందారు. ఏంటంటే భారతదేశానికి స్వాతంత్రం రావాలని చెప్పేసి చాలామంది ఎన్నో సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉన్నారు. ఎస్, ఆ పోరాటానికి చెప్పాలంటే ఎందుకు చేస్తున్నాం ఈ పోరాటం అని చెప్పి దానికి ఒక కాజ్ అయితే ఉండాలి కదా. సో ఆ కాజ్ని ఆయన నొక్కి చెప్పారనమాట. ఏంటంటే మన దేశంలోని సంపదని దోచుకు వెళ్ళిపోతున్నారు, వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో నమ్మకూడదు, మనం మన కాళ్ళపైన నిలబడాలి అని చెప్పేసి వారికి ఎదురు వెళ్ళి వారి పక్కనే కూర్చుని వారితో ప్రసంగాలు ఇంకా తన ఉపన్యాసాలు ధైర్యంగా ఇస్తుండేవారనమాట నవరోజీ. సో ఇంకా అలాగే లండన్ ఇండియన్ సొసైటీ అని స్థాపించి అక్కడ భారతదేశానికి వ్యతిరేకంగా బ్రిటిష్ వాళ్ళు రాసే వ్యాసాలకి ఆయన ప్రతి వ్యాసాలు రాస్తూ ఉండేవారు. ఇంకా చెప్పాలంటే 1901లో ఆయన పోవర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే ఒక పుస్తకాన్ని రాశారు. ఆ పుస్తకం ఎంతో మందిని ముందుకు నడిపించిందని చెప్పుకోవచ్చు. సో స్వాతంత్రానికి కావాల్సిన గ్రౌండ్ వర్క్ అసలు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, దాన్ని ఎంతవరకు కంటిన్యూ చేయాలి, ముఖ్యంగా ప్రపంచం మొత్తం ఇంకా ముఖ్యంగా భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు చేస్తున్న దౌర్జన్యాలను ఆయన తన వ్యాసాల ద్వారా అందరికీ తెలియజేసి స్వాతంత్రం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, దాన్ని మనం సాధించే వరకు అస్సలు ఆగకూడదు అని చెప్పేసి నిరూపించారు దాదాభాయ్ నవరోజీ. సో దాదాభాయ్ నవరోజీ గారి గురించి కొన్ని విషయాలు అయితే ధీరాలో తెలుసుకున్నాయి కదా. ఇంకా సమయం 1 గంట 20 నిమిషాలు కావస్తుంది. మరి కొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు ప్రసారం అవుతాయి.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె ఉమారాణి. ముఖ్యాంశాలు. తిరుమలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2వ రోజు పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ మౌలిక వసతుల అభివృద్దికి 10,000 కోట్ల రూపాయలతో పనులు చేపడుతున్నట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. రాష్టంలోని ప్రభుత్వ పాఠశాలలను అత్యాధునిక వసతులతో అభివృద్ది చేస్తున్నామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు.

0: రాష్ట పోలీస్ శాఖలో 2050 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. తిరుమలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2వ రోజు పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించారు. ఇందులో భాగంగా తొలుత వైకుంఠం కాంప్లెక్స్ వద్ద యాత్రికుల ఎక్స్పీరియన్స్ కేంద్రాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. స్వామివారికి నిర్వహించే పూజా కార్యక్రమాలు, తిరుమల విశిష్టతను భక్తులు తిలకించేలా 3D వీడియో ప్రదర్శనలతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం నారాయణగిరి సర్కిల్ వద్ద 32 విద్యుత్ బస్సులను ముఖ్యమంత్రి జెండా ఊపి ప్రారంభించి ఒక ఎలక్ట్రిక్ బస్సులో నారాయణగిరి సర్కిల్ నుంచి ఎస్వీ మ్యూజియం వరకు ప్రయాణించారు. అలాగే తిరుమలలో ఆధునీకరించిన ఎస్వీ మ్యూజియాన్ని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. కృత్రిమ మేధస్సు ఆధారిత వీడియో ద్వారా స్వామివారి పరిణయ విశేషాలతో పాటు తిరుమల ఏడుకొండలు, ఆలయాలు, శిల్పాలు, ప్రకృతి విశేషాలను వివరించే 3D నమూనాలను ముఖ్యమంత్రి తిలకించారు. పునరుద్ధరించిన పంపిణీ రంగ పథకం RDSS కింద గ్రామీణ విద్యుత్ మౌలిక వసతుల అభివృద్దికి సుమారు 10,000 కోట్ల రూపాయలతో పనులు చేపడుతున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. విజయవాడ గుణదల్లో 28 మంది ఉద్యోగార్థులకు కారుణ్య నియామక ఉద్యోగ పత్రాలను మంత్రి ఈరోజు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులు కారుణ్య నియామకాల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. ట్రాన్స్కో, జెన్కో వంటి విద్యుత్ సంస్థల్లో ఇప్పటివరకు 389 మందికి కారుణ్య నియామకాలు చేపట్టినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో సౌర పవన ప్రాజెక్టును ప్రోత్సహిస్తున్నామని మంత్రి చెప్పారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పట్టణ అభివృద్ది పనులపై అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. పనుల నాణ్యత, వేగంగా పూర్తి చేయడం, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టడంపై అధికారులు, సంబంధిత ఏజెన్సీలకు మంత్రి పలు సూచనలు చేశారు. పాలకొల్లులో సుమారు 76,000 మెట్రిక్ టన్నుల చెత్తను తొలగించినట్లు తెలిపారు. పాలకొల్లులో చేపడుతున్న అభివృద్ది పనులను ప్రణాళికాబద్దంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ,
1: అప్పటికే 76,000 మెట్రిక్ టన్నుల చెత్తని 12వ వార్డులో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ని ఇక్కడ క్లీన్ చేసి దాన్ని చదును చేశాం. చరిత్రలో ఇది మొదటిసారిగా ఒక డంపింగ్ యార్డ్ని 100% క్లియర్ చేసి ఇప్పుడు అక్కడ 5 కోట్ల రూపాయలతోటి అక్కడ మళ్ళీ ప్రాసెసింగ్ ప్లాంట్ ని కూడా నిర్మాణం చేస్తాం. ఆ ప్రజల్ని కూడా ఎడ్యుకేట్ చేసి అవేర్నెస్ చేసి తడి పొడి చెత్త తీసుకొచ్చి చెత్త కొండలు పాలకొల్లులో పెరగకుండా క్లియర్ చేసేటువంటి విధంగా ఆ ప్లాంట్ గ్రీనరీతో కంప్లీట్ అవుతుందని చెప్పి తెలియజేసుకుంటూ,
0: రాష్టంలోని ప్రభుత్వ పాఠశాలలను అత్యాధునిక వసతులతో అభివృద్ది చేస్తున్నామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. నెల్లూరు నగరంలో 21 కోట్ల రూపాయలతో ఆధునీకరించిన RSR నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల, DSR జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను మంత్రి ఈరోజు ప్రారంభించారు. మంత్రులు పొంగూరు నారాయణ, NMD ఫరూక్, నెల్లూరు లోక్సభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఒక ప్రభుత్వ పాఠశాలను ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. భవిష్యత్తులో అన్ని ప్రభుత్వ పాఠశాలలకు కొత్త రూపును తీసుకొస్తామని మంత్రి వివరించారు. మహిళల భాగస్వామ్యం పెరిగినప్పుడే సమాజం, దేశం మరింత సమగ్రంగా అభివృద్ది చెందుతుందని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న 69వ కామన్వెల్త్ పార్లమెంటరీ సదస్సులో మహిళా సాధికారత, లింగ సమానత్వం అనే అంశంపై ఆమె ప్రసంగించారు. 1947లో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచే మహిళలకు సమాన ఓటు హక్కు, సమానత్వాన్ని భారత్ కల్పించిందని చెప్పారు. ప్రస్తుతం మహిళల అభివృద్ది నుంచి మహిళల నేతృత్వంలోని అభివృద్ది దిశగా భారత్ పయనిస్తోందని పేర్కొన్నారు. 73వ, 74వ రాజ్యాంగ సవరణల ద్వారా స్థానిక సంస్థల్లో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించడం నుంచి నారీ శక్తి వందన్ అధినియం ద్వారా పార్లమెంట్, శాసనసభల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచే దిశగా భారత్ అడుగులు వేస్తుందని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట పోలీస్ శాఖలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎస్ఐ, కానిస్టేబుల్ సహా మొత్తం 2050 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు రాష్ట స్థాయి పోలీస్ నియామక మండలి ప్రకటించింది. వీటిలో ఎస్ఐ విభాగంలో సివిల్, ఆర్మర్డ్ రిజర్వ్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, SPF, కమ్యూనికేషన్ విభాగాలకు సంబంధించి పోస్టులున్నాయి. కానిస్టేబుల్ విభాగంలో సివిల్, జైల శాఖతో పాటు కమ్యూనికేషన్ విభాగంలో పోస్టులను

0: భర్తీ చేయనున్నారు. అదేవిధంగా పోలీస్ రవాణా విభాగంలో మెకానిక్ డ్రైవర్ పోస్టులతో పాటు సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టును కూడా భర్తీ చేయనున్నారు. రాత పరీక్షకు సంబంధించిన తేదీలను త్వరలో వెల్లడించనున్నామని పోలీస్ నియామక మండలి తెలిపింది. అభివృద్ది సంక్షేమాన్ని ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణప్రసాద్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా జీకొండూరు మండలం గంగినేనిపాలెం గ్రామంలో పలు అభివృద్ది పనులను ప్రారంభించి మరికొన్ని పనులకు ఈరోజు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మైలవరం నియోజకవర్గం వ్యాప్తంగా పంచాయతీ రహదారుల అభివృద్దికి సుమారు 20 కోట్ల రూపాయలతో పనులు చేపట్టామని తెలియజేస్తూ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ తెలిపారు. అమరావతిలో ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ ఆయన జలజీవన్ మిషన్, స్వచ్ఛ భారత్, ధన్ ధాన్య కృషి యోజన వంటి పథకాల ద్వారా ప్రజలకు వివిధ రంగాల్లో ప్రయోజనాలు అందుతున్నాయని పేర్కొంటూ
1: స్థిరమైనటువంటి నీటి భద్రత ఇచ్చేటటువంటి విధంగా కంకణ భద్రతతోటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తా ఉంది. వ్యవసాయ ఉత్పాదకులను పెంచేయడానికి అవసరమైనటువంటి నిధులు సమకూర్చడానికి పీఎం ధనధాన్య కృషి యోజన తీసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో కూడా 4 జిల్లాలకి ఇవ్వడం జరిగింది. అనంతపురం జిల్లాకి, సత్యసాయి జిల్లాకి, పార్వతీపురం జిల్లాకి, అలాగే ఏఎస్ఆర్ జిల్లాకి లాభం చేకూరుతా ఉంది. స్వచ్ఛ భారత్ మిషన్ తీసుకుని గ్రామీణ పారిశుద్ధ్య కార్యక్రమాల కోసం దేశం మొత్తం కూడా 12 కోట్ల 11 లక్షల టాయిలెట్స్ నిర్మించడం జరిగింది.
0: అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవాన్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. సూర్యుని నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాలు భూమిని నేరుగా తాకితే మానవులతో పాటు సమస్త జీవరాశికి తీవ్ర ముప్పు వాటిల్లే అవకాశముంది. ఈ హానికరమైన కిరణాల నుంచి భూమిని రక్షించడంలో ఓజోన్ పొర కీలక పాత్ర పోషిస్తోంది. అయితే పర్యావరణ మార్పుల కారణంగా ఓజోన్ పొర క్షీణిస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఓజోన్ పొరను పరిరక్షించేందుకు ప్రపంచ దేశాలు 1987 సెప్టెంబర్ 16 కెనడాలోని మాంట్రియాల్లో మాంట్రియాల్ ప్రోటోకాల్పై ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ చారిత్రక ఒప్పందాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా సెప్టెంబర్ 16 అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి కొత్త నిబంధనలు 2026 కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. ఈ నిబంధనలు ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం వృత్తాకార ఆర్థిక వ్యవస్థ, విస్తరించిన ఉత్పత్తిదారు బాధ్యత సూత్రాలకు నిబంధనల్లో ప్రాధాన్యత ఇచ్చారు. వ్యర్థాలను ఉత్పత్తి చేసే ప్రదేశంలోనే 4 వర్గాలుగా వేరు చేయడం తప్పనిసరి చేశారు. వ్యర్థాల సరైన విభజన, శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు. నిబంధనలు ఉల్లంఘించిన సందర్భాల్లో కాలుష్య కారకుడే చెల్లించాలి అనే సూత్రం ఆధారంగా పర్యావరణ నష్టపరిహారం విధించేలా నిబంధనలు రూపొందించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2వ రోజు పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ మౌలిక వసతుల అభివృద్దికి 10,000 కోట్ల రూపాయలతో పనులు చేపడుతున్నట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. రాష్టంలోని ప్రభుత్వ పాఠశాలలను అత్యాధునిక వసతులతో అభివృద్ది చేస్తున్నామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. రాష్ట్ర పోలీస్ శాఖలో 2050 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: హే నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
2: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
3: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా మే గౌరవ్ కే సాథ్ బితా సకో.
2: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
4: అరేరే, సాయంత్రం 4 అయిపోయిందే, బ్యాంక్ లాకర్ లో నుండి గోల్డ్ తెచ్చుకోవడం మర్చిపోయాను. సాయంత్రం పెళ్లి రిసెప్షన్ కూడా ఉంది, ఇప్పుడు ఎలా?
5: దానికి అంత కంగారు ఎందుకు? మన లాకర్ ఉన్నది కోస్టల్ బ్యాంక్ లో. నీకు తెలుసు కదా, మన కోస్టల్ బ్యాంక్ సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తుంది. లాకరే కాదు, బంగారం పెట్టి లోన్ కూడా 6 గంటల వరకు తీసుకోవచ్చు.
4: ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి చేయబడిన షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.
0: FM 101.3.

1:38 దాటి 5 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్యుర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం ధీరాలో. మరి ఈరోజు కూడా ధీరాలో ఒక మంచి న్యూట్రిషనల్ టాపిక్ అయితే నేను మీతో షేర్ చేయడానికి రెడీగా ఉన్నానన్నమాట. మన న్యూట్రిషన్ అంటే ముందుగా ఎవరికైనా గుర్తుకొచ్చేది ముఖ్యంగా ఈ కరోనా కాలం తరువాత ఏంటంటే ఇమ్యూనిటీ. సో ఇమ్యూనిటీ పెరగాలంటే కావాల్సింది విటమిన్ సి. వర్షాకాలంలో వచ్చే రకరకాల సీజనల్ జ్వరాలను ఎదిరించి నిలబడాలన్నా కావాల్సింది విటమిన్ సిఏ. ఇమ్యూనిటీని పెంచుకోవడం కోసం మాత్రమే కాదు, అసలు లోపల క్యాన్సర్ సెల్స్ అనేవి మనిషికి తెలియకుండా వాటంతటా అవే అభివృద్ధి చెందుతూ ఉంటాయన్నమాట. ఇంకా తెలిసేది ఎప్పుడు అంటే గనక ఒక స్టేజ్లో అని చెప్పేసి చెప్తుంటారు కదా, సో అటువంటి స్టేజ్లో క్యాన్సర్ ఉందని చెప్పి తెలుస్తుంది. సో దానికి సంబంధించిన ఏవైతే ఎఫెక్ట్స్ ఉంటాయో ఆ ఎఫెక్ట్స్ అన్నీ కూడా బాడీలో కనిపించవచ్చు కనిపించకపోవచ్చు, కానీ టెస్టింగ్ చేసిన తర్వాతనే తెలుస్తుంది క్యాన్సర్ ఉందని. మరి ఈ విధంగా క్యాన్సర్ని అసలు ముందుగానే గుర్తించాలి అంటే ఎలాగా, ఏంటంటే అందుకనే రెగ్యులర్ హెల్త్ చెకప్స్ అనేవి చేయించుకోవాలని చెప్తూ ఉంటారు కదా. సో అలాగా ఇంకా ఏంటంటే మరి ఒక్కసారి నీరసం వస్తేనే అన్ని టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం లేదు, కానీ 6 మంత్స్కి ఒకసారి లేకపోతే 1 ఇయర్కి కంపల్సరీగా రెగ్యులర్ హెల్త్ చెకప్ అనేది చేయించుకోవడం చాలా ఉత్తమం. సో ఇంకా వాటికంటే ముందుగా మనం ఎప్పుడూ మాట్లాడుకునే మాట ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. సో ఇప్పుడు దాని గురించి అనమాట ఏంటంటే ఇటువంటి క్యాన్సర్ సెల్స్ తయారవ్వకుండా ఉండాలి అన్నా ఇంకా అలాగే మన శరీరంలో కొలాజన్ మంచిగా ఉత్పత్తి అవ్వాలన్నా నిగారింపు కావాలి అన్నా కావాల్సింది విటమిన్ సిఏ. ఎందుకు విటమిన్ సి అని చెప్పి ఇంతగా నొక్కి చెప్తున్నావు, విటమిన్ సికి సంబంధించిన సిట్రస్ ఫ్రూట్స్ మాకు తెలియదా అని చెప్పేసి అనుకుంటారేమో. ఎస్, మరి ఇన్ని ఉపయోగాలున్న విటమిన్ సి చాలా సిట్రస్ ఫ్రూట్స్లో దొరుకుతుందని అందరికీ తెలిసిన విషయమే. అయితే కేవలం వినాయక చవితి రోజునే కంపల్సరీగా వినాయకుడికి నైవేద్యం పెట్టి తీసుకునే సిట్రస్ ఫ్రూట్ అయితే ఒకటి ఉంది, ఏంటో తెలుసా, అది పోబిలో. ఏంటది పోబిలో? మన వినాయక చవితికి మనం పెట్టుకునే నైవేద్యానికి మళ్ళీ ఇంగ్లీష్ పేరు అవసరమా? ఎస్, ఏంటంటే పంపర పనసకాయ అని చెప్పేసి చెప్తుంటారు కదా, దాన్నే ఇంగ్లీష్లో పోమిలో అని చెప్పి అంటారనమాట. మరి ఈ పంపర పనసకాయ వినాయక చవితి రోజునే వింటాము, తర్వాత రోజున వినము, కనిపించదు. ఒకవేళ

కనిపించినా ఎవరు కూడా పట్టించుకోరు, అదేదో మనది కాదులే అని చెప్పేసి అనుకుంటారు. నిజంగా ఆ ఫ్రూట్ మన దగ్గరే పండుతుందన్నమాట ప్రపంచంలో. మరి ఏంటి ఈ పోమిలో, అదే పంపర పనసకాయ, దానికి సంబంధించిన న్యూట్రిషనల్ వాల్యూస్, అది తింటే నిగారింపు. మరి ఎవరికైనా కావాల్సింది అందం కదా, మరి పైన అందం ఉంటే సరిపోతుందా, లోపల కూడా బాగుండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు చాలామంది. ఎస్, పైన అందాన్ని ఇస్తుంది, లోపల ఆరోగ్యాన్ని ఇస్తుంది ఈ పంపర పనసకాయ. అసలు ఏంటో ఈ సంగతి ఏంటో తెలుసుకుందాం ధీరాలో ఈరోజు. వింటూ ఆనందిస్తూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

1 గంట 46 నిమిషాలు దాటి 7 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విద్యురార్జే ఆదిత్య, మనమున్నాం ధీరాలో. జీవి ప్రకాష్ కుమార్ గారి మ్యూజిక్ కంపోజిషన్ లో డార్లింగ్ మూవీ నుంచి సాంగ్ అయితే విన్నారు కదా. మరి మనం మాట్లాడుకుంటున్నాం ఏంటి అంటే పంపర పనసకాయ. వినాయక చవితి రోజున మాత్రమే వింటాం కదా, మరి ఇంతకీ ఏంటి ఈ పంపర పనసకాయ, దాని వెనకాల ఉన్న అసలు న్యూట్రిషన్ కానీ చరిత్ర కానీ. సో పంపర పనసకాయ కేవలం మన దేశంలోనే దొరుకుతుంది అన్న కదా. ఏంటంటే ఏషియన్ కాంటినెంట్లోని మన దేశంలో, ఆ తర్వాత థాయిలాండ్, వియత్నాం, చైనా ఇటువంటి దేశాల్లో మాత్రమే పండుతుందన్నమాట. అయితే ప్రపంచవ్యాప్తంగా ఈ పంపర పనసకాయ పొమిలోకి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే అన్ని ప్రదేశాల్లో, అన్ని దేశాల్లోనూ ఈ పంపర పనసకాయ పండదన్నమాట. ఇక్కడ నుంచి ఆ దేశాలకి ఎక్స్పోర్ట్ అనేది చేస్తూ ఉంటారు. సో ఇప్పుడైతే జెనెటిక్ ఇంజనీరింగ్ కానీ హార్టికల్చర్ కానీ బాగా అడ్వాన్స్మెంట్ వచ్చింది కాబట్టి కొన్ని చోట్ల పండించే ప్రయత్నాలు చేస్తున్నారు, అక్కడ కూడా వస్తుంది. ఎంత చేసినా నాటు నాటే అని చెప్పేసి అంటారు కదా. అలాగా మన దేశానికి సంబంధించిన ఈ పొమిలో టేస్ట్ అనేది వాళ్ళ దేశానికి సంబంధించిన ఒకవేళ హార్టికల్చర్తో అడ్వాన్స్మెంట్ చేపించి, బ్రీడింగ్ చేపించి ఇంకా పుట్టించినా కూడా ఆ టేస్ట్కి సరిపోదంట. అందుకనే ఇక్కడ నుంచే ముఖ్యంగా థాయిలాండ్ నుంచి ఎక్కువగా ఎక్స్పోర్ట్ వెళ్తూ ఉంటుంది. మన దేశంలో కూడా పండిస్తూ ఉంటారు కానీ మనకి తెలియదు కదా ఎక్కువగా. సో అదనమాట సంగతి. అయితే ఈ పండు ఎలా ఉంటుంది అందరూ చూసే ఉంటారు. నారింజ షేప్లో ఉంటుంది కానీ నారింజ అంత సైజులో ఉండదు, ఇంకొంచెం ఎక్కువగానే ఉంటుంది. లోపల పల్ప్ కూడా చూడటానికి చాలా పెద్దగా ఉంటుందన్నమాట, టమాటా రంగులో ఉంటుంది. ముఖ్యంగా వినాయక చవితి రోజున వినాయకుడికి నైవేద్యం పెట్టాలని పెద్దలు చెప్తారు. వినాయకుడు కూడా మన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సీజనల్ ఫ్రూట్ని తన నైవేద్యంగా ఎంచుకున్నారు. మరి ఇందులో విటమిన్ సి చాలా పుష్కలంగా ఉంటుందన్న కదా, ఇంతకీ ఎంత అది ఉంటుందో తెలుసా? సో ప్రతి ఒక్క మనిషి శరీరానికి ఇంత విటమిన్ సి అనేది ప్రతిరోజు కూడా ఒక వాల్యూ అనేది ఉంటుంది కదా, ఇంత కావాలనే ఒక వాల్యూ. ఆ వాల్యూకి 400% అంటే 400 రెట్లు అధికంగా ఉంటుంది ఈ పంపర పనసకాయలో విటమిన్ సి అనేది. మరి ఈ వినాయక చవితి రోజున ఒక్కసారి ఈ పంపర పనసకాయని తిన్నా ఈ వర్షాకాలానికి కావాల్సిన రెసిస్టెన్స్ పవర్ని మనం అందుకోగలుగుతామన్నమాట. అండ్ అలాగే ఇందులో ఇన్ని పోషకాలు విలువలు ఉన్నాయి కాబట్టి మన పెద్దలు తినమంటే ఎవరు తింటారులే అని చెప్పేసి పక్కన పెట్టేస్తారని, ఇది తినాలి, దేవుడికి నైవేద్యంగా పెట్టాలి, ముఖ్యంగా వినాయక చవితి రోజునే తినాలి అని చెప్పేసి ఒక నియమాన్ని మనకి పెట్టారనమాట. అందుకని కనీసం ఆ నియమాన్ని అయినా పాటిస్తాం కదా. సో నచ్చిన వాళ్ళు ఏంటంటే అది పంపర పంచకాయ ఆ రోజున తిన్నాం కదా వినాయక చవితి రోజున, మళ్ళీ ఇంకోసారి తీసుకుని కొనుక్కుందా తిందామా అని చెప్పి ఇంకో ఆలోచన వస్తుందన్నమాట. అసలు అది తెలియకపోతే ఆ ఆలోచనే రాదు కదా, అది ఇక్కడ విషయం. సో ఇందులో ఫైబర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువ. సో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంది అంటే దాని తర్వాత వచ్చిన అడ్వాంటేజ్ ఏంటి అంటే డైజెస్టివ్ సిస్టమ్ని మంచి క్లీన్ చేస్తుంది. నెక్స్ట్ అలాగే వెయిట్ లాస్ కావాలి అని అనుకునే వారికి, మాకు ఇమ్యూనిటీ కావాలి అని అనుకునే వారికి ఈ పొమిలో పంపర పనసకాయని తమ డైట్లో భాగం చేసుకోవచ్చు. వర్షాకాలంలోనే వస్తుంది కదా, కొన్ని నెలలు తింటే సరిపోతుంది. మరి అయితే అందానికి ఆరోగ్యానికి కూడా ఈ పంపర పనసకాయ చాలా ఉపయోగపడుతుంది కదా. ఇంతకీ అందం అసలు ఎలా వస్తుంది, మాట్లాడుకుందాం ధీరాలో.

0: ఆర్ఓ వివిక్ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఏంట్రా అలా ఉన్నావు? ఇంటి శంకుస్థాపన కూడా చేసావుగా, ఇంకేంటి?
2: అదేరా నా దిగులు, ఇల్లు పూర్తి చేయడానికి డబ్బు తగ్గింది. ఫైనాన్స్ వాళ్ళేమో వడ్డీ మీద వడ్డీ వేస్తున్నారు, బ్యాంకులకు వెళితేనేమో ఐటీ రిటర్న్స్ అని అవని ఇవని అడుగుతున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు.
1: దానికి ఇంత దిగులు ఎందుకు? మన కోస్టల్ బ్యాంక్ వాళ్ళు ఐటీ రిటర్న్స్ లేకపోయినా హౌసింగ్ లోన్స్ ఇస్తున్నారుగా.
3: ఎంతో మంది సొంత ఇంటి కలలను నిజం చేసే మన కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు అయింది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.

1:56 దాటి 17 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విద్యుత్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం ధీరాలో. నిజంగా అందం అనేది ఎలా వస్తుంది దాని గురించి మాట్లాడుకుందాం అన్నా కదా. సో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మనం తినే ఆహారంలో ఎక్కువగా ఉండాలి.

0: అన్నమాట. సో ఫ్రీ రాడికల్స్ అనేవి మన దేహంలో మనకి తెలియకుండా ఫ్రీగా అవి పెరిగిపోతూ ఉంటాయి. వాటిని గురించి మనం పట్టించుకోకపోతే అవే క్యాన్సర్ సెల్స్కి కూడా కొన్ని సందర్భాల్లో దారి తీస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి మూలాన్ని తొలగించాలి అని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా. మామూలుగా ఎక్కడైనా ఒక కారణాన్ని పట్టుకోవాలంటే మూలాన్ని పట్టుకోవాలి. సో ఆ విధంగా ఈ ఫ్రీ రాడికల్స్ని తొలగిస్తే గనక ముందు ఆరోగ్యంగా ఉంటాం. ఆరోగ్యం అలా ఉంటే మానసిక ఆనందం, మానసిక ఆరోగ్యం కూడా దానికి జతైతే అప్పుడు అందం అనేది దాని అంతటా అదే ఆటోమేటిక్గా వస్తూ ఉంటుందన్నమాట. సో పంపర పనస్కాయ గురించి మాట్లాడుతున్నాం కదా, అందులో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలానే ఉంటాయన్నమాట. అందులో ముఖ్యమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఏంటంటే నారింజనిన్ ఇంకా నారింజిన్. ఇవన్నీ ఈ రెండు పదాలు వింటే నారింజ అనే పదం కొత్తగా గుర్తొస్తుంది కదా. సో నారింజలో కూడా విటమిన్ సి ఉంటుంది, అదే పంపర పనసకాయలో కూడా ఉంటుంది, చూడటానికి అలాగే ఉంటుంది. ఇలాగా క్రోనాలజీ అంటే ఒక భాషకి సంబంధించి అలాగే నేచర్కి సంబంధించి ఎన్నో రిలేషన్స్ ఉంటూ ఉంటాయి అంటారే, అది ఇదేనేమో. ఇంకా అలాగే లైకోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ కూడా ఇక్కడ పుష్కలంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఫ్రీక్వెంట్గా ఈ పంపర పనసకాయ పండును తీసుకుంటూ ఉంటే క్యాన్సర్ నుంచి కూడా మనల్ని మనం రక్షించుకోవచ్చు. హై యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల మరో పెద్ద ఉపయోగం ఏమిటి అంటే ఏజింగ్ కారకాలైన గ్లైకేషన్ ఎండ్ ప్రోడక్ట్స్ని ఈ పంపర పనసకాయ తినడం వల్ల మనం తగ్గించుకోగలుగుతాం అనమాట. సో ఇటువంటి ఏజింగ్ ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తగ్గితే గనక ఎప్పుడు నిత్య నూతనంగా యవ్వనంగా ఉంటారు. మరి అదే కదా ప్రతి ఒక్కళ్ళు కోరుకునేది. సో అదనమాట సంగతి, పంపర పనసకాయ ముఖ్యంగా వినాయక చవితి రోజున ఈ రోజు తినాలి అని చెప్పేసి చాలా మంది ముఖ్యంగా చెప్తూ ఉంటారు. ఎందుకంటే అది ఒక సాంప్రదాయంగా పెద్దవాళ్ళు చెప్పిన మాటలాగా మనకి క్యారీ ఫార్వర్డ్ అవుతూ వచ్చిందనమాట. నిజంగా ఇటువంటివి ఎక్కడ దొరుకుతాయి అని చెప్పేసి చాలా మంది అడుగుతుంటారు. ఇక్కడ చెప్పాలంటే ఆ మామిడాకులు కూడా ఎక్కడ దొరుకుతాయి అని చెప్పేసి ఇప్పుడు వెతకడం స్టార్ట్ అవుతుంటుంది. ఎందుకంటే మామిడి చెట్లు అంతగా కనిపించట్లేదు. ఏంటంటే ఇష్ట రాజ్యంగా పెరుగుతుంది, ఇంకా అది పండ్లు ఇచ్చేది కేవలం సమ్మర్లోనే కదా అడ్డొస్తుంది అని చెప్పేసి కొట్టేస్తూ ఉన్నారనమాట. అలా కాకుండా ఇలాగా వెరైటీ ఫ్రూట్స్ కానీ వెరైటీ ట్రీస్ కానీ ఏవైతే ఉంటాయో మనం ఇప్పుడు చెప్తూనే ఉంటాం. ఏంటంటే అవి మన ఇంట్లో పెంచుకుంటే కనుక ఏ వాళ్ళ ఇంట్లో ఆ చెట్టు ఉందంట, వాళ్ళ ఇంట్లో స్పెషల్గా పెరిగే ఆ ఫ్రూట్స్ ఉన్నాయంట, ఇంకెక్కడ దొరకవంట అని చెప్పేసి చెప్తుంటారు. చిన్నపిల్లలు అయితే ఇంకా ఎక్కువగా చెప్పుకుంటుంటారు. ఇంకా పెద్దవాళ్ళు అయితే ఇంకా ల్యాండ్ మార్క్ కూడా ఇచ్చేస్తారనమాట. ఏంటంటే అదే వాళ్ళ ఇంట్లో అక్కడ ఆ చెట్టు ఉంది కదా, వెలగ చెట్టు, ఆ ఇంట్లో వాళ్ళు అని చెప్పేసి పేరు కూడా పెట్టేస్తూ ఉంటారనమాట. సో ఇటువంటివి ఏమైనా ఉంటే గనక కొంచెం ప్లేస్ ఉంటే వాటిని మన ఇళ్లల్లో పెంచుకోవడానికి ట్రై చేయండి. మరి ఇంకా ఇది ఈరోజు ధీరాలో సంగతులు. మరి ఇంకా సమయం చూస్తే 2 గంటలు కావస్తుంది. మరి కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి.
1: గుడ్ ఆఫ్టర్నూన్, దిస్ ఇస్ ఆకాశవాణి అండ్ ఐఎమ్ లాలిమా అనేజా డాంగ్ విత్ ది మిడ్ డే న్యూస్. The headlines. Finance Minister Nirmala Sitharaman calls for mature tax policy debate, keeping national interest first. India lodges strong protest with Pakistan over unacceptable conduct of Pakistani naval units, leading to naval collision in international waters. India Electric Mobility Index 2025 announced by Niti Aayog. Delhi emerges top performer in adopting electric mobility, followed by Maharashtra and Karnataka. Saudi Arabia says it intercepted Houthi drone near Makkah, warns of measures against further attacks. Houthis deny targeting the city. And forecast of heavy rainfall over Haryana, Chandigarh, Punjab, Delhi and some parts of Northeast today. Union Finance Minister Nirmala Sitharaman has stressed that tax-related proposals to the government must keep the nation first over and above seeking rate reduction, exemption or concessions. She was speaking at the inaugural of 2 days conference on New Age Taxation organized by the International Tax Research and Analysis Foundation in Bengaluru today. The minister called upon the academics, researchers and think tanks to make independent

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మా నేమ్ ఎంటర్ అయిపోయాం సందడే సందడిలో. మరి ఇంకా సందడే సందడిలో నేను అడగబోయే మొట్టమొదటి ప్రశ్నకు మీరందరూ రెడీగా ఉన్నారా? మరి రెడీగా ఉంటే ఇంకెందుకు ఆలస్యం? 8662488114కి వాట్సాప్ మెసేజ్ చేయడానికి, అంతే ఎంటర్ కొట్టడానికి రెడీగా ఉండండి. మరి ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే గనక, కరిమింగిన పండు, అదే మధ్యలో ఒకటి నేను మింగేశానేమో పదం అనుకుంటున్నారు, నేనైతే ఏం మింగలేదు, ఆన్సర్ని దాచాను అన్నమాట, అంతే. కరీ మింగిన పండు, మరి కరీ ఏం మింగిన పండు తెలిస్తే గనక 8662488114కి వాట్సాప్ మెసేజ్ చేసేయచ్చు. కరీ మింగిన పండు, మరి కరీ ఏమి పండుని మింగింది?

0: ఏంట్రా అలా ఉన్నావు? ఇంటి శంకుస్థాపన కూడా చేసావుగా, ఇంకేంటి?
1: అదేరా నా దిగులు, ఇల్లు పూర్తి చేయడానికి డబ్బు తగ్గింది. ఫైనాన్స్ వాళ్ళేమో వడ్డీ మీద వడ్డీ వేస్తున్నారు, బ్యాంకులకు వెళితేనేమో ఐటీ రిటర్న్స్ అని అవని ఇవని అడుగుతున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు.
0: దానికి ఇంత దిగులు ఎందుకు? మన కోస్టల్ బ్యాంక్ వాళ్ళు ఐటీ రిటర్న్స్ లేకపోయినా హౌసింగ్ లోన్స్ ఇస్తున్నారుగా.
2: ఎంతో మంది సొంత ఇంటి కలలను నిజం చేసే మన కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు అయింది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.

2 గంటల 32 నిమిషాలు దాటి 42 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.0 ఫ్రీక్వెన్సీపై విద్యురాజే ఆదిత్య. మనమున్నాం సందడే సందడిలో. మరి అడిగిన ప్రశ్న ఏంటంటే కర్రీ మింగిన పండు. ఇక్కడ నేనైతే ఏ పదము మింగలేదు, కర్రీ అయితే మింగింది. మరి ఆన్సర్ని దాచాలన్నమాట. ఇంతకీ ఆన్సర్ ఏంటో శ్రోతలు ఏమేమి పండ్లు పంపించారో చూద్దాం. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు, వివి రెడ్డి గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. కోనేరు విష్ణు గారు, అయ్యప్ప నగర్ విజయవాడ నుండి, ఎస్ కరెక్ట్ ఆన్సర్.

జి రెడ్డన్న గారు, ఎన్జీఓస్ కాలనీ కడప నుంచి మెసేజ్ చేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనేగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. తిరుపతి నుంచి దేవసేన మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. సాయి శిరీష గారు తిరుపతి బ్యాంక్ కాలనీ నుంచి. కరెక్ట్ ఆన్సర్. కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమినిపాడు నుండి మెసేజ్ చేశారు. గుడ్ ఆఫ్టర్నూన్ ఆదిత్య, వినాయక చవితి శుభాకాంక్షలు అంటూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు. కరెక్ట్ ఆన్సర్. ఆదిత్య సార్ బాగున్నారా అంటూ. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి. ఎస్, కరెక్ట్ ఆన్సర్ అండి. ఎస్, ఐ ఫైన్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇంకా మా దగ్గర వినాయకుడి నిమజ్జనం జరుగుతుంది, అంతా సందడిగా ఉంది అంటూ మెసేజ్ చేస్తున్నారు. ఇంకా మన వివిధ భారతిలో కూడా సందడి మొదలైపోయింది. ఇస్మాయిల్ గారు నందికొట్కూరు నుండి మెసేజ్ చేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ మెసేజ్. నెక్స్ట్ ఇంకా నరేష్ రోజా శిరీష కుటుంబ సభ్యులు మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట నుంచి. ఆన్సర్ అయితే పంపించలేదు. నెక్స్ట్ ఇంకా సుమనీ గారు పెడన నుండి మెసేజ్ చేశారు. రాంగ్ ఆన్సర్, మేడిపండు కాదు. రామోజ్ వెంకటాచారి గారు మెసేజ్ చేస్తున్నారు. స్పెల్లింగ్ మిస్టేక్ లాగా అనిపిస్తుంది నాకు. కరెక్ట్ అయితే కొంచెం దగ్గరగా ఉంది ఆన్సర్కి, కానీ కరెక్ట్ అయితే కాదు స్పెల్లింగ్ ప్రకారం. నెక్స్ట్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ జోగులాంబ గద్వాల్ జిల్లా నుండి మెసేజ్ చేశారు. మరి ఆన్సర్ అదే, ఎవరు మెసేజ్ చేశారో వాళ్ళ పేరు అయితే మెసేజ్ చేయలేదు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి గారు, యశోద జానకి రాజు గారు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. కొత్తగూడెం నుంచి రాజేశం సరోజిని మాయా మెసేజ్ చేశారు. ఎస్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎర్రమిని సీతామహాలక్ష్మి గారు చెన్నై నుండి. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మీ ప్రశ్నకు సమాధానం, ప్రశ్న అర్థం కాలేదు అంటూ మెసేజ్ చేస్తున్నారు. ఎవరు? బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు. అయ్యో, క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. కరిమింగిన పండు, మరి ఏ పండును మింగింది, ఇది క్వశ్చన్ అనమాట. సో కరిమింగిన డాష్ పండు, ఈ బ్లాంక్ని మీరు నింపాలన్నమాట. అది ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అంటారు కదా, అట్లాగా కరిమింగిన ఫిల్ ఇన్ ద బ్లాంక్ పండు. పంపర్ పనస గురించి చెప్పిన విషయాలు బాగున్నాయి, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇంకా మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు. ఉమ్మడ నిజామాబాద్ జిల్లా నుండి. కరెక్ట్ ఆన్సర్ అండి. పెడన నుంచి భాస్కర్ గారు. కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుండి దామర్ల చినమస్తానరావు గారు, ప్రథమస్తానరావు గారు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. నరేష్ గారు, రోజా గారు, శిరీష గారు మహబూబ్ నగర్ నుండి మెసేజ్ చేశారు. దానిమ్మ పండు కాదండి. కర్ణాటక చిన్న తిరుపతి నుండి ప్రకాష్ శ్యామల మెసేజ్ చేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్. మంచిర్యాల నుంచి చంద్రమొగలి, పద్మరాణి, అక్షర, కృప మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. కొత్తగూడెం నుంచి రాజేశం గారు మెసేజ్ చేస్తున్నారు. కరెక్ట్ ఆన్సర్ అండి. సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి గారు, శకుంతల, శివాన్వి

మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్. మధుప్రసాద్ ఇంకా కుటుంబ సభ్యులు తలాంపాడు గ్రామం దొరవారి సత్ర మండలం తిరుపతి జిల్లా నుండి మెసేజ్ చేస్తున్నారు. కాదు. నెక్స్ట్ ఇంకా భద్రాద్రి కొత్తగూడెం నుంచి కట్ల సతీష్ గారు, సుమలత గారు కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. చినమస్తానరావు గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నల్గొండ జిల్లా నుండి మెసేజ్ చేస్తున్నారు దామోద్ వెంకటాచారి గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. జయలక్ష్మి గారు, దామోదర్ రెడ్డి గారు, బుక్కాపురం కలిమి కలిమి పండ పంపించింది ఆన్సర్. కలిమి పండు కొత్తగా వింటున్నానే. కాదు. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్, సుప్రియ మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ నరేష్ గారు, కరెక్ట్ ఆన్సర్ అండి. విశ్వేశ్వరయ్య గారు, శరణ్ తేజ్, రఘుపతి ఈశ్వరమ్మ మెసేజ్ చేస్తున్నారు కుదుమూర్ నుంచి. ఎస్ ఐఎమ్ ఫైన్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి మెసేజ్ చేస్తున్నారు దస్తగిరి సంధ్య గారు, కరెక్ట్ ఆన్సర్. కౌస్తుభ ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి వెలగపండు ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కరి మింగిన పండు అని చెప్పి అన్నా కదా, మరి కరి ఏనుగు ఏం మింగింది అంటే వెలగపండు. ఇంతకీ ఏనుగు ఆ వెలగపండుని మింగితే గనక మళ్ళీ బయటకు కూడా అలాగే వచ్చేస్తుందంట, లోపల గుజ్జంతా మాయమైపోతుందంట. మరి నిజంగా ఎలా తింటుందో, మరి ఆ తినడం ఎవరైనా చూశారో లేదో కదా.

మరి సందడి సందడిలో రెండవ ప్రశ్న ఇప్పుడు ఏంటంటే, భారతదేశంలో అత్యధికంగా ప్రజలు మాట్లాడే స్వదేశీ భాష, భారతదేశంలో అత్యధికంగా ప్రజలు మాట్లాడే స్వదేశీ భాష ఏమిటో తెలిస్తే గనక మెసేజ్ చేసేయచ్చు 8662438814కి.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.0 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనము నామ్ సందడే సందడిలో 2 గంటల 49 నిమిషాలు దాటి 21 సెకండ్లు కావస్తోంది సమయం. మరి ఇంతకీ అడిగిన ప్రశ్న ఏమిటంటే, భారతదేశంలో అత్యధికంగా ప్రజలు మాట్లాడే స్వదేశీ భాష ఏది? ఇంగ్లీష్ అయితే ఆన్సర్ కాదు, నేను ముందే చెప్పేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ క్వశ్చన్లో స్పెసిఫిక్గా చెప్పాను స్వదేశీ భాష అని చెప్పి. సో చూద్దాము ఎవరెవరు మెసేజెస్ పంపించారో. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా పొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, కరెక్ట్ ఆన్సర్. మూసాపేట మహబూబ్ నగర్ నుంచి నరేష్ రోజా గారు, రాంగ్ ఆన్సర్ అండి. పాలోజు గోపాల కృష్ణమాచారి గారు నాయుడుపేట నుంచి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ ఆర్జే ఆదిత్య గారు అంటూ. ఎరమిలి సీతామహాలక్ష్మి గారు చెన్నై నుండి, ఫస్ట్ రెండు కాదు మూడో ఆన్సర్ కరెక్ట్. ఆ మూడిట్లో నన్ను చూస్ చేసుకోమంటున్నారా? కరెక్ట్ ఆన్సర్, మూడో ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. మామ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు నిజామాబాద్ జిల్లా ఉమెన్ నుండి, కరెక్ట్ ఆన్సర్. విజయలక్ష్మి గారు విజయవాడ నుండి, కరెక్ట్ ఆన్సర్. అయ్యో కాదు కాదు, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా అనంతపురం నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనేగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. సుమని గారు మెసేజ్ చేశారు పెడన నుంచి, కరెక్ట్ ఆన్సర్. దేవసేన గారు తిరుపతి నుండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్, లక్ష్మీనారాయణమ్మ నారాయణ స్వామి మధుచరణ్ మెసేజ్ చేశారు మారూరు నుంచి. ఫస్ట్ ఆన్సర్ కరెక్టే, సెకండ్ ఆన్సర్ కాదు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు గారు, కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ మెసేజ్ ఎవరు చేస్తున్నారు, సిద్ధేశ్వరరావు కొండ నుండి పురుషోత్తం గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. కొత్తగూడెం నుంచి రాజేశం సరోజిని మాయా గారు మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కౌస్తుభ గారు ఆత్మకూరు నంద్యాల జిల్లా నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. గోర్లకాందొడ్డి పాతింటి ఎల్లప్ప జయమ్మ గారు మెసేజ్ చేశారు, సుమలత గారు. ఇంగ్లీష్ కాదు కదా కాబట్టి సెకండ్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా గౌతమ్ చోడేపల్లి మండలం అన్నమయ్య జిల్లా నుండి, కరెక్ట్ ఆన్సర్. సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి శకుంతల శివాన్వి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజెస్ అయితే ఉన్నాయి. ఒక పాట తర్వాత ఇంకెవరు

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్. అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
1: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 104

2 గంటల 56 నిమిషాలు దాటి 57 నిమిషాలు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మరి అడిగిన ప్రశ్న ఏమిటంటే, భారతదేశంలో అత్యధికంగా ప్రజలు మాట్లాడే స్వదేశీ భాష ఏమిటి? ఇంకా మెసేజెస్ అయితే ఉన్నాయన్న కదా. ఎవరు మెసేజెస్ పంపించారు అంటే, మధు ప్రసాద్ ఇంకా కుటుంబ సభ్యులు తలాంపాడు గ్రామం దొరవారి సత్ర మండలం తిరుపతి జిల్లా నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. జి రెడ్డన్న గారు ఎన్జిఓస్ కాలనీ కడప నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. పెడన నుంచి భాస్కర్ గారు కరెక్ట్ ఆన్సర్. మంజీరియాల నుంచి చంద్రమొగలి పద్మరాణి అక్షరకృప మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. నాగన్న గారు కర్నూలు నుండి కరెక్ట్ ఆన్సర్. నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుంచి దామోజ్ వెంకటాచారి గారు మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి రాంపురం నుంచి మెసేజ్ చేస్తున్నారు. కట్ల సతీష్ గారు, సుమలత గారు కరెక్ట్ ఆన్సర్. తిరుపతి బ్యాంక్ కాలనీ నుంచి సాయి శిరీష మెసేజ్ చేశారు. కాదండి, హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమినిపాడు నుండి కరెక్ట్ ఆన్సర్. గద్వాల్ దేవి మెసేజ్ చేస్తున్నారు. గజ్వాల జోగులాంబ గద్వాల్ నుంచి మెసేజ్ చేస్తున్నారు దేవి గారు. ఓకే, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ ఆదిత్య గారు అంటూ మెసేజ్ చేస్తున్నారు. గణపతి నిమజ్జనం మాకు సందడే సందడి, ఇక్కడ సందడే సందడి అంటూ రామళ్ళకోట గ్రామం నుంచి దుబాయ్ వాషా గారు మెసేజ్ చేస్తున్నారు. అవునా, ఎస్ కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుండి దామర్ల చినమస్తాన్ రావు గారు పెదమస్తాన్ రావు గారు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి కరెక్ట్ ఆన్సర్. జాన్సన్ గారు విజయవాడ నుండి కరెక్ట్ ఆన్సర్. గడం అంకయ్య గారు బందరుపల్లి నెల్లూరు జిల్లా నుండి కరెక్ట్ ఆన్సర్. మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ నుంచి నరేష్ రోజా మెస్సీ కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. జయలక్ష్మి గారు, దామోదర్ రెడ్డి గారు బుక్కాపురం నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. కర్ణాటక చిన్న తిరుపతి నుండి ప్రకాష్ శ్యామల మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి కరెక్ట్ ఆన్సర్. వెంకటేష్ గారు కర్నూలు నుండి కరెక్ట్ ఆన్సర్. కీర్తి రాజ్ కుమార్ మెసేజ్ చేస్తున్నారు నిజామాబాద్ నుంచి. కరెక్ట్ ఆన్సర్. రాజన్ నుంచి జయన్న గారు కరెక్ట్ ఆన్సర్. కలమందలపాడ నుంచి కాసిం ముత్తుజాబలి మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. చిరంజీవి రామలింగా గారు మెసేజ్ చేస్తున్నారు దుమాయిగూడ హైదరాబాద్ నుండి. ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఇంకా వేటపాలెం నుంచి మెసేజ్ చేస్తున్నారు రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. దరిపినేని సాయికృష్ణ గారు కుటుంబ సభ్యులు మెసేజ్ చేస్తున్నారు. కర్నూలు నుండి కరెక్ట్ ఆన్సర్. గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం వల్లూరు నుండి పెద్ద నరసింహ పద్మాబాయి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. కర్ణాటక చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్ గారు, ఆల్రెడీ మెసేజ్ చదివాను. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా అవును, మాధవి గారు ఆంజనేయులు గారు పోచంపల్లి నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. నారాయణపేట నుంచి మెసేజ్ చేస్తున్నారు అరుణమోహన్ దివ్యాబాయి. ఎస్ కరెక్ట్ ఆన్సర్. మరి ఇంకా సమయం 3 గంటలకు వస్తుంది. న్యూస్ హెడ్లైన్స్ తర్వాత మన సందడిని కంటిన్యూ చేద్దాం.

ഭാരതി FM ന്യൂസ് ഹെഡ്ലൈൻസ്. നമസ്കാരം. വിവിധ ഭാരതി FM വാർത്തല മുഖ്യാംശാലതോ കെഉമാരാണി. ఓజోన్ పొర భూమికి రక్షణ కవచంలా ఉంటూ హానికరమైన అతినీలలోహిత కిరణాల నుంచి కాపాడుతుందని, భూమాతాను కాపాడుకునేందుకు అందరూ సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కర్ణాటక సంగీత విద్వాంసురాలు, ప్రముఖ గాయని, భారతరత్న రామన్ మెగసే పురస్కారం పొందిన తొలి భారతీయ సంగీత కళాకారిణి ఎంఎస్ సుబ్బలక్ష్మి జయంతి ఈరోజు. ఆమె ఆలపించిన విష్ణు సహస్రనామం, భజగోవిందం, కనకధారా స్తోత్రాలు నేటికీ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశాయి. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ మున్సిపాలిటీలో 17-18 వార్డుల్లో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఈరోజు పర్యటించారు. ఈ సందర్భంగా 30 సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న డ్రైనేజీ సమస్యలకు పరిష్కారం చూపడంతో పాటు సీసీ రోడ్ల నిర్మాణం పూర్తి చేయడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఒక నెల ఒక నియోజకవర్గం 4 పర్యటనల కార్యక్రమంలో భాగంగా నరసాపురం

నియోజకవర్గంలో రెండవ ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని ఎల్లుండి మొగల్తూరు ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాజ్ తెలిపారు. రాష్ట పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన గ్రూప్ వన్ నోటిఫికేషన్ పార్వతీపురం అన్యం జిల్లాలోని అర్హులైన నిరుద్యోగ యువతి యువకులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి సూచించారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలో 2 కోట్ల రూపాయలతో చేపట్టిన ఇండోర్ స్టేడియం నిర్మాణ పనులను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఈరోజు పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువతను క్రీడల వైపు ప్రోత్సహించేందుకు క్రీడా మైదానాలు అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. హోటళ్లు రెస్టారెంట్లు కేఫ్లలో వినియోగదారుల నుంచి తప్పనిసరిగా సర్వీస్ ఛార్జీలు వసూలు చేయరాదని వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సూచించారు. పోలవరం జిల్లాలోని నిరుద్యోగ యువతకు మెరుగైన ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ కెఎస్ దినేష్ కుమార్ ఆదేశాల మేరకు 18 సంవత్సరాలు పైబడిన వారికి డ్రోన్ పైలట్ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆసియా క్రీడల్లో పాల్గొనేందుకు భారత జట్టు పయనమైంది. గత ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలు సాధించిన ఈ జట్టు ఈ నెల 18 నుంచి జరిగే ఆసియా క్రీడల్లో టైటిల్ను సాధించాలనే లక్ష్యంతో సన్నద్దమైంది. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 4 గంటలకు.

3 గంటల 4 నిమిషాలు దాటి 17 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మరిప్పుడు సదరే సందడిలో 3వ ప్రశ్నకి వచ్చేస్తే గనక, సూర్యుడి అతినీల లోహిత కిరణాలు అల్ట్రావైలెట్ రేస్ అని చెప్పి అంటారు కదా, మరి ఈ అల్ట్రావైలెట్ రేస్ నుంచి మన భూమిని కాపాడేందుకు ఒక పొర అయితే ఉంది. ఇంతకీ ఏమిటా పొర, మరి ఏంటో తెలిస్తే కనుక 8162488164862688814 కి మీ మెసేజ్ పంపించేయచ్చు. సూర్యుడి నుంచి వచ్చే అల్ట్రావైలెట్ రేస్ ని నుంచి మన భూమిని రక్షించేందుకు భూమి చుట్టూరా ఉన్న ఒక పొర, మరి ఆ పొర ఏమిటో తెలిస్తే మెసేజ్ చేసేయచ్చు.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికి సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్న నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ విదా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంకు బ్రాంచ్ ను సంప్రదించండి.
2: అరేరే, సాయంత్రం 4 అయిపోయింది, బ్యాంక్ లాకర్ లో నుండి గోల్డ్ తెచ్చుకోవడం మర్చిపోయాను. సాయంత్రం పెళ్లి రిసెప్షన్ కూడా ఉంది, ఇప్పుడు ఎలా?
3: దానికంత కంగారు ఎందుకోయ్, మన లాకర్ ఉన్నది కోస్టల్ బ్యాంక్ లో. నీకు తెలుసు కదా, మన కోస్టల్ బ్యాంక్ సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తుంది. లాకరే కాదు, బంగారం పెట్టి లోన్ కూడా 6 గంటల వరకు తీసుకోవచ్చు.
2: ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి ఇవ్వబడిన షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.
4: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

3:14 దాటి 42 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్యురార్జే ఆదిత్య. మనమున్నాం సందడే సందడిలో. మరి అడిగిన ప్రశ్న ఏమిటంటే, సూర్యుడి నుంచి వచ్చే అల్ట్రావైలెట్ రేస్ నుంచి మన భూమిని రక్షించేందుకు భూమి చుట్టూరే ఒక లేయర్ పొర అయితే ఉందన్నమాట. ఇంతకీ ఏమిటా పొర చూద్దాం.

ఎడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. కోనేరు విష్ణు గారు అయ్యప్ప నగర్ విజయవాడ నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఓకే ఒకడు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. ఆచార్య చిరంజీవి రామలింగ గారు దమ్మాయిగూడ నుండి మెసేజ్ చేస్తున్నారు, హైదరాబాద్ నుండి, కరెక్ట్ ఆన్సర్. కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమునిపాడు నుండి, కరెక్ట్ ఆన్సర్. జి రెడ్డన్న గారు ఎన్జిఓస్ కాలనీ కడప నుండి, కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి, కరెక్ట్ ఆన్సర్. సుమని గారు పెడన వీరభద్రాపురం నుండి, కరెక్ట్ ఆన్సర్. పురుషోత్తం గారు సిద్ధేశ్వర కొండ నుండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా రామకృష్ణ గారు సునీత గారు రాజోల్ నుండి, కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఆత్మకూరు నుంచి కౌస్తుభా గారు, కరెక్ట్ ఆన్సర్. జయలక్ష్మి గారు దామోదర్ రెడ్డి గారు బుక్కాపురం నుంచి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. పిఎస్ రంగారావు గారు వెస్ట్ తాంబరం చెన్నైలేనంద్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. పాపారావు గారు టీ నరసాపురం నుండి, ఎస్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి, కరెక్ట్ ఆన్సర్. ఒంగోలు నుండి భీమేశ్వరరావు గారు విష్ణుప్రియ మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పాండిచ్చేరి నుండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ మహాలక్ష్మి గారు విజయవాడ నుండి, కరెక్ట్ ఆన్సర్. గోర్లకాంద్ రెడ్డి పాతింటి ఎల్లప్ప గారు జయమ్మ గారు రమేష్ బాబు సుమలత, కరెక్ట్ ఆన్సర్. పెద్దగూడెం గ్రామం వనపర్తి జిల్లా నుండి మెసేజ్ చేస్తున్నారు షబానా గారు, కరెక్ట్ ఆన్సర్. పలమారి నాగన్న గారు కర్నూలు నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ ఆదిత్య గారు అంటూ లతా గారు ఉయ్యూరు నుండి, గుడ్ ఆఫ్టర్నూన్ అండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ మురారి మహేష్ గారు బేతంచెర్ల గౌరీపేట నుండి, స్ట్రాటోస్పియర్లో ఉంటుంది, ఎస్ కరెక్ట్ ఆన్సర్. మూసాపేట నుంచి మెసేజ్ చేస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మెసేజ్ నరేష్ గారు. గొల్లేపల్లి నుంచి మిరియాల గోవర్ధన్ గారు వాణి గారు మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. మరిన్ని మెసేజెస్ అయితే ఇంకా తెలుసుకునే ముందు ఇప్పుడు ఒక సాంగ్ అయితే వచ్చేస్తుంది మేజర్ మూవీ నుంచి.

3:18 దాటి 6 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.1 ఫ్రీక్వెన్సీపై విత్యులార్జే ఆదిత్య. మనము నామ్ సందడే సందడిలో మరి అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సూర్యుడి నుంచి వచ్చే అల్ట్రావైలెట్ రేస్ నుంచి మన భూమిని కాపాడేందుకు భూమి చుట్టూ ఒక లేయర్ అయితే ఉంటుందన్న కదా, మరి ఇంతకీ ఏమిటా లేయర్? ఇంకొంతమంది మెసేజెస్ అయితే పంపించారు, మరి ఎవరెవరు పంపించారో చూద్దాం. మధుప్రసాద్ గారు, కుటుంబ సభ్యులు, తలాంపాడు గ్రామం, దొరవారి సత్రం మండలం, తిరుపతి జిల్లా నుండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా వేదాంతం జానకి శ్రీనివాస్ గారు, మచిలీపట్నం నుండి, కరెక్ట్ ఆన్సర్. గౌతమ్ గారు, చౌడేపల్లి మండలం, అన్నమయ్య జిల్లా నుండి, కరెక్ట్ ఆన్సర్. శీలా వారణము, మరి పంపించిన ఆన్సర్ అయితే నాకు అర్థం కాలేదు. నేను అడిగిన క్వశ్చన్కి అది పూర్తి తెలుగులోనా? అయినా పూర్తి తెలుగులో కూడా దాన్ని అలాగే పిలుస్తారు, ఇంగ్లీష్లో ఉన్న పేరుతోనే పిలుస్తారు. నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుంచి దామోస్ వెంకటాచార్య గారు మెసేజ్ చేశారు, మరి పంపించిన ఆన్సర్ అయితే నాకు అర్థం కాలేదు. నెక్స్ట్ ఇంకా అల్ట్రావైలెట్ కిరణాల నుంచి భూమిని కాపాడేది. కీర్తి రాజ్ కుమార్, ఆదర్శ్ నగర్, నిజామాబాద్ నుండి మెసేజ్ చేశారు, మరి ఆన్సర్ అయితే మెసేజ్ చేయలేదు. దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అయితే మెసేజ్ చేశారు. మారూర్ నుంచి లక్ష్మీనారాయణమ్మ, నారాయణ స్వామి, మధుచరణ్ మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి, ఎస్. నెక్స్ట్ ఇంకా ఎర్రమిలి సీతామహాలక్ష్మి గారు చెన్నై నుండి, కలమందలపాడు గ్రామం నుంచి కాసిం ముతజావలి గారు, కరెక్ట్ ఆన్సర్. దొంతి నుంచి, సారీ, రమేష్ దొంతి గారు అనంతపురం నుంచి, కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా గడ్డం అంకయ్య గారు, బందరుపల్లి, నెల్లూరు జిల్లా నుండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా నరేష్, రోజా, శిరీష మెసేజ్ చేశారు, మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట గ్రామం నుంచి, కరెక్ట్ ఆన్సర్. వి. కోటేశ్వరరావు గారు ఒడిశా నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. కుస్మ గారు అంబటి నగర్ నుండి, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎస్, అల్ట్రావైలెట్ రేస్ నుంచి భూమిని కాపాడుతుంది ఒక పొర, అది భూమి చుట్టూరే ఉంటుంది. ఆన్సర్ యూవి రేస్ అయితే కాదు, ఆ యూవి రేస్ నుంచే కాపాడేందుకు ఒక పొర అయితే ఉంది. మురహరి గారు, యశోద జానకిరాజు, నిజామాబాద్, వీక్లీ బజార్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. గద్వాల్ జిల్లా నుంచి దేవి గారు, కరెక్ట్ ఆన్సర్ అండి. దస్తగిరి సంధ్యా గారు, ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి, రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి నుంచి మెసేజ్ చేస్తున్నారు. కృష్ణ సంతోష్ గారు, కరెక్ట్ ఆన్సర్. మురళీధరన్ చిత్తూరు నుంచి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ ఇంకా గద్వాల్ జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు పెద్ద నరసింహ, పద్మాబాయి గారు, ఇంకా శ్రీవాణి, జగదీష్, శివరాణి కుటుంబ సభ్యులు. ఎస్, కరెక్ట్ ఆన్సర్, ఓజోన్ లేయర్. ఇంకా మెసేజెస్ అయితే, సో ఇవన్నమాట మెసేజెస్ అయితే వచ్చాయి. సూర్యుడి నుంచి చాలా కిరణాలు అయితే వస్తాయన్నమాట, అందులో అల్ట్రావైలెట్ రేస్, అతి నీల లోహిత కిరణాలు కూడా ఆ కిరణాలన్నింటిలో ఒక రకం. ఇవి డైరెక్ట్గా పడితే మనకి స్కిన్ ఇన్ఫెక్షన్స్, ఎలర్జీస్ అనేవి వస్తాయన్నమాట. సో అటువంటివి ఏమీ రాకుండా భూమి చుట్టూరా ఓజోన్ పొర అయితే ఉంది, అది క్షీణిస్తుంది. ఎందుకు అంటే పొల్యూషన్ వల్ల. ఆ పొల్యూషన్ ఎక్కడి నుంచి? మన ఇళ్లలో నుంచేనంట. అవును, మన ఇళ్లలో వాడే ఎయిర్ కండిషనర్ కానీ, రెఫ్రిజరేటర్ కానీ, వీటి నుంచి క్లోరోఫ్లోరో కార్బన్స్ అనేవి వస్తాయన్నమాట. వీటిని సిఎఫ్సీస్ అని చెప్పేసి పిలుస్తుంటారు. సో ఈ సిఎఫ్సీస్ అనేవి మన ఇంట్లో నుంచి అలా గాల్లోకి, గాల్లో నుంచి ఎక్కడో స్ట్రాటోస్పియర్, స్ట్రాటోస్పియర్ ఇన్ ద సెన్స్ ఎక్కడైతే మనకి కొంచెం పైన బాగా హెలికాప్టర్ కాదుగలండి, ఏరోప్లేన్ ప్రయాణిస్తుందో ఆ ప్రాంతంలో ఈ స్ట్రాటోస్పియర్ అనేది ఉంటుందన్నమాట. ఆ స్ట్రాటోస్పియర్లో ఓజోన్ లేయర్ అనేది ఉంటుంది, అది క్షీణిస్తుంది. సో మరి అది క్షీణించకుండా ఉండాలి అంటే మనం ఈ రెఫ్రిజరేటర్ వాడకాన్ని తగ్గించాలి. ఇంకా రెండవది ఏంటంటే ఎయిర్ కండిషనర్ వాడకాన్ని కూడా తగ్గించాలి. సో తగ్గించాలంటే ఏసీ వేసుకోకుండా పడుకోమంటావా ఏంటి అని చెప్పేసి అనుకుంటారేమో, వర్క్ చేసుకోమంటావా అని చెప్పి అడుగుతారు. ఎస్, అవును, మరి కట్టేసి వర్క్ చేసుకోవాలి అని చెప్పి చెప్పట్లేదు, కానీ కొంచెం తగ్గించాలి. తగ్గించాలి ఇన్ ద సెన్స్ కూలింగ్లో కాదు, అంటే దానికి మినిమం

టెంపరేచర్ మ్యాక్సిమం టెంపరేచర్ ఉంటుంది కదా. సో కొన్నిటికి అంటే మినిమం 16-18 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుంది, ఇంకా మ్యాక్సిమం చూస్తే కనుక 22-24 అలా ఉంటుంది. సో అలాగా 22-24 అరౌండ్ అలా టెంపరేచర్ మెయింటైన్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఎందుకంటే బయట ఎలాగో 32-34 అంటుంది, ఇంకా సమ్మర్ అయితే చెప్పక్కర్లా. కాబట్టి 10 డిగ్రీల సెల్సియస్ అనేది మన ఇంట్లో వర్క్ ప్లేస్లో తగ్గిపోతుంది. కాబట్టి 22-21 డిగ్రీ సెంటీగ్రేడ్కి మెయింటైన్ చేస్తూ ఉంటే సరిపోతుంది. ఇంకా అంతకంటే తగ్గించి మరీ 16-18లో పెడుతూ ఉంటే కనుక మన ఏసీ వాడకం వల్ల మన ఇల్లు చల్లబడుతుందేమో, కానీ మన ప్లానెట్ మాత్రం వేడెక్కిపోతుంది మరి. సో అందుకని ఈ ఓజోన్ పొర ఎంత ఇంపార్టెంట్, ఇంకా పొల్యూషన్ని ఏ విధంగా తగ్గించాలి, వీటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈరోజు ఈ ఓజోన్ పొరకి సంబంధించిన ఒక డేని అయితే అబ్జర్వ్ చేస్తున్నారన్నమాట. అందుకని ఓజోన్ పొర గురించి మనం ఇప్పుడైతే మాట్లాడుకున్నాం మరి. మరి ఇంకా ఇప్పుడు వర్షాలు కూడా కొన్ని చోట్ల పడుతున్నాయి, కొన్ని చోట్ల పడట్లేదు. మరి కారణం ఏంటంటే ఎల్నినో అని చెప్పేసి చాలా వార్తల్లో వింటూనే ఉన్నాం. అది కూడా కారణం ఏంటంటే మన ఇంట్లో నుంచి, ఇంకా ఫ్యాక్టరీస్ ముఖ్యంగా, తర్వాత వెహికల్స్ నుంచి వచ్చే పొల్యూషన్ వల్లే. కాబట్టి ఇంత పొల్యూషన్ తగ్గించాలి అంటే ఏం చేయాలి, మనం ఎంతవరకు న్యాచురల్గా ఉండగలమో అంత న్యాచురల్గా ఉంటే సరిపోతుంది. ఆ విధంగా న్యాచురల్గా ఉంటే మనకి ఆరోగ్యమే, పర్యావరణానికి కూడా ఆరోగ్యమే. సో ఇంకా సందడేసందలో ఇప్పుడు అడగబోయే ప్రశ్న ఏమిటంటే, పాతకాలంలో ఎక్కడో ఉన్న వాళ్ళతో మాట్లాడాలంటే కావాలి టెలిఫోన్, మరి పాటలు వినాలంటే కావాల్సింది ఏంటి? పాతకాలంలో ఎక్కడో ఉన్న వాళ్ళతో మాట్లాడాలంటే కావాలి టెలిఫోన్, మరి పాతకాలంలోనే ఇష్టమైన పాటలు వినాలి అంటే కావాల్సిన ఎక్విప్మెంట్ ఏంటి? తెలిస్తే కనుక మెసేజ్ చేసే 8662-4888-14 86-64-88-88-14కి మెసేజ్ చేసేయండి మరి.

3:31 దాటి 10 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మరి అడిగిన ప్రశ్న ఏంటి అంటే గనక, పాతకాలంలో ఎక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడాలంటే కావాల్సింది టెలిఫోన్. మరి ఇష్టమైన పాటలు వినాలంటే కావాల్సింది ఏంటో చూద్దాం. పెడన జోగానందరూ కాలనీ నుంచి మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా బివి సుబ్బారావు గారు మార్కాపూర్ నుండి మెసేజ్ చేశారు, ఆల్రెడీ క్వశ్చన్ అయిపోయింది. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి కరెక్ట్ ఆన్సర్. మూసాపేట మహబూబ్ నగర్ నుంచి నరేష్ మెర్సీ విజయ కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. రెడ్డన గారు ఎన్జిఓస్ కాలనీ కడప నుండి కరెక్ట్ ఆన్సర్. రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు మెసేజ్ చేస్తున్నారు. మరీ పాతకాలంలో అప్పుడు టీవీ ఇంకా రాలేదు కదా, సో అదనమాట సంగతి. నెక్స్ట్ ఇంకా ఆచార్య చిరంజీవి రామలింగ గారు దమాయిగూడ హైదరాబాద్ నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నల్గొండ జిల్లా చేతిరియాల గ్రామం నుంచి దామోస్ వెంకటాచారి గారు వరలక్ష్మి గారు కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. దొంతి రమేష్ గారు అనంతపురం నుంచి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమినిపాడు నుండి కరెక్ట్ ఆన్సర్. పురుషోత్తం గారు సిద్ధేశ్వరకొండ

నుండి మెసేజ్ చేశారు. అవునా, కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి, కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్యా గారు ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి, కరెక్ట్ ఆన్సర్. పుట్టపాక నుండి మిరియాల తిరుమలయ్య ఆండాళ్ళు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మురళీధరన్ చిత్తూరు నుండి, కరెక్ట్ ఆన్సర్. జాన్సన్ గారు విజయవాడ నుండి, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. కర్ణాటక చిన్న తిరుపతి నుండి శ్యామలా ప్రకాష్ మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పాండిచ్చేరి నుండి, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా నిజామాబాద్ నుంచి మురహరి యశోద జానకి రాజు గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. పలమారి నాగన్న గారు కర్నూలు నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా మెసేజ్ రామకృష్ణ గారు, సునీత గారు రాజోల్ నుండి, కరెక్ట్ ఆన్సర్. విజయవాడ నుండి మహాలక్ష్మి గారు, కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా బాణముక్కల నుండి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. రాజోల్ నుండి జనయన్న గారు మెసేజ్ చేస్తున్నారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ ఆన్సర్ అర్థమైంది, మరి సెకండ్ ఆన్సర్ నాకు అర్థం కాలేదు. గోర్లకాంద్ దొడ్డి పాతింటి ఎల్లప్ప గారు మెసేజ్ చేస్తున్నారు, జయమ్మ గారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ కౌస్తుభ గారు నంద్యాల జిల్లా ఆత్మకూరు నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. రమేష్ గణేష్ నగర్ కర్నూలు నుండి మెసేజ్ చేశారు, అవునా. కలమందలపాడు గ్రామం నుంచి కాశీ ముతుజావల్లి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. ఆదిత్య గారు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ నిజామాబాద్ జిల్లా నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబంధు జైనుద్దీన్ మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. లతా గారు ఉయ్యూరు నుండి, కరెక్ట్ ఆన్సర్. జయలక్ష్మి గారు, దామోదర్ రెడ్డి గారు బుక్కాపురం గ్రామం నుండి మెసేజ్ చేస్తున్నారు, ఓకే. నెక్స్ట్ ఇంకా కోటేశ్వరరావు గారు ఒడిషా నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. మధుప్రసాద్ గారు తలాంపాడు గ్రామం దొరవారి సత్ర మండలం తిరుపతి జిల్లా నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా విజయ కైలాస్ గారు, సాయి కృతిక మారుతి నగర్ అనంతపురం నుండి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. ఇంకా మెసేజెస్ అయితే ఉన్నాయి, మరిన్ని మరిన్ని మెసేజెస్ చదివే ముందు ఇప్పుడైతే ఒక సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఆనందిస్తూ ఉండండి. వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

3:39 దాటి 5 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.1 ఫ్రీక్వెన్సీపై విద్యుర్ ఆర్జే ఆదిత్య. మనము నాం సందడే సందడిలో. మరి అడిగిన ప్రశ్న ఏమిటంటే, పాతకాలంలో దూరంగా ఉన్న వాళ్ళతో ఎవరితో అయినా మాట్లాడాలి అంటే కావాల్సింది టెలిఫోన్. మరి నచ్చిన పాటలను వినాలి అంటే కావాల్సింది ఏమిటి? గద్వాల జిల్లా నుండి దేవి గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి నుంచి కృష్ణ సంతోష్ మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నాగార్జున గారు, లక్ష్మి గారు, వడియంపేట అనంతపురం నుండి, కరెక్ట్ ఆన్సర్. దామోస్ వెంకటాచారి గారు, వరలక్ష్మి గారు, కుటుంబ సభ్యులు మెసేజ్ చేస్తున్నారు, చిత్రియాల నల్గొండ జిల్లా నుండి, కరెక్ట్ ఆన్సర్. భీమేశ్వరరావు గారు, పెడన నుంచి, కరెక్ట్ ఆన్సర్. విజయవాడ నుంచి విజయలక్ష్మి గారు, కరెక్ట్ ఆన్సర్. మురారి మహేష్ గారు, బేతంచెర్ల గౌరీపేట నుండి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా నరేష్ గారు, కరెక్ట్ ఆన్సర్ అండి, తిప్పర్తి నుంచి మెసేజ్ చేస్తున్నారు, నల్గొండ జిల్లా నుంచి. చిలకమర్రి ఉపేంద్రచారి గారు, బ్రహ్మచారి గారు, అంజయ్యచారి గారు మెసేజ్ చేస్తున్నారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా రామానగర్ నుంచి బోర్డు బాలసుబ్రహ్మణ్యం గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి, అవును. నెక్స్ట్ ఇంకా నెల్లూరు జిల్లా ఇన్నమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య గారు, సిద్ధాంతి గారు మెసేజ్ చేస్తున్నారు, కైలాష్ మనోజ్ సాగానా. నాకైతే అర్థం కాలేదు మరి పంపించిన మెసేజ్. ఎస్ఏ జిఏ దానికి ఏమైనా ఫుల్ ఫామ్ అయ్యా. నెక్స్ట్ ఇంకా గెడ్డ మంకయ్య గారు బందరపల్లి నెల్లూరు జిల్లా నుండి, కరెక్ట్ ఆన్సర్ అండి. సుమని గారు పెడన నుంచి, కరెక్ట్ ఆన్సర్. కుస్మ గారు అమ్మటి నగర్ నుండి, కరెక్ట్ ఆన్సర్. భానుముఖల నుండి రెహమాన్ గారు, కరెక్ట్ ఆన్సర్. గద్వాల జిల్లా నుండి మెసేజ్ చేస్తున్నారు పెద్ద నరసింహ పద్మాబాయి గారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా జమలయ్య దొడ్డదేవరపాడు నుంచి మెసేజ్ చేస్తున్నారు, ఎస్ గ్రామ్ ఫోన్, టేప్ రికార్డ్, ఇంకా అందరికీ మెచ్చేది నచ్చేది మన రేడియో. సందడి సందడిలో మరి ఇప్పుడు అడగబోయే ప్రశ్న, భాగవతం ప్రకారం కాళీయమర్దనంని కృష్ణుడు ఏ నదిలో ప్రదర్శించాడు? భాగవతం ప్రకారం కాళీయమర్దనంని కృష్ణుడు ఏ నదిలో ప్రదర్శించాడు? తెలిస్తే కనుక మెసేజ్ చేసేయండి 8662438114కి.

3 గంటల 44 నిమిషాలు దాటి 3 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్యురాజే ఆదిత్య. సందనే సందడిలో మనం అడిగిన ప్రశ్న, భాగవతం ప్రకారం కాళీయ మర్దనంని కృష్ణుడు ఏ నదిలో ప్రదర్శించారు? మరి చూద్దాం ఫస్ట్ మెసేజ్ ఎవరు చేశారు. రాజల్ నుండి జయన్న గారు మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. పెడన జోగానందర కాలనీ నుంచి అప్పల్ రాజు గారు కరెక్ట్ ఆన్సర్. మూసాపేట గ్రామం నుంచి నరేష్ శిరీష రోజా కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు. అయ్యో కాదు, కృష్ణుడు ఉంది అటు ఉత్తరప్రదేశ్ బృందావన్ దగ్గర. మరి కృష్ణనది ఇక్కడ కదా. వెంకటేష్ గారు మెసేజ్ చేస్తున్నారు నందిపేట నుండి. వన్సార్ మెసేజ్ చేశారా? మరి నెక్స్ట్ ఇంకా మంగళగిరి నుంచి యశోద గారు మెసేజ్ చేశారు. తెలియపోతే ఎట్లాగా? కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఓకే ఒకడు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పాండిచ్చేరి నుండి కాదనుకుంటా. ఆన్సర్ అయితే నా దగ్గర ఉంది. ఆచార్య చిరంజీవి రామలింగ గారు దమ్మాయి గూడ హైదరాబాద్ నుండి మెసేజ్ చేస్తున్నారు. కరెక్ట్ ఆన్సర్. సుమని గారు పెడన నుండి. కరెక్ట్ ఆన్సర్. దొంతి రమేష్ గారు అనంతపూర్ నుండి. కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి చేబ్రోల్ రామకృష్ణయ్య గారు మెసేజ్ చేస్తున్నారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. విజయ కైలాస్ సాయి కృతిక మారుతినగర్ అనంతపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మయ్య గారు కర్నూల్ నుండి మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కల్వకుర్తి నాగర్ కర్నూల్ జిల్లా నుండి మెసేజ్ చేస్తున్నారు. ఋత్విక్ శ్రీ వైష్ణవ్. ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుంచి దామోస్ వెంకటాచారి గారు మెసేజ్ చేస్తున్నారు. కుటుంబ సభ్యులు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. గనగలూరు నుంచి రామకృష్ణారెడ్డి గారు కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేశారండి. నెక్స్ట్ ఇంకా పెడన నుంచి మెసేజ్ చేస్తున్నారు నరసన్న శివగంగా గారు కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి కరెక్ట్ ఆన్సర్. తిప్పర్తి నల్గొండ జిల్లా నుండి మెసేజ్ చేస్తున్నారు. చిలకమర్రి ఉపేంద్రచారి గారు అంజయ్యచారి గారు బ్రహ్మచారి గారు కరెక్ట్ ఆన్సర్. బాలసుబ్రహ్మణ్యం గారు మెసేజ్ చేస్తున్నారు రామానగర్ నుండి కరెక్ట్ ఆన్సర్. టైలర్ రమేష్ గారు వెంకటసలపతి గారు అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి పాటలో కూడా ఉందిగా. అవును, మరి ఇంకా మెసేజెస్ అయితే చాలానే ఉన్నాయి. ఒక పాట తర్వాత మెసేజెస్ చదివి వినిపించేస్తాను.

3:52 కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీ పై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. శృతి లయలు మూవీ నుంచి సాంగ్ అయితే విన్నారు కదా, మరి పాడిన వారు ఎవరు అంటే వాణి జయరామ్ గారు.

ఈ పాట నారాయణ తీర్థులు రాసిన నారాయణ తీర్థ తరంగం నుంచి తీసుకున్నారనమాట. పాడిన వారైతే వాణి జయరామ్ గారు, శృతిలయలు మూవీ నుంచి. మరి ఇంతకీ నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్స్ ఎవరు పంపించారో చూద్దాం. శ్రీకృష్ణుడు కాళీయ మర్దనాన్ని ప్రదర్శించారు కదా, మరి ఇంతకీ ఎక్కడ ప్రదర్శించారు? ఇది క్వశ్చన్.

జి రెడ్డన్న గారు, ఎన్జిఓస్ కాలనీ కడప నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. శబానా గారు, పెద్దగూడెం విలేజ్ వనపర్తి నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా ఇమ్మనేని వెంకటేశ్వరరావు గారు, ఆమోదగిరిపట్నం వేటపాలెం బాపట్ల జిల్లా నుండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ విజయవాడ నుండి విజయలక్ష్మి గారు, రాంగ్ ఆన్సర్ అండి. కలమందలపాడు గ్రామం నుంచి కాశీ ముత్తుజావల్లి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. గోర్లకాందొడ్డి గ్రామం పాతింటి ఎల్లప్ప గారు, జయమ్మ గారు, రమేష్ బాబు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నాగార్జున గారు, లక్ష్మి గారు, వడియంపేట అనంతపూర్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. జయలక్ష్మి గారు, దామోదర్ రెడ్డి గారు, బుక్కాపురం గ్రామం నుండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ లలిత గారు, పద్మ గారు, కర్నూలు నుండి, కరెక్ట్ ఆన్సర్. మొరారి మహేష్ గారు, బేదంచెర్ల గౌరీపేట నుండి, నంద్యాల జిల్లా నుండి, కరెక్ట్ ఆన్సర్. మధుప్రసాద్ గారు, కుటుంబ సభ్యులు, తలంపాడు గ్రామం, దొరవారి సత్రం మండలం, తిరుపతి జిల్లా నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా భానుముక్కల నుండి సర్దార్ రెహమాన్ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. పాపారావు గారు, టి నర్సాపురం నుండి, కరెక్ట్ ఆన్సర్. మూసాపేట మహబూబ్ నగర్ నుంచి నరేష్ గారు, కుటుంబ సభ్యులు, కరెక్ట్ ఆన్సర్. కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు, భీమినిపాడు నుండి, కరెక్ట్ ఆన్సర్. అవును, గద్వాల జిల్లా నుండి దేవి గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ నరేంద్రబాబు గారు, కృష్ణలంక విజయవాడ నుండి, కరెక్ట్ ఆన్సర్. బీవి సుబ్బారావు గారు, మార్కాపురం నుండి, కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు, పాండిచేరి నుండి భాస్కర్ గారు, కరెక్ట్ ఆన్సర్. కల్వకుర్తి నుండి నాగర్ కర్నల్ నుండి మెసేజ్ చేస్తున్నారు. నేదునూరి కళ్యాణ్చారి గారు, కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి గారు, యశోద జానకిరాజ్ మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య గారు, కుటుంబ సభ్యులు, సుభాషిణి గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. కుస్మా గారు అంబటి నగర్ నుండి, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. దస్తగిరి సంధ్యా గారు ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు. అవును, బాలాజీ గారు వనస్థలిపురం హైదరాబాద్ నుండి, కరెక్ట్ ఆన్సర్ అండి. ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ మెసేజ్. గోవర్ధన్ రావు గారు, ఇంద్రాబాయి గారు, ఆత్మకూరు మండలం వనపర్తి జిల్లా నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. భార్గవి గారు తాడిపత్రి నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా మెసేజ్ నెల్లూరు జిల్లా నుండి గడ్డ మంకయ్య గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మెసేజ్. నల్గొండ చిత్రియాల గ్రామం నుంచి దామోజ్ వెంకటాచారి గారు ఆన్సర్ పంపించారు కదా, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నందిపేట నుండి వెంకటేష్ గారు మెసేజ్ చేశారు, ఆన్సర్ వచ్చేసి యమున నదిలో కాళింది అనే మడుగులో ఈ కాళీయ మర్దనాన్ని శ్రీకృష్ణుడు ప్రదర్శించారనమాట. సో ఇంకా ఇప్పుడైతే షార్ట్ బ్రేక్ వచ్చేస్తుంది, ఆ తర్వాత ఇంకా మనీ మాట్లాడుకుందాం సంగతులు సందడి సందడిలో.

0: కృష్ణా తీరాన వెలిసి,
1: పంగాటి సీమలో మెరిసి,
0: గోదావరి ఒడ్డున విరిసి,
1: విశాఖ తీరాన చేరి,
0: అంచెలంచెలుగా ఎదిగి,
1: విజయనగరం, ఖమ్మం, ప్రకాశం జిల్లాలలో అడిగిడి,
0: సరికొత్తగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారిచే ఇవ్వబడిన షెడ్యూల్డ్ హోదాతో ముందుకు దూసుకెళ్తోంది మన కోస్టల్ బ్యాంక్. విశ్వసనీయమైన సేవలకు నేడే మీ దగ్గరలో ఉన్న కోస్టల్ బ్యాంక్ ని సంప్రదించండి.

ഭാരതി FM ന്യൂസ് ഹെഡ്ലൈൻസ്. നമസ്കാരം. വിവിധ ഭാരതി FM വാർത്തല മുഖ്യാംശാലതോ കെ ഉമാരാണി. ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినం. నరేంద్రమోదీ 25 సంవత్సరాల ప్రజాసేవ ప్రస్థానాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్బంగా రేపటి నుండి అక్టోబర్ 17వ తేదీ వరకు నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమ శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. ప్రపంచ ఓజోన్ దినోత్సవం ఈరోజు. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని భవిష్యత్ తరాల కోసం ఆరోగ్యకరమైన పచ్చని భూగోళాన్ని తీర్చిదిద్దే దిశగా కృషి చేద్దామని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పిలుపునిచ్చారు. భారతీయ శాస్త్రీయ కర్ణాటక సంగీత వైభవాన్ని విశ్వ యవనికపై సగర్వంగా నిలబెట్టి తన గానామృతంతో కోట్లాది భక్తుల హృదయాలలో నిలిచి ప్రతిరోజు ఉదయాన్నే వినే వెంకటేశ్వర సుప్రభాతం, విష్ణు సహస్రనామ స్తోత్రం, ఆదిశంకరాచార్యుల భజగోవింద స్తోత్రాలకు తన గాత్రంతో శాశ్వత జీవం పోసి ఆసియా నోబుల్ బహుమతిగా భావించే రామన్ మెగసెసే పురస్కారం పొందిన తొలి భారతీయ సంగీత విద్వాంసురాలిగా భారతరత్న అందుకున్న ప్రథమ సంగీత కళాకారిణిగా చరిత్రకెక్కిన అమర గాన కోకిల ఎంఎస్ సుబ్బలక్ష్మి జయంతి ఈరోజు. ప్రతి భక్తుడికి ఎల్ఐసీతో కలిసి ఆధార్ బేస్డ్ ఆన్లైన్ బీమా చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు తిరుమల 2వ రోజు పర్యటనలో తెలిపారు. తిరుమలలో ఎవరైనా భక్తులు దురదృష్టవశాత్తు మృతి చెందితే వారికి 2 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించేలా బీమా వర్తింపజేస్తామన్నారు. భారత్ను ప్రపంచ సెమీకండక్టర్ తయారీ హబ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో సెమికాన్ ఇండియా 2020

గారు. 5వ ఎడిషన్ ఢిల్లీలోని యశోభూమిలో రేపటి నుంచి 3 రోజుల పాటు జరగనుంది. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల దాఖలకు గడువును 2018 వరకు రాష్ట ప్రభుత్వం పొడిగించింది. తమిళనాడులోని ప్రపంచ ప్రఖ్యాత మధుర మీనాక్షి ఆలయంలో రేపు మహాకుంభాభిషేకం జరగనుంది. ప్రతి పుష్కరానికి ఒకసారి ఆలయంలో కుంభాభిషేకం నిర్వహిస్తారు. గతంలో 2009లో ఈ కుంభాభిషేకం నిర్వహించారు. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ దాని ఆనుకొని ఉన్న పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం రాయలసీమ ప్రాంతాలపై సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో రాష్టంలోని కోస్తాంధ్రప్రదేశ్ యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశముందని, ఈదురుగాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఎఫ్ఎంఎస్ హెడ్లైన్స్ తిరిగి 5 గంటలకు.

4 నిమిషాల దాటి 39 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి FM 101.3 ఫ్రీక్వెన్సీపై, నేను మీ ఆదిత్య.

భావయామి అంటూ అన్నమాచార్య సంకీర్తన ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి గళంలో విన్నారు కదా. మరి ప్రతి తెలుగు లోగిళ్లలో మామూలుగా పొద్దున అయ్యిందంటే చాలు, అది మూవీస్లో కానీ ఇంకా మనం పల్లెల్లో వెళ్ళినప్పుడు అక్కడక్కడ చాలా చోట్ల వినిపిస్తూ ఉంటుందన్నమాట, వెంకటేశ్వర స్వామి సుప్రభాతం. సో ఆ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి గళంలో వినిపిస్తూ ఉంటుంది. దాంతోనే చాలామంది వాళ్ళ ఇళ్లలో రోజు కూడా ప్రారంభమవుతుందన్నమాట. ఆ తర్వాత ఇంకా ఎన్నో అన్నమాచార్య కీర్తనలు, భజన, ఇంకా భజగోవిందం అనే ఈ సాంగ్తో ఆమె ఎంతో పాపులర్ అయ్యామన్నమాట. ఇంకా యునైటెడ్ నేషన్స్లో ముఖ్యంగా భారతదేశం నుంచి ఒక గాయకురాలు అక్కడ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ గాయకురాలు ఎవరో కాదు, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. ఇంకా అలాగే రామన్ మెగసెసే అవార్డు, ఇలా ఎన్నో పురస్కారాలని, జాతీయ పురస్కారాలు, ఇంకా తమిళనాడు, ఆంధ్రాకి చెందిన ఎన్నో రాష్ట్ర పురస్కారాలని కూడా ఆమె తన గళానికి ఇచ్చిన ప్రతిభకు అందుకున్నారన్నమాట. ఇంకా సమయం 4:06 దాటి 4 సెకండ్లు కావస్తోంది. ఇప్పుడు వివిధాలో శ్రేయా ఘోషల్ పాడిన సాంగ్స్ అయితే వినిపించేస్తున్నాను. ముందుగా మందారా మందారా అంటూ భాగమతి మూవీ నుంచి సాంగ్ అయితే వస్తుంది, వింటూ ఆనందిస్తూ ఉండండి. వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

4:16 దాటి 34 సెకండ్లు కావస్తోంది. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్యుడ్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం వివిధాలు. శ్రేయా ఘోషల్ పడిన సాంగ్స్ అయితే వినిపిస్తున్నాను. ఆనంద్ శ్రీరామ్ గారు లిరిక్స్ అందించగా శ్రేయా ఘోషల్ పడిన పాట మిస్టర్ పర్ఫెక్ట్ మూవీ నుంచి అయితే విన్నారు. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు వచ్చేస్తున్న సాంగ్ సిరివేనల సీతారామ శాస్త్రి గారి లిరిక్స్లో శ్రేయా ఘోషల్ ఇంకా కేకే పడిన సాంగ్ అయితే వచ్చేస్తుంది నేనున్నాను మూవీ నుంచి.

4:27 దాటి 50 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీ పై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. అతడు మూవీ నుంచి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి లిరిక్స్ లో శ్రేయా ఘోషల్ పడిన సాంగ్ అయితే విన్నారు కదా. నెక్స్ట్ ఇంకా వివిధాలో వరుడు కావలిన మూవీ నుంచి శ్రేయా ఘోషల్ పడిన సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఆనందిస్తుండండి. స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

श्रीमणी लिरिक्स अनिचगा तमन म्यूजिक कंपोजिशन श्रेया घोषल पड़िन सांग अयिते विन्नारु तोलि प्रेम मूवी नुंचि 4 गंटल 36 निमिषालु दाटि 37 निमिषालु काबोतोंदि समयं నెక్స్ట్ ఇంకా శ్రేయా ఘోషల్ పడిన సాంగ్ అయితే వచ్చేసింది ఫ్యామిలీ స్టార్ మూవీ నుంచి.

గేమ్ చేంజర్ మూవీ నుంచి కార్తిక్ శ్రేయ ఘోషల్ పాడిన సాంగ్ అయితే విన్నారు. 4 గంటల 46 నిమిషాలు దాటి 14 సెకండ్లు కావస్తుంది. నెక్స్ట్ ఇంకా వివిధాలో చివరిగా ఈరోజు శ్రేయ ఘోషల్ పాడిన పాట పుష్ప మూవీ నుంచి.

సమయం 4 గంటల 50 నిమిషాలు దాటి 40 సెకండ్లు కావస్తుంది. వివిధాలో శ్రేయా ఘోషల్ పడిన సాంగ్స్ అయితే విన్నారు. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై. ఇప్పుడు వివిధ భారతిలో ఈరోజు వెన్నెలర్ ప్రోగ్రామ్ అయితే వస్తుంది. విత్ దిస్ యువర్ ఆర్జే ఆదిత్య ఐ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. మరి ఇంకా మరిన్ని ఆసక్తికరమైన విషయాలు కబుల్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు అన్నెసరీ థాట్స్ ఏమీ లేకుండా అవసరమైన వాటి గురించే ఆలోచిద్దాం. ఇప్పుడు వచ్చేస్తుంది వెన్నెలర్ ప్రోగ్రామ్.

0: Hello dear friends, welcome to Venana program with me your RJ Chetan.
1: ఓ సారి కిడ్నీల పనితీరు తగ్గి అవి ఫెయిల్ అయితే వాటిని తిరిగి బాగు చేయడం కష్టం. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని కూడా. కిడ్నీ ఫెయిల్ అయితే కృత్రిమంగా రక్తాన్ని శుద్ధి చేస్తూ ఉండాలి. దీనినే డయాలసిస్ అంటారు. దీనికి దాదాపు నెలకు 4,000 to 5,000 వరకు ఖర్చుంటుంది. ఇతర సమస్యలు కూడా వస్తాయి. ఇంత చేశాక కూడా కిడ్నీ హెల్తీగా మారదు. గుండె జబ్బులు, అవయవాలు దెబ్బతినడం జరుగుతాయి. దెబ్బతిన్న కిడ్నీలను మార్చుకోవాలంటే దాతలు దొరకాలి. అది మరీ కష్టం. ఎలాగో అలాగా ఈ ఆపరేషన్ అయితే ఆ తర్వాత తీసుకోవాల్సిన మెడిసిన్స్ ఖర్చు కూడా ఎక్కువగానే ఉంటుంది. అన్నీ జరిగాక కూడా కొన్నిసార్లు లైఫ్ స్పాన్ తగ్గొచ్చు. అందుకే ముందు నుండే కిడ్నీస్ పాడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్ అని 100 times చెప్పినా 1,000 times చెప్పినా గానీ మనం ఏంటంటే ప్రివెన్షన్ నే వదిలేస్తాం, తర్వాత బాధపడతారు. మన దేశంలో రోజు రోజుకి షుగర్ వ్యాధి పెరుగుతూనే వస్తుంది. దీంతో పాటే కిడ్నీ ఫెయిలియర్ కేసులు కూడా పెరుగుతున్నాయి.

0: టైప్ 1 డయాబెటీస్ వ్యాధిగ్రస్తుల్లో 10 నుండి 30%, టైప్ 2 షుగర్ వ్యాధిగ్రస్తుల్లో 40% మంది కిడ్నీ సమస్యల బారిన పడే అవకాశం ఉంటుందట. ఒక్కసారి కిడ్నీ ప్రాబ్లం మొదలైతే దాన్ని పూర్తిగా కంట్రోల్ చేయడం కష్టమే. అందుకే ముందుగానే సమస్యను గుర్తిస్తే కంట్రోల్ చేసే అవకాశం ఎక్కువగానే ఉంటుంది. సో షుగర్ లెవెల్స్ ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ షుగర్ రాకుండా చూసుకోవాలి. టైప్ 1 డయాబెటీస్ ఉన్నవారు 5 ఏళ్లకోసారి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి. టైప్ 2 వారై దాని గురించి వెంటనే టెస్ట్స్ చేసుకోవాలి. ఆ తర్వాత కనీసం 1 సంవత్సరానికి ఒకసారైనా క్రమం తప్పకుండా రెగ్యులర్ గా టెస్ట్ చేయించుకోవాలి. దీంతో సమస్యల గురించి ముందుగానే తెలుస్తుంది. ఆల్బుమిన్ అనేది ఓ రకం ప్రోటీన్. యూరిన్ లో శుద్ధ ఎక్కువగా బయటికి పోతే కిడ్నీలు ఫిల్టర్ కాసేపటికి తగ్గినట్లే. అందుకే ప్రతి సంవత్సరం తప్పనిసరిగా ఈ టెస్ట్ చేయించుకోవాలి. దట్ ఈస్ ఆల్బుమిన్ టెస్ట్. ఇది మీ యూరిన్ టెస్ట్ లో నిర్ధారిస్తారు. కిడ్నీల ఫిల్టర్ కాసేపట్లో ఎలా ఉందో చెప్పేందుకు ఈ టెస్ట్ చేస్తారు. దీని కారణంగా వడపోత సామర్థ్యాన్ని అంటే ఎస్టిమేట్ గ్లోమరులర్ ఫిల్టరేషన్ రేట్ EGFR ను లెక్కించి కిడ్నీల సమస్య వచ్చే అవకాశం ఉందో లేదో అంచనా వేస్తారు. సాధారణంగా 110 మిల్లీలీటర్ల వరకు ఉంటుంది. 60 మిల్లీలీటర్ల కన్నా తక్కువగా ఉంటే కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. కేవలం ఈ టెస్ట్ చేయించుకుంటే సరిపోదు. కిడ్నీ 50% దెబ్బ తినే వరకు ఈ సీరం క్రియాటినిన్ పెరగకపోవచ్చు. కాబట్టి EGFR ని చూడటం ముఖ్యం. ఇది వయసు, బరువు, ఎత్తు ప్రకారం చూస్తారు. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే షుగర్ బీపీ కంట్రోల్లో ఉండాలి. షుగర్ ఉన్నవారు HbA1c 7 కన్నా తక్కువగా ఉండాలి. ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. గత 3 నెలల్లో షుగర్ కంట్రోల్లో ఉందా లేదా చెప్పే విషయమే ఈ టెస్ట్. షుగర్, హై బీపీ కలిసి చివరికి కిడ్నీలను దెబ్బతీస్తాయి. అందుకే బీపీ కూడా 130/80 ఉండేలా చూసుకోవాలి. రక్తంలో కొలెస్ట్రాల్ పెరగకుండా, రక్తహీనత లేకుండా చూసుకోవాలి. మూత్రంలో శుద్ధ పోతుంటే వెంటనే ట్రీట్మెంట్ తీసుకుని రెగ్యులర్ గా చెకప్ చేసుకోవాలి. కిడ్నీల విషయంలో ముందు నుంచి జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. దీనివల్ల ఎలాంటి సమస్యలు రావు. కానీ కొంతమంది నిర్లక్ష్యం చేసేసరికి అది ప్రాణాల మీదకి వస్తుంది. ఈ నేపథ్యంలోనే పాలిసిస్టిక్ కిడ్నీ డిజీజ్ అనే వ్యాధి గురించి తెలుసుకుందాం. కిడ్నీలో పెరిగే తిత్తులనే ఈ సమస్య అంటారు. పూర్తి వివరాలు వెన్నెల ప్రోగ్రామ్ లో వినండి మీ ఆర్జే చేతంతో.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com.

భారతదేశంలో కిడ్నీ ప్రాబ్లమ్స్ రావడానికి షుగర్ వ్యాధి, హై బీపీ కారణాలు. మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండేందుకు రెగ్యులర్గా చెకప్స్, ట్రీట్మెంట్ అనేది చాలా అవసరం. పాలిసిస్టిక్ కిడ్నీ డిజీజ్ పీకేడి వివిధ వయసులు, జాతుల వ్యక్తులపై ప్రభావం చూపుతుంది. పురుషులు, మహిళలు ఇద్దరు కూడా ఈ పరిస్థితికి ఇబ్బంది పడతారు. పాలిసిస్టిక్ కిడ్నీ డిజీజ్ అనేది చాలా ప్రపంచాల్లో 400 నుండి 1000 మందిలో ఒకరిని ప్రభావితం చేస్తుంది. ఇది పిల్లల్లో కూడా కనిపిస్తుంది. ప్రతి 20,000 మంది యువకుల్లో ఒకరు పీకేడి ద్వారా ఇబ్బంది పడతారు. పాలిసిస్టిక్ కిడ్నీ డిజీజ్ వంశపారంపర్యంగా వచ్చే సమస్య. మూత్రపిండాలు అనేక ద్రవాలతో కూడిన తిత్తులను ఏర్పడతాయి. ఈ తిత్తులు కిడ్నీలను కూడా ప్రభావితం చేస్తాయి. బొబ్బలు పెద్దవిగా అయి వాటి ఆకారాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. దీన్ని అదనంగా దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి అంటారు. ఇది మూత్రపిండాల సామర్థ్యాలను ప్రభావితం చేస్తుంది. ఇది కాకుండా పీకేడి సంబంధించిన అనేక ఫలితాలు, సమస్యలున్నాయి. ఇందులో హైపర్టెన్షన్, లివర్ సెరెబ్రమ్, గుండెలో సిరులు, హార్ట్ డిజీజ్ ఇవన్నీ కూడా వాటి కారణాలవుతాయి. మూత్రపిండాల్లో తిత్తులు రావడం వల్ల పీకేడి వస్తుంది. వంశపారంపర్యంగా ఇది రావడం కూడా ఒక కారణమే. ఈ వ్యాధి రావడానికి కారణమైన జన్యువులు మీ కుటుంబ సభ్యులు కలిగి ఉందో లేదో నిర్ధారించుకోవచ్చు. ఈ సమస్య కేవలం కిడ్నీలు కాకుండా ఇతర అవయవాలు కూడా ప్రభావితం చేయవచ్చు. పీకేడి ఉన్న వ్యక్తుల్లో కాలేయం, ప్యాంక్రియాస్, స్ప్లీన్, ఓవరీస్, లార్జ్ ఇంటెస్టైన్, ఈ అవయవాల్లో బొబ్బలు సాధారణంగా సమస్యలు కలిగించవు, కానీ అవి నిర్దిష్ట వ్యక్తుల్లో ఉంటాయి. ఎక్స్పర్ట్స్ ప్రకారం

0: భారం వ్యక్తులు తమకు పాలిసిస్టిక్ కిడ్నీ డిజీజ్ ఉందని గుర్తించుకోవడానికి చాలా రోజులు గడుపుతారు. ఎవరైనా ఆ లక్షణాలుంటే ముందుగా ఆ వైద్యుణ్ణి సంప్రదించడం మంచిది. 30 నుంచి 40 సంవత్సరాల వయసున్న వ్యక్తుల్లో ఎలాంటి లక్షణాలు కనిపించవు. అసలు లక్షణాలు ఏమిటంటే వెన్ను నొప్పి, పొత్తి కడుపులో నొప్పి, మూత్రంలో రక్తం, పల్స్ ఎక్కువగా ఉండడం. హై బీపీ ఉన్నవారికి ఈ రిస్క్ ఎక్కువ. దీని కారణంగా వారు మరికొన్ని ఆరోగ్య సమస్యల్ని కూడా అనుభవిస్తారు. హైపర్ టెన్షన్ తగ్గించుకునేందుకు రెగ్యులర్ గా డాక్టర్ సలహా మేరకు మందులు వాడడం కూడా ముఖ్యమే. ఆరోగ్య నిపుణుల అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాను. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం, గమనించగలరు. ఇట్లు ద యూనిట్ ఆఫ్ వెన్నెలా ప్రోగ్రామ్. అండ్ దిస్ ఇస్ యువర్ ఆర్జే చేతన్ సేయింగ్ బాయ్.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 MHz పై ఈనాటి సాయంత్రం ప్రసారం ప్రారంభం. నిలయంలో సమయం సరిగ్గా 5 గంటలు. శ్రోతలకు శుభ సాయంత్రం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం ప్రసారంలో ముందుగా విందాం చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు. ఆనంద్ చిత్రం నుంచి హరిహరన్ చిత్ర పాడిన పాట, వేటూరి గీతరచన సంగీతం కేఎం రాధాకృష్ణన్.

0: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.

0: ఆదిత్య 369 చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట ఇది. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతరచన, సంగీతం ఇళయరాజా.
1: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి, డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ, మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్, పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
0: సత్యం సంగీతంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన పాట అంకుశం చిత్రం నుంచి గీతరచన మల్లెమాల.

0: మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
2: బొబ్బిలి యుద్ధం చిత్రం నుంచి ఘంటసాల పేసుశీల పాడిన పాట, శ్రీశ్రీ గీతరచన, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

ने। అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి, డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ, మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.

0: ఆలాపన చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట ఇది. డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతరచన, సంగీతం ఇళయరాజా. శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు.
1: మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.

లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. ముందుగా ఈ ఉత్తరం అనంతపురం సింగనమల్లి నుండి శ్రోతలు ఎం లక్ష్మీనారాయణ, నాగమునమ్మ, రవికుమార్, భారతి కోరుతున్నారు తల్లిదండ్రులు చిత్రం నుంచి పాటను వినిపించమని. గానం పి సుశీల, గీతరచన దాశరథి, సంగీతం ఘంటసాల. వినండి తల్లిదండ్రులు చిత్రం నుంచి ఈ పాట.

విచిత్ర బంధం చిత్రం నుంచి పాటను వినిపించమని కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్లకోట నుండి శ్రోతలు దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్, కింగముని వీరందరూ కోరుతున్నారు. చిత్రంలోని పాటకు గానం ఘంటసాల పి సుశీల, గీతరచన ఆచార్య ఆత్రేయ, సంగీతం కెవి మహాదేవన్. శ్రోతల కోరిక మేరకు విచిత్ర బంధం చిత్రం నుంచి ఈ పాట.

భువనగిరి జిల్లా విద్యానగర్ నుండి శ్రోతలు మొహమ్మద్ బరోహనుద్దీన్, యూసఫ్ఉద్దీన్, ముత్యాలబాబు, ప్రీతి సురేష్, సదానంద్ గౌడ్, మహమ్మద్ అబ్దుల్ బాబా అంజానా, కడవకళ్ళ మధుసూదన్ రెడ్డి వీరందరూ కోరుతున్నారు పెళ్లి కాని పిల్లలు చిత్రం నుంచి పాటను వినిపించమని. గానం ఘంటసాల పిసుశీల, గీతరచన ఆరుద్ర, సంగీతం మాస్టర్ వేణు. వినండి పెళ్లి కాని పిల్లలు చిత్రం నుంచి ఈ పాట.

భాగ్యచక్రం చిత్రం నుంచి పి సుశీల ఘంటసాల పాడిన పాట ఇది. పింగళి నాగేంద్రరావు గీత రచన, సంగీతం పెండ్యాల. ఈ పాటను కోరిన శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14 నంబర్ బస్తీ నుండి భారత్ లాల్ పరదేశి, భారతీబాయ్, జ్యోతిబాయ్, అంజలీబాయ్, రాజనందిని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్య లోద్, కిరణ్, జాన్విక, విశ్రుత్ లోద్, లక్ష్మీ ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్. ఇక ఈ ఉత్తరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిణి, కట్ల రాజేశం, సరోజిని, మాయ వీరందరూ కోరుతున్నారు. అందరివాడు చిత్రం నుంచి పాటను వినిపించమని. గానం మల్లికార్జున, సుమంగళి. వినండి అందరివాడు చిత్రం నుంచి ఈ పాట.

ఈ ఉత్తరం యాడక నుంచి శ్రోతలు రంగం వెంకటస్వామి, పద్మావతి, శ్రీనివాసులు, కుమారి, కాంతమ్మ, చందా, చిన్నపుల్లయ్య, అన్నయ్య, తిరుపతయ్య. ఈ శ్రోతలందరూ కోరుతున్నారు గూఢాచారి 116 చిత్రం నుంచి పాటను వినిపించమని. గానం ఘంటసాల పిసుశీల, గీతరచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం టి చలపతిరావు. వీరందరి కోసం గూఢాచారి 116 చిత్రం నుంచి ఈ పాట.

லலித கீதம் விண்ணாறு ஆகாசவாணி அனந்தபுரம் கேந்திரம் சமயம் 6:05 நிமிஷாலுக்கு வஸ்தோந்தி. మరికాసేపట్లో ఆంగ్లంలో వార్తాప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: 22nd of this month in Kevadia, Gujarat. Prime Minister Narendra Modi has congratulated legendary actor Anant Nag on being conferred the Dada Saheb Phalke Award. In a social media post, the Prime Minister said Mr. Nag's effortless performances, remarkable versatility and brilliance have left a very strong mark on Indian cinema that for several decades. The Prime Minister said this is indeed a richly deserved honour for a truly distinguished artist. Benchmark domestic equity indices ended over 0.4% higher today. The Sensex gained 333 points to close at 74,336. An e-auction of mementos and gifts received by Prime Minister Narendra Modi will commence from tomorrow. Addressing media in New Delhi, Minister of Culture and Tourism Gajendra Singh Shekhawat said around 1,500 items have been kept for auction this year. And with that, we end this news bulletin.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. తిరుమలను పవిత్రమైన దివ్యక్షేత్రంగా అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాలలో గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించేందుకు సౌర పవన విద్యుత్ ప్రాజెక్టులను అందుబాటులోకి తెస్తున్నామని మంత్రి గొట్టుపాటి రవికుమార్ తెలిపారు. ప్రైవేట్ పాఠశాలలతో ప్రభుత్వ పాఠశాలలు పోటీ పడాల్సిన అవసరం ఉందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా సంకల్ప అభియాన్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి నెల రోజుల పాటు వైద్య శిబిరాలు నిర్వహించనున్నారు. పవిత్రమైన దివ్యక్షేత్రంగా తిరుమలను అభివృద్ది చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తిరుమల పర్యటనలో భాగంగా ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ అధికారులతో ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ గతంలో ఏర్పాటు చేసిన ఎస్వీ మ్యూజియంను ఆధునీకరించి పునఃప్రారంభం చేశామని చెప్పారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైభవం, తిరుమల చరిత్ర, పురాణ గాథలు, శ్రీవారి పరిణయం లాంటి అంశాలను ప్రదర్శించేలా మ్యూజియంలో ఏర్పాటు చేశామన్నారు. తిరుమలలో భక్తుల రాకపోకల కోసం 32 విద్యుత్ బస్సులు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాలు, ఇతర ప్రాంతాల్లో స్వామివారి ఆలయాలు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి పేర్కొంటూ
2: ప్రతి భక్తుడు కూడా ఒక భద్రత ఇవ్వడానికి ఎల్ఐసి తరఫున ఒక 2 లక్షల రూపాయలు బీమా కలిగించే కార్యక్రమాన్ని కూడా ఈరోజు శ్రీకారం చుట్టాం. ఇది ఆధార్ ఆధారిత పేపర్ లెస్ క్లెయిమ్స్ విధానం తీసుకొచ్చారు. కొంతమంది చనిపోయినప్పుడు ఇమ్మీడియట్ గా ఒక 2 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేసే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్కన ఒక మెడిటేషన్ సెంటర్ కూడా పెట్టి కంటిన్యూగా భక్తుల్ని నెక్స్ట్ లెవెల్లో వాళ్ళ యొక్క సమస్యలకు హీలింగ్ పరిష్కారం చూపించడానికి ఏమేం చేయాలో అవన్నీ చేయడం కోసం కూడా ఆలోచించాం.
1: గ్రామీణ ప్రాంతాలలో గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించేందుకు సౌర పవన విద్యుత్ ప్రాజెక్టులను అందుబాటులోకి తెస్తున్నామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టుపాటి రవికుమార్ తెలిపారు. విజయవాడ గుణదలలోని ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలో కారుణ్య నియామక ఉత్తర్వులు అందించే కార్యక్రమంలో మంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సౌర విద్యుత్ వినియోగాన్ని మరింత విస్తరించే చర్యల్లో భాగంగా సుమారు 6 లక్షల మంది ఎస్సీ ఎస్టీ వర్గాల కుటుంబాలకు పీఎం సూర్యగారి పథకం ద్వారా ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ మౌలిక వసతులను బలోపేతం చేసేందుకు ఆర్డీఎస్ఎస్ పథకం ద్వారా సుమారు 10,000 కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు చేపడుతున్నామని తెలిపారు. ప్రైవేట్ పాఠశాలలతో ప్రభుత్వ పాఠశాలలు పోటీ పడాల్సిన అవసరం ఉందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. నెల్లూరు నగరంలోని స్టోన్ హౌస్ పేటలో ఆధునీకరించిన ఆర్ఎస్ఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ను మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక సదుపాయాలను సమకూర్చుతున్నామని చెప్పారు. దానిని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులను కోరారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ మధ్యాహ్న భోజనం నాణ్యతపై ఆరా తీశారు. బాగా చదువుకుని తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు లోక్సభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా సంకల్ప అభియాన్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి అక్టోబర్ 17 వరకు నెల రోజుల పాటు వైద్య శిబిరాలు నిర్వహించనున్నారు. ఈ శిబిరాల్లో ప్రజలకు అవసరమైన వైద్య సేవలు అందించడంతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఆరోగ్య పథకాలు, కార్యక్రమాలపై అవగాహన కల్పించనున్నారు. స్వర్ణ భారత్, స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా కార్యక్రమాలను చేపడుతున్నారు.

0: చేస్తున్నామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఇదిలా ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న వైద్య శిబిరాల నిర్వహణపై కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ డాక్టర్ చక్రధర్ బాబు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులతో ఈరోజు సమీక్ష జరిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 సంవత్సరాల ప్రజాసేవ ప్రస్థానాన్ని పురస్కరించుకుని వారణాసిలో రేపు నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొనున్నారు. ఆయన రేపు ఉదయం 7:30 విజయవాడ నుంచి బయలుదేరి 9:35 వారణాసి చేరుకుంటారు. రుద్రాక్ష అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ చేరుకుని సేవాయాత్ర ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారని అధికార వర్గాలు తెలిపాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. విజయనగరం జిల్లాలో రేపటి నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు నిర్వహించనున్న స్వచ్ఛతా హీ సేవ 2026 కార్యక్రమాలను సమర్థవంతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈరోజు కలెక్టరేట్ నుంచి నిర్వహించిన దృశ్య మాధ్యమ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతిరోజు నిర్దేశించిన కార్యక్రమాలను చేపట్టాలని కోరారు. ప్రజల్లో స్వచ్ఛత పరిశుభ్రత గురించి అవగాహన కల్పించాలని ఆయన పేర్కొంటూ
1: స్వచ్ఛతా సేవ 2026లో భాగంగా రూరల్ ఏరియాస్లో 17 తారీఖు నుంచి వచ్చే నెల 2వ తారీఖు వరకు అంటే గాంధీ జయంతి వరకు కూడా మనము మ్యాసివ్ క్లీన్లీనెస్ ప్రోగ్రామ్ మనం తీసుకోవడం జరుగుతుంది. ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ బోర్డు క్లీన్లీనెస్ డ్రైవ్ తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో అందరూ కూడా ఎవరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనేదే కాకుండా శానిటేషన్ వర్కర్స్ అనేదే కాకుండా ప్రతి ఒక్కరూ మనం పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం. స్వచ్ఛతయే సేవ.
0: రోగికి వైద్యం అందించడం ఎంత ముఖ్యమో ఆ వైద్యం వల్ల ఎలాంటి హాని కలగకుండా చూడడం కూడా అంతే ముఖ్యమని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రేపు ప్రపంచ రోగి భద్రతా దినోత్సవం సందర్భంగా మంత్రి ఈరోజు విడుదల చేసిన ప్రకటనలో వ్యాధిని ముందుగానే గుర్తించడం, సకాలంలో చికిత్స అందించడం ప్రధానమేనని పేర్కొన్నారు. అలాగే మందులను సురక్షితంగా వినియోగించడం, చికిత్స అనంతరం రోగి ఆరోగ్యాన్ని పర్యవేక్షించడం ద్వారా రోగి భద్రతను బలోపేతం చేయాలని అధికారులకు సూచించారు. ఎన్ఎస్డి 4.0లో ఇప్పటికే 2,83,00,000 మందికి పైగా పరీక్షలు నిర్వహించగా 59,38,000 మందిలో అధిక రక్తపోటు, 48,32,000 మందిలో మధుమేహం గుర్తించినట్లు తెలిపారు. వ్యాధి గుర్తించిన వారికి సకాలంలో వైద్యం అందేలా సంజీవని ద్వారా సేవలను అనుసంధానం చేస్తున్నామని చెప్పారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపైన వెలిసిన శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని పాలక మండలి చైర్మన్ బుర్రా గాంధీ తెలిపారు. విజయవాడలో ఈరోజు పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఆర్జిత సేవల విషయంలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సామాన్య భక్తులకు కూడా ఈసారి అంతరాలయ దర్శనం కల్పించాలని నిర్ణయించామని ఆలయ కార్యనిర్వహణాధికారి సీనా నాయక్ చెప్పారు. మంగళగిరి క్రికెట్ స్టేడియంలో ఈ నెల 19 నుంచి 27వ తేదీ వరకు ఆంధ్ర ఉమెన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్లు జరుగుతాయని ఆంధ్ర డబ్ల్యూపీఎల్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయవాడ లోక్సభ సభ్యులు కేశినేని శివనాథ్ పాత్రికేయులకు ఈరోజు వెల్లడించారు. ఉమెన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్లను ప్రేక్షకులు ఉచితంగా చూడవచ్చని, ఆంధ్ర డబ్ల్యూపీఎల్లో 4 జట్లు పోటీ పడుతున్నాయని ఆయన చెప్పారు. ఈ సీజన్లో డబ్ల్యూపీఎల్ మ్యాచ్లన్నీ మంగళగిరి స్టేడియంలోనే జరుగుతాయని తెలిపారు. వచ్చే సీజన్ నుంచి విశాఖ కడపలోనూ డబ్ల్యూపీఎల్ మ్యాచ్లు నిర్వహిస్తామని వెల్లడించారు. వాతావరణం. ఉత్తర థాయిలాండ్ ప్రాంతంలో సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది ఈ నెల 18వ తేదీ సాయంత్రం నాటికి ఉత్తర అండమాన్ సముద్రం వైపు కదిలే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు వెల్లడిస్తూ,
2: ఇది సెప్టెంబర్ 18 సాయంత్రం నాటికి ఉత్తర అండమాన్ సముద్రం వైపు కదిలే అవకాశం ఉంది. దీని ప్రభావంతో సెప్టెంబర్ 19 సాయంత్రం నాటికి అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఆ తర్వాత క్రమంగా బలపడి తదుపరి 3-4 రోజుల్లో పశ్చిమ వాయు దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాల వైపు పయనించే అవకాశం ఉంది. ఈ రోజు కోస్తాంధ్రప్రదేశ్ యానంలో తేలిపాటి మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు తేలిపాటి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: అర్హులైన లబ్ధిదారులకు సామాజిక భద్రత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా దరఖాస్తు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని కల్పించిందని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాజన్ చెప్పారు. భీమవరం మండలం రాయిలం గ్రామ సచివాలయంలో సామాజిక పింఛన్ల కోసం జరుగుతున్న కొత్త దరఖాస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ నాగరాణి ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కొత్తగా సామాజిక పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అర్హులైన లబ్ధిదారులు తమకు సమీపంలోని గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీన చీరాలలో ఉద్యోగ మేళాను నిర్వహిస్తున్నామని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. జాబ్ మేళకు సంబంధించిన గోడ పత్రికలను జిల్లా కలెక్టరేట్లో ఆయన ఈరోజు విడుదల చేశారు.

ఈ ఉద్యోగ మేళాలో 20 బహుళజాతి సంస్థలు పాల్గొంటున్నాయని, నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమలను పవిత్రమైన దివ్యక్షేత్రంగా అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాలలో గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించేందుకు సౌర పవన విద్యుత్ ప్రాజెక్టులను అందుబాటులోకి తెస్తున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రైవేట్ పాఠశాలలతో ప్రభుత్వ పాఠశాలలు పోటీ పడాల్సిన అవసరం ఉందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు.

0: విద్యుత్ ప్రాజెక్టులను అందుబాటులోకి తెస్తున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రైవేట్ పాఠశాలలతో ప్రభుత్వ పాఠశాలలు పోటీ పడాల్సిన అవసరం ఉందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా సంకల్ప అభియాన్లో భాగంగా రాష్ట వ్యాప్తంగా రేపటి నుంచి నెల రోజుల పాటు వైద్య శిబిరాలు నిర్వహించనున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 8:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఈరోజు ప్రసారం కానున్న ఈ పూట ప్రసారంలోని కార్యక్రమాల వివరాలు. సాయంత్రం 6:30 చిత్రసీమ, 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తల హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో తిమ్మమ్మ మహత్యం బుర్రకథ వింటారు కథకులు శ్రీ ఆర్ సదాశివ బృందం. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి మార్కాపురం కేంద్ర సమర్పణ. 8:00 తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా హంసశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విజయవాడ కేంద్రం నుండి. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 8:40 సినీ గీతం, 8:45 సరదా సంసారం నాటిక. రచన నిర్వహణ శ్రీ మాడ్గుల రామకృష్ణ. 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 జపాన్లో జరగనున్న ఆసియా గేమ్స్ 2026 ఎడిషన్ ప్రత్యేక కార్యక్రమం చీర్ ఫర్ భారత్ విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 10:00 రాగం తానం పల్లవి శాస్త్రీయ సంగీత కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి. 10:45 ఇంద్రధనస్సు కార్యక్రమంలో సినీ గీతాలు. ఇవి ఈ పూట ప్రసారంలోని కార్యక్రమాల వివరాలు. రేపటి ప్రసారంలోని కార్యక్రమాల వివరాలు. రేపు ఉదయం 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ రాఘవేంద్ర స్వామివారి సుప్రభాతం, 6:30 విరదగుమాట వ్యాఖ్యాత డాక్టర్ ఎల్ఎస్ యజ్ఞవల్క శర్మ, 6:35 సేద్యపు శుద్ధులు, ఇందులో హరిత గృహముల ఆవశ్యకత లాభాలు. అందిస్తున్నవారు మడకసిర వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇంజనీర్ బివి రామ్మోహన్ రావు. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 6:55 ప్రసారంలోని కార్యక్రమాల వివరాలు. 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక విజ్ఞాన విపంచి, ఇందులో సైబర్ నేరాలు జాగ్రత్తలు డాక్టర్ జి ఆంజనేయులు గారి ప్రసంగం. అనంతరం మా తెలుగు తల్లికి మల్లెపూదండ సంచిక కార్యక్రమం, సహకారం శ్రీ వి చలపతి, నిర్వహణ కె శృతి ప్రియాంక. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 బాపట్ల జిల్లా సమాచార లేఖ. రచన శ్రీ ఎస్ స్వామినాథ్. 8:30 చిత్రసీమ, 9:00 తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సింహవాహనం ప్రత్యక్ష వ్యాఖ్యానం విజయవాడ కేంద్రం నుండి. 9:30 అభిలాష శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 10:00 స్వచ్ఛ సాగర్ సురక్షిత్ సాగర్ కార్యక్రమంపై ప్రత్యేక కార్యక్రమం ముఖాముఖి సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. రేపు ఉదయం 10:20 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుండి. 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 12:10 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి, 12:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 1:20 ప్రాంతీయ వార్తలు, 1:30 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి, 2:00

ఆంగ్లంలో వార్తలు 2:15 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి 2:30 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుండి. ఇక రేపటి సాయం ప్రసారంలో 5:00 చిత్రసీమ, 5:30 హలో బాగున్నారా ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం. అంశం వినాయక చవితి పండుగను ఎలా జరుపుకున్నారు, మీరు చేసిన ప్రత్యేకమైన వంటలు ఏవి, మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి. ఫోన్ నంబర్ 2255 33, ఎస్టీడీ కోడ్ 0855 54. 6:00 లలిత గీతం, రేపు సాయంత్రం 6:00 లలిత గీతం, 6:05 ఆంగ్లంలో వార్త ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:20 ప్రసారంలోని కార్యక్రమాల వివరాలు, 6:30 చిత్రసీమ. రేపు రాత్రి 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ. ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి విజయవాడ కేంద్ర సమర్పణ. 8:00 తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ముత్యపు పందిరి సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం. 8:30 తెలుగులో జాతీయ వార్తలు, 8:40 తెలుగు చలనచిత్ర గీతం, 8:45 జానపద గేయాలు. కళాకారులు శ్రీ జె ఈశ్వరయ్య బృందం. 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి, 9:30 జపాన్లో జరిగిన ఆసియా గేమ్స్ 2026 ఎడిషన్ ప్రత్యేక కార్యక్రమం చీర్ ఫర్ భారత్ మరియు కర్టన్ రైజర్. 10:00 జముకుల కథ జానపద సంగీత రూపకం నిర్వహణ శ్రీ ఆర్ఎస్ పరీచ. 10:30 ఇంద్రధనస్సు కార్యక్రమంలో సినీ గీతాలు. ఇవి రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు.

ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు, అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.

మీ పనివేళల కారణంగా ఆకాశవాణి అనంతపురం కేంద్ర ప్రసారాలు వినలేకపోతున్నారా? ఇప్పుడు ఆకాశవాణి అనంతపురం కేంద్ర కార్యక్రమాలను యూట్యూబ్ ద్వారా కూడా వినవచ్చు. యూట్యూబ్ కు వెళ్లి AIR అనంతపూర్ అని టైప్ చేసి కార్యక్రమాలను విని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిరుచిని నలుగురితో పంచుకోండి.

అనంతపురం కేంద్రం ప్రసారంలో భాగంగా ఇప్పుడు విందాం చిత్రసీమ సినీ గీతాలు. ముందుగా అర్జున్ చిత్రం నుంచి ఎస్పి చరణ్ శ్రేయా ఘోషల్ పాడిన పాట

0: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
1: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా? అరే వా,
2: చిక్కుకున్నాడే. తెలియని యాప్ తో జాగ్రత్త.
3: ఆర్బీఐ అంటుంది,
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

0: అభిసారిక చిత్రం నుంచి కేజే యేసుదాస్ పాడిన పాట. వేటూరి గీత రచన, సంగీతం సాగర్.
1: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
2: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
3: సమయానికి అలకడం నిండైన పంటకి గ్యారంటీ.
4: మాస్టర్ గారు, ఇది రైతు కంటే బాగా ఎవరికి తెలుస్తుంది? విత్తనమైతే ఎప్పుడో అలికేసాను.
3: నేను పంట గురించి కాదు, ఎన్పిఎస్ పెన్షన్ గురించి మాట్లాడుతున్నాను.
4: ఎన్పిఎస్ పెన్షనా?
3: అవును, ఈ రోజే ఎన్పిఎస్ లో డబ్బు జమ చేయడం మొదలు పెట్టండి. ఇంకా మీ వృద్ధాప్యాన్ని సురక్షితం చేసుకోండి.
4: వృద్ధాప్యం సురక్షితమా?
3: అవునండి, ఎన్పిఎస్ భారత ప్రభుత్వం వారి PFRDA చేత నిర్వహించబడుతున్న పెన్షన్ పథకం. ఇందులో ఈ రోజు నుండే డబ్బు జమ చేస్తూ పోవడం వల్ల వృద్ధాప్యంలో ప్రతి నెల పెన్షన్ దొరుకుతుంది. మరింత సమాచారం కోసం ఈ రోజు సంప్రదించండి కామన్ సర్వీస్ సెంటర్ లేదా మీ బ్యాంక్ ని. వృద్ధాప్యంలో పెన్షన్ పక్కా గ్యారంటీ కోసం ఎన్పిఎస్ తప్పనిసరి.

0: అశ్వమేధం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆశా భోన్స్లే పాడిన పాట ఇది. వేటూరి గీతరచన, సంగీతం ఇళయరాజా. ఇప్పుడు వినండి ధర్మచక్రం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, వేటూరి గీతరచన, సంగీతం ఎంఎం శ్రీలేఖ. వినబోయే ముందుగా
1: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
2: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.

0: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తోంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
1: మీ పనివీరల కారణంగా ఆకాశవాణి అనంతపురం కేంద్ర ప్రసారాలు వినలేకపోతున్నారా? ఇప్పుడు ఆకాశవాణి అనంతపురం కేంద్ర కార్యక్రమాలను యూట్యూబ్ ద్వారా కూడా వినవచ్చు. యూట్యూబ్ కు వెళ్లి AIR అనంతపూర్ అని టైప్ చేసి కార్యక్రమాలను విని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిరుచిని నలుగురితో పంచుకోండి.
2: వాణిజ్య సందేశాలకు ముందు భద్రాచలం చిత్రం నుంచి వందే మాతరం శ్రీనివాస్ ఉషా పాడిన పాట ఇది. శుద్ధాల అశోక్ తేజ గీత రచన, సంగీతం వందే మాతరం శ్రీనివాస్. శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు.

వాణి అనంతపురం కేంద్రం నిలయంలో సమయం 7:05 కావస్తోంది. మరి కాసేపట్లు తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: తెరచొచ్చున. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ఉద్యోగుల భవిష్యనిధి ఈపీఎఫ్ఓ ప్రయోజనాల పరిధిలోకి మరింత మంది వచ్చేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 15,000గా ఉన్న వేతన పరిమితిని 25,000 రూపాయలకు పెంచాలన్న ప్రతిపాదనను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. పన్ను రేటు తగ్గింపు, మినహాయింపు, రాయితీలకు సంబంధించి ప్రభుత్వానికి సమర్పించే ప్రతిపాదనలు దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యతనివ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అంతర్జాతీయ జలాల్లో భారతీయ నౌకను పాకిస్తాన్ నౌక ఢీకొట్టడంపై భారత్ తీవ్ర అభ్యంతరం తెలియజేసింది. 3,00,000 రూపాయలలోపు జరిపే ఎగుమతి లావాదేవీలను రిజిస్ట్రేషన్ కమ్ మెంబర్షిప్ సర్టిఫికెట్ నుంచి మినహాయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముస్లింల పవిత్ర తీర్థం మక్కాపై హౌతీలు ద్రోణి దాడికి పాల్పడడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. ఇక వివరాలు. ఉద్యోగుల భవిష్యనిధి ఈపీఎఫ్ఓ ప్రయోజనాల పరిధిలోకి మరింత మంది వచ్చేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నెలవారీ వేతన పరిమితి పెంపు ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం 15,000గా ఉన్న వేతన పరిమితిని 25,000 రూపాయలకు పెంచాలన్న ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మంత్రివర్గ సమావేశం అనంతరం కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తాజా నిర్ణయం వల్ల కొత్తగా 51,00,000 మందికి పైగా ఉద్యోగులకు సామాజిక సంక్షేమ లబ్ది చేకూరుతుందన్నారు. ఈపీఎఫ్ఓ పథకానికి ప్రభుత్వం అదనంగా ఏటా 11,339 కోట్ల రూపాయలను వెచ్చిస్తుందన్నారు. సవరించిన సీలింగ్ రేపు జరుపుకోబోయే విశ్వకర్మ జయంతి నుంచి అమలవుతుందని మంత్రి తెలిపారు.
1: आज कैबिनेट में हमारे देश भर में इंडस्ट्रीज में काम करने वाले जो कर्मचारी हैं उनके लिए एक बहुत बड़ा निर्णय लिया है. प्रोविडेंट फंड का जो नियम है उस नियम में अब तक 15,000 रुपीज की सीलिंग रहा करती थी. ये सीलिंग 2014 में तय की गई थी. इसको बढ़ाकर 25,000 रुपए पर मंथ सैलरी पे लेके आ गए. इससे करीब 51,00,000 एम्प्लॉयज को इसका बेनिफिट मिलेगा.
0: ఉద్యోగుల పెన్షన్ పథకం ద్వారా ప్రావిడెంట్ ఫండ్ నిధులు, పెన్షన్లు ఇకపై మరింత సులభంగా అందుబాటులోకి రాగలవని మా ఆకాశవాణి ప్రతినిధి తెలియజేస్తున్నారు. పన్ను రేటు తగ్గింపు, మినహాయింపు, రాయితీలకు సంబంధించి ప్రభుత్వానికి సమర్పించే ప్రతిపాదనలు దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యతనివ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఇంటర్నేషనల్ ట్యాక్స్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ ఫౌండేషన్ బెంగళూరులో నిర్వహిస్తున్న 2 రోజుల న్యూ ఏజ్ టాక్సేషన్ సదస్సు ప్రారంభోత్సవంలో సీతారామన్ ప్రసంగించారు. స్వతంత్ర పన్ను విధాన పరిశోధనను ప్రజాచర్చలో భాగంగా మార్చాలని, విధానాన్ని పరిశీలించి మెరుగుపరచాలని మంత్రి విద్యావేత్తలకు, పరిశోధకులకు, మేధో సంస్థలకు పిలుపునిచ్చారు. తమ మంత్రిత్వ శాఖ చేపట్టిన బడ్జెట్ పూర్వ సంప్రదింపుల గురించి మాట్లాడుతూ వికసిత్ భారత్ 2047 దిశగా పయనిస్తున్న తరుణంలో రాబోయే 2 దశాబ్దాల్లో భారతదేశం ఎలాంటి పన్నుల వ్యవస్థను కలిగి ఉండాలనే దానిపై సంప్రదింపులు విస్తృతమైన చర్చలను లేవనెత్తాలని అన్నారు. పరపతి విధానంలోని అన్ని కోణాలను పరిశీలించి ప్రభావాలను అంచనా వేసి లాభ నష్టాలను గుర్తించి ఖజానాకు కలిగే రాబడి నష్టానికి ఆచరణీయమైన ప్రత్యామ్నాయాలను అందిస్తూ మంచి పన్ను విధానం రూపుదిద్దుకోవడానికి అవసరమైన ఎంపికలను రూపొందించే దిశగా మెరుగైన పన్ను పరిశోధన జరగాలని ఆర్థిక మంత్రి సూచించారు. అంతర్జాతీయ జలాల్లో భారతీయ నౌకను పాకిస్తాన్ నౌక ఢీకొట్టడంపై భారత్ తీవ్ర అభ్యంతరం తెలియజేసింది. ఇందుకు సంబంధించి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ చార్జ్డీ అఫైర్స్ ను పిలిపించి ఇటువంటి ప్రవర్తన తమకు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదంటూ తీవ్ర నిరసనను తెలియజేసింది. 1991లో ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం సైనిక విన్యాసాలు, సేనల కదలికలకు సంబంధించిన ముందస్తు సమాచార మార్పిడి జరగాల్సి ఉండగా ఆ ఒప్పందాన్ని పాక్ తాజా చర్య ఉల్లంఘించిందని భారత్ పేర్కొంది. అంతర్జాతీయ జలాల్లో చోటు చేసుకున్న ఈ పరిణామం వల్ల భారత్కు పెద్దగా నష్టం వాటిల్లనప్పటికీ భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఒప్పందాన్ని గౌరవించేలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని మంత్రిత్వ శాఖ పాకిస్తాన్ అధికార ప్రతినిధికి తెలియజేసింది. ఇస్లామాబాద్లోని భారత చార్జ్డీ అఫైర్స్ సైతం పాకిస్తాన్ విదేశాంగ శాఖకు నిరసనను తెలపాలని విదేశాంగ శాఖ ఆదేశించింది.

300,000 రూపాయల్లోపు జరిపే ఎగుమతి లావాదేవీలకు రిజిస్ట్రేషన్ కమ్ మెంబర్షిప్ సర్టిఫికెట్ ఆర్సీఎంసీ నుంచి మినహాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పోస్టల్, కొరియర్ సహా నూతనంగా ఆవిర్భవిస్తున్న చిరు ఎగుమతి వ్యాపారులకు ప్రభుత్వ అనుమతుల భారాన్ని తగ్గించేందుకు ఈ చర్య తీసుకుంటున్నట్లు వ్యాపార, పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. గత సాయంత్రం మక్కా వద్ద తిరగాడుతున్న ఒక హౌతీ డ్రోన్ను తమ గగనతల సేనలు నిర్వీర్యం చేశాయని సౌదీ అరేబియా వెల్లడించింది. 2017లో కూడా హౌతీ దళాలు మక్కాపై దాడి చేసేందుకు ప్రయత్నించాయని కోయలిషన్ ఫోర్సెస్ టు సపోర్ట్ లెజిటిమసీ ఇన్ యెమెన్ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ తుర్కీ అల్ మలికి గుర్తు చేశారు. ఇకపై ఇటువంటి దాడులు జరగకుండా నిలువరించేందుకు సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ సేనలు తగిన బలమైన చర్యలు తీసుకుంటాయని హెచ్చరించారు. సౌదీ హౌతీల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో తాజా సంఘటన జరిగింది. ద్రోణి దాడి పట్ల విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రణధీర్ జైస్వాల్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు మక్కాని అత్యంత పవిత్ర తీర్థంగా భావిస్తారని, ఈ నేపథ్యంలో తాజా సంఘటన ఆందోళన కలిగిస్తోందన్నారు. ఆ ప్రాంతంలో శాంతి సుస్థిరతలు త్వరగా పూర్వస్థితికి చేరుకోవాలని భారత్ ఆకాంక్షిస్తోందని చెప్పారు. వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. నీతి ఆయోగ్ ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభించిన ఇండియా ఎలక్ట్రిక్ మొబిలిటీ ఇండెక్స్ ఐఈఎంఐ 2025 ప్రకారం విద్యుత్ వాహనాల వినియోగంలో ఢిల్లీ అగ్రస్థానంలో నిలిచింది. విద్యుత్ వాహనాల వినియోగంలో వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల జాబితాలో తదుపరి స్థానంలో వరుసగా మహారాష్ట, కర్ణాటక, చండీగఢ్, గోవా నిలిచాయి. ఈ సందర్భంగా నీతి ఆయోగ్ సభ్యుడు రాజీవ్ గౌబా మాట్లాడుతూ 2047 నాటికి సంపూర్ణ వికసిత్ భారత్ ఆసియా సిద్ధి దిశగా విద్యుత్ వాహనాల వాడకం ఆర్థిక పరంగా, పర్యావరణ పరంగా, వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైందన్నారు. 2040 నాటికి కొత్తగా అమ్ముడయ్యే కాలంలో 40% విద్యుత్ ఆధారితంగా నడిచేవే ఉండగలవని అన్నారు. వివిధ సందర్భాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అందిన బహుమతులు, మొమెంటోల ఈ ఆక్షన్ రేపు ప్రారంభమవుతుంది. న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ మాట్లాడుతూ, దేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని, హస్తకళల వైభవాన్ని చాటే పెయింటింగ్లు, వస్త్రాలు, విగ్రహాలు, చారిత్రక ప్రాముఖ్యం కలిగిన వస్తువులు వంటివి ఈ ఆక్షన్లో ఉంటాయని చెప్పారు. వీటి అమ్మకం ద్వారా లభించే ఆదాయాన్ని ప్రధానమంత్రి నమామి గంగే ప్రాజెక్టుకు అంకితం చేస్తున్నారని చెప్పారు. పవిత్ర గంగానది పరిశుభ్రత లక్ష్యంగా ప్రారంభించిన నమామి గంగే ప్రాజెక్టుకు ఇతోదకంగా సహాయపడేందుకు పౌరులు ముందుకు రావాలని, ఆక్షన్లో భాగస్వాములు కావాలని గజేంద్ర సింగ్ షెకావత్ పిలుపునిచ్చారు. పాకిస్తాన్కు చెందిన షెహజాద్ భట్టి నెట్వర్క్ను అక్రమ కార్యకలాపాల నిరోధక చట్టం యుఏపీఏ కింద గుర్తిస్తున్నట్లు ప్రభుత్వం తెలియజేసింది. ఆయుధాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వంటి అనేక అక్రమ చర్యలకు ఈ సంస్థ పాల్పడుతోందని తెలియజేసింది. ఇందుకు సంబంధించి కేంద్ర హోంశాఖ గెజెట్ ప్రకటనను విడుదల చేసింది. ఉగ్రవాదం పట్ల జీరో టాలరెన్స్ అవలంబించాలన్న ప్రధానమంత్రి నిర్ణయానికి అనుగుణంగా ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నట్లు ప్రకటన తెలిపింది. 2013 జిరామ్ వ్యాలీ మావోయిస్టు దాడి కేసుకు సంబంధించి 10 నిందితులకు మరణశిక్షను ఖరారు చేస్తూ ఛత్తీస్గఢ్ జగ్దల్పూర్లోని నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. తీర్పుకు వ్యతిరేకంగా హైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు నిందితులకు 30 గడువునిచ్చింది. ఛత్తీస్గఢ్ బస్తర్ జిల్లాలో 2013 మే 25 మావోయిస్టులు చేసిన దాడిలో పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు సహా 27 చనిపోగా 35 గాయాల పాలయ్యారు. గాజా సిటీలో ఇజ్రాయెల్ దాడి వల్ల ధ్వంసమైన అపార్ట్మెంట్ భవనంలో చిక్కుకుపోయిన వారి కోసం అన్వేషణ కొనసాగుతోంది. భవనం నేడు కుప్పకూలింది. ఇప్పటివరకు 5 పిల్లలు సహా 20 పాలస్తీనా పౌరులు ఈ దుర్ఘటనలో మరణించగా 14 క్షతగాత్రులయ్యారని అధికారులు తెలియజేశారు. శిథిలాల్లో మరో 100 చిక్కుకుపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి సహా పలు సంస్థలు సహాయక చర్యల్లో పాల్పంచుకుంటున్నట్లు యుఎన్ డెవలప్మెంట్ ప్రోగ్రాం అధికారి తెలియజేశారు. అండమాన్ నికోబార్ ద్వీపాలు, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, హర్యానా, చండీగఢ్, పంజాబ్లలో భారీ వర్షాలు కురియవచ్చని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. కేరళ, మాహే, పంజాబ్, సిక్కిం, పశ్చిమ బెంగాల్లోని హిమాలయ ప్రాంతాలు, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్లో కూడా ఇంచుమించు ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇక రానున్న 2-3 రోజుల్లో బీహార్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్ సహా పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు కురియవచ్చని వాతావరణ శాఖ ప్రకటన తెలియజేస్తోంది. ఉద్యోగుల భవిష్యనిధి ఈపీఎఫ్ఓ ప్రయోజనాల పరిధిలోకి మరింత మంది వచ్చేలా కేంద్ర ప్రభుత్వం

0: ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 15,000గా ఉన్న వేతన పరిమితిని 25,000 రూపాయలకు పెంచాలన్న ప్రతిపాదనను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. పన్ను రేటు తగ్గింపు, మినహాయింపు, రాయితీలకు సంబంధించి ప్రభుత్వానికి సమర్పించే ప్రతిపాదనలు దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యతనివ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అంతర్జాతీయ జలాల్లో భారతీయ నౌకను పాకిస్తాన్ నౌక ఢీకొట్టడంపై భారత్ తీవ్ర అభ్యంతరం తెలియజేసింది. 3,00,000 రూపాయల లోపు జరిపే ఎగుమతి లావాదేవీలను రిజిస్టేషన్ కమ్ మెంబర్షిప్ సర్టిఫికెట్ నుంచి మినహాయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముస్లింల పవిత్ర తీర్థం మక్కాపై హౌతీలు ద్రోణి దాడికి పాల్పడడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తలు కలుద్దాం. నమస్కారం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో తిమ్మమ్మ మహత్యం బుర్రకథ వింటారు కథకులు శ్రీ ఆర్ సదాశివ బృందం.
2: పతివ్రత అయినటువంటి తిమ్మమాంబ సతి సహగమనము చెప్పుచున్నటువంటి

0: ముఖపట్టము వెంకటప్ప మంగమ్మ దంపతులకు కలిగినటువంటి ముద్దు కూతురు,
1: ఆ
0: ఇష్టదేవుని వరాలు పుట్టినటువంటి ఆ తిమ్మ అంబ,
1: ఆమె
0: పెరిగి పెద్ద అవుతే ఏ దేశం నుండి రాజులు వచ్చినా కూడా ఒప్పనందున తరతరాల బాంధవ తండ్రి గారిది. అయ్యా, అనంతపురం జిల్లా కదిరి తాలూకా అలా కొక్కంటిపాలెం జాగిరి గ్రామం అనే కూటమేళ అనే కోటలో బాంధవ్యం ఇలా కలుస్తూ ఇంటి పేరు గంగరాజుల వారు, కులమని చెట్టి బలిచి కాపులు వారు, ముగ్గురు వేడే తల్లి బిడ్డలు, ఆ రెండవాడైనటువంటి ఆ రామయ్య కుమారుడైనటువంటి బాల వీరుడికి అలా వివాహము చేసి అప్పుడు ఆనందభరితులై కొంతకాలం గడవగా 5 మాసములు అక్కడే ఉంచారు. ఎక్కడ? ఆ బుక్కపట్టములో భార్యభర్తలు ఆనందభరితులై ఉండగా అక్కడ ఆ బాలవీరుడు ఇలా అంటున్నాడు.
1: ఎలా అంటున్నాడు? మరి
0: మామా, ఇంకా మా ఊరికి మేము పోవలేను మామా, మీ కుమార్తెని ప్రయాణంపు చేయండి అనగా అప్పుడు ఆ భార్యభర్తలు ఏంటంటే వెంకటప్ప మంగమ్మ దంపతులు ఇలా అంటున్నారు, బాధపడుతున్నారు.
1: నాయన
0: బాల వినరా,

0: చేశారా?
1: ఆ బిడ్డ కొరకు ఎన్నో నదులు మునిగాము, నిధులు తిరిగాము, సలివిందుల సందర్భం ఎన్నో చేశాము,
0: చేశాం,
1: అగ్ని యాగాలు చేశాం.
0: అవును,
1: లేక లేక కలిగింది ముద్దు కూతురు. ఈమెతో నీవి ఇక్కడ ఇల్లిరికం
0: ఉంటే
1: నీకు తగిన భాగం ఇస్తాం.
0: అవును,
1: గంట క్రింద మహగారి భూమిలో ఇంటికి ఎగర ఇనాములు
0: ఇస్తాం
1: అని చెప్పగా,
0: అవును,
1: చిన్నతనమో నా తల్లి.

చిన్నతనమున నా తల్లి గతించింది, నా తల్లి గారు మరణం పొందారు, మారుతండ్రులు నన్ను సాకారు, వారికి ముసలితనం అంత ముద్దాస్తానని చెప్పి మాట ఇచ్చాను, మా మారుతండ్రులు వదిలి నేను ఈ ఊరికి నేను ఈ ఊర్లో ఉండను అని చెప్పగా అప్పుడు భార్యభర్తలైనటువంటి వెంకటప్ప మంగమ్మ దంపతులు ఆ తిమ్మమాంబరం ముక్కపట్టం నుండి గూటిబయలుకి ఎలా పంపిస్తున్నారు తిమ్మమాంబ, అత్తమామల మాటలకు నీవు ఎదురాడద్దు, తోడుకోడల మాటలకు తోసేవేద్దు, నువ్వు అత్తమామను దేవతలాగా చూసుకో తల్లి, నీకు ఆ దేవుడు నీకు చల్లగా కాపాడుతాడు.

అని చెప్పి తల్లిదండ్రుల పల్లకి చేసి శృంగారించి ఆ భార్య భర్తలైనటువంటి ఆ బాలవీరుని తిమ్మమాంబరు అలా బుక్కబట్ట నుండి అలా గూటి బయలుకి ఇలా పంపిస్తున్నారు. చేరవచ్చారు చూడమని రామ రామ జయ రామయ్య రామ రామ రఘురామ.

0: ఎటైనా బలాబలి
1: రామ రామ జయ రామయ్య రామ రామ రఘు రామ బలాబలి
0: అయ్యలారా అక్కడ నుండి గూడిబైలకు చేరవచ్చారు. గూడిబైలు అత్తమామలు చాలా మంచివారు. కొన్ని దినములు ఇక్కడ కాలం గడపగా అలా గూడిబైలకు సాధ్యమని పేరుగాంచినదా తిమ్మమాంబ. అలా కొంతకాలం గడపగా అయ్యా ఆ మరి కొన్ని దినములు గలవడగా ఆ అన్నయ్యకు నారాయణుడికి ఆ బుక్కపట్టంలో ఆ మేనమామ కూతురునైనటువంటి పుట్టమ్మను ఇచ్చి అలా పేరుగా పెళ్లి చేశారు. పుట్టమ్మ మహారాక్షసి దుర్గుణములు కలిగినటువంటి

0: గడపాలి ఇక్కడ కాలం గడపగా
1: గడపగా
0: అలా గూడి మేలకు సాధ్వీమని పేరుగాంచిన దా తిమ్మమాంబ.
2: అవునవును.
0: అలా కొంతకాలం గడపగా అయ్యా ఆ మరి కొన్ని దినములు గలవడగా ఆ అన్నయ్యకు నారాయణుడికి ఆ బుక్కపట్టంలో ఆ మేనమామ కూతురునేటువంటి పుట్టమ్మను ఇచ్చి అలా పేరుగా పెళ్లి చేశారు. పుట్టమ్మ మహారాక్షసి, దుర్గుణములు కలిగినటువంటి రాక్షసి. అప్పుడు ఎవరైనా పేద ప్రజలంతా ఊరి వాళ్ళంతా తిమ్మమామ మంచిదిరా, దాన ధర్మము చేస్తుండరా, అలాంటి గృహమ్ముకి ఇలాంటి కావిటి కుక్క సంభవించింది అనగా
2: అవును
0: అప్పుడు ఇలా అంటున్నారు అత్తమామలు కోడాల బుద్ధి ఒత్తుగా చూశారు బుక్కపట్టంలో. అబలా జోసే

0: అత్తమామలిలా బుద్ధి చెప్పారు. అమ్మా కోడలా,
1: అవునవును,
0: ఆ తిమ్మమామను దూసినాడు మాటలు ఆడుకు, ఆమె దుర్గుణములు కలిగినది అనుకు.
1: అవునవును,
0: నీవు పెద్దదారివి, ఆ ఇంటి కోడలు.
1: అవును,
0: ఆమె గారాబంగా చూడు
1: చూడు
0: అని చెప్పగా
1: చెప్పగా
0: ఇలా ఎంత చెప్పినా పాల్గొన్న వాళ్ళు మాత్రం వదలదు. ఇప్పుడు కొన్ని దినములకు ఆ వెంకటప్ప మంగమ్మ దంపతుల బుక్క పట్టంలో అలా మరణించారంట. ఇంకా అత్తమామలేనటువంటి కోడలు బుద్ధిమంతురాలుగా ఉందంట చూడు. మరి అత్తలేని కోడలు ఉత్తమరాలంట. ఆ విధముగా అలా ఉండగానే అప్పుడు ఇలా కొంతకాలం గడిచింది. ఆ తిమ్మమాంప ఈ గూడిబైలలో ఆ గూడిబైల కొన్ని దినములకు గర్భము దాల్చి నవమాసం నుండి ప్రసవించింది తిమ్మమాంబ శుభదిన మందున. అన్నయ్యగు నారాయణుడు, అన్నయ్యగు నారాయణుడు. ఆ భార్యకు తెలియకుండా, భార్య నాకు ధర్మవరం పని ఉండాలి, అనంతపురం పని ఉండాలనేది, అక్కడ పని ఉండాలని, ఇక్కడ పని ఉండాలని అలా కావలసిన వస్తువులు తీసుకుని అన్నయ్యగు నారాయణుడు చెల్లెలు చూడలేకపోతే ఉండలేడు. అరే గుణక పర్వతో

0: నీకు కావలసిన సీరలు రొగ్గెలు పసుపు కుంకుమ తీసుకుని వచ్చాను తల్లి అంటూ అన్నయ్యకు నారాయణుడు చెల్లెలు చూడలేకపోతే పుట్టలేడు
1: పుట్టలేడు.
0: ఇలా కొంతకాలం గడవగా మరలా తిమ్మమాంబ మళ్ళా మూడో ఏటన అలా గర్భము దాల్చి అలా నవమాసం నిండే అంటే
1: ఓహో
0: ప్రసవించింది తిమ్మమాంబ సుదన వందన అలా కుమార్తె కలిగింది. ఆమె పేరు నరసమ్మ అని పేరు పెట్టారు. ఆ కుమారుడు పేరు నరసయ్య, కుమార్తె పేరు నరసమ్మ. ఇలా కొంతకాలం గడవగా మరి కొన్ని దినములకు బాలవీరునికి తీరని వ్యాధి ఎలా కలుగుతుందయ్యా మరి. రామ రామ బాలవీరునికి అలా ఓతరోగం వల్ల నిండుచున్నది. మరి కొన్ని దినములకు ఆ గూటివేలనే స్థానములో అత్త మామలో నలగర మరణమో వగర వెనక

కొన్ని దినములకు ఆ భర్త అయినటువంటి బాలవీరునికి తిరడి వ్యాధి కలిగి ఇలా వాత రోగం ఒళ్ళు నుండి కీళ్లు నొప్పులతో కవుగుడు కడుపు అయిపోయినది. మంచి మంచి వైద్యులతోన మారలేదు వ్యాధి. సునక శాస్త్రములు చూపించిన శాంతులు చేసిన మానలేదు వ్యాధి. మృకబడులకు ముడుపులు ఎన్నో లెక్క లేకుండా కట్టినా మానలేదు వ్యాధి.

0: అయ్యలారా, మరి కొన్ని దినములకు ఆ తమాముల మరణం ఉంది, కుమారుడు మరణం ఉందా, కుమార్తె మరణం ఉందా, ఇంకా పెళ్ళైన 17 సంవత్సరములకు బాలవీరుడికి ఇలాంటి వ్యాధి సంభవించింది చూడు మరి.
1: అయ్యో ఎలా వస్తుంది మరి అది.

విదంబుగా ఆ బాలవీరునికి వాతరోగం వల్లి నిండిపోయింది. ఇలా ఆగిన 3 సంవత్సరములు బాధ గడిగారు. ఎలాంటి వైద్యులు పిలిపించినా మానలేదు వ్యాధి. శాస్త్రములు చూపించిన మానలేదు వ్యాధి. మృకుమిడులకు ముడుపులు ఎన్నో లెక్క లేకుండా కట్టిన మానలేదు వ్యాధి. మంత్ర తంత్రములు యంత్రములు ఎన్నో లెక్క లేకుండా చేసిన కట్టే మానలేదు వ్యాధి. అలాగనే ఇంకా ఏమి చూస్తున్నాడు అన్నయ్యకు నారాయణుడు బుక్కపట్టంలో, నా చెల్లెలు ఎక్కడ ఉన్నది, ఎలా ఉన్నది అని చెప్పి భార్యకి తెలిస్తే పోనీదని, రాక్షసికి తెలిస్తే పోనీదని చెప్పి అన్న గునగ

0: అన్నయ్యకు నారాయణుడు కావలసిన వస్తువులు అని తీసుకొని చెళ్ళు కొని శరీరం బిల్లు తీసుకొని అలా వస్తున్నాడు, చూస్తున్నాడు
1: చూస్తున్నాడు.
0: అలా చూస్తే ఆ తిమ్మమామ భర్త అయినటువంటి బాల వీరుడికి తీరని వ్యాధి కలిగి ఇలా బాధపడుచున్నది. అమ్మా తిమ్మమాంబ నీవేమి చేస్తావు, ఆ భగవంతుడు మనకి ఇలా రాశాడు
1: రాశాడు,
0: ఇలా రాత రాశాడు తల్లి అంటూ ఓదార్చి
1: అన్నయ్య
0: ఇంకా 3 సంవత్సరములు ఇలా బాధగడివాను. నా దాయాదులంతా నన్ను తరివి వేసి అలా కోట ప్రక్కన ఒక పర్ణశాలలో నిర్ణయించుకుని ఇలా కాపురం
1: ఉండారు.
0: కానీ నా చెట్టిపల్లి కులస్తులు నా దాయాదులు మాత్రం నన్ను ఊర్లోకి రానిలేదు. నా భర్త నేను ఊరు బయటనే ఉండాలి
1: అన్నయ్య.
0: ఇంకా నా భర్తకి ఇంకా 15 రోజుల్లో మరణం ఉంది.
1: అయ్యయ్యో
0: ఆ భగవంతుడు స్వప్నములో నాకు చెప్పాడు అంటూ ఆ అన్నకు ఇలా నీతులు బోధిస్తుంటే అన్నయ్య ఇంకా నీ పసుపు కుంకుమ నా గురుణమ్మ తీరేనన్నా అంటే అప్పుడు ఆ బాల ఆ బాలవీరుని కళ్ళ చూసి నారాయణుడు ఇలా బాధపడుచున్నాడు.
1: ఎలా బాధపడుతున్నాడు,
0: ఎలా బాధపడుచున్నది, ఎలాంటి వ్రాత రాశాడు ఆ బ్రహ్మదేవుడు అంటే ఇలా బాధపడుచు. అప్పుడు అమ్మా చెల్లెలా నీవు ఆ భర్త మరణిస్తే మరణిస్తాడన్నయ్య అంటున్నావు,
1: అవునవును
0: అతన్ని కాల్చుమ పూడ్చుమ సహాయం చేయొచ్చు, కానీ
1: కానీ
0: అతని మాత్రము ప్రాణముతోటి
1: అవును
0: నీలాంటి వారు అలా అగ్ని ప్రవేశము కాకూడదు తల్లి అంటున్నాడు అన్నయ్యకు నారాయణుడు. అన్నయ్య ముండు మోసుకొని భూమిలో ఒక్క క్షణం కూడా ఉండను, నా అత్తమామలు చెల్లిపోయి, నా కుమార్తె చెల్లిపోయా, నా కుమారుడు చెల్లిపోయా, నా నారు నీరు లేదు, నా భర్త కూడా చెల్లిపోతున్నాడు, నాకు ఈ భూమి మీద ఏ పని ఉందనా అంటూ అన్నయ్య ఇంకా నీవు పుట్టినటి నుండి పసుపు కుంకుమ శిరలు రవికలు తీసుకున్నారా అన్నయ్య, నీ మీ అందరూ ఎదుట నేను సతీ సహాగమనము చేపిస్తాను అన్నయ్య అంటూ తిమ్మమామ చెప్పగా అన్నయ్యకు నారాయణుడు ఇలా అంటున్నాడు బాలానండి.

0: నీవు
1: అవును
0: ఆ సతి సహగమనము
1: చేస్తే
0: అగ్ని అందు ప్రవేశమైతే నేను ఎవరిని
1: చూస్తూ
0: చూసుకుని భూమిలో బ్రతుకుతున్నాను. ఇంట్లో ఒక రాక్షసి,
1: రాక్షసి
0: ఆ రాక్షసి ఎక్కడ పోనేది, చెల్లెలాంటి నిన్ను చూస్తే సహించలేదు. అలాంటి దేవుడి లాంటి గృహంబుక లాంటి కాటుకుక్క సంభవించింది తల్లి, నేనేమి చేతమ్మా, నా పంచ ప్రాణములు కూడా తెగకోసిస్తాను, నీ భర్త శవము కాల్చుమో పొడుచుమో సహాయం ఇస్తాను, ప్రాణముతోటి వారు చచ్చడం ఘోర కార్యము కదా తల్లి, నా మాట
1: ఆలోకించమ్మా,
0: నీవెంత చెప్పినా ఏమి లాభం లేదు,
1: లాభం లేదు,
0: కానీ ముండ మోసుకొని భూమిలో ఒక క్షణం కూడా
1: ఉండదు,
0: కానీ నీవు మాత్రం ఇంకా నేను చెప్పిన మాట ఆలకించాలి, నా మాట ఆలకించాను, నీ భ్రాంతి అనే బంగారు గొలుసు ఇంకా నాకు పెట్టద్దు. ఆడబిడ్డకు పుట్టినింటి నుండి పసుపు కుంకుమ ప్రేమ అనురాగం ఉంటుంది, కానీ ఆ పసుపు కుంకుమ తీసుకుని వస్తే మీ ఎదుటినే నేను సతీ సహగమనం చేస్తానని చెప్పి నిశ్చయించుకున్నది. అప్పుడు నారాయణుడు అక్కడ నుండి బయలుదేరి అలా గుడి వెలుగు చేరిపో గుడి వెలుగు నుండి పుక్కబడ్డానికి చేరిపోయాడు. అప్పుడు ఆ పదవు రోజున భర్త అయినటువంటి బాలవీరుడు ఆ తిమ్మమ్మని దగ్గరికి పిలిచి భార్య
1: అవును
0: బామా ఇలారా అలా కూర్చు,
1: అవునవును
0: నీ పతిభక్తికి నేను
1: మెచ్చున్నాను,
0: పతివ్రతాన్ని పిరుతు వహించావు బాబు, కానీ నాకెన్ని ఇలాంటి రోగం వచ్చినా కూడా నువ్వు సహించలేక
1: అవునవును
0: అలా ప్రేమతో అనురాగముతో నా భర్త నొప్పి పడతాడేమని చెప్పి నాకు ఇలా సహాయం చేశావు, ఎన్నో అనురాగాలతో నన్ను ఆశ్రయించావు, నాకు అన్నం తినిపించావు, బట్టలు కట్టావు,
1: అవును
0: నీలాంటి పతివ్రతని నేను భూమిలో చూడలేను, ఇంక నేను ఈ రోజుని నేను ఈ లోక విడిచి ఆ లోకానికి వెళ్ళుచున్నానని చెప్పి గోవింద నారాయణ వైకుంఠవాస గోవింద. అప్పుడు ఆ భర్త అయినటువంటి బాలవీరుడు ఇలా మరణించాడు, ఆ భార్య అయినటువంటి తిమ్మమాంబ
1: అవునవును
0: నాథా

0: ఆ నాథ ప్రాణేశ్వరా, నీకు నాకు రుణము తీరిపోయి అని ప్రదర్శన చేస్తూ, ఇంకా నా దాయాదులు మాత్రం నన్ను ఊర్లోకి రానిరు. ఈ శవము దగ్గర నేను ఎక్కడన్నా పోతినా ఇక్కడ కాకులు తిన్నో, గద్దలు తిన్నో, కుక్కలు తిన్నో, మొక్కలు తిన్నో ఈ అడవి మార్గములో. కానీ ఇక్కడ సతీ సహగమన్మకు సహాయం చేయాలంటే మన కొక్కంటిప్పాలే గారు కుమారమల్లప్ప నాయుడు వారు సహాయం లేదు, ఏ పని చేయకూడదు అని చెప్పే. అప్పుడు కొక్కంటిప్పాలే గారు కుమారమల్లప్ప నాయుడు ఆ నరసయ్య నాయుడు ఆనందమూర్తులై ఉన్నారంట, ఆ ప్రాంతం అంతా వేలుచున్నారట. అప్పుడు 1355వ సంవత్సరం అలా జరుగుతున్నది. అట్టి టైమున అప్పుడు మన కొక్కంటిప్పాలే గారి దగ్గరికి ఆ తిమ్మమాంబ ఎలా జీవి తిమ్మమాంబ జీవి పోతుందంట, ఎక్కడ స్వామి జగద్రక్షక ఆపద్ బంధవ అనాథరక్షక వైకుంఠవాస మన కుక్కంటిప్పాలే గారికి ఈ విషయం నాకు అందదిలపల్ల స్వామి అంటూ, అప్పుడు బొంది మాత్రము భర్త శవం ముందరనే ఉంది కానీ ఆమె జీవి మాత్రం పోచున్నదంట, ఎక్కడ ఆ కుక్కంటిప్పాలే గారి హజారం మన మెరుపులు అయి మెరిసి అలా ఎవరు అమ్మా నీవు, దిక్కులు లేచాడు నాయుడు, ఎవరు అమ్మా నీవు, పీడవా పిశాచివా దైవ దూతవా అనగా నేను కుక్కంటిప్పాలే గారు, నేను
1: అవును
0: గూటిబైలు గంగరాజులు
1: గంగరాజు
0: కోడలను బాలవీరుని భార్యను, నా భర్త మరణం అందాడు, భర్తతో పాటు నేను కూడా అగ్నిగూడ మందు కట్లు చేర్చి సతీ సహగమనము చేస్తామని చెప్పి.

0: నిశ్చయించుకున్నాను నాయుడు.
1: అవునవును.
0: కాబట్టి కాబట్టి మీరు నాకు సహాయం చేయాల, మీరే నాకు తండ్రిగా ఉండాలి, మీరే నాకు దిక్కునగా ఇలా బ్రాధేయపడుచున్న
1: సమయమునా
0: అమ్మా, నువ్వు చెప్పే మాటలు మంచివే కానీ నా ధర్మ సంఘం వారు ఉన్నారు, వారు ఎలా ఇక్కడ అరుదేస్తాను అని చెప్పగా ఆ ధర్మ సంఘం వారు కూడా అరుదించారట. అప్పుడు తిమ్మబాబుకి రెండు ప్రశ్నలు పెట్టుతున్నారు. ఏం ప్రశ్నలు పెట్టారంటే, అయ్యా అమ్మా తిమ్మమాంబ నీవు పతిభక్తి గల పతివ్రత అయితే నాయుడు గారి దగ్గరకు వచ్చి నాయుడు గారు వేసిన ప్రశ్నలకు జవాబులు అందించి నీ సత్యం నెరవేర్చుకోవాల్సిందిగా గట్టిగా శాసనము తీర్పు చేశామన్నారు. అప్పుడు నాయుడు గారి బచ్చల్లో మూడేళ్లకు ముందు ఎండిపోయినటువంటి కాకర చెట్టు ఉన్నది, అది నీవు నీరు పోస్తే ఇగిరించి పూత పూసి కాయ కాసి అవింత మేము చూస్తే అప్పుడు నీకు సహాయం చేస్తామన్నారు అనుకోకండి పల్లె గారు. అప్పుడు తిమ్మమాంబ చెంబుతో నీళ్లు తీసుకొని ఆ శివ ధ్యానం చేస్తూ

0: ఈ విధముగా ఆ శివుని ధ్యానించారు.
1: ధ్యానించారు,
0: ఆ ధ్యానిస్తే అప్పుడు ఆ కాకర చెట్టుకు నీళ్లు పోసినది. ఆ కాకర చెట్టుకు నీళ్లు పోస్తే ఎండిపోయిన బంటి కాకర చెట్టు క్షణాల లోపలనే ఎగిరించి పూత పూసి కాయ కాసిందంట. ఆ వింత అంతా చూశారట. ఒరే, ఈమె దేవతరా,
1: దేవత
0: జగన్మాత స్వరూపిణి, ఈ మానవురాలు కాదు అని అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్పుతున్నారట. అంతలోనూ మూడు పైకి లేచి, ఈ ప్రశ్నకు మేము ఒప్పుకోము. అయ్యా, ఇది మంత్రాలు మాయాలు.
1: అవునవును,
0: మనం కూడా అనుకోవచ్చు. ఈమె మంత్రము చేసింది, క్షణం లోపల కాయ అయిపోయింది, ఎట్లా వస్తుంది?
1: అవునవును,
0: ఈమె పతిభక్తి గల పతివ్రత అయితే.
1: అయితే
0: మనము రాత్రి వేటా మార్గం పోయి రెండు పక్షులు కొట్టుకొచ్చాము, ప్రాణాలు తీసాం, దట్టాలి అలగట్టాము. ఈమె పతివ్రత అయితే ఆ పక్షులకు ప్రాణం వచ్చి వాయువేగాన్ని ఎగిరిపోతే అప్పుడు ఈమె పతివ్రత అనుకుంటాము, ఈమెకి సహాయం చేస్తామన్నారు. అప్పుడు అంతలోనే చచ్చిన గువ్వుల చేతికి అందించారు. ఎక్కడున్నావు స్వామి? ఆనాడు నాకు ప్రాణం పోసినటువంటి ఓ వాయుదేవా, ఓ వీరాంజనేయా, స్వామి ఈనాడు ఈ పక్షులకు ప్రాణం వచ్చి పైకి ఎగిరితే అప్పుడు నా సత్యం నెరవేర్చుకుంటా స్వామి.

0: ఆ జంట పక్షులు స్వామి అయినటువంటి శ్రీ ఈశ్వరుడు ఇలా ధ్యానించి అలా గగన మార్గమున
1: ఎగరవేసిన
0: ఎగరవేస్తే ఆ పక్షులకు ప్రాణం వచ్చి వాయువేగాన్ని
1: ఎగిరిపోతున్నాడు.
0: ఆ వాయువేగాన్ని ఎగురుచున్నటువంటి జంట పక్షులు గగన మార్గంలో నిలిచి అయ్యా కొండి పాలే గారు కుమారవల్లపనాయుడు ఆమె మహా మానవురాలు కాదు, ఆమె ఒక దేవత, జగన్మాత స్వరూపిణి. దోపరియుగములో కూడా ఆడజన్మం ఎత్తి ఆ మహాతల్లి కలియుగములో కూడా ఆడజన్మం ఎత్తింది. ఆమె కథ నీకు తెలియదు, ఆమెకు సహాయం చెయ్యి అంటా పక్షులు పలికాయంట. అప్పుడు ఆ వార్తామానం విని కొండి పాలే గారు
1: ఎలా పలికే మరి
0: అమ్మా నీకేమి కావాలా తల్లి, నీకేమి కావాలా చెప్పు అనగా నాయుడు మా గూడి మేలైన స్థానములు ఆ మునులు మునివరలేక యోగము చేసిన స్థానం ఉన్నది
1: స్థలం
0: అచ్చట నా సహాగమనముకు గుండము త్రవించి గుండమనందు ఏపి చింతలు కటిలు చేర్పించి అలా అలా చితిమండలు అక్కడ చేర్చి మూడెద్దుల బండుతో గంధపు చెక్కలు అక్కడ తోలించి ఎండిపోయిన మరి స్తంభాలు నాలుగు నాటించి అలా పందిలు వేసి పలక చక్కగా వరుసగా వేర్చి ప్రతి స్తంభం కరెంటు బోదలు అలంకరించు అక్కడ గుణము త్రవించు అని
1: అని
0: అని చెప్పగా అలాగనే అలా కళలో చెప్పింది. నాయుడు గారు మాత్రం ఒప్పుకున్నాడు, నీకు సహాయం చేస్తా పొమ్మా అని. తెల్లవారు 4:30 అయిందంట, దిక్కులు లేచాడు,
1: లేచాడు
0: తిమ్మమ్మ లేదు అల్లమ్మ
1: లేదు,
0: ఇదంతా కళ నిజము కాదన్నాడు. అప్పుడు ఆ పిల్లవాడైనటువంటి మన నాయుడు గారి అప్పుడు నాయుడు గారు సహాయం చేసి అప్పుడు అగ్నిలో కావలసిన

వస్తువులను తీసుకొని అక్కడ అగ్ని ప్రవేశం కావిస్తున్నంట. అలా అగ్నిలో దూకుతున్న సమయమున అన్నయ్యకు నారాయణుడు కావలసిన వస్తువులు ఎత్తుకుని ఇలా పరుగు పరుగున పరుగు పరుగున వస్తున్నాడంట. అప్పుడు ఈ సింహమాంబ అందరికి నమస్కరించి అగ్నిలో ప్రవేశమైపోయినదంట. అలా అగ్నిలో ప్రవేశమై కాలుచున్న సమయమున అన్నయ్యకు నారాయణుడు పరుగు పరుగున వచ్చి సీరులు రవికలు అన్ని అగ్నిలో వేసి అమ్మా చెల్లెలా

0: అప్పుడు తిమ్మమాంబ కాని రాలేదని చెప్పి అగ్నిలో కాలుచున్నదని అప్పుడు అన్నయ్య నారాయణుడు
1: అవునవును
0: చుట్టూ తిరుగుతూ ఆ విడిస్తే చాలు ప్రజలు గుండుములో పడుతున్నాడు
1: అయ్యో
0: మా అన్న గుండుములో పడుతున్నాడు అని చెప్పి కాలుచున్నటువంటి తిమ్మమాంబ పైకి లేసి అన్నయ్య అన్నయ్య దుఃఖమా పోమా ఎక్కడ పోలేదా
1: అయ్యో
0: రామ

0: నేను చెప్పిన మాటలు ఆలకించు. నీవు అగ్నిలో దూకదు.
1: అయ్యో
0: నీవు దూకద్దన్నయ్యా.
1: అవును
0: అని అమ్మా, ఈనాడికి నీ ముఖముతో అన్నాయుడు ఒక్కసారి నన్ను పిలువు తల్లి
1: అనగా
0: అప్పుడు అన్నయ్యా నేను చెప్పిన మాట ఆలకించు. నీవు బుక్కపట్టంలో వస్తువులని తీసుకుని వస్తుండగా మా వదిన అడ్డపొచ్చి నిన్ను నన్ను నిందులు
1: చేసింది
0: అని రాని మాటలు అన్నది. అది గుండెలో పడదు, గుంటలో పడదు, గుండె కొయ్యలంతా నాది కొంప ముంచడానికి పిశాస్ అయింది అని ఇలాంటి దుర్గుణంలో ఉన్నటువంటి అలా మాన వదిన గారు ఇలా నన్ను చాలా దూషినాడు మాటలు అన్నారు. అందుచేతనే నీవు రాక నేను సతీ సహగమనం చేశాను. కానీ నీ ఉత్త చేతులతో వచ్చి ఉండినా నీ వచ్చిన వరకు నా మాట ఆలకించన్నా.
1: అంటే
0: అమ్మా ఒంటి

శ్రోతలు, ఇంతవరకు పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో తిమ్మమ్మ మహత్యం బుర్రకథ విన్నారు. కథకులు శ్రీ ఆర్ సదాశివ బృందం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:45 కావస్తోంది. మరికాసేపట్లో వికసిత్ భారత్ ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఈనాటి కార్యక్రమంలో వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ ఈ అంశం గురించి ఎర్రగొండపాలెం ఉద్యాన శాఖ అధికారి శ్రీ పల్లకి ఆదిరెడ్డి గారితో పరిచయం వింటారు.
1: ఆకాశవాణి వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ గురించి ఎర్రగొండపాలెం ఉద్యాన శాఖ అధికారి శ్రీ పల్లకి ఆదిరెడ్డి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ పి ప్రశాంత్ కిరణ్.
2: భారత ప్రభుత్వం వారు ప్రజల సంక్షేమం కోసం అనేక రకాలైన కార్యక్రమాలని అమలు చేస్తున్నారు. దానిలో భాగంగానే ముఖ్యంగా రైతుల ప్రయోజనార్థం వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ అనే కార్యక్రమాన్ని రూపొందించి తద్వారా రైతులకు వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పుల పట్ల అవగాహన కలిగించడానికి ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ నేపథ్యంలో వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమం ఏమిటి, దాని ముఖ్య ఉద్దేశం ఏమిటి వంటి అనేక అంశాలని వివరించడానికి ఎర్రగొండపాలెం ఉద్యాన శాఖ అధికారి పి ఆదిరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్.
3: నమస్కారం అండి.
2: వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ అనే ఈ కార్యక్రమం ఏమిటి, దీన్ని ఏ ఉద్దేశంతో రూపొందించారో చెప్తారా?
3: మాన్య ప్రధానమంత్రి గారు కొత్తగా ఈ సంవత్సరం నుంచే మనకి ఈ కార్యక్రమం అనేది రూపొందించడం జరిగింది. వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ అనే కార్యక్రమం, దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశవ్యాప్తంగా ఇప్పుడు కొత్తగా మనకి ఖరీఫ్ సీజన్ మొదలవబోతుంది కాబట్టి దాంట్లో భాగంగా వాళ్ళు కొత్త కొత్త ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఏదైతే రైతులకు అందుబాటులో ఉందో దాన్ని రైతుల వద్దకు తీసుకెళ్లడం, అలాగే వాళ్ళు పండించే పంటలు ఆ ప్రాంతంలో వాళ్ళు పండించే పంటల్లో మెరుగైనటువంటి యాజమాన్య పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవి శాస్త్రవేత్తల బృందాలు అట్లాగే వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, వ్యవసాయ అనుబంధ శాఖలు ఏవైతే ఉన్నాయో ఈ అధికారులతో పాటు కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి శాస్త్రవేత్తలు కానీ అలాగే కృషి విజ్ఞాన కేంద్రాల్లో పనిచేస్తున్నటువంటి శాస్త్రవేత్తలు వీరందరి బృందము ఒక్కొక్క గ్రామంలో వాళ్ళు వెళ్ళి ఈ కార్యక్రమం అనేది చేపట్టడం దీని ముఖ్య ఉద్దేశం. ఇది మన ప్రధానమంత్రి గారి ఇదేంటంటే దాదాపుగా 1.5 కోట్ల మంది రైతుల్ని ఈ ప్రోగ్రాం ద్వారా డైరెక్ట్గా రైతులతో మాట్లాడాలి. శాస్త్రవేత్తలు దాదాపుగా 700 జిల్లాల్లో ఇది అమలు చేస్తూ ఉన్నారు. దాంట్లో 2000 మంది మన కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి శాస్త్రవేత్తల బృందాలు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి అందరూ ఇప్పుడు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. ఇది అసలు ఈ వికసిత్ కృషి సంకల్ప అభియాన్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట.
2: మరి మన ప్రకాశం జిల్లాలో మన ప్రాంతంలో ఈ కార్యక్రమ వివరాలు ఏ విధంగా ఉన్నాయండి?
3: మన జిల్లాలో, మన ప్రకాశం జిల్లాలో మనకి 29 మే నుంచి మనకి జూన్ 12 వరకు ప్రోగ్రాము షెడ్యూలు. దీనిలో భాగంగా మనకి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో అన్ని ప్రాంతాల్లో ప్రతి సబ్ డివిజన్ కవర్ అయ్యే విధంగా ఈ షెడ్యూల్ అనేది రూపొందించడం జరిగింది. దాంట్లో భాగంగా మన కృషి విజ్ఞాన కేంద్రం దర్శి వారు నోడల్ వ్యవస్థగా ఉండి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు.
2: మరి ఈ కార్యక్రమం ద్వారా మన రైతులకు కానీ లేదా ప్రజలకు కానీ ప్రభుత్వ పథకాలు ఏవే అందుతున్నాయి వంటి అంశాల గురించి ఏ విధంగా ప్రచారం చేస్తున్నారండి?
3: ముఖ్యంగా మనకి ఈ కార్యక్రమం ద్వారా ఈ కృషి సంకల్ప అభియాన్లో మనము కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వంతో అనుసంధానమయ్యి అమలు చేస్తున్నటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ప్రజల వద్దకు తీసుకెళ్తున్నాము. దాంట్లో భాగంగా ముఖ్యంగా మనం చూసినట్లయితే మొదటిది మనకి ప్రధాన మంత్రి కిసాన్ యోజన, మనకి మీకు అందరికీ తెలిసిందే పిఎం కిసాన్ అంటారు దాన్ని. దానిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం పెట్టుబడికి సహాయంగా 6,000 రూపాయలు అనేది ప్రతి రైతుకు అందజేస్తూ ఉంది. దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా వారి యొక్క కొంత మనీ దానికి కూడా జత చేసి ఇప్పుడు కొత్తగా ఈ సంవత్సరం నుంచి ఈ రెండు కలిపి కేంద్ర ప్రభుత్వం అటు రాష్ట్ర ప్రభుత్వం కలిపి 20,000 రూపాయలు అన్నదాత సుఖీభవ అని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వం వారు కూడా దానికి పేరు పెట్టారు. అతి త్వరలో ఖాతాల్లోకి నేరుగా జమ చేసే ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా ప్రతి ఒక్క రైతుని కూడా ఫార్మర్ ఐడి అనేది ఒకటి మనకి ఎలా అయితే ఆధార్ ఉందో అలాగే ప్రతి ఒక్క రైతు సంబంధించిన ఖాతా నెంబర్ని ఒక భూ ఆధార్ లాగా పరిగణించి వారికి కూడా ఈ 11 సంఖ్యల నెంబర్ అనేది ఇవ్వడం జరిగింది. దాంట్లో నమోదైనటువంటి ప్రతి ఒక్క రైతు కూడా ఈ పథకానికి అర్హులన్నమాట. అది అతి త్వరలో అది అమలు చేయబోతున్నాం. రెండోది కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం రెండు సమన్వయంతో మనకి ప్రతిష్టాత్మక ప్రోగ్రాము మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఇది మనకి బిందు సేద్యము, తుంపర సేద్యం ఇవన్నమాట. ఇవి కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం రెండు భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న పథకం. దీంట్లో భాగంగా మనకి కొత్తగా ఈ సంవత్సరం నుంచి ప్రకాశం జిల్లాని కూడా వెనుకబడిన జిల్లాలతో గుర్తించి రాయలసీమ జిల్లాలతో

0: పాటుగా మనకి 10 ఎకరాల వరకు కూడా రైతులకు 90% రాయితీతోటి ఈ బిందు సేద్య పరికరాలు ఇవ్వడానికి మనకి ఏర్పాటు చేస్తున్నారు. ఆల్రెడీ ఇది గవర్నమెంట్ దగ్గర ఓకే అయిపోయింది, జీవో కూడా వచ్చింది. ఇప్పుడు త్వరలో ఆ యాప్ అనేది పూర్తయిన వెంటనే దీన్ని జూలై నెలలో అమల్లోకి తీసుకొచ్చేదానికి ఇది చేస్తున్నారు. దీని గురించి కూడా మనం విస్తృతంగా ప్రచారం చేస్తున్నాము. అట్లాగే దీనిలో భాగంగా ఎస్సీ ఎస్టీ రైతులకి ఉచితంగా ఈ బిందు తుంపర సేద్య పరికరాలు అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వం వారు దీన్ని రైతులకు ఇంకా అందుబాటులోకి ఎస్సీ ఎస్టీ చిన్న సన్నకారు రైతులందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఇది ఒకటి ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే ఇంకొక పథకం మనకి ఉద్యాన పంటల్ని బాగా ప్రోత్సహించాలి. ఎందుకంటే రైతుకి ఒక ఉన్న ఎకరా పొలంలో ఎక్కువ ఆదాయం తెచ్చే పంటలు ఉద్యాన పంటలు కాబట్టి వాటిని బాగా అభివృద్ధిలో తీసుకురావాలనే ఉద్దేశంతో సమీకృత ఉద్యాన అభివృద్ధి మిషన్ అని చెప్పేసి మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్, ఇది కేంద్ర ప్రభుత్వం వారి పథకం అన్నమాట. దీనిలో భాగంగా మనకి పండ్ల తోటలు, అలాగే కూరగాయలు, హైబ్రిడ్ కూరగాయల పంటలు, అలాగే పూల తోటలు ఇవి వేసే రైతులకి ప్రోత్సాహకంగా మనము వారికి ప్రభుత్వం తరఫున రాయితీ వేయడం జరుగుతుంది. అది మనం కానీ చూసినట్లయితే పండ్ల తోటలు మనకి మామిడి, బత్తాయి, నిమ్మ, జామ, అలాగే సపోటా, ఇతర మనకి నీరు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో మనకి సీతాఫలం, నేరేడు, రేగు, చింత ఇలాంటి పంటలు వేసుకున్నందుకు ఆ రైతులకి మనము జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఒక పథకం ఆల్రెడీ ఉంది. దాంట్లో ఏంటంటే 5 ఎకరాల లోపు పొలం ఉండి ఉపాధి హామీ జాబ్ కార్డు ఉన్న వాళ్ళకి ఉపాధి హామీ పథకం ద్వారా 3 సంవత్సరాలు మెయింటెనెన్స్ ఇస్తూ దాంట్లో వాడికి రాయితీ ఇవ్వడం జరుగుతుంది. అలా కాకుండా పెద్ద రైతులు ఎవరైతే ఉంటారో, దాంట్లో అర్హత లేని రైతులు ఎవరైతే ఉంటారో ఉద్యాన శాఖ తరపు నుంచి మేము వారికి రాయితీ ఇవ్వడం జరుగుతుంది. ఓవరాల్గా ఏదైతేనేమి ఉద్యాన పంటలు ఎక్కువగా విస్తీర్ణం పెరగాలనేది ప్రభుత్వ ఉద్దేశం. దీంట్లో భాగంగానే మనకి నీటి కుంటలు, బోర్లలో నీళ్లు తక్కువగా వచ్చే ప్రాంతాల వారికి అనుగుణంగా ఈ ఫార్మ్ పాండ్స్ ఏర్పాటు చేసుకుని దానికి ఒక షీట్ వేసుకుని చుట్టూ ఫెన్సింగ్ వేసుకోవడానికి దానికి కూడా మనం ప్రభుత్వం తరపు నుంచి 150,000 దాని ఒక ఖర్చు అవుతుందని దాంట్లో 50% రాయితీ అంటే మనం 75,000 రైతుకి ఇస్తామన్నమాట. ఇది కూడా ఒక మంచి చక్కని పథకం. మన పశ్చిమ ప్రాంత ప్రకాశం రైతులకి చాలా ఉపయోగమైనటువంటి పథకం అన్నమాట. ఇదే కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి మనం యంత్ర పరికరాలు కూడా ఇస్తున్నాము. యంత్ర పరికరాల్లో భాగంగా చిన్న ట్రాక్టర్లు, అట్లాగే సాళ్ల మధ్యలో సేద్యం చేసుకోవడానికి చిన్న పవర్ టిల్లర్లు, అట్లాగే పురుగు మందులు కానీ తెగులు మందులు ఇలాంటివి పిచికారీ చేసుకోవడానికి తైవాన్ స్ప్రేయర్లు, అట్లాగే ట్రాక్టర్కి అటాచ్డ్గా ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేయర్లు ఇవన్నీ కూడా మనకి 50% రాయితీలో ఉద్యాన యాంత్రీకరణ పథకం ద్వారా రైతులకు అందిస్తూ ఉన్నాము. ఇవి కాకుండా వ్యవసాయ శాఖలో కూడా తీసుకుంటే కేంద్ర ప్రభుత్వ సహకారంతో కొత్తగా డ్రోన్లు, వికసిత్ కృషి సంకల్ప అభియాన్ల భాగంగా ప్రతి గ్రామంలో కూడా ఈ డ్రోన్ ప్రదర్శన అనేది చేపట్టడం జరుగుతూ ఉంది సార్. అక్కడ మనకి రైతులందరికీ చూపిస్తున్నాము ఈ డ్రోన్ ఎలా ఉపయోగించాలి, ఈ డ్రోన్ ద్వారా మనం మందులు పిచికారీ చేసినప్పుడు పంటల మీద అది ఎలా కవర్ అవుతుంది, ఎంత బాగా దానికి ఒక ఉపయోగం ఉంది, టైం ఎంత మనకి సేవ్ అవుతుంది, అట్లాగే నీళ్లు ఎంత సేవ్ అవుతున్నాయి, అది ఎంత ఎఫెక్టివ్గా ఉంది, ఇటువంటి అంశాలు వాళ్ళకి అక్కడ డెమోలాగా ప్రోగ్రాంలో కూడా ప్రతి గ్రామంలో కూడా ఈ డ్రోన్ అనేది మనం ప్రదర్శించడం జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఇప్పుడు మండలానికి ఒక డ్రోన్ అనేది ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫేజ్లో భాగంగా ఒక రైతుకి ఆల్రెడీ ట్రైనింగ్ తీసుకుని వాళ్ళు సర్టిఫై అయి ఉన్నారు. అలాంటి వారికి బ్యాంక్ లోన్ ఇప్పించేసి అది 10 లక్షల రూపాయలు దాని ఖర్చు అవుతుంది. దాంట్లో 80% వారికి లోన్ ఇప్పించి వారికి ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో 50% ప్రభుత్వ సబ్సిడీ పోతుంది. ఆ మిగిలిన 30% ఏదైతే ఉందో అది రైతులు నిదానంగా బ్యాంకుకి చెల్లించుకుంటూ దాన్ని ఉపయోగించుకోవచ్చు అన్నమాట. దీనికి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దాదాపుగా ఎకరాకి 300 నుంచి 400 రూపాయలు తీసుకొని వారు ఈ డ్రోన్ ద్వారా మందులు పిచికారీ చేస్తున్నారు. ఇప్పటికీ దాని యొక్క ప్రభావం కానీ దాని యొక్క రైతుల్లో స్పందన కానీ చాలా బాగుంది. ఇంకా భవిష్యత్తులో దీన్ని ఇంకా బాగా ఎక్కువగా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో వికసిత్ కృషి సంకల్ప అభియాన్లో దీన్ని విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నాము.
1: ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అధికారులు ఎంతమంది వెళ్తూ ఉంటారండి గ్రామాలకి?
0: ఈ కార్యక్రమంలో సార్ ఇప్పుడు ఒక శాస్త్రవేత్త, మన కేంద్రీయ పరిశోధన సంస్థలో ఉన్నటువంటి ఒక శాస్త్రవేత్త వస్తారు, అలాగే కృషి విజ్ఞాన కేంద్రం నుంచి ఒక శాస్త్రవేత్త వస్తారు, తర్వాత లోకల్గా అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ అధికారి, ఉద్యాన అధికారి, అట్లాగే పశుసంవర్ధక అధికారి, వీరు ఖచ్చితంగా వీరు ప్రతి గ్రామంలో కూడా వారు పాల్గొని వారి వారి శాఖలకు సంబంధించినటువంటి ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి వివరించడం జరుగుతుంది. శాస్త్రవేత్తలు వచ్చేసి వాళ్ళు ఈ రైతులు పండిస్తున్నటువంటి పంటల్లో పురుగులు, తెరుగుళ్ళు యాజమాన్యం, అట్లాగే వీటిలో ముందస్తు జాగ్రత్తలు, ఇంకా కొత్త సాంకేతికత ఏది అందుబాటు

0: ఉంది, ఆ పంటల్లో మంచి కొత్త రకాలు వంగడాలు ఏవైతే అందుబాటులో ఉన్నాయో వాటి గురించి శాస్త్రవేత్తలు తెలియజేయడం జరుగుతుంది.
1: మరి ఈ కార్యక్రమం పట్ల ప్రజల నుంచి ఎటువంటి స్పందన తెలుస్తుందండి?
0: ఇందులో ఒక మంచి విషయం ఏంటంటే ఈ వికసిత కృషి సంకల్ప అభియాన్లో భాగంగా ఇవన్నీ మనం చెప్పిన తర్వాత రైతుల స్పందన కూడా అక్కడ మేము తీసుకుంటున్నాం సార్. 6 నుంచి 7 రైతులు రిటర్న్గా ఫార్మ్స్ ద్వారా వారి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాము. అలాగే కొంతమంది రైతులకు అక్కడ మాట్లాడడానికి అవకాశం ఇస్తున్నాము. దాని ఏంటంటే వారికి ఆ ప్రాంతంలో ఆ గ్రామంలో ఉన్న సమస్యలు ఏంటి, ప్రభుత్వం నుంచి వారికి ఏం చేస్తే ఇంకా బాగుంటుంది, వారికి ఏం కావాలి అనేది వారి ద్వారానే వీడియో రూపంలో దాన్ని రికార్డు చేసి పంపిస్తున్నాము. దీని ద్వారా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం తెలుసుకోవాలనుకుంటుంది అనమాట, గ్రామాల్లో ఇంకా రైతులకి ఏం చేస్తే బాగుంటుంది, ఇంకా ఏమి వాళ్ళకి కావాలి అనేది అనుకుంటున్నారు. దాన్ని చేయడం దీని పట్ల రైతులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంటే కేవలం మీరు ఏదో అధికారులు చెప్పేసి వెళ్ళిపోకుండా మా యొక్క అభిప్రాయం కూడా మేము గవర్నమెంట్కి దృష్టికి తీసుకెళ్లేదానికి అవకాశం కల్పిస్తున్నారు సార్. ఈ ప్రోగ్రాం చాలా బాగుందని చెప్పి రైతుల ద్వారా కూడా మంచి స్పందన వస్తుంది సార్ ఇప్పుడు కార్యక్రమానికి.
1: మరి ఈ వికసిత కృషి సంకల్ప అభియాన్ ఈ కార్యక్రమంలో ఉన్న సాంకేతిక అంశాలు ఏంటంటే,
0: మనకి ఇప్పుడు ఖరీఫ్ సీజన్ మొదలవబోతుంది కాబట్టి అన్ని పథకాలు చెప్పే దాంట్లో భాగంగానే కొన్ని సాంకేతిక అంశాల మీద ఎక్కువ దృష్టి పెట్టాము. దాంట్లో వచ్చేసి మనకి ముఖ్యంగా ఈ పచ్చి రొట్టె ఎరువులు వాడకం. ఇప్పుడు మనం వ్యవసాయ శాఖ ద్వారా జనుము, జీలుగ, పిల్లి పెసర ఇటువంటి వారి రైతులకి మనం రాయితీలో ఈ విత్తనాలు ఇస్తున్నాము. ఈ తొలకరిలో వాటిని భూమిలో చల్లి 30 నుంచి 40 రోజుల వ్యవధిలో వాటిని భూమిలో కలియదనుకుంటే మనకి పశువులు ఎరువు వేసే అవసరం అనేది తగ్గిపోతుంది, భూమి కూడా మంచి సారవంతంగా తయారవుతుంది, నీళ్లను ఎక్కువగా ఉంచుకునే సామర్థ్యం పెరుగుతుంది, మంచి సారవంతంగా తయారవుతాయి కాబట్టి ముఖ్యంగా దాని గురించి అవగాహన కల్పిస్తున్నాము. అట్లాగే రెండోది మనకి ఏదైతే ఎరువులు వినియోగం అనేది చాలా విచ్చలవిడిగా ఎక్కువగా రైతులు ఒకరిని చూసి ఒకరు ఆతృతతోటి ఎక్కువగా ఈ కాంప్లెక్స్ ఎరువులు వేయటం జరుగుతూ ఉంది, దానికి మన కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సబ్సిడీ రాయితీ అనేది చాలా అందించడం జరుగుతుంది. ప్రభుత్వం వాటి భారం తగ్గించుకోవడానికి ఈ జీవన ఎరువుల్ని ప్రోత్సహిస్తూ ఉంది. జీవన ఎరువులు అంటే మనకి భూమిలో ఆల్రెడీ నిక్షిప్తంగా నిల్వలు ఉన్నాయి, మనం వేసినటువంటి ఇన్ని సంవత్సరాల నుంచి ఎరువులు భాస్వరం కానీ నత్రజని కానీ పొటాష్ కానీ అవి కొంత మొక్కకు ఉపయోగపడకుండా నిల్వ ఉన్నాయన్నమాట. ఈ జీవన ఎరువులు మనం కానీ భూమిలో మనం ఎక్కువ పెరిగేటట్టుగా చేస్తే బ్యాక్టీరియా తద్వారా ఆ భూమిలో ఉన్నటువంటి వాటిని కూడా మొక్కకు అందుబాటులోకి తీసుకొస్తాయి అన్నమాట. మనం వెయ్యాల్సింది తగ్గిపోద్ది. మన కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దీనికి చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. ఈ మధ్య కాలంలో వ్యవసాయ అధికారులకి మాకు కూడా ఒక శిక్షణ కార్యక్రమం చేశారు. మేము ఈ రైతు సేవా కేంద్రాల్లో ఉన్నటువంటి మా విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు వాళ్ళకి దీని మీద అవగాహన అనేది పెంచబోతా ఉన్నాము. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దీని మీద ఒక మిషన్ స్టార్ట్ చేసింది, నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ అని చెప్పేసి ఒకటి మొదలుపెట్టింది. సో దాన్ని కూడా ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నాం, రైతుల్లోకి ఎక్కువగా తీసుకెళ్లడానికి ఈ వికసిత కృషి సంకల్ప అభియాన్ అనేది బాగా ఉపయోగపడుతుంది.
1: కేంద్ర ప్రభుత్వం వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వికసిత కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమం గురించి ఎన్నో విషయాలని, అలాగే మన ప్రాంతంలో ఏ విధంగా అమలవుతున్నది అన్న తీరును కూడా వివరించారు ఎర్రగొండపాలెం ఉద్యానవన శాఖ అధికారి పి ఆదిరెడ్డి గారు. ధన్యవాదాలు సార్.
0: ధన్యవాదాలు.
2: మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ గురించి ఎర్రగొండపాలెం ఉద్యాన శాఖ అధికారి శ్రీ పల్లకి ఆదిరెడ్డి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ పి ప్రశాంత్ కిరణ్. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 8 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా హంసశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి తిరుమల శ్రీవారి తారకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా

0: హంసవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ ఎం ప్రశాంత్ శర్మ, డాక్టర్ పి వెంకట చలపతి. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. సాంకేతిక సహకారం పి శైలజ గారు, శ్రీయుతులు కె రామాంజనేయులు, వై ఈశ్వరయ్య, కె వాసుదేవ కుమార్. వినండి హంసవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
1: ఓం నమో వేంకటేశాయ భవ్యస్వరూపాయ నమో నమః. శుభ సాయం అంటూ చక్కగా అదిగో వెంకటనాథుడు అద్భుతమైనటువంటి తన యొక్క స్వరూప స్వభావ విశేష లావణ్యాలతో సమస్తమైనటువంటి విశ్వాన్ని అలరిస్తూ వస్తున్నటువంటి దివ్య క్షణాలలో రెండు రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రజలు భక్తులు గోవింద నామస్మరణ పూర్వకంగా తమ చెవులను రిక్కించి ఆ భగవంతుని యొక్క దివ్య ఘంటానాదాలతో కూడిన విశేషాలకు తమ యొక్క హృదయాన్ని అర్పించి చక్కగా ఆ భగవంతుడిని సేవిస్తున్న సాయంకాల క్షణాలు. అదిగో కాలస్వరూపుడుగా భగవానుడు ఈ పరాభవనామ సంవత్సరం చక్కగా హైందవ సమయాన్ని అనుసరించి ఇప్పుడు ప్రస్తుతం 34:57 ఈ సమయంలో లౌకిక సమయాన్ని అనుసరించి 8:01 సాగుతున్న ఈ శుభముహూర్తంలో అయ్యవారు, అందమైన అయ్యవారు అద్భుతమైనటువంటి కళాస్వరూపంగా సరస్వతి దివ్య మాతృ రూపంలో ప్రత్యక్షమై అడుగడుగు దండాలు అర్పించేటువంటి భక్తులను అలవోకగా అక్కున చేర్చుకునేటువంటి అద్భుత స్వరూపంతో అదిగో కదలి వస్తున్నాడు కడలి కన్యక హృదయాధినేత. అందమైనటువంటి ఈ సాయంకాల సమయంలో దేవదేవా మమ్మలను కాపాడు రక్షించు అంటూ ఉంటే అదిగో అమ్మవారి రూపంలో ప్రత్యక్షమైనాడు హంసవాహనం మీద అయ్యవారు. చతుర్దశ మహాలోక శరీరాం భక్తవత్సలాం ఆ బ్రహ్మస్తంభ పర్యంతం ప్రోతాం చిచ్చక్తిమాశ్రయే అంటూ మహర్షులు ఆ భగవతిని అంటే పరమాత్మలో ఒక భాగమైనటువంటి శక్తి రూపాన్ని చిచ్చక్తి స్వరూపంగా జ్ఞానశక్తి స్వరూపంగా ఉపాసిస్తారు. అటువంటి జ్ఞానశక్తి స్వరూపమే 14 లోకాలే తన యొక్క శరీరంగా కలిగినటువంటిదై భక్తవాత్సల్యంతో బ్రహ్మగారు మొదలుకొని తోటకూర కాడ వరకు ఉండేటువంటి సమస్త ప్రాణులను కూడా వాళ్ళ లోపల తానే ఉంటూ లోపల బయట అంతా కూడా తానే అయి అలవోకగా విశ్వరూపంతో చక్కగా క్రీడిస్తూ ఉన్నారు. అందుకని ఆ బ్రహ్మ భువనాల్లో ఒక పునరావర్తినోర్జున అంటారు. సాక్షాత్తు భగవానుడు కృష్ణుడుగా ఆయన. ఎందుకంటే మొత్తం 14 లోకాలు కూడా ఎవరి యొక్క ప్రభావంతో ఎవరి యొక్క ఉదరంలో తిరుగుతోందో అటువంటి ఉదరంలో తిరుగుతున్నటువంటి విశ్వంభరుడు, విశ్వోదరుడు, విశ్వరూపుడు, విశ్వనాయకుడు, బ్రహ్మాండ నాయకుడుగా ఇక్కడ అద్భుతమైనటువంటి సప్తగిరి సుందర సార్వభౌముడుగా ఎవరినైతే కొలుస్తున్నారో రెండు రాష్ట్రాల ప్రజలుగా ఈనాడు అందరూ అనుకుంటున్నా మేమందరం ఒక్కటే సుమా భక్తులుగా భగవానునికని వాళ్ళు నిరూపిస్తూ తమ హృదయాలను ఎవరైతే ఆ పరమాత్ముడికి అర్పిస్తున్నారో అటువంటి ఆ సమస్త భక్తులను కూడా అలవోకగా అలరించేటువంటి దేవదేవుడు అదిగో ఈనాడు ఇప్పుడు ఈ క్షణంలో శ్రేష్టమైనటువంటి తిరుమల గిరుల మీద అద్భుతమైనటువంటి రాజమాడ వీధులలో పడమరమాడ వీధిలో చక్కగా ప్రవేశించి వసంత మండపం ముందు నుంచి కదులుతున్నటువంటి ఈ వైనాన్ని మనం చక్కగా కనులారా దర్శిస్తున్నాం. ప్రభో దేవదేవ మంగళనాయక మంగళస్వరూప అంటూ ఆయన్ను కీర్తిస్తున్నారు భక్తులు. ఒక్కసారి చూస్తుంటే చాలు అందమైనటువంటి హంస అద్భుతమైనటువంటి బంగారు వన్నెతో బంగారు తామర తూడును అలవోకగా తన ముక్కున కరుచుకొని నల్లని అయ్యవారిని తెల్ల గొడుగుల కింద చక్కగా విచ్చినటువంటి కన్నులతో నల్లని అయ్యవారు తెల్లని కన్నులతో తెల్లని స్వరూపమైన జ్ఞానంగా తాను తన యొక్క రూపాన్ని ఈనాడు విశ్వానికి అందిస్తూ వస్తున్నాడు. అందుకనే ఆయన్ను కీర్తిస్తూ అంటారు పెద్దలు, దైవత మంగళ మంగళ పావన పావన కారణ కారణ వెంకట భూధర.

0: ಮೌಳಿ ವಿಭೂಷಣ ಮಾಧವ ಭೂಧವ ದೇವ ಜೈ ಭವ ಮಾಧವ ಭೂಧವ ದೇವ ಜೈ ಭವ ಪ್ರಭು ಮಾಧವ ರಮಾಧವ భూదేవిని చక్కగా హృదయంలో పెట్టుకుని సాక్షాత్తు ఆ వరాహ స్వరూపంగా తన యొక్క తొడ మీద కూర్చోబెట్టుకున్నటువంటి ప్రభు మీకు జయం కలుగుగాక అని ఆశీర్వదిస్తున్న సమయంలో అదిగో అందుకోండి స్వామి చలపతి గారు అద్భుతమైన ఆ అమ్మవారి విశేషాలను అలవోకగా అందించండి మన భక్తులందరికీ కూడా. గోవింద
1: ధన్యవాదాలు. ప్రశాంత్ శర్మ గారు చాలా చక్కగా బ్రహ్మోత్సవ శోభను ఇప్పటి వరకు మీరు వర్ణించారు. స్వామివారు ఈ వెంకటాచల క్షేత్రంలో భక్తుల పాలిట తొంగు బంగారమై దివ్యమైన తన దర్శన భాగ్యాన్ని అనుగ్రహింపజేస్తూ బ్రహ్మోత్సవాలలో వైభవోపేతమైన దర్శనాన్ని కటాక్షిస్తూ ఉన్నాడు. శ్రీ వెంకటాచలాధీశం శ్రీయాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే అని ఆ పరంధాముని దివ్యమైన స్వరూపాన్ని కీర్తిస్తూ ఉంటారు. నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా భాసించేటటువంటి ఈ వెంకటాచల క్షేత్రం భూలోక వైకుంఠం నిత్యము కూడా ఆ పరంధాముని యొక్క దివ్యమైనటువంటి దర్శన భాగ్యం కోసం నిరీక్షణ చేసేటటువంటి భక్త కోటితో గోవిందరామస్మరణతో పులకరించేటటువంటి తిరువీధులలో తాను బ్రహ్మోత్సవాలలో రెండవ రోజు రాత్రి చక్కగా హంసవాహనాన్ని అధిరోహించినటువంటి పరమాత్మ దర్శన భాగ్యాన్ని కటాక్షిస్తూ ఉన్నాడు. ఇవిటయ్యా, స్వామివారి యొక్క వాహనం గరుత్మంతుడు కదా, స్వామివారు హంసను అనుగ్రహించి హంసవాహనాన్ని అధిరోహించారేమిటి అనంటే ఆయన పరబ్రహ్మ సర్వాధార సర్వసాక్షి సర్వాపేక్షియో అతిసుందర సర్వోత్తమశ్చ సర్వజ్ఞ సర్వస్వామీ చ సర్వద సర్వశక్త అగ్నేయచర్య వ్యక్తో అవ్యక్త సనాతన శేషో అశేషశ్చ నిర్లిప్తో బ్రహ్మణ్యశాశ్వత శుభ అని అంటారు. సమస్త జగత్తుకు కూడా విశ్వమంతటికీ కూడా ఆధారమైనటువంటి విశ్వాధారుడవే, విశ్వమందు సర్వకార్యములకు కూడా సాక్షీభూతుడైనటువంటి వాడే, తమ అస్తిత్వానికి జీవరాశులన్నింటి చేత కూడా అపేక్షింపబడేటటువంటి పరంధాముడు ఆయన చక్కగా అత్యంత సుందరాకారుడై లోకమునకు ఆద్యంత శ్రేష్ఠుడై సమస్తమును కూడా సమగ్రంగా తెలిసినటువంటి జ్ఞానస్వరూపుడు జ్ఞాన విజ్ఞాన సంపన్నుడైనటువంటి పరమాత్మ విశ్వమునకు అధిపతి అయినటువంటి వాడు కోరిన కోరికలన్నింటినీ కూడా అనుగ్రహింపజేయగలిగేటటువంటి వాడు సమస్త కార్యములను నిర్వహించగలిగిన సామర్థ్యం కలిగినటువంటి వాడు అలాంటి ఆ పరమాత్మ ఆయన చేసేటటువంటి కార్యములు తెలుసుకోవడానికి వీలు లేనటువంటి వాడు ఇంద్రియములకు కనిపించనటువంటి వాడు అలాంటి ప్రాచీనుడమైనటువంటి ఆ స్వామి బ్రహ్మశబ్దం చేత పిలువబడేటటువంటి వాడు. ఆయన వాహనమేమిటయ్యా? హంస. ఆ హంస వాహనాన్ని అధిరోహించినటువంటి పరబ్రహ్మ తిరువీధులలో చక్కగా దర్శన భాగ్యాన్ని అనుగ్రహింపజేస్తూ ఉన్నాడు. అలాంటి దివ్య దర్శన భాగ్యాన్ని పొంది వీణాపాణి చేత ధరించినటువంటి ఆ దివ్యమైనటువంటి జ్ఞానాన్ని అనుగ్రహింపజేస్తున్నటువంటి వాడుగా ఆశ్రయించినటువంటి వారి అందరినీ కూడా కటాక్షిస్తూ బ్రహ్మోత్సవాలలో చక్కటి దర్శన భాగ్యాన్ని అంటే సత్యాసత్యములను ధర్మాధర్మములను వివేచించేటటువంటి జ్ఞానాన్ని అనుగ్రహింపజేస్తూ ఆయన ఈ తిరువీధులలో దర్శనాన్ని కటాక్షింపజేస్తూ ఉన్నాడు. ఎందుకయ్యా అంటే ప్రతి జీవికి కూడా లౌకికమైనటువంటి విషయ వాంఛలు మాత్రమే కాదు ఆధ్యాత్మికమైనటువంటి చింతన వైపు కూడా జీవితాన్ని మరల్చాలి, ఆధ్యాత్మిక దృష్టితో పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి తత్వాన్ని గ్రహించాలి అని చెప్పి అక్కడ పరమాత్మ యొక్క వైభవాన్నంతటినీ కూడా అంటే తమ యొక్క జీవితాలను ఆధ్యాత్మికం వైపు మరలించడానికి సార్థకం చేసుకోవడానికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని అనుగ్రహింపజేస్తున్నటువంటి పరంధాముడిగా తాను హంసవా

మహర్షి బృందములతో దివ్య శోభతో తిరువీధులన్నీ కూడా శోభిల్లుతూ ఉన్నాయి. తిరుమలేశుడు దివ్య తేజస్సుతో అలరారుతూ ఉన్నాడు. గజరాజులు, హయరాజులు, వృషభాలు భక్తి ప్రపత్తులతో సేవిస్తూ, భక్తి ప్రపత్తులతో చక్కటి సంకీర్తనలతో ఆ పరమాత్మను సేవిస్తూ ఉంటే, అక్కడ ఆ నృత్యముల మధ్య, గీతముల మధ్య, వాద్య విశేషముల మధ్య, భాజా భజంత్రీల నడుమ పరమహంస చక్కగా విహరిస్తూ దర్శన భాగ్యాన్ని కటాక్షింపజేస్తూ ఉన్నాడు.

0: అలా స్వామివారు తన దివ్యమైనటువంటి దర్శనం చేత భక్తకోటి యొక్క అజ్ఞానాన్నంతటినీ కూడా తొలగింపజేస్తూ జ్ఞానమును అనుగ్రహింపజేసేటటువంటి విధంగా చక్కటి దర్శనాన్ని హంసవాహనం మీద అధిరోహిస్తూ ఉన్నాడు. అలాంటి హంసవాహన వైభవాన్ని చక్కగా మనం ప్రశాంత శర్మ గారి మాటల్లో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. స్వామి, ఆ వాహన విశేషాలన్నింటినీ కూడా మీరు చక్కగా తెలియజేయండి. ఏడుకొండలవాడ వెంకటరమణ, గోవింద గోవింద.
1: కృతజ్ఞతలు వెంకటాచలపతి గారు. అదిగో అందమైనటువంటి అమ్మవారుగా కనబడుతున్న అయ్యవారు శ్రేష్టమైనటువంటి తన నూతి మీద చక్కగా దిద్దినటువంటి అద్భుతమైనటువంటి ఆ తిరునామంతో సాక్షాత్తు నాసాగ్రే నవమౌక్తికం అని అమ్మవారిని రూపంలో అయ్యవారిని కొరుస్తాడు కృష్ణుడుగా. అటువంటి కృష్ణుడు కృష్ణ ఆనంద స్వరూప అని ఆనందం జ్ఞానం ద్వారా వస్తుంది. ఆ జ్ఞానము సాక్షాత్తు ఇక్కడ సరస్వతి రూపంలో కనబడుతోంది. ఇప్పుడు చూడండి, అక్కడ హంస ఎప్పుడూ తెల్లగా ఉంటుంది, కానీ ఇక్కడ విచిత్రం విశేషం, స్వర్ణమయమైనటువంటి రెక్కలతో కూడిన ముక్కుతో చక్కగా తామరతూడును పట్టుకున్నటువంటి అందమైన పక్షిగా హంస కనబడుతుంటే, నల్లనయ్య అందమైనటువంటి తన యొక్క నుదుటి మీద చెక్కినటువంటి కస్తూరి నామంతో పైన కలికితురాయి కిందుగా వేలాడుతున్నటువంటి శ్రేష్టమైనటువంటి ఆ రతనాల వరుసలు మెరుస్తూ ఉండగా, మెడలో ధరించినటువంటి అందమైనటువంటి పరిమళ భరితమైన పుష్పాల సరాలు, అద్భుతమైనటువంటి గజపుష్పమాలల యొక్క విన్యాసం, శ్రేష్టమైనటువంటి విద్యుత్ కాంతులలో మెరిసిపోతూ భక్తుల హృదయాలను తట్టి లేపుతూ ఉంది భగవంతుణ్ణి చూడమని. అలాగే తన దగ్గర తనను పిలుస్తూ తలుస్తూ కొలుస్తూ ఉన్న భక్తులను అలవోకగా అందంగా అక్కున చేర్చుకునేటువంటి అయ్యవారు అమ్మవారుగా కనబడుతున్నారు. ఎలా ఉన్నారో చూడండి. మహర్షులు ఆమెను కీర్తిస్తూ సరస్వతీమాతను అంటారు, సువక్షోజకుంభం సుధాపూర్ణ కుంభం ప్రసాదావలంబం ప్రపుణ్యావలంబం సదస్యందుబింబం సదానోష్టబింబం భజే శారదంబం అజస్రం మదంబం. భక్తులందరూ కూడా అరమోర్పు కన్నులలో అద్భుతమైనటువంటి ఆ సరస్వతీమాత మూర్తిని తమ హృదయంలో చక్కగా ధరిస్తున్నారు. అనేక రకాలైన రతనాలు పొదిగినటువంటి బంగారు వీణ మెట్లతో కూడి చక్కగా ఇక్కడ అమ్మవారు ఆ హంసవాహనం మీద ఉంటే, ఆ అద్భుతమైన ఆధ్యాత్మిక పరిమళాలు చక్కగా అమ్మవారి యొక్క స్వరూపం నుంచి వెదజల్లబడుతుంది. ఇక్కడ మనం మామూలుగా సరిగమల సప్తస్వరాలతో కూడినటువంటి ఒక వాద్య విశేషంగా మనం చూస్తాము వీణాను. ఇక్కడ వీణాపాణిగా అమ్మవారు ఉన్నారంటే దాని అర్థం ఏమిటంటే, జ్ఞానమైనటువంటి దాని యొక్క సహాయంతో యోగశాస్త్రాన్ని అనుసరించి ప్రతి ఒక్క జీవి యొక్క వెన్నెముక వీణగా చెప్పబడతారు. ఆ వెన్నెముకలో ఉండేటువంటి వరుసలో ఆ సాగిపోతున్నటువంటి ఆ యొక్క చిచ్చక్తి జ్ఞానశక్తి యొక్క ప్రభావం శ్రేష్టమైనటువంటి పరమాత్మను దర్శించేటువంటి ఫలితాన్ని అందిస్తుంది. ఆ అందించేటువంటి దానికి సంకేతంగా అమ్మవారు అద్భుతమైనటువంటి వీణను తన యొక్క సాంకేతికమైన రూపంలో, ఆధ్యాత్మిక సాంకేతిక రూపంలో ధరించి ఉన్నారు. అలాగే హంస, ఆ హంసను అధిరోహించి వస్తోంది అంటే, హంస అనేటువంటి మాటకు హంస హంస పరమ హంస సోహం హంస సోహం హంస అంటుంది చక్కగా నమక చమకాలతో కూడినటువంటి వేద భాగం. ఏమంటే సాక్షాత్తు జ్ఞానమే ఇక్కడ సరస్వతి అనే మాటకు అర్థం, జ్ఞానస్వరూపిణి అని అర్థం. అందుకనే చిచ్చక్తి అని కూడా అంటారు. అందుకనే లలితా సహస్రనామంలో అమ్మవారిని చక్కగా కీర్తిస్తూ, అమ్మా నిన్ను ఏమని కీర్తించమంటావు, మొత్తం శక్తి, శక్తి గూడుగడితే విశ్వంగా మారుతుంది, విశ్వం మళ్ళా శక్తిలో లయిస్తుంది. ఇంతగా ఉన్న ఆ శక్తికి ఆకారం లేదు. ఆకారం లేనటువంటి శక్తి జ్ఞాన రూపంలో ప్రతి ఒక్క శరీరంలో ఉంది. ఆ బయటికి కనబడదు జ్ఞానం, కానీ ఆ జ్ఞానానికి అన్నీ కనబడుతుంది. మొత్తం విశ్వమంతా కూడా చూస్తున్నటువంటి జ్ఞానం, తనకు ఆకారం లేదు. నిరాకారమైన జ్ఞానం సాకారమైనటువంటి ప్రపంచాన్ని దర్శిస్తోంది. దాన్ని చూపిస్తూ ఇక్కడ సోహం భావం అని చక్కగా వేదం చెబుతారు. హంస హంస పరమహంస, అందుకనే పరమహంస అనేటువంటి మాటతో హంసపక్షికున్న

0: ఉన్నటువంటి గొప్పతనాన్ని చెబుతారు. హంస అనేది ఒక బాతులాగా ఉండే పక్షి అని కొన్ని చోట్ల చెబుతారు, కానీ అది ఆకారం మాత్రమే. అది అయితే హంసకు బాతుకు ఉండే తేడా ఏమిటి అంటే, హంస అనేది పాలను నీళ్లను వేరే చేసేటువంటి శక్తి కలిగినటువంటిది. అటువంటి అందుకనే ఇక్కడ విశ్వరూపంలో ఉన్నటువంటి దాంట్లో ఉన్న పరమాత్మను దర్శించే శక్తి కలిగినటువంటి ఆధ్యాత్మిక వేత్తను పరమహంస అంటారు. అందుకనే మనం రామకృష్ణ పరమహంస మొదలైన వారి యొక్క పేర్లలో వింటున్నాం పరమహంస శబ్దం. అటువంటి పరమహంస శబ్దాన్ని ఇక్కడ హంస అంటే ప్రాణశక్తి అని అర్థం. ప్రాణశక్తితో నిండినటువంటి సమస్త విశ్వము జ్ఞానరూపంతో ఇక్కడ ప్రకాశిస్తోంది. అలా ప్రకాశిస్తున్నటువంటి జ్ఞానశక్తి యొక్క ఆరాధనే ఈనాడు ఇప్పుడు ఈ క్షణంలో మనం అందరం చేస్తూ చూస్తూ ఆనందిస్తున్నటువంటి ఈ సరస్వతి వాహన సేవ అంటే హంస వాహన సేవ. జ్ఞానవాహనం జ్ఞానానికి సంకేతం హంస. అటువంటి హంస మీద సాక్షాత్తు ఆ పరమాత్మ ఇక్కడ మనకు సగుణ సాకార రూపంలో సప్తగిరి సుందర సార్వభౌముడిగా అది కూడా దివ్యమైన చిచ్చక్తి రూపంలో ఇక్కడ వస్తున్నాడు. అందుకనే చిచ్చక్తి చేతనారూప జడశక్తి జడ ఆత్మిక అంటూ చక్కగా విశ్వ లలితా సహస్రనామం కీర్తిస్తుంది. అటువంటి అనేక విశేషాలతో కూడిన అద్భుత వైభవ విశేషాన్ని మనం చక్కగా అందుకుందాం. స్వామి చలపతి స్వామి వారు అందుకోండి.
1: ధన్యవాదాలు ప్రశాంత్ శర్మ గారు. చక్కటి హంసమంత్ర వైభవాన్ని మీరు ఇప్పటి వరకు మాకు అందించారు. హంసమంత్రము అనేటటువంటిది యోగ శాస్త్రంలో చాలా చక్కగా వివరిస్తూ అంటారు, హకారేతి బహిర్యాతి సకారేణ విషేత్ పునః హంస హంసేత్యమం మంత్రం జీవో జపతి సర్వదా. మీరు చెప్పినటువంటి ఆ హంస మంత్ర వైభవాన్ని ఇంకొద్దిగా వివరణకు వెడితే, ప్రతినిత్యము కూడా జీవుడు తీసుకునేటటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఏవైతే ఉన్నాయో ఆ జీవుని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలే హంస మంత్రంగా చెప్పబడింది అని అంటారు. ఎలాగయ్యా అనంటే, హకారేణ బహిర్యాతి, శ్వాసను మనం బయటకు వదులుతున్నప్పుడు అది హకారముతో వచ్చినటువంటి, హకారాన్ని ఉచ్చరిస్తే వచ్చినటువంటి శబ్దంలాగా హకారముతో శ్వాసను బయటకు వదులుతామట. అలాగే సకారముతో శ్వాసను లోపలికి తీసుకుంటూ ఉంటాం. అలా సకారముతో శ్వాసం తీసుకుంటూ ఎల్లప్పుడూ కూడా జీవుడు సోహం అనేటటువంటి మంత్రమును శ్వాస ప్రశ్వాసలతో నిరంతరము కూడా జపిస్తూ ఉంటాడు అని శ్వాస విధానాన్ని చెబుతారు. అలా ఉచ్ఛ్వాస నిశ్వాసములకన్నింటికీ కూడా కారకుడైనటువంటి వాడెవడయ్యా అనంటే, హంసవాహనాన్ని అధిరోహించినటువంటి ఆ పరమాత్మయే. ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం చేతనే ఉచ్ఛ్వాస నిశ్వాసములన్నీ కూడా ప్రాణములకు ఆధారభూతుడైనటువంటి ఆ పరంధాముని యొక్క అనుగ్రహం వల్లే కలుగుతూ ఉంటాయి. మరి ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఎలా ఎన్ని జరుగుతూ ఉంటాయి, ఎలా జరుగుతూ ఉంటాయి, ఈ సోహం మంత్ర జపమేమిటి అనంటే, మానవుడు రోజుకు 21,600 పర్యాయములు తన యొక్క శ్వాస ప్రక్రియను జరుపుతాడు అని అంటారు. అనగా హంస మంత్రాన్ని 21,600 సార్లు ఆయన జపం చేస్తూ ఉంటాడు ప్రతి మానవుడు కూడా. ఇదే హంసతత్వాన్ని తెలియజేస్తుంది. అంటే ఇక్కడ హంసతత్వము అనేటటువంటిది మానవుని యొక్క సకల నాడుల్లో కూడా ఈ హంస కళ అనేటటువంటిది నిండి ఉంటుంది. ఇక్కడ హ అనేటటువంటిది ప్రత్యేగాత్మ కళగా చెబితే, స అనేటటువంటిది ప్రకృతిగా, అలాగే విసర్గ ఉన్నటువంటి అంటే ఈ రెండింటినీ కలిపేటటువంటి బిందువు మధ్యలో చేరగా హంస అనేటటువంటి స్వరూపము. కనుక శరీరంలో ఉన్నటువంటి 72,000 నాడులు కూడా అందులో ప్రధానంగా ఇడ పింగళ సుషుమ్న అనేటటువంటి 3 నాడులు ఉన్నాయి. అందులో బాహ్య ఇడ పింగళ నాడుల్లో జరిగేటటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఏవైతే ఉన్నాయో అక్కడ హంస సంచారము అనేటటువంటిది ఏర్పడి అది అంతరమైనటువంటి ఇడా పింగళ నాడుల ద్వారా సుషుమ్నను చేరి హంస కళలు అనేటటువంటి పేరున మూలాధారాది చక్రాలను తాకుతుంది. అక్కడ ఆ మూలాధారమునందు కూడా ఏ ఏ అధిష్టానానికి ఎంతెంత జపం అనేటటువంటిది కూడా మహర్షులు మనకు చెబుతూ అంటారు. మూలాధారంలో గణపతికి 600, స్వాధిష్టాన చక్రమునందు బ్రహ్మకు 6,000, మణిపూరకమునందు విష్ణువులకు 6,000, అనాహత చక్రమునందు రుద్రుడికి 6,000, విశుద్ధ చక్రమందు మహేశ్వరునికి 1,000, ఆజ్ఞాచక్రమునందు సదాశివునికి 1,000, సహస్రారమునందు గురుమూర్తికి 1,000 హంసల జపము అని చెప్పి వెరసి 21,600 జపములు నిరంతరము కూడా హంసలు అవి అర్పణమవుతూ ఉంటాయి అని అంటారు. ఇలా ఆయా చక్రముల స్థానముల వద్ద హంస కళలు చేరి అవి స్పర్శలు చేస్తూ ఉంటాయి అని అన్నారు. ఈ శ్వాసప్రియ శ్వాసక్రియ అప్రయత్నంగా క్రమబద్ధంగా జరుగుతూ ఉంటుంది. అలాంటి ఆ శ్వాసను లోపలికి తీసుకున్నప్పుడు

సు అనేటటువంటి శబ్దము, శ్వాసను విడిచేటప్పుడు హమ్ అన్నటువంటి శబ్దము, ఈ సోహం భావనతో జరిగేటటువంటి హంసమంత్రం కనుక హంస శబ్దానికి ప్రాణము అని అర్థము. అలా ఈ శ్వాసను తీల్చుకున్నప్పుడు అహకారము సకారములు అనేటటువంటి హంసమంత్రము సోహం భావనతో జ్ఞానమును తద్వారా మోక్షమును కూడా కలిగింపజేస్తాయి అని ఆ హంసమంత్ర వైభవాన్నంతటిని కూడా చాలా చక్కగా చెప్పారు. అలా హంసవాహనారూఢుడై ధవళ వస్త్రకాంతితో ప్రకాశిస్తున్నటువంటి స్వామి తిరువీధులలో తన చల్లని చూపులతో

0: కటాక్షింపజేస్తూ ఉన్నాడు. జ్ఞానప్రదాత అయినటువంటి పరమాత్మ జ్ఞాన విజ్ఞానములకు వివేకానికి అధిదేవత. అలాగే శరీరంలో ఉన్నటువంటి జ్ఞాన విజ్ఞానములకు వివేకానికి స్థానం ఏమిటయ్యానంటే ఆ మెదడు. ఆ మెదడు అలాగే దానికి అమరి ఉన్నటువంటి వెన్నుపామును తెలియజేస్తున్నటువంటి విధంగా ఇప్పుడే మనం తెలుసుకున్నాం ఆ వీణ యొక్క తంత్రులు, వీణ యొక్క మెట్లు, అలాగే అవి వెన్నుపాముతో ఉన్నటువంటి సంబంధము. అలా ఆ వీణను చేత ధరించినటువంటి స్వామి వీణ యొక్క ఆ స్వరూపాన్ని, అంటే మన యొక్క మెదడు నుంచి వెన్ను వరకు ఉన్నటువంటి స్వరూపం ఎలాగైతే ఉంటుందో అదేవిధంగా వీణ స్వరూపం, వీణ చివరి భాగం ఆ వెన్నుపాముకు చివరిలో ఉన్నటువంటి కుండలీ శక్తిని సూచించేటటువంటి విధంగా ఉంటుంది. అలాంటి తత్వాన్ని ప్రకటింపజేస్తూ చక్కగా చేత వీణను ధరించి హంసవాహనారూఢుడై స్వచ్ఛమైనటువంటి మనస్సుతో సోహం భావనతో తనను ఆశ్రయించినటువంటి వారికి తన యొక్క కటాక్షం అనుగ్రహింపజేస్తానని ప్రకటింపజేస్తూ తిరువీధులలో వైభవమైన దర్శనాన్ని కటాక్షింపజేస్తూ ఉన్నారు. అలాంటి వాహన సేవా విశేషాలను ప్రశాంత శర్మ గారి మాటల్లో మనం మరిన్ని తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.
1: ఓం నమో వెంకటేశాయ సరస్వతీ స్వరూపాయ నమో నమః. అదిగో అందమైనటువంటి అమ్మవారిగా వస్తున్న అయ్యవారి ఎదురుకుండా చక్కగా నెమలి ఈకలతో కూడినటువంటి విశేషాలను ధరించిన కళాకారులు అద్భుతంగా ఆహ్వానం పలుకుతూ ఉత్తరమాడ వీధిలో సాగుతున్నటువంటి స్వామివారి యొక్క దివ్య కళా వైభవాన్ని తాము దర్శిస్తూ, కళ అంటే అంశానర్థం, పరమాత్మ షోడశ కళా ప్రపూర్ణుడైనటువంటి చంద్రుడుగా ఆకాశంలో నుంచి కళలను, అంశాలను, కాంతిని అనేక రూపాలలో ఇస్తూ ఉన్నాడు. అలాగే పగటిపూట సూర్య రూపంలో ఇస్తున్నాడు. ఇవన్నీ కూడా పరమాత్మ యొక్క వైభవం. అటువంటి వైభవానికి కాణాచిగా ఉన్నటువంటి ఈ శ్రేష్టమైన తిరుమలగిరి శిఖరాల మీద ఉన్నటువంటి ఆ అద్భుతమైన మణి వెంకటగిరి శిఖర శిరోమణి, ఆ సాక్షాత్తు అదిగో నాయకమణిగా వెలుగుతున్నటువంటి అద్భుతమైన మణి మా వెంకట శిరోమణి. అటువంటి స్వామి అందుకనే ఆయన్ని కీర్తిస్తూ ఆరంభంలోనే అంటారు, శ్రీహంసే సుఖమాసీనం శ్రీయపతి మజం విభుం క్షీరవత్ పుణ్యమాధృత్య రక్షకం తం భయామ్యహం. ఇది హంసలో ఉండేటువంటి లక్షణం. ఏమిటయ్యా హంస గొప్పదనము అంటే, పాలు నీళ్లు కలిపి రెండు గన దాని ముందు పెడితే పాలను మాత్రమే పీల్చి నీళ్లను వదిలేసే స్వభావం హంసదట. ఇక్కడ ఈ వెంకటగిరి మీద ఉన్నటువంటి వెంకట హంస, ఈయన కూడా హంసే. ఈయన ఏం చేస్తున్నాడట? అదే అంటున్నాడు, హంసవాహనం మీద ఉన్నటువంటి మా శ్రీయప్పతి రమారమణి యొక్క అందమైనటువంటి భర్తగా ఉన్నవాడు ఎవరంటున్నామో, ఆయనకు అసలు పుట్టుకే లేదయ్యా. అజం విభుం అంతటా కూడా ఆక్రమించి ఉన్నాడు. అయితే ఈయనేం చేస్తాడయ్యా? హంస అంటే మీరు ఆపం చేస్తున్నారు. ఈయనేం చేస్తాడంటే, భక్తులలో ఉండేటువంటి పుణ్య పాపాలనే రెండు, పాలు నీళ్లు కలిసినట్టుగా కలిసిపోయిన పుణ్యపాపాలను వేరు చేసి పుణ్యం మాత్రం తాను స్వీకరించి చక్కగా, పాలను మాత్రమే స్వీకరించి నీళ్లను హంస వదిలేసినట్టుగా పాపాలను తాను ధ్వంసం చేసి పేర్లోనే దాచుకున్నాడు వెంకటుడు అని. వేమ్మంటే పాపము, కట అంటే దాన్ని నాశనం చేసేవాడు అని. కాబట్టి పాపాన్ని నాశనం చేసి పుణ్యములైన దాన్ని తీసుకొని పుణ్యఫలాలను భక్తులకు ఇస్తున్నాడయ్యా, అదే మా వెంకట హంస చేసే పని అంటారు. అటువంటి ఆ వెంకట నాయకుడు ఆయన్ను అద్భుతంగా వర్ణిస్తూ పొంగిపోతాడండి మా అన్నమయ్య. ఏమంటే, విశ్వం అనేటువంటి దాన్ని చాలా గొప్పదైనటువంటి విశేషంగా వర్ణిస్తూ అంటాడు, దిబ్బలు వెట్టు చూతేలి నదిదివో ఉబ్బు నీటిపై ఒక హంస, దిబ్బలు వెట్టు చుదేలి నదిదివో ఉబ్బు నీటిపైన ఒక హంస, అనువున్న కమల విహారమే నిలవై వనరి ఉన్నది ఒక హంస, మణియడి జీవుల మానస సరసుల ఉనికినున్నదిదే ఒక హంస, పాలు నీరు వేర్పరిచి పాలలో ఓలలాడనిదే ఒక హంస, పాలు పడిన ఈ పరమహంసముల ఓలినున్నదిదే ఒక హంస, తడవి రోమ రంధ్రంగుల గుడ్లను ఉడుగగా పొదిగనొక హంస.

0: పడు వెంకటగిరి మీదట ఒడలు పెంచెనిది ఒక హంస. ఆయన్ను హంస స్వరూపుడుగా వర్ణిస్తూ అద్భుతమైనటువంటి తన చాకచక్య నైపుణ్యాన్ని చూపిస్తాడు మహానుభావుడు అన్నమయ్య. ఏమంటే సమస్తమైన విశ్వము కూడా అదిగో వెంకటగిరినాథుడుగా ఉండేటువంటి హంస పెట్టినటువంటి గుడ్లండి, దాన్ని చక్కగా పొదిగి అద్భుతమైనటువంటి ఈ వెంకటగిరి మీద అన్నిటినీ కూడా సమీక్ష చేస్తూ ఉన్నాడు. హంస స్వరూపంతో ఉన్నటువంటి ఆ మహానుభావుడు అదిగో సమస్తమైన జీవుల మనస్సుల మనో సరస్సు, మానస సరస్సులు అంటారు. హంసలు ఎక్కడుంటాయంటే మానస సరస్సులో, హిమాలయాల్లో ఉంటుందన్నాడు. మరి ఈ హంస ఎక్కడుందయ్యా అంటే భక్తుల మనస్సులనేటువంటి సరస్సులలో విహరిస్తున్నటువంటి ఈ వెంకటగిరి హంస అదిగో అద్భుతమైనటువంటి తన యొక్క కన్నులను విచ్చి సుందర దరహాస వదనార విందంతో అక్కున చేర్చుకుంటూ ఆశీర్వదిస్తున్నాడు ఈ అందమైనటువంటి క్షణాలను. అటువంటి వెంకట నాయకుడుగా కనబడే ఆ వెంకట సరస్వతి హంసను ఉపాసిస్తాం, ఆరాధిస్తాం, ఆనందిస్తాం, అనుభవిస్తాం. మన కష్టాలన్నీ కూడా పక్కకు తొలగిపోయేటట్టు చెయ్యమని వెళ్ళగొడుగుల కింద ఉన్న నల్లనయ్యను చక్కగా ప్రార్థించి అద్భుతమైనటువంటి సరస్వతి మాతగా ఆమెను ఆరాధిస్తాం. ఇదే మనం చేయవలసినటువంటి అద్భుతమైనటువంటి కృత్యమని పెద్దల మాట. అదిగో మదగజాలు మోరలెత్తి చక్కగా ధీంకార నాదాలతో చక్కగా ఆయనను ఆహ్వానం పలుకుతుండగా అటువంటి ఏనుగుల ముందర సాగుతున్నటువంటి కళాస్వరూపాలు, అనేక మంది కళాకారులు తమ చేతిలో ఉన్నటువంటి కోలాట ధ్వనులతో అందమైన అయ్యవారి చరిత్రలు అనేక జానపద గాన రూపాలలో చక్కగా గానం చేస్తూ ఉండగా అనేక విధాలుగా రాజరిక టీవీతో శక్తోపచార, భక్తోపచార, రాజోపచార విశేషాలను ఇదిగో స్వీకరించడానికి నేను సన్నద్ధంగా ఉన్నానని వెళ్ళగొడుగుల కింద నల్లనయ్య ఇక్కడ అమ్మవారుగా చెబుతూ ఉన్నాడు. అలా చెబుతూ కదిలి వస్తూ ఉన్నాడు. వరాహస్వామి ఆలయం దగ్గరగా తాను కదిలి వస్తున్నటువంటి ఈ శుభక్షణాలలో సమస్తమైన భక్తులు కూడా ఆయనను దర్శిస్తూ ఉండగా అందమైనటువంటి దేవుని యొక్క అద్భుతమైనటువంటి రూపాన్ని కనులారా దర్శించి మురిసిపోతున్నారు సమస్త భక్తులు. ఇటువంటి ఆ భక్తులు అనుభవిస్తున్న ఆనందం కోట్లాది శ్రోతల రూపంలో ఉన్నటువంటి ఆకాశవాణి శ్రోతల హృదయాల్లోకి తాను వెంకటగిరినాథుడుగా అదిగో తెల్లగొడుగుల కింద ఉన్న నల్లని దేవుడు అలాగా వచ్చి కూర్చుంటున్నాడు. ఎక్కడో దూరంగా ఉన్నటువంటి చంద్రుడు తన కళలతో ఆనందాన్ని విశ్వానికి పంచిచ్చినట్టుగా అద్భుతమైన తన ఆనంద స్వరూపాన్ని ఇస్తున్నాడు ఆనంద నిలయుడు. అటువంటి ఆనంద నిలయుడిని సేవిద్దాం. శ్రీ అక్కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.
1: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా హంసవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ ఎం ప్రశాంత్ శర్మ, డాక్టర్ పి వెంకట చలపతి. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. సాంకేతిక సహకారం పి శైలజ గారు, శ్రీయుతులు కె రామాంజనేయులు, వై ఈశ్వరయ్య, కె వాసుదేవ కుమార్. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు ఉదయం 9 గంటలకు సింహవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. భారతదేశ సాంకేతిక భవిష్యత్తును తీర్చిదిద్దడంలో సెమీకండక్టర్ పరిశ్రమల పాత్ర కీలకమైనదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశంలో ఎలాంటి పన్నుల వ్యవస్థ ఉండాలనే దానిపై విద్యావేత్తలు, పరిశోధకులు మేధోమదనం చేయాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు. ఈపీఎఫ్ఓ వేతన పరిమితిని నెలకు 15,000 నుంచి 25,000 రూపాయలకు పెంచాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. స్వచ్ఛతా హీ సేవ 2026 ప్రచార కార్యక్రమం దేశవ్యాప్తంగా రేపటి నుండి ప్రారంభమవుతుంది. వార్తల వివరాలు. భారతదేశ సాంకేతిక భవిష్యత్తును తీర్చిదిద్దడంలో సెమీ

0: కండక్టర్ పరిశ్రమల పాత్ర కీలకమైనదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ప్రముఖ సీఈఓలతో ఈరోజు నిర్వహించిన సెమీకండక్టర్ రౌండ్ టేబుల్ సమావేశానికి నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశానికి ప్రతిభ, సాంకేతిక పరిజ్ఞాన స్వీకరణ, మౌలిక సదుపాయాల విషయంలో బలమైన పునాది ఉందని గుర్తు చేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకునే విషయంలో అంతర్జాతీయంగా భారత్ అగ్రగామి కావాలని ఆకాంక్షించారు. భారతదేశ సాంకేతిక భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ప్రభుత్వం, సెమీకండక్టర్ పరిశ్రమల మధ్య సన్నిహిత సహకారం అవసరమని స్పష్టం చేశారు. నైపుణ్యాభివృద్ది, ఆవిష్కరణలు, కృత్రిమ మేధ, క్వాంటం కంప్యూటింగ్ వంటి వర్ధమాన సాంకేతికలలో పరిశ్రమల భాగస్వామ్యం మరింత పెరగాలని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. సెమీకండక్టర్ రంగంలో సాధించిన గణనీయమైన పురోగతిని ఆయన ప్రస్తావిస్తూ, ఈ వ్యవస్థ ఇప్పుడు ప్రాథమిక ప్రయత్నాల నుండి మరింత విస్తృత స్థాయికి, అవకాశాల దశకు చేరుకుంటోందని తెలిపారు. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ వేతన పరిమితిని నెలకు 15,000 నుంచి 25,000 రూపాయలకు పెంచాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా అదనంగా 51 లక్షల మందికి పైగా ఉద్యోగులు ఈపీఎఫ్ఓ పరిధిలోకి తీసుకుని రావాలన్నది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. దీనివలన కార్మికులకు సామాజిక భద్రత మరింతగా ఉంటుందని ఆశిస్తున్నారు. దీనిపై ప్రభుత్వానికి ఏటా సుమారు 11,339 కోట్ల రూపాయల వ్యయమవుతుందని అంచనా వేస్తున్నామన్నారు. సవరించిన వేతన పరిమితి రేపటి విశ్వకర్మ జయంతి నుంచి అమల్లోకి వస్తుందని అశ్విని వైష్ణవ్ వివరిస్తూ,
1: 25,000 రూపీస్ పర్ మంత్ సాలరీ విల్ బి ది న్యూ సీలింగ్ ఫార్ పీఎఫ్ డిడక్షన్స్. ఇస్సే కరీబ్ 51 లాఖ్ ఎంప్లాయీస్ కు ఇస్కా బెనిఫిట్ మిలేగా, జో కి 15-25 వాలే బ్యాండ్ మే థే. They will start getting covered in the new PF rules. Bharat Sarkar ka is pe estimated government expenditure rahega about 11,339 crore rupees every year.
0: దేశవ్యాప్తంగా రేపటి నుంచి స్వచ్ఛతా హీ సేవ 2026 ప్రచార కార్యక్రమం ప్రారంభమై 17 అక్టోబర్ వరకు కొనసాగుతుంది. ఈ ప్రచారంలో ప్రధానంగా స్వచ్ఛతా కార్యక్రమాల్లో యువత భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం, వ్యర్థాల నుండి సంపద వంటి కార్యక్రమాల ద్వారా స్వచ్ఛతతో సమృద్ధిని సాధించడం వంటి అంశాలపై దృష్టి సారిస్తారు. ఈ ఏడాది ప్రచార ఇతివృత్తం స్వచ్ఛతలో భాగస్వామ్యం, స్వచ్ఛ భారత్, వికసిత్ భారత్ గా ఉంది. స్వచ్ఛమైన అభివృద్ది చెందిన వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో సమిష్టి భాగస్వామ్యం, ఉమ్మడి బాధ్యత ప్రాముఖ్యతను ఈ ఇతివృత్తం స్పష్టం చేస్తుంది. ఇదిలా ఉండగా 2017లో ప్రారంభమైన స్వచ్ఛతా హీ సేవా ప్రచారం స్వచ్ఛ భారత్ మిషన్లో ఒక కీలకమైన భాగంగా నిలిచింది. ప్రతి ఏటా దేశవ్యాప్తంగా నిర్వహించే ఈ ప్రచారం తమ పరిసరాల పట్ల బాధ్యత వహించేలా, స్వచ్ఛతా కార్యక్రమాల్లో ప్రజలు చురుగ్గా పాల్గొనేలా ప్రోత్సహిస్తుంది. భారతదేశం రాబోయే 2 దశాబ్దాల్లో ఎలాంటి పన్నుల వ్యవస్థను కలిగి ఉండాలనే దానిపై విద్యావేత్తలు, పరిశోధకులు మేధోమథనం చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు. బెంగళూరులో ఇంటర్నేషనల్ ట్యాక్స్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ ఫౌండేషన్ ఐటీఆర్ఏఎఫ్ న్యూ ఏజ్ టాక్సేషన్ అన్న అంశంపై నిర్వహిస్తున్న 2 రోజుల సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆమె ఈ రోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మెరుగైన పన్నుల విధానం మీద దేశంలో పరిశోధన జరగాలని సూచించారు. వికసిత్ భారత్ 2047 దిశగా దేశం పయనిస్తున్న తరుణంలో ఈ చర్చ అవసరమన్నారు. దేశంలో మంచి పన్నుల విధానం రూపుదిద్దుకోవడానికి నిపుణులు దిశానిర్దేశం చేయాలని నిర్మలా సీతారామన్ పేర్కొంటూ,
2: We follow a consultative process in making tax policy. Before union budgets and major tax reforms, we engage with industry, professional bodies, experts, and other stakeholders. Tax policy, therefore, is not, and it should not be, a one-sided exercise for the government. However, consultation must mean more than giving everyone an opportunity to place a representation on record.
0: చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం యుఏపీఏ కింద షాజాద్ భట్టి నెట్వర్క్ను కేంద్ర ప్రభుత్వం ఒక ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. యువతతో పాటు చిన్న నేరాలకు పాల్పడే వారిని ఉగ్రవాదం వైపు ప్రేరేపించడంతో పాటు సరిహద్దుల గుండా ఆయుధాలు, పేలుడు పదార్థాలు, మాదక ద్రవ్యాల స్మగ్లింగ్లో కూడా పాలు పంచుకుంటోందని షాజాద్ భట్టి నెట్వర్క్ను యుఏపీఏ కింద ఒక ఉగ్రవాద సంస్థగా ప్రకటించినట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలియజేస్తూ గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కోల్కతాలో ఈరోజు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో సేవా సంకల్ప అభియాన్ ప్రచారాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా రేపటి నుంచి అక్టోబర్ 17 వరకు ఈ కార్యక్రమం నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా కొనసాగుతుందని తెలిపారు.

0: భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాలన్నీ కలిసి ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటాయని రాజ్నాథ్ సింగ్ తెలియజేస్తూ,
1: अभियान का मेन ऑब्जेक्टिव यह है कि जिस सेवा, जिस समर्पण और जिस निष्काम भाव से मोदी जी ने आजीवन काम किया है, उसी स्पिरिट के साथ हम उनके जीवन के माइल स्टोन्स को भी मनाएं। और सेवा संकल्प अभियान, मैं मानता हूं कि यह केवल एक कार्यक्रम नहीं है, बल्कि समाज के हर वर्ग को सेवा, सहयोग और जन भागीदारी से जोड़ने का हमारा यह फर्म कन्विक्शन है, एक दृढ़ संकल्प है।
0: సౌదీ అరేబియాలోని మక్కా సమీపంలో జరిగిన డ్రోన్ దాడిపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఢిల్లీలో ఈరోజు పాత్రికేయులతో నిర్వహించిన సమావేశంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైష్వాల్ మాట్లాడుతూ, సౌదీ అరేబియా భూభాగంపై జరిగిన దాడులను, ప్రజల ప్రాణాలకు, మౌలిక సదుపాయాలకు ప్రమాదం కలిగించే చర్యలను భారత్ ఖండిస్తుందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలతో ఈ నగరానికి ఉన్న ప్రత్యేక అనుబంధం దృష్ట్యా మక్కా సమీపంలో జరిగిన ఘటన ఆందోళన కలిగిస్తోందన్నారు. ఈ ప్రాంతంలో త్వరగా శాంతి స్థిరత్వం పునరుద్ధరించబడాలని భారత్ ఆశిస్తోందన్నారు. ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో ఉన్న నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం జిరామ్ వ్యాలీ కేసులో దోషులుగా తేలిన 10 మందికి ఈరోజు మరణశిక్ష విధించింది. ప్రత్యేక న్యాయమూర్తి అజయ్ సింగ్ రాజ్పుత్ ఈ తీర్పును వెలువరించారు. ఈ తీర్పుపై హైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు దోషులకు 30 రోజులు గడువు ఇచ్చారు. 2013 మే 25 ఛత్తీస్గఢ్లోని బస్తర్ జిల్లా దర్బా పోలీస్ స్టేషన్ పరిధిలోని జిరామ్ వ్యాలీలో జరిగిన మావోయిస్టు దాడిలో పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులతో సహా 27 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ దాడిలో మరో 35 మంది గాయపడ్డారు. ఈ కేసులో ఎన్ఐఏ 150 మందికి పైగా వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులతో ఈరోజు నిర్వహించిన దృశ్య మాధ్యమ సమావేశంలో స్వచ్ఛ సేవ ఆంకలను ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య సేవల నిర్వహణను అంచనా వేయడానికి, పర్యవేక్షించడానికి రూపొందించిన వార్షిక గ్రామ పంచాయతీ స్థాయి డిజిటల్ స్వయం అంచనా విధానమే ఈ స్వచ్ఛ సేవ ఆంకలనని జలశక్తి మంత్రిత్వ శాఖ తెలిపింది. స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ 2.0లో భాగంగా తాగునీరు పారిశుద్ధ్య శాఖ దీనిని అభివృద్ధి చేసింది. క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య సేవల నిర్వహణను బలోపేతం చేసేందుకు గ్రామ పంచాయతీలు, గ్రామ సభలు, రాష్ట్ర కేంద్రపాలిత ప్రాంతాల అధికారుల భాగస్వామ్యానికి ఈ విధానం దోహదపడుతుందని జలశక్తి మంత్రిత్వ శాఖ పేర్కొంది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన సీనియర్ నటుడు అనంతనాగ్కు భారతీయ చలనచిత్ర రంగంలో అత్యున్నత పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. భారతీయ సినిమాకు ఆయన అందించిన విశేష సేవలకు గాను 2024 సంవత్సరానికి గాను ఈ ప్రతిష్టాత్మక పురస్కారానికి ఆయన ఎంపిక చేసినట్లు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పీఐబీ అధికారికంగా వెల్లడించింది. వాతావరణం. రాగల 24 గంటల్లో అండమాన్ నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఢిల్లీలలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ అంచనా వేసింది. రాబోయే 2-3 రోజుల్లో బీహార్, జమ్మూ కాశ్మీర్, లడక్, జార్ఖండ్, ఒడిశా, రాజస్థాన్లలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో కూడా ఇదే విధమైన వాతావరణ పరిస్థితులుంటాయని ఐఎండీ వెల్లడించింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. భారతదేశ సాంకేతిక భవిష్యత్తును తీర్చిదిద్దడంలో సెమీకండక్టర్ పరిశ్రమల పాత్ర కీలకమైనదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశంలో ఎలాంటి పన్నుల వ్యవస్థ ఉండాలనే దానిపై విద్యావేత్తలు, పరిశోధకులు మేధోమథనం చేయాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు. ఈపీఎఫ్ఓ వేతన పరిమితిని నెలకు 15,000 నుంచి 25,000 రూపాయలకు పెంచాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. స్వచ్ఛతా హీ సేవ 2026 ప్రచార కార్యక్రమం దేశవ్యాప్తంగా రేపటి నుండి ప్రారంభమవుతుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం తెలుగు చలనచిత్ర గీతం వింటారు. చిన్నప్ప చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ పాడిన పాట. సీతారామ శాస్త్రి గీతరచన, సంగీతం ఇళయరాజా.

సరదా సంసారం నాటిక వింటారు. రచన నిర్వహణ శ్రీ మాడుగుల రామకృష్ణ.

0: లాలా దేవత, ఓ నా ప్రియమైన దేవత. ఓ దేవత, ఓహో దేవత, నిన్నే వసే దెయ్యమా నిన్నేనే పిలుస్తుంది.
1: వస్తున్నానండి. ఏమిటండి పిలిచారా?
0: దేవత దేవత అని పిలిచి పిలిచి విసిగెత్తి దెయ్యమా అని పిలిస్తే గానీ నీ దర్శనం కాలేదు. ఏం చేస్తున్నావు బయట? కాస్త కాఫీ నా మొహం తగలబెడతావా లేదా?
1: ఎందుకండి మీకు అంత కోపం? బయట పాలవాడితో కష్టసుఖాలు చెప్పుకుంటుంటేను.
0: ఏమిటి బయట పాలవాడితో కష్టసుఖాలు ముచ్చటిస్తున్నావా? అయినా చెప్పుకుంటానికి వాడు తప్ప నీకు ఇంకెవరు దొరకలేదా ఈ భూమి మీద?
1: పాపం అతగాడికి దేవుడు చేసిన అన్యాయం ఏమిటో తెలుసా?
0: ఏమిటి?
1: బ్రహ్మరాక్షసు లాంటి పెళ్ళాన్ని ప్రసాదించేట.
0: అయితే బ్రహ్మరాక్షసు లాంటి ఆ పెళ్ళాన్ని గురించి అతగాడు, బ్రహ్మరాక్షసు లాంటి ఈ మొగుని గురించి నువ్వు డిస్కషన్ పెట్టుకున్నారన్నమాట. డిస్కషన్
1: ఇదిగో ఇలాగే మీలాగే అతగాడి భార్య కూడా రయ్యి రయ్యమని మీద పడి అరుస్తుంది కరుస్తుందిట.
0: అనవే అను. ఎంఏ చదువుకుని చక్కగా బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న నాకు ఓ దిక్కుమాల ముహూర్తంలో మా తాతయ్య పిలిచి, ఒరే నాయన అందాల రాసి సుగుణాల సుఖర అంటూ నిన్ను నాకంటగట్టాడు. నేను కన్న కలలన్నీ కలయిపోయే.
1: అబ్బో పెద్ద నవమన్మథుడు కదా తమరు, కొండ బోర్లించినట్టు ఆ బాణకడుపు బట్టతలను.
0: ఇదిగా ఇదిగా ఇదిగా ఇదిగా నిన్నే నన్నేమనంటే భరిస్తాను కానీ నా బట్టతలను కామెంట్ చేస్తే సహించను.
1: అసలు మగవాడంటే ఎలా ఉండాలండి? చక్కగా హీరోలా నిగనిగలాడే వంకీల జుత్తుతో, అదే మన పాలబ్బికి ఉందే అలా ఉండాలి గ్రాఫి.
0: పాలబ్బిక అంటే నాకంటే నీకు పాలబ్బి అందంగా ఉన్నాడా? అతగాడికి నీకు ఏమిటి సంబంధం?
1: మానవ సంబంధం. దేవుడు మా ఇద్దరికి ఒకలాంటి లోపం గల వాళ్ళనే ప్రసాదించాడు. చక్కగా మా బామ్మ చెప్పినట్టు వంకీల జుత్తును సుబ్బారాయుని చేసుకుంటే ఎంత బాగుండేది.
0: ఏమిటి సుబ్బారాయణ, మరి ఆ సుబ్బిగాని కాకుండా నన్ను ఎందుకు చేసుకున్నావే?
1: బుద్ధిలేక.
0: ఓహో చిన్నప్పటి నుంచి తమరికి అది లేదన్నమాట.
1: కాదు మన పెళ్ళయ్యాక ఉన్నది కాస్త పోయింది. నా ఫ్రెండ్ చారుమతి పెట్టినట్టు నేను కూడా ఆ పరీక్ష పెడితే పోయేది.
0: ఏమిటి చారుమతి పెట్టిన పరీక్ష? ఏమిటి ఆ పరీక్ష?
1: పెళ్లి చూపులకు వచ్చిన కుర్రాన్ని నీకు కాఫీ పెట్టడం వచ్చా అని అడిగిందిట. వచ్చు అన్నట్ల పెద్ద మనిషి. ఏది పెట్టి చూపించండి అన్నదట మా చారుమతి. అతను కాఫీ చేసి ఇవ్వడం, అతగాడికి మార్కులు పడడం, ఆ తర్వాత పెళ్ళవడం అన్ని చకచకా జరిగిపోయాయిట.
0: ఎంత గొప్ప పరీక్ష పెట్టింది నీ ఫ్రెండ్ చారుమతి. నేను కూడా మా ఫ్రెండ్ ఆల్బిత్తర్ గారు చెప్పాడు చేస్తే బాగుండేది.
1: ఏం చెప్పాడు ఆల్బిత్తరు?
0: ఆ మధ్య వాడు ఏదో పేపర్లో చదివేట్లే ఓ వార్త, దాన్ని బేస్ చేసుకుని చక్కగా పెళ్ళానికి విడాకులు ఇచ్చేసట. కింగ్ చింగ్ అనే దేశంలో భార్యలు సరిగ్గా వంటలు చేయకపోతే భర్తలు ఎంత చక్కగా విడాకులు ఇచ్చేయించట, అదో ఆచారంట కూడాను. అలా చేస్తే నీ తెక్క కుదిరేది.
1: ఇవ్వండి ఇవ్వండి, పెళ్ళై రెండేళ్ళైనా ఓ అచ్చటా లేదు ఓ ముచ్చటా లేదు. ఎంతసేపు డబ్బు పిచ్చి వందలకు వందలు తగలేసి లాటరీ టికెట్లు కొనడం తప్ప పెళ్ళాన్ని ప్రేమగా చూద్దామన్న ఆలోచన ఏమైనా ఉంటేగా వంట సరిగ్గా చేయడం లేదుట వంట.
2: హలో మేడం ఉన్నారా? మే కమినో.
1: రా బాబురా.
0: వీడవడే మధ్యలో
1: కాస్త మర్యాదగా మాట్లాడండి, ఆయన ముష్టి పరదేశి గారు.
0: ఆగాగేమిటి ముష్టి పరదేశి గారా?
1: ఈ మధ్య రోజు మన ఇంటికి వస్తున్నారు, పాపం ఎంత మంచివారు.
0: అవును నాకు తెలియక అడుగుతున్నాను, ముష్టి అనేది ఇంటి పేరా లేక వృత్తే?
1: వృత్తే అది. పాపం అతనికి ఎవరూ లేరుటండి, ఒంటరివాడు. ముఖ్యంగా నా వంటలంటే ఎంత లైక్ చేస్తాడో మీకేం తెలుసు?
2: అవును సార్, మేడం గారి చేతి వంట అద్భుతం అపూర్వం. చచ్చేవాడికి ఆ వంటల రుచి చూపించండి, చటుక్కను లేచి కూర్చొని ఫుల్ మీల్స్ ఆర్డర్ ఇస్తాడు.
0: ఎందుకేమన్నా ఆయన ఫ్రీగా వస్తుంటే?
2: బా మాటకు అడ్డు రాకండి సార్, మేడం సాంబారు పెడితే పండగ, ఆవిడ చేసిన పప్పు తింటే పర్వదినం, కూర తింటే స్వర్గానికి బెత్తడు, కొబ్బరి పచ్చడి నాకితే నాకలోకం అంటే స్వర్గలోకం కనిపిస్తుంది. మీకేం తెలుసండి?
0: అంటే ఆల్రెడీ ఇవన్నీ నువ్వు మెక్కావన్నమాట.
2: అవును సార్, గత 15 రోజుల నుంచి నా ఆరోగ్యం దినదిన ప్రవర్ధమానమవుతుందంటే దానికి కారణం మేడం వంటలే సార్. మేడం ఈ పూట ఏం చేస్తున్నారు మేడం?
0: చెప్పు చుకొడతాను ముందు ఇక్కడికి పోకపోతే.
2: మీకు కొంచెం బీపీ ఉన్నట్టుందండి. వస్తాను మేడం, మళ్ళీ వస్తా. వీలైతే అల్లం పచ్చిమిర్చి కలిపిన అరటికాయ కూర చేయించండి, అదిరిపోతుంది అంతే.
0: నువ్వు ఇక్కడి నుంచి తక్షణమే వెళ్ళకపోతే నీ వీపు అదిరిపోతుంది, పో బయటికి ముందు.
2: ఓకే సార్, సీ యూ.
0: అమ్మో.

0: అమ్మో, ఈ డిప్ప కటింగ్ ముష్టి విధవకి 30 మృష్టాన భోజనాలు, మొగుడి విధవకి 4 నీళ్ళ. ఏమే మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి, బాలాత్రిపుర సుందరి, నీకు మొగుడి కంటే ముష్టి ఎక్కువయ్యేటే?
1: అవును మరి, ఏం చేయను, నా వంటలన్నీ వంక పెట్టకుండా తిని నాకు సర్టిఫికెట్లు ఇచ్చేది ఈ ముష్టి పరదేశి గారే.
0: గారు లేదు, చారు లేదు, నోర్మై భాద్రపదంలో బాధల పోరంటే ఇదే. ఇగో ఇలాంటి ముష్టి విధవం ఇంట్లో చారునిచ్చావంటే నిన్ను మీ పుట్టింటికి తోలేస్తాను, జాగ్రత్త.
1: పెళ్ళై 2 ఏళ్ళైనా ముద్దు ముచ్చట లేదు కానీ పుట్టింటికి తోలేస్తారట, పుట్టింటికి. అందుకే మీ పిచ్చి వేషాలన్నీ ఏకరు పెడుతూ మా నాన్నకి ఒక కార్డు ముక్క రాసి పారేశా, వచ్చి మీ సంగతి తేల్చమని.
0: ఏమిటి మీ నాన్నకి రాసావా? జిడ్డు మట్టి ముద్దు నరసార్థులనకే.
1: అవును, ఆయనకే. ఆయన వస్తే గానీ మీ తిక్క కుదరదు.
0: అయ్యా బాబోయ్, అర్థం లేని వాక్యాలతో ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే తెలీదు. 5 కంఠాలని మీ ఊళ్ళో ఆయనకి పేరుంది కదా.
1: అనండి అనండి, ఘడియో ఘడియో రావాలి మా నాన్న.
2: అమ్మా, మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి, బాలా త్రిపుర సుందరి వచ్చేసా తల్లి. ఇదిగో ముందుగా చెట్టు కవిత్వం వినిపిస్తాను, బుద్ధిగా వినండి. ఇదిగో చూడండి, విత్తు నాటాలి, మొక్క మొలవాలి, చెట్టు పెరగాలి, పూత పూయాలి, పిందె పట్టాలి, కాయ కాయాలి, పండు పండాలి, భోంచెయ్యాలి.
0: ఆహా, అదే సంగతి.
2: ఈలోగా పురుగు పట్టకుండా ఉండాలి. ఇంతుంది చరిత్ర.
0: ఓరిని దిక్కుమాలిన చెట్టు కవిత్వం చట్టుబండలు కాను, ఇదేం కవిత్వం నాయనా? అనుకున్నాలే సమయం సందర్భం లేని వాగుడని.
1: నాన్నా.
2: అమ్మా.
1: వచ్చేవా? చూడన్న మీ అల్లుడు.
2: ఏమిటి తల్లి, ఏమిటల్లుడు ఇది చూడు. ఇదిగో మా 3 తరాల వంశంలో ఒక్కగానొక్క చిన్నారి మహాలక్ష్మి, మహాకాళి, మహా సరస్వతి, బాలా త్రిపుర సుందరి. ఇదిగో దాని కాళ్ళలో ముళ్ళు దిగితే నా గుండెల్లో పలుగు దిగినట్లుగా ఉంటుందని నీకు తెలుసు కదా, దాన్ని ఎందుకు ఏడిపిస్తావు?
0: అయ్యో మామగారు, నేను అసలు మీ అమ్మాయిని ఏమీ అనలేదండి. నిజం చెప్పాలంటే కంటికి రెప్పలా చూసుకుంటున్నాను.
1: అన్ని అబద్ధాలే నాన్న, నన్ను ఏడిపిస్తున్నారు. నీకు తెలుసుగా, వారంలో 4 రోజులు నూనె షోలు చూసే అలవాటు నాకుందని, 4 రోజులుగా సినిమాకే పోవద్దు అంటున్నారు నాన్న.
2: అల్లుడు,
0: అయ్యా
2: పిల్లకి సినిమాలు ఇంట్రెస్ట్ అని చెప్పేసి నీకు తెలుసు కదా.
0: ఇంట్రెస్టా? అది ఇంట్రెస్టా మామగారు? వారానికి 4 రోజులు నూనె షో అంటే మాటల. ప్రతిరోజు టిక్కెట్ 20 రూపాయలు. సాదరు అంటే సినిమా మధ్యలో కరకర తింటుంది చూసారా, వేరుశెనక్కాయలు, బజ్జీలు, పుణుకులు, సమోసాలు, బఠానీలు ఇవన్నీ కలిసి 50 రూపాయలు, వెరసి 70 రూపాయలు. నాలాంటి సామాన్యుడు ఎలా భరించగలడు మామగారు?
2: ఏమిటో జిహ్వ చాపల్యం, సరదాగా తింటే తప్పే నాయన. ఏమిటిది మరేను?
1: మొన్నటిగా మొన్న నన్ను తిట్టాడు నాన్న మీ అల్లుడు.
2: చిన్నపిల్లని చేసి తిడతావేమిటయ్యా, నాకు అర్థం లేదు.
0: చిన్నపిల్ల ఇది, చిన్నపిల్ల కారణం చెప్తా వినటి మామగారు. ఇంట్లో కొబ్బరి నూనె సీసా కనిపించకుండా పోయింది. అది కనిపిస్తే 7 కొండల స్వామికి 500 రూపాయలు హుండీలో వేస్తాన్ని మొక్కుకుంది మీ చిన్నపిల్ల. దీనికేమంటారు?
2: ఏమిటది కనపడని కంగారులో ఏదో సరదాగా మొక్కు ఉంటుంది. ఏమిటయా అది తప్పంటావేమిటి?
1: అంతేకాదు నాన్న, మొన్న ముగ్గులు పెడుతుంటే తిట్టాడు నాన్న మీ అల్లుడు.
2: ఏమిటయ్యా పండగ వస్తుంటే ఆడపిల్ల అన్నాక ముగ్గులు పెట్టుకోకుండా ఉంటారు ఏమిటయ్యా అల్లుడు?
0: పెట్టుకోవచ్చు మామగారు, కానీ ఎక్కడ, మన ఇంటి ముందు. తన ముగ్గుల ప్రావీణ్యాన్ని చూపించడానికి మీ చిన్నారంది చూశారా, ఈ వీధిలో ఉన్న 30 ఇళ్ల ముందు రంగవల్లులు దిద్దింది. ఎప్పటి నుంచి అని అడగరే, ప్రతి రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు. అప్పటి వరకు దుప్పటి ముసుగేసుకుని కర్ర పట్టుకుని కాపలా కూర్చోటన్నా వంత ఇంది మామగారు.
2: ఊరుకో, చిన్నపిల్ల చేసిన ప్రతి పనిని ఏమిటి విమర్శిస్తూ కూర్చుంటావు?
0: అవునవును, చిన్నారి చిలిపి చేస్తలు కదా పాపం.
1: నాన్న, మొన్నటికి మొన్న క్యాబేజీ పువ్వు కొన్నానని కేకలేశాడు నాన్న మీ అల్లుడు.
2: అయ్యో ఏమిటయ్యా, క్యాబేజీ పుష్పం కొంటే కేకలు ఎందుకయ్యా?
0: అదే సదరు క్యాబేజీ పుష్పాన్ని మీ అమ్మాయి ఎంత కొందనుకున్నారు మామగారు? కేవలం 100 రూపాయలకి.
2: అయ్యో
0: మార్కెట్లో ఒక్కటే ఒక క్యాబేజీ పువ్వు ఉందట. ఈవిడ కొనబోయే సమయానికి మరొక ఆవిడ పోటీకి వచ్చిందట. ఇద్దరి మధ్య పోటీ పెరిగిపోయి పెరిగిపోయి ఆ పువ్వును 100 రూపాయల మూల్యం చెల్లించి చివరికి మీ అమ్మాయే హస్తగతం చేసుకుందట.
2: అభిమానవతి కాబట్టి సహించలేకపోయి మాట దక్కించుకుంది మా అమ్మాయి.
1: అంతేకాదు నాన్న, ఈ మధ్య గోల్కొండ స్వామి గారిని ఇంటికి భిక్షకు పిలిస్తే నాపై కన్నెర్ర చేశాడు మీ అల్లుడు.
2: ఇదిగో అల్లుడు, స్వామీజీలను సాధు మహారాజులని మా ఇంటికి పిలవటం మా వంశాచారమయ్యా.
0: అవునండి, స్వామీజీతో పాటు 25 మంది భక్తులు కూడా వేయించేస్తే అందరికీ భోజనం.

0: నారు భిక్షలు పూర్తయ్యేసరికి 2000 రూపాయల ఖర్చు మిగిలింది నాకు.
1: ఏది ఏమైనా మీ అల్లుడి ఆగడాలు ఎక్కువైపోతున్నాయి నాన్న.
2: చెప్పేగా అల్లుడు, 3 తరాల్లో ఒక్కగానొక్క ముద్దుగుమ్మ. ఈ మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి, బాలా త్రిపుర సుందరి బాబు, దాని కంట కన్నీరుస్తే భూమి మీద పంటలు పండవు, వానలు పడవు, తుఫాన్లెత్తిపోతాయి. జాగ్రత్త.
0: ఓహో, అందుకే మన తుఫాన్లు కురిసి వరదలొచ్చి అంతమంది చచ్చిపోయింది. ఇప్పుడు తెలిసిందిలేండి, ఇక నుంచి జాగ్రత్తగా ఉంటానులే. కానీ మామగారు ఇది వినండి, లేటెస్ట్గా ఓ ముష్టివధవని ఇంటికి ఆహ్వానించి వంటలు పిండి వంటలు తెగ మెప్పెడుతోంది మీ అమ్మాయి. వాడు రోజు నాకంటే ముందుగా మెక్కేసి సర్టిఫికెట్ల మీద సర్టిఫికెట్లు పారేస్తున్నాడు. పాలు పోసేవాడితో ఫ్రెండ్షిప్ పెంచుకొని పాపం కష్ట సుఖాలు వెళ్ళబోసుకుంటోంది. వీటికేమంటారు మామగారు?
2: ఏమిటో ఊరుకోవయ్యా, ప్రతిదాని పట్టుకుంటాయేమిటి? చిన్నారిది దయార్ద్ర హృదయం. అల్లుడు, ఇతరులు కష్టాల్లో ఉంటే ఏమి చూడలేదు, కన్నీళ్ళు ఎట్టుకుంటునే స్వభావం దాంది.
1: అవునన్న, ఇందాక నన్ను కోప్పడి మీ పుట్టింటికి పో అన్నారు.
2: అలా
0: అన్నావయ్యాన్ని బాధ భరించలేక అన్నారు మామగారు. అంటే తప్పేమిటండి?
2: తప్ప తప్ప తప్పున్నారా? పిల్ల మనసు గాయపరిచావు కదయ్యా, నిన్ను క్షమించను. ఇంకా
0: ఏం చేస్తారు మామగారు, ఏం చేస్తారు చెప్పండి.
2: ఏం చేస్తానండి నన్ను క్షమించల్లుడు. ఇవి చేతులు కావు కాళ్ళు, ఎలాగో అలాగా సర్దుకోవయ్యా. ఇక అల్లుడు నీకే చెప్పేది.
0: నా వల్ల కాదండి, నిజంగా మీ అమ్మాయిని మీతో తీసుకుపోండి.
2: అదేమిటి అదేమిటి అది అమ్మాయి ఏమిటి? చిట్టి తల్లి ఏడు అలా పడిపోతున్నా ఏమిటి?
0: బాల ఏమైంది నీకు? అలా పడిపోతున్నావు ఏమైంది?
3: మేడం గారు ఏంటి అలా పడిపోయారు?
4: బాబు కాసిన నీళ్లు ముఖాన్ని చల్లండి.
3: అది అది నెమ్మదిగా లేవండి,
0: నెమ్మదిగా లేవే.
3: బాబు మీరేం అనుకోనంటే నాకు ఆయుర్వేద చిట్కాలు తెలుసు, అమ్మగారు చెయ్యి చూస్తాను, చూడనిస్తారా?
2: ఇగో తొందరగా చూడండి ఆయన, ఆలస్యం చేయకు.
0: త్వరగా చూడవయ్యా బాబు.
5: ఆగండి బాబు, ఆగండి బాబు. బాలకృష్ణ బాబు, మిమ్మల్ని ఏం చేసినా పాపం లేదండి.
6: ఎంత పని చేశారండి?
0: ఓరి నీ అమ్మ కడుపు బంగారం కాదు, నేనేం చేశానయ్యా?
5: ఏం చేయడం ఏంటండి బాబు? మీరు త్వరలో తండ్రి కాబోతున్నారండి.
0: ఏమిటి, నిజంగానా?
2: ఆహా, ఎంతటి శుభవార్త! ఈ పండగ సమయంలో చెవులకి ఇంపైన వార్త విన్నాను నాయన. బాబు కొంచెం మంచినండి.
1: యా అండి, నన్ను క్షమించండి.
0: బాలా, నువ్వే నన్ను క్షమించాలి.
2: అమ్మయ్యా, అల్లుడు అమ్మాయిని మీ ఇంటికి తీసుకుపోండి తీసుకుపోండి అన్నావు కదా, ఇప్పుడు నిజంగానే పుట్టింటికి తీసుకెడతాను.
1: నేను నీతో వస్తే ఆయన ఒక్కరు ఉండలేరు నాన్న.
0: అవును మామయ్య.
2: సరే అవును మామయ్య అంటుంటే ఎలాగ మరి. సరే అయితే నెలలు నిండిన తర్వాత సీమంతానికి తీసుకెడతాను. అంతవరకు నా మహాలక్ష్మి, మహాకాళి,
0: మహాసరస్వతి, బాలాదేవుడు సుందరిని నా కంటికి రెప్పలా చూసుకుంటాను, సరేనా మామయ్య?
1: నాన్న, ఇదే సినిమాల్లో అయితే ఈ సమయంలో ఏం చేస్తారో తెలుసా నాన్న?
2: ఏం చేస్తారు?
1: హీరోయిన్ని హీరో పైకెత్తి గిరిగిరా తిప్పుతారు.
0: 70 కేజీలు బరువున్న నిన్ను ఈ 40 కేజీలు బక్క ప్రాణి పైకి తిప్పడమా? నా వల్ల కాదు బాబు, నా వల్ల కాదు.
7: శ్రోతలు, ఇంతవరకు సరదా సంసారం నాటికం విన్నారు. రచన నిర్వహణ శ్రీ మాడ్గుల రామకృష్ణ. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 9 గంటలు. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తాప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి 2026 ఆసియా క్రీడల సందర్భంగా చీర్ ఫర్ భారత్ ప్రత్యేక కార్యక్రమం వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి.
1: ఈ ఆకాశవాణి హే ప్రస్తుత ఏషియన్ గేమ్స్ 2026 పర్ ఆధారిత విశేష కార్యక్రమం చీర్ ఫర్ భారత్.

0: अभी आप सुन रहे थे एशियन गेम्स 2026 पर आधारित विशेष कार्यक्रम चीयर फॉर भारत।
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం రాగం తానం పల్లవి కార్యక్రమం మరికొంచెం సేపట్లో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వింటారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 10 గంటలు. శాస్త్రీయ సంగీత కార్యక్రమం రాగం తానం పల్లవి. ఈనాటి కార్యక్రమంలో శ్రీ కొమ్మండూరి వెంకటకృష్ణ గారి వయలిన్ వాద్యం వింటారు. మృదంగం సహకారం శ్రీ పి జయభాస్కర్, కంజిర శ్రీ కె శ్యామ్కుమార్. బేగడ రాగంలో చతురస్ర త్రిపుట తాళం సమానమా సభాపతే సదాశివా.

0: మీరింతవరకు రాగం తానం పల్లవి కార్యక్రమంలో శ్రీ కొమ్మండూరి వెంకటకృష్ణ గారి వయలిను వాద్యం విన్నారు. మృదంగం సహకారం శ్రీ పిజే భాస్కర్, కంజీర శ్రీ కె శ్యామ్ కుమార్. ఈనాటి రాగం తానం పల్లవి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఇంద్రధనస్సు కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. ముందుగా కాంచన సీతా చిత్రం నుంచి ఎస్ జానకి పాడిన పాట, జాలాది గీతరచన, సంగీతం సత్యం.

ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం చిత్రం నుంచి సుధా పాడిన పాట కందికొండ గీతరచన సంగీతం చక్రి. శ్రోతలింతవరకు ఇంద్రధనస్సు కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం రేపటి ప్రసారంలోని కార్యక్రమాల వివరాలు రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ రాఘవేంద్ర స్వామివారి సుప్రభాతం, 6:30 వినదగుమాట వ్యాఖ్యాత డాక్టర్ ఎల్ఎస్ యజ్ఞవల్క శర్మ, 6:35 సేద్యపు శుద్ధులు హరిత గృహముల ఆవశ్యకత లాభాలు తెలియజేస్తున్నవారు మడకశిర వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇంజనీర్ బివి రామ్మోహన్ రావు. 6:55 ప్రసారంలోని కార్యక్రమాల వివరాలు 7:00 లలిత గీతం, 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక విజ్ఞాన విపంచి, ఇందులో సైబర్ నేరాలు జాగ్రత్తలు డాక్టర్ జి ఆంజనేయులు ప్రసంగం, అనంతరం మా తెలుగు తల్లికి మల్లెపూదండ ప్రత్యేక కార్యక్రమం, సహకారం శ్రీ వి చలపతి నిర్వహణ కె శృతి ప్రియాంక. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 బాపట్ల జిల్లా సమాచార లేఖ రచన శ్రీ ఎస్ స్వామినాథ్, 8:30 చిత్రసీమ, 9:00 తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సింహవాహనం ప్రత్యక్ష వ్యాఖ్యానం విజయవాడ కేంద్రం నుండి, 9:30 అభిలాష శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు, 10:00 స్వచ్ఛ సాగర్ సురక్షిత్ సాగర్ కార్యక్రమంపై ప్రత్యేక కార్యక్రమం ముఖాముఖి సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. రేపు ఉదయం 10:20 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి, 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 1:20 ప్రాంతీయ వార్తలు, 1:30 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి, 2:00 ఆంగ్లంలో వార్తలు, 2:15 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 2:30 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుండి. ఇక రేపటి సాయం ప్రసారంలో 5:00 చిత్రసీమ, 5:30 హలో బాగున్నారా ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం. అంశం వినాయక చవితి పండుగను ఎలా జరుపుకున్నారు, మీరు చేసిన ప్రత్యేకమైన వంటకాలు ఏవి, మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి. ఫోన్ నంబర్ 2255 33, ఎస్టీడీ కోడ్ 0854. 6:00 లలిత గీతం, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 ప్రసారంలోని కార్యక్రమాల వివరాలు, చిత్రసీమ రేపు సాయంకాలం 6:30. ఇక రాత్రి 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమర్పణతో 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి, 8:00 తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ముత్యపు పందిరి సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం, 8:40 సినీ గీతం, 8:45 జానపద గేయాలు కళాకారులు శ్రీ జె ఈశ్వరయ్య బృందం, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్లైట్, 9:30 జపాన్లో జరిగిన ఆసియా గేమ్స్ 2026 ఫౌండేషన్ ఎడిషన్ ప్రత్యేక కార్యక్రమం చీర్ ఫర్ భారత్ కర్టన్ రైజర్. 10:00 జముకుల కథ జానపద సంగీత రూపకం నిర్వహణ శ్రీ ఆర్ఎస్ పరీచ, 10:30 ఇంద్రధనస్సు. ఇవి రేపు ప్రసారంలోని కార్యక్రమాల వివరాలు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం నిలయంలో సమయం 11:03. ఇంతటితో ఈ ప్రసారం సమాప్తం. తిరిగి రేపు ఉదయం 101.7 MHz మా ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు శ్రోతలకు శుభరాత్రి. మీ సేవలు అనురాధ. నమస్తే. జై హింద్.